ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 మెగాహెడ్స్పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, శ్రావణమాసం 21వ తేదీ, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, ఆగస్టు నెల 12వ తేదీ బుధవారం. మా ప్రియాతి ప్రేమైన శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 5:55 దాటింది. చరిత్రపుటంలో ఈరోజు కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ ముందుగా మనం ఇంటర్నేషనల్ యూత్ డే గురించి తెలుసుకోబోతున్నాం. ప్రతి సంవత్సరం 12 అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువత ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన కల్పించడం, సమాజ అభివృద్ధిలో యువత పాత్రను గుర్తించడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. యువతలో శక్తి ఉంది, సృజనాత్మకత కూడా ఉంది, మార్పును తీసుకురాగల సామర్థ్యం ఉంది. సాంకేతికతను సద్వినియోగం చేసుకోవడం, ప్రకృతిని కాపాడడం, సమాజంలో సమానత్వాన్ని పెంపొందించడం వంటి ఎన్నో విషయాల్లో యువత కీలక పాత్ర పోషించగలరు. మరి అలాంటి యువత కోసం 2026 అంతర్జాతీయ యువజన దినోత్సవం యొక్క ప్రధాన థీమ్ యూత్ ఎంపవర్మెంట్ ఫర్ ద సస్టైనబుల్ ఫ్యూచర్, సుస్థిరమైన భవిష్యత్తు కోసం యువత సాధికారత. అంటే యువతకు విద్య, నైపుణ్యాలు, అవకాశాలు, నిర్ణయాలు తీసుకునే హక్కు కల్పించి భవిష్యత్తును నిర్మించడంలో వారిని చురుకుగా భాగస్వాములను చేయడం ప్రధాన ఉద్దేశం. ఒక మంచి ఆలోచన ఒక యువకుడి చేతిలో ఒక గొప్ప మార్పుకు నాంది పలుకుతుంది. అదే ఆ దేశాన్ని, ప్రపంచాన్ని కూడా మార్చగలదు. ఎందుకంటే ఏ దేశానికైనా యువతే ఊపిరి, వాళ్ళే ఏదైనా సాధించాలంటే చాలా వరకు సాధించగలరు. అలాగే ఇవాళ విశ్వ సంస్కృత దినోత్సవం. మన ప్రాచీన భారత భాషల్లో సంస్కృతానికి ప్రత్యేక స్థానముంది. ప్రతి సంవత్సరం శ్రావణ పౌర్ణమి రోజున విశ్వ సంస్కృత దినోత్సవాన్ని జరుపుతారు. సంస్కృతం కేవలం ఒక ప్రాచీన భాష మాత్రమే కాదు, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, అనేక గొప్ప కావ్యాలు సంస్కృతంలోనే రచింపబడ్డాయి. కాళిదాసు వంటి మహాకవులు సంస్కృత సాహిత్యాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు. అలాంటి మన పురాతన జ్ఞానాన్ని భద్రపరుచుకుంటే అది నేటి తరానికే కాదు భవిష్యత్తు తరానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే ఇవాళ గాథా గహంబర్. జొరాస్ట్రియన్ లేదా పార్షియన్ సంప్రదాయాల్లో గహంబర్లు ఆధ్యాత్మిక, సామాజిక ప్రాధాన్యత కలిగిన పండుగ. గాథా రోజున ప్రత్యేకమైన ప్రార్థనలు, ఆత్మపరిశీలన, సమాజంతో కలిసి భోజనం చేయడం వంటి సంప్రదాయాలతో ఈరోజు జరుపుకుంటూ ఉంటారు. పార్షి సంప్రదాయాల్లో మంచి ఆలోచనలు, మంచి మాటలు, మంచి పనులు అనే విలువలను ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. దాన్నే ఈరోజు ఎక్కువగా తెలియజేస్తూ ఉంటుంది. అలాగే ఈరోజు విక్రమ్ సారాభాయ్ గారి యొక్క జయంతి కూడా. భారత అంతరిక్ష రంగానికి దిశానిర్దేశం చేసినటువంటి వ్యక్తి డాక్టర్ విక్రమ్ అంబాలాల్ సారాభాయ్. విక్రమ్ సారాభాయ్ 1919 ఆగస్టు 12 జన్మించారు. భారత అంతరిక్ష కార్యక్రమానికి పునాది వేసిన శాస్త్రవేత్తగా ఆయనను గౌరవిస్తాం. భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశానికి అంతరిక్ష సాంకేతికత ఎంతో ఉపయోగపడుతుందని ఆయన ముందుగానే గుర్తించారు. వాతావరణ అంచనాలు, వ్యవసాయం, కమ్యూనికేషన్, విద్యా వంటి ప్రజా అవసరాలకు అంతరిక్ష సాంకేతికత ఉపయోగపడాలని ఆయన కలలు కన్నారు. ఆయన కృషి ఫలితంగానే భారత అంతరిక్ష పరిశోధనకు బలమైన పునాది ఏర్పడింది.

తర్వాత అదే ప్రయాణం ఇస్రో వంటి ప్రపంచ స్థాయి గౌరవాన్ని పొందినటువంటి సంస్థలు మన భారతదేశంలో ఏర్పడ్డాయి. ఒక శాస్త్రవేత్త కల ఒక దేశ భవిష్యత్తును మార్చగలదని విక్రమ్ సారాభాయ్ గారి యొక్క జీవితం మనకు చెప్తుంది. అందుకే మన ఇస్రోకి కూడా ఆయన పేరు కూడా పెట్టడం జరిగింది. ఇలాంటి చేంజ్ అంటే ఇప్పుడు మన ఇస్రోకి ఎంత పెద్ద పేరుంది ప్రపంచంలో, నాసా ఇలాంటి రష్యాకి చెందినటువంటి చాలా అంతరిక్ష ప్రయోగ సంస్థలు ఉన్నా కూడా ఇస్రోకి ఉండాల్సినటువంటి పేరు స్పెషాలిటీ ఇస్రోకే అండి. ఎందుకంటే ఇస్రో ప్రత్యేకత చాలా తక్కువ ఖర్చుతో అంతరిక్ష ప్రయోగ నౌకల్ని స్పేస్లోకి పంపిస్తాం మనము. మనం పంపించినటువంటి ఆ నౌకకు అయ్యే ఖర్చులో దాదాపు ఒక 100 రెట్లు ఎక్కువ పెట్టి మిగిలిన దేశాలు వాళ్ళు కూడా పంపిస్తున్నారు, ఇంకా అడ్వాన్స్డ్గా పంపిస్తున్నారు. కానీ అయ్యే ఖర్చును చాలా తక్కువ చేసి మన శాస్త్రవేత్తలు ఎంతో ప్రయోగాత్మకంగా రాకెట్స్ని లాంచ్ చేస్తూ ఉన్నారు. రీసెంట్గా కూడా చాలా రాకెట్స్ని లాంచ్ చేశారు. ఇలాంటి ప్రయోగాలు మన దేశ భవిష్యత్తును ఎంతగానో మార్పు తీసుకొస్తాయి. ఎందుకంటే ఇంకా ఫ్యూచర్ అంతా కూడా వాటి మీదనే ఆధారపడి ఉంటుంది. సో ఇది ఇవాళ చరిత్ర పుటల్లో ఈరోజు. సమయం 6 గంటలు దాటేసి 1 నిమిషం కూడా అవ్వుతుంది. సో ఇప్పుడు దేశభక్తి గీతం విందాము.

ఇంతవరకు అర్చన కార్యక్రమంలో భక్తి గీతాలు విన్నాము. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం సమయం 6:30. ఇప్పుడు సూక్తి సుధ విందాము.

0: అన్నం పరబ్రహ్మ స్వరూపం. సకల జీవరాశుల సృష్టికి మనుగడ సాగించడానికి అన్నం ఒక ప్రధాన ఆధారం. ఇక్కడ అన్నము అనగా బియ్యంతో ఉడికిచ్చిన పదార్థము అని కాక సకల జీవరాశులు జీవించడానికి ఆకలి తీర్చుకోవడానికి భుజించవలసినటువంటి పదార్థంగా గ్రహించవలెను. అన్ని దానాలలోకి అన్నదానం చాలా శ్రేష్టమైనది. ఎందుకంటే ధనము, ధాన్యము, బంగారము, వస్త్రాలు ఇవి ఎంత దానం చేసినప్పటికీ కూడా ఇంకా కావాలి అనిపించవచ్చు. కానీ అన్నదానం గ్రహించినటువంటి గ్రహీత ఆకలి తీరగానే పూర్తి సంతృప్తితో చాలు అని అంటాడు. అందుకే అన్నదానం అతి శ్రేష్టమైనదిగా మనం చెప్పవచ్చు. అన్నం మితంగా తింటే అమృతం, అతిగా తింటే విషతుల్యం, వృధా చేస్తే మహాపాపం. అందుకే ఆ అన్నాన్ని ఎప్పుడు కూడా వృధా చేయకూడదు. ఒక్క మనిషి తప్ప మిగతా జీవరాశులన్నీ కూడా ఎప్పటికప్పుడు ఆహారాన్ని సంపాదించుకొని తినేస్తాయి. కానీ మనిషి మాత్రం అవసరానికి మించి సంపాదించి దాచుకొని వృధా చేస్తూ ఉంటాడు. అందుకే అన్నమాచార్యుల వారు ఒక సంకీర్తనలో కడుపెంత తాకుడుచు కుడుపెంత దీనికై పడని పాట్ల నెల్ల పడి పొరల నెల అంటూ ఆహారాన్ని వృధా చేయడం, ఆహారం కోసం మనిషి పడే పాటలని నిశ్చితంగా విమర్శించడం జరిగింది. తినే ఆహారాన్ని బట్టి మన ఆలోచనలు, గుణాలు మారుతూ ఉంటాయి. ఇది భగవద్గీతలోని 17వ అధ్యాయంలో 8, 9, 10 శ్లోకాలలో సవివరంగా తెలియచేసి ఉంది. పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు, మంచి పౌరులుగా తీర్చిదిద్దాలంటే మరి మంచి ఆహారాన్ని తల్లిదండ్రులు ఇవ్వవలసి ఉంటుంది. కాబట్టి భోజనం అతి శుభ్రమైనటువంటి ప్రదేశంలోనే వండాలి. తినేవారు కూడా అత్యంత శుభ్రంగా ఉండాలి. దైవ నివేదన చేసినటువంటి భోజనమే తినాలి, కూర్చొని మాత్రమే భోంచెయ్యాలి అని బ్రహ్మాండ పురాణంలో వివరించి ఉన్నది. భోజనం ప్రారంభించే ముందు 1-3 చెంచాల నీటిని తాగినట్లయితే ఆహారనాళంలో నుంచి సులభంగా ఆహారం కడుపులోనికి వెళ్ళిపోతుంది. అరిటాకులో తినే భోజనం చాలా శ్రేష్టమైనదిగా చెప్పవచ్చు. కాకపోతే బాగా నమిలి తినడం, ఆ తర్వాత భోజనం చేసిన వెంటనే 20 నిమిషాల తర్వాత మాత్రమే నీటిని తాగడం చేయవలసి ఉంటుంది. భోజనం చేసేటప్పుడు మౌనంగా ఉండాలి. భోజనం వండేవారు కూడా శుచిగా శుభ్రంగా ఉండాలి. వడ్డించేవారు కూడా చాలా పవిత్రమైనటువంటి భావనతో, భక్తి శ్రద్ధలతో వడ్డించాలి. భోజనం ప్రారంభించే ముందే ఇతర జీవరాశులకు కొంత తీసి పెట్టడం మేలు. అంతేకాని ఎంగిలి చేతితో కానీ ఎంగిలి భోజనం కానీ ఇతరులకు ఇవ్వరాదు. నీకు ఎంత కావాలో అంతే పెట్టుకొని తినాలి. ఆ తర్వాత ఆకు శుభ్రంగా ఒక మెతుకు కూడా లేకుండా తినగలగాలి. అంతేగాని ఆకులో కానీ కింద కానీ మెతుకులు పారవేయకూడదు. వారానికి ఒక్కసారి అయినా సరే ఒక రోజు ఆహారం తినకుండా ఉపవాసముండి అదే పేదవారికి దానం చేయడం చాలా ఉత్తమం, ఆరోగ్యకరం, మరి ఇదే సంతృప్తిని ఇస్తుంది. మరి ఇలా భగవత్ కృపచే లభించినటువంటి ఈ ఆహారాన్ని రైతులు ఎలా పండిస్తారు, తర్వాత అక్కడి నుంచి ఇది ఎన్ని దశల్లో మన ఇంటికి చేరుతుంది, ఆ తర్వాత ఎలా దీన్ని వండుతారు, ఎలా ఆహారం మన కంచంలోకి వస్తుంది, ఎలా మరి ఇది మన నోటిదాకా చేరుతుంది అన్న విషయాలను చిన్నపిల్లలకు చెప్పడం ద్వారా పిల్లలలో కూడా అన్నంపై పవిత్రమైనటువంటి భావన కలుగుతుంది. ఖచ్చితంగా భోజనం చేసే ముందర దైవ ప్రార్థన చేయవలసి ఉంటుంది. ఇలాంటివన్నీ చిన్నపిల్లలకు చెప్తూ ఆహారంపై విలువని పెంచుతూ ఆహారాన్ని వృధా చేయకుండా సద్వినియోగం పరచుకోగలరని, అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మరి మాటని నిలబెట్టగలరని కోరుకుంటున్నాం. శుభం భూయాత్.
1: కందూరు రాజాగారి మాటల్లో ఇప్పటి వరకు సూక్తి సుధ విన్నాము. ఆకాశవాణి సింహపురి FM. ఇప్పుడు పొలం కబుర్లు విందాం.

0: పంటల కోతల తర్వాత వ్యవసాయ క్షేత్రంలో మిగిలిన వ్యర్థాలను నిరుపయోగం అనుకుని చాలా వరకు రైతులు వాటిని వ్యవసాయ క్షేత్రంలోనే మంటలకి ఆహుతి చేస్తున్నారు. ఇలా మన రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా రైతు సోదరులు దీనికి అలవాటు పడ్డారు. ప్రపంచ వ్యవసాయంలో భారతదేశం ఆహార ధాన్యాలు, నూనె గింజలు మరియు చెరుకు ఉత్పత్తిలో కీలక పాత్రను పోషిస్తుంది. వివిధ వాతావరణ మండలాల్లో వివిధ పంటలు దేశ నలుమూలల్లో పండిస్తున్నారు. ఈ పంటల నుంచి ప్రధాన ఆర్థిక ఉత్పత్తుల వినియోగం కోసం కోతల అనంతరం దాదాపు 500 మిలియన్ టన్నులు ఒక సంవత్సరానికి పంట అవశేషాలు భారతదేశంలో లభ్యమవుతున్నాయి. స్థానిక అవసరాలైన పశువుల మేత, వంట చెరుకు మరియు సేంద్రియ ఎరువులుగా వాడిన తర్వాత కూడా దాదాపు 30% పంట అవశేషాలు మిగులు ఉంటుంది. అంటే సంవత్సరానికి 234 మిలియన్ టన్నులు మిగులు ఉంటుందని చాలా మంది రైతులు ఎంతో విలువైన పంట అవశేషాలను తగలబెట్టి ఆ తర్వాత పంటకు నేలను తయారు చేస్తున్నారు. ముఖ్యంగా వరి, పత్తి, మొక్కజొన్న, చెరుకు మరియు వేరుశనగ లాంటి ప్రపంచవ్యాప్తంగా పంట వ్యర్థాలను తగలబెట్టడంలో నిలుస్తూ ఉన్నాయి. కేవలం వరి, గోధుమ మరియు చెరుకు పంటల వ్యర్థాలు తగలబెట్టడంలో 82% వాటా కలిగి ఉన్నాయి. భారత్లో ఏటా భారీగా పంటల అవశేషాలు, వ్యర్థాలు ఉత్పత్తి అవుతూనే ఉన్నాయి. పెద్ద మొత్తంలో వీటిని తగలబెడుతున్నందువల్ల వాయు కాలుష్యం అధికమవుతోంది. ఏటా 50 కోట్ల టన్నుల పంట అవశేషాలు ఉత్పత్తి అవుతూనే ఉన్నాయి. వాటిలో అధిక భాగాన్ని పశుగ్రాసంగా, గృహ పారిశ్రామిక అవసరాలకు ఉపయోగిస్తున్నారు. అవన్నీ పోను 14.2 కోట్ల టన్నుల మేర మిగిలిపోతున్నాయి. అందులో దాదాపు 9.2 కోట్ల టన్నుల అవశేషాలను ఏటా దహనం చేస్తూనే ఉన్నారు. నవంబర్ డిసెంబర్ నెలల్లో రైతులు వరి పంట అవశేషాలను అధిక మొత్తంలో కాల్చడం వల్ల వ్యవసాయ క్షేత్రాలలో మిగిలిన వ్యర్థాలను ఎటు దారి మళ్లించాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో వాటిని ఎక్కడికక్కడే తగలబెట్టేస్తున్నారు. పంట అవశేషాలు తగలబెడుతున్న ముఖ్య కారణాల విషయానికొస్తే, వరిని కంబైన్డ్ హార్వెస్టర్ తో కోత కోసినప్పుడు వెలువడిన అవశేషాలు ఏరుట కష్టంగా ఉండడం వలన ఇంకా పశు సంపద తగ్గిపోవడము, అలాగే పంట వ్యర్థాలు కొల్లడానికి 15 నుంచి 20 రోజుల సమయం వృధా కావడము, ఇంకా వేగంగా కలుపు మరియు చీడపీడల నివారణ జరగడం, వ్యర్థాల యాజమాన్యానికి అధిక ఖర్చు కావడం మూలాన మంట పెట్టడం ద్వారా పురుగులు మరియు వ్యాధికారక జీవులు చనిపోతాయని అనుకోవడం, ఇంకా పంటకు ఆహుతైన తర్వాత వచ్చే బూడిద నేలకు మేలు చేస్తుందని అనుకోవడం వలన పంట అవశేషాలను తగలబెడుతున్నారు. పంట అవశేషాలను తగలబెట్టడం వలన కలిగే నష్టాల విషయానికొస్తే, సాధారణంగా 1 టన్ను వ్యవసాయ వ్యర్థాలను దహించి వేయడం వల్ల సుమారుగా 1500 కిలోల బొగ్గు పులుసు వాయువు గాలిలోకి విడుదలవుతుంది. దీని వలన వాతావరణ మార్పులు జరగడం, వరి, గోధుమ పంటల వల్ల అధిక మొత్తంలో అవశేషాల ఉత్పత్తి అవుతున్నట్లు అంచనా అయింది. అందులో ఉత్తరప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర ముందు వరుసలో ఉన్నాయి. ఒక అధ్యయనం ప్రకారం పంట అవశేషాలను కాల్చడం వల్ల ఏటా దాదాపు 14.9 కోట్ల టన్నుల కార్బన్ డయాక్సైడ్, 90 లక్షల టన్నులకు పైగా కార్బన్ మోనాక్సైడ్, 2.5 లక్షల టన్నుల సల్ఫర్ డయాక్సైడ్, 7000 టన్నుల కార్బన్ తదితరాలు విడుదలవుతున్నాయి. నేలలో పోషకాల క్షీణత, అంటే 1 టన్ను పంట వ్యర్థాలు తగలబెట్టడం వలన 5.5 కిలోల నత్రజని, 2.3 కిలోల భాస్వరం, 25 కిలోల పొటాషు, 1.2 కిలోల గంధకము మరియు 400 కిలోల సేంద్రియ కర్బనం నష్టపోవడం జరుగుతుంది. నేలలోని పోషక లభ్యతకు అనుకూలించే ఉపయోగకరమైన సూక్ష్మజీవులు చనిపోతున్నాయి. విలువైన పశుగ్రాసాల నష్టం కూడా జరుగుతుంది. ఇంకా పంట అవశేషాలు కాల్చడం వల్ల గాలి కాలుష్యం పెరిగి మనుషుల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుంది. మానవుల ఊపిరితిత్తులకు సమస్యలు కలిగించే క్యాన్సర్ కారకాలు విడుదలవుతున్నాయి. తద్వారా శ్వాసకోశ సమస్యలు, హృదయ సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ వచ్చే ప్రమాదము జరుగుతుంది. వ్యవసాయంపై పర్యావరణ, ఆర్థిక, సామాజిక అంశాల ప్రభావం చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా పంట అవశేషాలు కాల్చడం, వాతావరణ మార్పులు, నీటి కొరత వంటి కారణాలు వ్యవసాయంపై ప్రభావం చూపుతున్నాయి. పంట అవశేషాలు కాల్చినప్పుడు నేలలో ఉన్న ముఖ్య పోషకాలు గణనీయంగా తగ్గిపోతాయి. ఇది పంటల ఉత్పాదకతపై నేరుగా ప్రభావం చూపుతుంది. ఉదాహరణకు వరి తీసుకున్నట్లయితే ఒక ఎకరాకు 2.5 నుంచి 3.75 టన్నుల వరిగడ్డి ఉత్పత్తి అవుతుంది. ఒక ఎకరా వరిగడ్డిలో ఉన్న పోషకాలు, అలాగే ఆ గడ్డిని కాల్చడం వల్ల వచ్చే పోషక నష్టాల గురించి తెలుసుకుందాం. సేంద్రియ కార్బన పోషకాలు 36.8%, సేంద్రియ కార్బనం కాల్చడం వల్ల వచ్చే పోషక నష్టం 920 నుంచి 1380 కిలోలు. అలాగే నత్రజని 0.5 నుండి 1%. వరిగడ్డిని కాల్చడం వల్ల వచ్చే నత్రజని పోషక నష్టం 25 నుంచి 37.5 కిలోలు. ఫాస్ఫరస్ అయితే 0.06%, కాల్చడం వల్ల 1.5 నుంచి 2.25 కిలోలు నష్టపోవడం జరుగుతుంది. అలాగే పొటాష్ అయితే 2.5% ఉండి దాన్ని కాల్చడం వల్ల 62.5 నుంచి 93.75 కిలోలు నష్టం జరుగుతుంది. కాల్షియం 0.08%, మెగ్నీషియం 0.53%. కాబట్టి వరిగడ్డిని కాల్చడం ద్వారా పోషకాలు గాలిలో కలిసిపోతున్నాయి. పత్తి 1 ఎకరాకు 1 నుంచి 2 టన్నుల పత్తి కట్టి ఉత్పత్తి అవుతుంది. పత్తి కట్టిలో ఉన్న పోషకాలు, అవి కాల్చడం ద్వారా వచ్చే నష్టాల గురించి తెలుసుకుందాం. సేంద్రియ కార్బనం అయితే 51%, కాల్చడం వల్ల 510 నుంచి 1020 కిలోలు నష్టపోతాము. నత్రజని 0.5 నుంచి 1%, అలాగే కాల్చడం వల్ల 10 నుంచి 20 కిలోలు పోషక విలువల నష్టం జరుగుతుంది. ఫాస్ఫరస్ అయితే 0.08%, అదే కట్టెను కాల్చడం వల్ల 0.8 నుంచి 1.6 కిలోలు. పొటాష్ అయితే 0.6%, కాల్చడం వల్ల వచ్చే నష్టం 6.5 నుంచి 12.2 కిలోలు. కాల్షియం 0.12%, మెగ్నీషియం 0.43%. కాబట్టి పత్తి కట్టిని కాల్చడం ద్వారా పోషకాలు మనమే నాశనం చేస్తున్నాము. మొక్కజొన్న అయితే నత్రజని 0.6%, దీనిని కాల్చడం వల్ల 30 కిలోల నష్టం జరుగుతుంది. అలాగే ఫాస్ఫరస్ 0.05%, కాల్చడం ద్వారా 2.5 నుంచి 3 కిలోలు నష్టపోతాము. అలాగే పొటాష్ 0.8%, కాల్చడం వల్ల 21 నుంచి 25 కిలోలు నష్టపోతాము. కాల్షియం 0.05%, మెగ్నీషియం 0.45%. కాబట్టి మొక్కజొన్న చొప్పని కాల్చడం ద్వారా పోషకాలను మనమే నాశనం చేస్తున్నాము. కంది 1 ఎకరాకు 2.4 నుంచి 4 టన్నుల కంది కట్టె ఉత్పత్తి అవుతుంది. కందకట్టెలో ఉన్న పోషకాలు సేంద్రియ కార్బన్ 53.3%, అలాగే నత్రజని 0.67%, ఫాస్ఫరస్ 0.08%, పొటాష్ అయితే 0.57%, కాల్షియం 0.11%, మెగ్నీషియం 0.4%. అలాగే కాల్చడం వల్ల సేంద్రియ కార్బనం 1279 నుంచి 2132 కిలోలు, నత్రజని 14.4 నుంచి 24 కిలోలు, ఫాస్ఫరస్ అయితే 1.9 నుంచి 3.2 కిలోలు, పొటాషు 13.68 నుంచి 22.8 కిలోల వరకు నష్టం జరుగుతుంది. కాబట్టి 1 ఎకరా కందికట్టని కాల్చడం ద్వారా మనం చెప్పుకున్న పోషకాలన్నీ గాలిలో కలిసిపోతున్నాయి. రైతు సోదరులు ముఖ్యంగా గుర్తించాల్సిన విషయం ఏంటంటే, పంట అవశేషాలు దహనం వల్ల వచ్చే ఉపయోగాలు తాత్కాలికం, కానీ దాని అనర్థాలు దీర్ఘకాలికంగా ఉంటాయి. ఒక సమస్యకి తాత్కాలిక ఉపశమనం ఎప్పటికీ పరిష్కారం కాదు. ఈ విధంగా ఎంతో విలువైన పంట అవశేషాలు తగలబెట్టకుండా వ్యవసాయంతో పాటు వివిధ పరిశ్రమలకు ముడి సరుకుగా వాడుతూ సద్వినియోగం చేయడం ద్వారా వృధాగా పోయే వాటిని సంపదగా మార్చి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవచ్చని రైతు సోదరులు గుర్తుంచుకోవాలి.
1: ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకుటూరు, నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎఎన్ఎంఎల్, ఏఎఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703, ఎంసెట్ కోడ్ VSUESF.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం మరికొద్దిసేపట్లో 6:45 తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల పరిరక్షణపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. క్రీడాస్ఫూర్తి ప్రతిబింబించేలా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ను నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. యువత ఆలోచనలకు సాంకేతిక పరిజ్ఞానంతోడైతే అటవీ సంరక్షణలో సరికొత్త పరిష్కారాలు అందుబాటులోకి వస్తాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. మత్స్యకారుల సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. ఇక వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల పరిరక్షణపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో డీజీపీతో పాటు 1300 మంది పోలీసు అధికారులు పాల్గొంటారు. ఈ సందర్భంగా శాంతి భద్రతల నిర్వహణ, మహిళలు, చిన్నారులపై నేరాల నియంత్రణ, సైబర్ నేరాలు, సామాజిక మాధ్యమాల దుర్వినియోగంపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు. అలాగే పోలీస్ స్టేషన్ల పనితీరు, నమోదవుతున్న కేసులు, క్షేత్రస్థాయిలో శాంతి భద్రతల పరిస్థితిపై తన వద్ద ఉన్న నివేదికలను ముఖ్యమంత్రి సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. క్రీడాస్ఫూర్తి ప్రతిబింబించేలా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ను నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్లోని బోధి పెవిలియన్లో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 ఏర్పాట్లు, నిర్వహణపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ డిసెంబర్లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పాల్గొంటారని చెప్పారు. పోటీలకు అనుగుణంగా హైదరాబాద్లోని క్రీడా మైదానాల్లో మౌలిక వసతులను మెరుగుపరచాలని ఆదేశించారు. క్రీడా మైదానాలను శాశ్వత ప్రాతిపదికన అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకోవాలని, ఇందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం అందిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. యువత ఆలోచనలకు సాంకేతిక పరిజ్ఞానంతోడైతే అటవీ సంరక్షణలో సరికొత్త పరిష్కారాలు అందుబాటులోకి వస్తాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫారెస్ట్ అకాడమీలో తొలిసారిగా నిర్వహించిన డిజిటల్ ఎక్సలెన్స్ హ్యాకథాన్ 2026 విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో 50 మంది విద్యార్థులు 6 బృందాలుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంపై ఉప ముఖ్యమంత్రి స్పందిస్తూ సాంకేతికతను అటవీ పరిరక్షణతో అనుసంధానించే కార్యక్రమాలు అటవీ శాఖలో డిజిటల్ పరివర్తనకు బలమైన పునాది వేస్తాయని తెలిపారు. మానవ వన్యప్రాణి సంఘర్షణ వంటి కీలక సమస్యలకు సాంకేతిక పరిష్కారాలను అభివృద్ది చేసే దిశగా ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులో మరింత విస్తరించాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా సింగరాయకొండలో సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారుల రక్షణ కోసం వినియోగించే ట్రాన్స్పాండర్లను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ట్రాన్స్పాండర్ల ద్వారా సముద్రంలో పడవ ఎక్కడ ఉందో తెలుసుకోవడంతో పాటు తుఫాను హెచ్చరికలు, సందేశాలను పంపే అవకాశం ఉంటుందని తెలిపారు. మత్స్యకారుల సంక్షేమం కోసం 50 ఏళ్లకే పింఛను, వేట విరామ సమయంలో 20,000 రూపాయల ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: వేటకెళ్లారు, అలల్లో సముద్రం వచ్చింది, తప్పిపోయారంటే ఒరిస్సాలో తేలేరని, ఒకళ్ళు మొన్న కూడా విశాఖపట్నం ప్రాంతాల్లో బోట్ల ఇల్లు రాకపోవడం, ఇలాంటి వరుస సంఘటనలు జరుగుతున్న సందర్భంలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మత్స్యకార సోదరుల కోసం, వారి రక్షణ కోసం ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటా ఉన్నాయి. ఈ రోజు 20,000 రూపాయలు కూడా ఎన్డీఏ ప్రభుత్వం సందర్భ విషయాన్ని నేను చెప్తున్నాను. వేటకెళ్లి సముద్రగాలలో వలలు లాగి వెన్నొంగిపోతుందని చెప్పి 50 ఏళ్లకే వృద్ధాప్య పెన్షన్ కూడా మనం ఇవ్వడం కూడా జరిగింది.
0: ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లాలో నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేష్, కాకినాడ పార్లమెంటు సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి నిన్న వినతిపత్రం అందజేశారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణతో నవోదయ విద్యాలయాలు లేని ప్రాంతాల్లో గ్రామీణ విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని కేంద్ర మంత్రికి వివరించారు. కొత్తగా ఏర్పడిన జిల్లాలతో సహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో జవహర్ నవోదయ విద్యాలయాలను మంజూరు చేయాలని కోరారు. 2027-28 విద్యా సంవత్సరం నుంచి దశల వారీగా ప్రవేశాలు, విద్యాబోధన ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన లక్ష్యాలకు

0: అనుగుణంగా సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో 20 సూత్రాల పథకం అమలుపై జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్తో కలిసి ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా లంకా దినకర్ మాట్లాడుతూ జిల్లాలో పర్యాటక రంగ అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అలాగే జలజీవన్ మిషన్, అమృత్ పథకాల ద్వారా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించాలని తెలుపుతూ
1: ప్రధానమంత్రి ఆవాస యోజన, గ్రామీణ సడక్ యోజన, అలాగే అగ్రికల్చర్ యాక్టివిటీకి సంబంధించినటువంటివి, టూరిజం యాక్టివిటీకి సంబంధించినటువంటి జలజీవన్ మిషన్, అలాగే అమృత్ ఇట్లాంటి స్కీమ్స్ అన్నిటి మీద కూడా కేంద్ర ప్రాయత పథకాలు, అలాగే రాష్ట ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కార్యక్రమాల మీద సమీక్ష నిర్వహించడం జరిగింది. బాపట్ల అనగానే ఇవాళ రాష్ట్రానికే ఆదర్శంగా నిలబడుతున్నటువంటి ఒక పర్యాటక రంగ అభివృద్ది ఏదైతే ఉందో ఆ అంశంకి సంబంధించి ఏ కార్యాచరణ జరుగుతుంది, వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు అందరితో
0: ఆంధ్రప్రదేశ్లోని గిరిజన ప్రాంతాల్లో తల్లి బిడ్డల ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు ప్రాంతీయ ఆసుపత్రికి కేటాయించిన తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లోని గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ఈ వాహనాల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం తల్లి బిడ్డలను ఉచితంగా సురక్షితంగా ఇళ్లకు చేర్చడంతో పాటు అవసరమైన సమయంలో ఆసుపత్రులకు రవాణా సౌకర్యం కల్పిస్తాయని చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈ నెల 15న సంగారెడ్డిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించనున్నారని పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమకుమార్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ఏర్పాట్లపై హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్టంలోని 33 జిల్లాల్లోనూ ఏకకాలంలో కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట వ్యాప్తంగా 1,06,28,092 కార్డుల ద్వారా 3,43,00,000 మంది ఆహార భద్రతా పరిధిలో ఉన్నారని తెలిపారు. స్మార్ట్ రేషన్ కార్డులతో ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత, లబ్దిదారుల సౌలభ్యం మరింత పెరుగుతాయని చెప్పారు. వాతావరణం. ఉపరితల ఆవర్తన ప్రభావంతో వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఈరోజు అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో 4 రోజుల పాటు తేలికపాటి నుంచి ఉమోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి రాజబాబు తెలిపారు. ఒంగోలులో కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో జిల్లా కలెక్టర్ నిన్న మాట్లాడుతూ స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తిని ప్రజల్లో నింపేలా వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. ఇందులో భాగంగా ఈరోజు సైకిల్ ర్యాలీ, ఈ నెల 14న మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల పరిరక్షణపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. క్రీడాస్ఫూర్తి ప్రతిబింబించేలా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ను నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. యువత ఆలోచనలకు సాంకేతిక పరిజ్ఞానం తోడైతే అటవీ సంరక్షణలో సరికొత్త పరిష్కారాలు అందుబాటులోకి వస్తాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. మత్స్యకారుల సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

3FM సమయం 7 గంటలు. ఈనాటి ప్రసార విశేషాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమంలో ముందుగా సింహపురి సమాచారం తెలుసుకుంటారు. అనంతరం స్వరార్చన, తర్వాత కవితా గానం వింటారు. రచన మరియు సమర్పణ అన్నం శివకృష్ణ గారు. అనంతరం గృహహింస చట్టం గురించి శ్రీమతి కాళహస్తి పద్మదా గారితో పరిచయం ఉంటుంది. తర్వాత కొన్ని లలిత గీతాలు కూడా వింటారు. 8:35 డాక్టర్ గారి సలహాలు కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ ఆబిద్ హుసేన్, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు గారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నవాజ్ గారితో పరిచయం ఉంటుంది. 9:00 హలో అభిరుచి కార్యక్రమంలో ఫోన్ ద్వారా శ్రోతలు కోరినటువంటి పాటల్ని వింటారు. 9:30 హలో అభిరుచిలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి పాటల్ని ప్లే చేయడం జరుగుతుంది. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాల రిలే ఉంటుంది. సాయంత్రం 5:00 ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్ర సాయంకాల ప్రసార విశేషాల వివరాలు తెలుసుకుంటారు. 5:05 వనితావాణి కార్యక్రమంలో మహిళలు పోషకాహారం, పిల్లల పెంపకంలో జాగ్రత్తల గురించి తెలుసుకోవడంతో పాటుగా మహిళలు మెచ్చే సినిమా పాటల్ని కూడా వింటారు. 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో విద్య ఉద్యోగ సమాచారం తెలుసుకుంటారు. యువత స్వయం ఉపాధి అవకాశాలు, వెల్ఫేర్ స్కీమ్స్ గురించి తెలుసుకోవడంతో పాటు యువత మెచ్చే సినిమా పాటల్ని కూడా వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ముందుగా సమాచార వేదిక, అనంతరం ప్లాస్టిక్ వ్యర్థాలను సద్వినియోగం చేసుకోవడం ఎలా అన్న అంశం గురించి హనుమకొండ సరోజిని గారితో పరిచయం ఉంటుంది. తర్వాత జానపద పాటలు. 7:00 అలనాటి మధుర గీతం ప్రసారమవుతుంది. 7:15 పాడి పంటలు కార్యక్రమంలో ముందుగా పెరల్ స్పాట్ చేపల పెంపకం యాజమాన్యం గురించి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ హరిత సాధువు గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త ఉమాదేవి, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు గారు. అనంతరం పొలం కబుర్లు, జానపద పాటలు. 8:00 హలో అభిరుచిలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి పాటల్ని వినడం జరుగుతుంది. 8:15 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాల రిలే ఉంటుంది. 11:10 ఆకాశవాణి కార్యక్రమాల ముగింపు ఉంటుంది. ఇవి ఇవాల్టి ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్ర ప్రసార విశేషాల వివరాలు.

0: సభలు సమావేశాలు,
1: ప్రకటనలు, ప్రచారాలు,
0: వేడుకలు, ఉత్సవాలు,
1: పర్యటనలు, ప్రశంసలు,
0: ఇలా సమాచారం ఏదైనా
1: ప్రతి వారం మీకందించే సమాచార వేదిక
0: ఈ వారం మన నెల్లూరు.
1: ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై.
2: మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: అని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా పిలుపునిచ్చారు. డ్యూరెంట్ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ 135వ సంచికలో నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్ క్వార్టర్ ఫైనల్స్ కి చేరుకుంది. కేరళ రాష్ట్రం పేరును మార్చడం కోసం కేరళ పేరు మార్పు బిల్లు 2026ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు రాజ్యసభలో ప్రవేశపెడతారు. లోక్సభ ఈ బిల్లును నిన్న ఆమోదించింది. అలాగే నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సవరణ బిల్లును కూడా ఈరోజు రాజ్యసభ చేపట్టే అవకాశం ఉంది. లోక్సభలో మైన్స్ అండ్ మినరల్స్ అభివృద్ది నియంత్రణ సవరణ బిల్లును ప్రవేశపెడతారు. వివిధ అంశాలపై ప్రతిపక్షాల ఆందోళన కారణంగా నిన్న కూడా పార్లమెంటు ఉభయ సభల కార్యకలాపాలు మళ్లీ అంతరాయానికి గురయ్యాయి. లోక్సభ నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సవరణ బిల్లును ఆమోదించగా రాజ్యసభ ట్రైబ్యునల్ సంస్కరణల బిల్లును ఆమోదించింది. కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. వివిధ తీర్పు సంఘాలకు చెందిన చైర్పర్సన్లు, సభ్యుల అర్హతలు, సేవా నియామకాల్లో పారదర్శకత, స్వయం ప్రతిపత్తిని, సామర్థ్యాన్ని పెంపొందించడంతో పాటు తీర్పు సంఘాల నిర్వహణ పనితీరు మెరుగుపరచడం ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం. అలాగే ఒక జాతీయ ట్రైబ్యునల్స్ కమిషన్ ఏర్పాటు చేయాలని కూడా ఈ చట్టంలో ప్రతిపాదించారు. కేరళ పేరు మార్పు బిల్లు 2026ను లోక్సభ ఆమోదించింది. రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్లో కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మార్చాలని ఈ బిల్లులో ప్రతిపాదించారు. దీనికి సంబంధించి కేరళ శాసనసభ 2024 జూన్లో ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అనేక అంశాలపైన ప్రతిపక్షాల గందరగోళం మధ్య ఎలాంటి చర్చ లేకుండానే ఈ రెండు బిల్లులు ఆమోదం పొందాయి. విద్యార్థుల నిరసనపై చర్చ నుంచి ప్రతిపక్షాలు పారిపోతున్నాయని, ఈ అంశంపై సమగ్ర చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. పార్లమెంట్ ఆవరణలో విలేకరులతో మాట్లాడుతూ ఆయన, ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలపై సమాధానం ఇచ్చేందుకు హోంమంత్రి అమిత్ షా కూడా సిద్ధంగా ఉన్నారని, అయితే ప్రతిపక్ష సభ్యులు సభను సజావుగా సాగనివ్వడం లేదని రిజిజు అన్నారు.
1: राहुल गांधी जी कई दिनों से गृह मंत्री अमित शाह का जवाब मांग रहे हैं सदन में. अब जब सरकार तैयार है, गृह मंत्री जी पूरे घटनाओं का बहुत डिटेल में जवाब देने के लिए तैयार है, फिर राहुल गांधी जी भाग रहे हैं. मैंने इसलिए सदन में कहा कि भागना नहीं है.
0: अरुणाचल प्रदेश भारत देश विडदीयरानी अंतर्भागमनी ई निर्विवाद वास्तवानेदि मार्चलेदनी मन देश मरोसारी स्पष्टं चेसिंदि. న్యూఢిల్లీలో నిన్న మీడియాతో మాట్లాడుతూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్, భారత్ చైనా మధ్య సరిహద్దు ప్రాంతాలకు సంబంధించిన విషయాల్లో చైనాతో ద్వైపాక్షిక సంబంధాల సమగ్ర అభివృద్ధికి ఈ ప్రాంతాల్లో శాంతి భద్రతలను కాపాడుకోవడం అత్యంత ముఖ్యమని మన దేశం ఎప్పుడు చెబుతుందని అన్నారు.
2: भारत और चीन के बीच सीमावर्ती क्षेत्रों से जुड़े मामले में हमने हमेशा चीन के साथ चर्चाओं में यह बात पर जोर दिया है कि हम इन मुद्दों को बेहद गंभीर मानते हैं. द्विपक्षीय संबंधों के समग्र विकास के लिए सीमावर्ती क्षेत्रों में शांति और स्थिरता बनाए रखना बहुत आवश्यक है. लाइन ऑफ एक्चुअल कंट्रोल पर गलतफहमी और गलत आकलन से बचने और बाकी बचे हुए मुद्दों को सुलझाने के लिए स्थानीय कमांडर स्तर की बैठकें और अन्य तंत्रों सहित मौजूदा कूटनीतिक माध्यमों का उपयोग जारी रखा जाएगा.
0: వాస్తవాధీన రేఖను కాపాడే విషయమై ప్రస్తుతం అమల్లో ఉన్న యంత్రాంగాల ద్వారా చర్చలు కొనసాగిస్తున్నామని జైస్వాల్ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు న్యూఢిల్లీలో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆత్మకథ ట్రయంఫ్ ఆఫ్ ద ఇండియన్ రిపబ్లిక్ మై లైఫ్ మై స్ట్రగుల్స్ అనే శీర్షికన వెలువరిస్తున్న పుస్తకాన్ని విడుదల చేస్తారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగిస్తారు. ఈ ఆత్మకథ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ జీవన ప్రస్థానం గురించిన వ్యక్తిగత వివరాలను తెలియజేస్తుంది. కోవింద్ బాల్యం నాటి అనుభవాలు, పోరాటాలు, విజయాల నుంచి మొదలుకుని విశిష్టమైన ప్రజా జీవితం, దేశ 14వ రాష్ట్రపతిగా ఆయన చేసిన సేవల వరకు ఈ గ్రంథంలో వివరాలను పొందుపరిచారు. వికసిత్ భారత్ నిర్మాణానికి ప్రతిజ్ఞ చేస్తూ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఎంతో ఘనంగా గర్వంగా జరుపుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను కోరారు. సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను షేర్ చేస్తూ దేశ స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులర్పించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. అంతేకాకుండా హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలని కూడా ప్రధానమంత్రి విజ్ఞప్తి చేశారు.
3: హర్ ఘర్ తిరంగా. घर घर से रहे।

0: हर मन तिरंगा। आइए हर घर पर तिरंगा लहराइए।
1: స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు దేశవ్యాప్తంగా కొనసాగుతున్న హర్ ఘర్ తిరంగా ఉద్యమం విశేష స్పందన పొందుతోంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నూతన ఆవిష్కరణలు, జవాబుదారీతనం, కస్టమర్ల నమ్మకంపై స్పష్టమైన దృష్టితో భారతీయ బ్యాంకులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను సమగ్రంగా వాడుకోవాలని భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా పిలుపునిచ్చారు. ముంబైలో ఫీడ్బ్యాక్ సదస్సును ఉద్దేశించి ఆర్బీఐ గవర్నర్ మాట్లాడుతూ, కస్టమర్ సర్వీస్, ఫైనాన్షియల్స్ సమానత్వం, కార్పొరేట్ సామర్థ్యం, మోసాలను గుర్తించే పద్ధతులను మెరుగుపరచడం ద్వారా కృత్రిమ మేధస్సు బ్యాంకింగ్ రంగాన్ని మార్చివేయగలదని చెప్పారు. అదే సమయంలో డేటా ప్రైవసీ, సైబర్ ముప్పులు, కృత్రిమ మేధస్సు ఆధారిత నిర్ణయాలపై అతిగా ఆధారపడడం వంటి నష్టాల గురించి కూడా బ్యాంకులు అప్రమత్తంగా ఉండాలని గవర్నర్ చెప్పారు. కర్కిడక వావు పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని కేరళలో ఈరోజు తెల్లవారుజాము నుంచి వేలాది మంది భక్తులు పితృతర్పణాలు అర్పిస్తున్నారు. మలయాళ మాసమైన కర్కిడకంలో వచ్చే అమావాస్య రోజును ఆత్మశాంతి కోసం, ఆధ్యాత్మిక విముక్తి కోసం కర్మలు నిర్వహించేందుకు అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. అనేక ఆలయాల్లో ఈ కార్యక్రమాలు తెల్లవారుజామున 3:30 నుంచి ఉదయం 5 మధ్య జరిగాయి. ఉత్తరాఖండ్లో ప్రతికూల వాతావరణం నెలకొన్నప్పటికీ చార్ధామ్ యాత్ర ఎలాంటి అంతరాయం లేకుండా సాగుతోంది. తీర్థయాత్ర 2వ దశ ప్రారంభమవుతుండటంతో భక్తుల్లో ఉత్సాహం నెలకొంది. కేదార్నాథ్, బద్రీనాథ్ ధాములలో పూజలు చేసేందుకు దేశవ్యాప్తంగా భక్తులు అత్యంత ఎత్తైన ప్రదేశాల్లో ఉన్న హిమాలయ పుణ్యక్షేత్రాలకు ప్రయాణం కొనసాగిస్తున్నారు. ఋతుపవనాల వల్ల భారీ వర్షాలు తట్టుకునేలాగా ఏర్పాట్లు చేశామని, సందర్శకులందరికీ సురక్షితమైన రాకపోకలు సాగేలా చూస్తున్నామని శ్రీ బద్రీనాథ్ కేదార్నాథ్ టెంపుల్ కమిటీ చైర్మన్ హేమంత్ ద్వివేది తెలియజేశారు. చార్ధామ్ యాత్రలో భాగంగా ఉత్తరాఖండ్లో కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునేత్రి అనే 4 ప్రధాన తీర్థయాత్ర కేంద్రాలను సందర్శిస్తారు. షిమ్లాలోని చౌరా మైదాన్ వద్ద సుమారు 50 టిబెట్టన్ పురుషులు, మహిళలు, వృద్ధులు 24 గంటల నిరాహార దీక్ష శాంతి నిరసన ప్రారంభించారు. టిబెట్టన్ ఉద్యమం పట్ల అంతర్జాతీయంగా శ్రద్ధ పెట్టాలని, అలాగే టిబెట్టన్ భాష, సంస్కృతి, మతపరమైన గుర్తింపును దెబ్బతీసే ప్రయత్నాలు వ్యతిరేకించాలని కోరుతూ రీజనల్ టిబెటన్ విమెన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నిరసన జరుగుతోంది. చైనా ప్రభుత్వ విధానాలకు నిరసనగా జూలై 2వ తేదీన న్యూయార్క్లోని యునైటెడ్ నేషన్స్ ప్రధాన కార్యాలయం వెలుపల ఆత్మాహుతి చేసుకున్న లోప్సాంగ్ రంగ్జెన్ జ్ఞాపకార్థం ఈ నిరాహార దీక్ష నిర్వహిస్తున్నట్లు నిరసన ప్రదర్శనకారులు తెలియజేశారు. డ్యూరాన్ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ 135వ సంచికలో భాగంగా గౌహాటీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిన్న జరిగిన గ్రూప్ ఎఫ్ చివరి మ్యాచ్లో నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్ ఎఫ్సీఐపై 3-1 తేడాతో ఘన విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్లోకి దూసుకెళ్లింది. గ్రూప్ దశలో నార్త్ ఈస్టర్న్ క్లబ్ అజయంగా నిలవడం విశేషం. ద హైలాండర్స్ ఆడిన 3 మ్యాచ్ల్లోనూ విజయం సాధించి గ్రూప్ ఎఫ్ విజేతగా తమ గ్రూప్ దశ పోరాటాన్ని ముగించింది. విశేషాలు మరొకసారి. దేశంలో వివిధ తీర్పు సంఘాల పనితీరును మెరుగుపరిచే 2026 ట్రైబ్యునల్ సంస్కరణల బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మార్చే బిల్లును ఈరోజు రాజ్యసభలో ప్రవేశపెడతారు. అరుణాచల్ ప్రదేశ్ భారత్లో విడదీయలేని అంతర్భాగమని మందిసం స్పష్టం చేసింది. బ్యాంకులు కృత్రిమ మేధను సమగ్రంగా వాడుకోవాలని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా పిలుపునిచ్చారు. డ్యూరాన్ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ 135వ సంచికలో నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్ క్వార్టర్ ఫైనల్స్కి చేరుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం సమయం 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమానికి స్వాగతం.

0: శుభోదయం సింహపురి కార్యక్రమంలో ముందుగా సింహపురి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాము. ఆర్టీసీ నెల్లూరు 1 డిపో పరిధిలో బుధవారం డైల్ యువర్ డిఎం కార్యక్రమం జరగనుందని డిపో మేనేజర్ వెంకటేశ్వర్లు తెలియజేశారు. డిపో పరిధిలో సమస్యలు, మెరుగైన సేవలు అందించేందుకు ప్రయాణికులు 9952256411 నెంబర్కు ఫోన్ చేసి సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. నెంబర్ మరోసారి 9952256411. నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ చర్యలో భాగంగా బాలాజీనగర్ ఇన్స్పెక్టర్ కె సాంబశివరావు సిబ్బందితో కలిసి మంగళవారం రామ్జీనగర్లో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ప్రతి ఇంటిని తనిఖీ చేసి ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారు, ఏం చేస్తున్నారు తదితర వివరాలు తెలుసుకున్నారు. పత్రాలు సరిగ్గా లేని 12 బైకులను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రతి మహిళ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ప్రభుత్వం ఉచిత కుట్టు శిక్షణ అందిస్తుంది. అందులో భాగంగా గాంధీనగర్ ఎన్టీఆర్ నైపుణ్యాభివృద్ధి మహిళా సాధికార కేంద్రం, మహిళా ప్రాంగణం అంటారు, దీనికి వేదికైంది. ఏటా 2 బ్యాచ్ల్లో 80 మందికి శిక్షణ ఇస్తున్నారు. ఈ ఏడాది కూడా ఒక బ్యాచ్ శిక్షణ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం మరో బ్యాచ్ రన్ అవుతూ ఉంది. ఎవరైనా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. తెలుగు భాషపై పట్టు సాధిస్తే ఇతర శాస్త్రాల అధ్యయనం సులభతరం అవుతుందని హైదరాబాద్ విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు దేవారెడ్డి విజయలక్ష్మి పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని డీకే ప్రభుత్వ మహిళా కళాశాలలో తెలుగు విభాగం ఆధ్వర్యంలో సాహిత్య అధ్యయన అంశాలపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని రైతులందరూ విధిగా డిజిటల్ గుర్తింపు సంఖ్య పొందాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సత్యవాణి పేర్కొన్నారు. ఫార్మర్ ఐడి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్రిస్టాక్ పథకం కింద రైతులకిచ్చే ప్రత్యేక డిజిటల్ సంఖ్య అని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు, వాటి నిర్మూలనకు విద్యార్థులుగా మనవంతు బాధ్యత అనే అంశంపై ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ నెల్లూరు 1 అధికారులు మంగళవారం కర్నాలమిట్ట మున్సిపల్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. అనంతరం పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. నగరంలోని కేఏసీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కెమిస్ట్రీ సబ్జెక్ట్ బోధించేందుకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులరెడ్డి ప్రకటించారు. దరఖాస్తులను 17వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా కళాశాలలో అందించాలన్నారు. 19వ తేదీ ఉదయం 10 గంటలకు కళాశాల ప్రాంగణంలో ఇంటర్వ్యూ జరుగుతుందని తెలిపారు. అల్లూరు బీసీ కాలనీలోని పోలేరమ్మకు ఆషాఢమాసం చివరి మంగళవారాన్ని పురస్కరించుకుని గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా 108 కిలోల పసుపు కొమ్ములతో అలంకరణ చేశారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అత్యధిక సంఖ్యలో విచ్చేశారు. ఇవి ఇవాల్టి సింహపురి సమాచారం. శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఇప్పుడు స్వరార్చన విందాము. అంతకంటే ముందు
1: ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమ సింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకుటూరు, నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎఎన్ఎంఎల్, ఏఎఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ VSUESF.

0: మీ ఇంజనీరింగ్ కలలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకుటూరు నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎఎన్ఎంఎల్, ఏఎఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ VSUESF.
1: శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఇప్పుడు కవితా గానం విందాము. రచన మరియు సమర్పణ అన్నం శివకృష్ణ గారు.
2: సింహపురి ఎఫ్ఎం కేంద్రం

నెల్లూరు రచయితల సంఘం, పెన్నా రచయితల సంఘం, అభ్యుదయ రచయితల సంఘం వంటి సింహపురి కవిత్వ సంఘాలలో కొనసాగుతూ గత 17 సంవత్సరాల నుండి వివిధ వేదికలపై కవిత్వాన్ని వినిపిస్తున్న కవి శ్రీ అన్నం శివకృష్ణ ప్రసాద్ గారు. వీరు ప్రతిష్టాత్మక రాధేయ కవితా పురస్కారం, కెనడా సాహితీ వేదిక పురస్కారం, పల్లంటి చారిటబుల్ ట్రస్ట్ విశాఖపట్నం వారి కవితా పురస్కారాలు అందుకున్నారు. శ్రీ అన్నం శివకృష్ణ ప్రసాద్ గారు మనకు అందించిన కవితాగానం

కవిత శీర్షిక గుప్పెడు విత్తుల మనిషి. నిలుచుంటే చేయంత మనిషి, నేడింటి ముందు మూడైన కర్మయోగి. ఇంటిని పొలాన్ని సారవంతం చేసిన మనిషి ఆయన మా నాయన. ఎరువు పోగుల రాసుల్ని పూసి భూమి తల్లి గర్భాలయాన్నలికి పూజిస్తున్నప్పటి నుండి చూస్తున్నా. దమ్ము చేయాల్సిన కయ్యల్లో నీటి చాలుగా మారినప్పటి నుండి చూస్తున్నా. బాడవచేలో ఎలపట దాపట ఎనుముల్ని గుర్రాల్ని చేసి దుక్కి రథాన్నదిరోహించిన నాటి నుండి అలిసిన బసవళ్లకు మురిపెంగా పిల్లెబెసర తినిపిస్తూ మోగ ప్రాణుల గాయాల మలామైనప్పటి నుండి చూస్తున్నా. చెరువుతోనో మేఘంతోనో చెమట చుక్కల కష్టాన్ని కాచమని మాటామంతి కలుపుతున్నప్పటి నుండి అర్ధరాత్రి సూర్యుడు కుప్పతోనో వడ్ల రాశితోనో చెలికాడినైన కాడ్నుంచి చూస్తున్నా. నాయన గుప్పెడు విత్తుల మనిషి. పొలంలోనే కాదు, ఎదుటివారి మనసుల్లోనూ మొలకెత్తడం తెలుసు. కూలీల ఆకలి కంచంలో కుంచాల కుంచాల ధాన్యమై గెలిచి దళారీ ధరల యుద్ధంలో ఓడి ఇంటికొస్తే అది వట్టి దిగులేననుకున్నా. ఎండిన వాగుప్రేగుతో కన్నీటిని పంచుకుని కరువుకి అరువుకి తనలోని రైతుని అమ్మకానికి పెట్టినప్పుడు తొలిసారి కలత చెందడం చూశా. ఎప్పుడు కురవమన్నా అనుభవాల జల్లై కురవగల నాన్నిప్పుడు మట్టితో

రుణం తీరిపోయాక, ఉన్నట్టుండి కాడిని దించేశాక సారవంతమైన నేలలో జీవం లేని విత్తై కూర్చున్నాడు. మెరుపొచ్చిన వేళో ఉరుముచ్చిన రాత్రో నాన్నలోని రైతు ఉలికిపడుతూనే ఉన్నాడు.

కవిత శీర్షిక మార్నింగ్ సాంగ్. ఉదయాన్నే హృదయాన్నెప్పుడైనా విప్పావా? స్వగతాన్ని వాయిదా వేసి మనసు విస్తృతితో పరికించు. దారిలో నీ ప్రతిబంధకాన్ని కూడా తలవని సీతాకోకలాగు పడతాయి. ఆకాశాన్ని ముద్దిడాలని కొంగలు బయలుదేరుతాయి. చెట్లను మేల్కొలపాలని పక్షులు సంగీతం పాడుతాయి. పారే నదిని అడ్డగిస్తున్న గుర్రపు డెక్కతో తూనీగలు సంభాషిస్తాయి. మకరందం కావాలని జిల్లేడు పువ్వులని కందిరీగలు బ్రతిమాలుతుంటాయి. రాత్రంతా మేల్కొన్న కలువ బుగ్గలపై వెన్నెల సంతకాలేంటని చేపలు గిలిగింతలు పెడతాయి. రెల్లు పొదలలో పాములు నృత్యంలో మునిగిపోతాయి. అశుద్ధాన్ని భూగోళంలో మోస్తూ పేడపురుగులు భూమికి భరోసానిస్తాయి. మట్టిని ఎరువు చేసే విద్యను సాధన చేస్తూ వానపాములు రైతు పక్షాన నిలుస్తాయి. రేపటిని వాగ్దానం కోరుతూ చీమలు బారులు తీరుతాయి. పూల పరిమళంతో గాలి చతకడుతుంది. నీటి పాట పాడుతున్న గోరింక ఒకటి పెంటి పక్షితో కూడి రెక్కలల్లార్చుతుంది. గిజిగాడు వెదురుగడ్డితో బేరమాడుతుంది. పురుగు తొలుస్తున్న మనిషి తప్ప, వాడి వంకర నడకల పాదాలు తప్ప ప్రకృతి దాని మానానాది నడుస్తుంది.

కవిత శీర్షిక ఓ ఖాళీ అయిన పూరింపు నుండి. చెట్టుని కూల్చేశాక గాని తెలియలేదు దాని అనుబంధాల వేర్లు ఇల్లంతా ఎంతలా పరుచుకున్నాయో. కూడిక కన్నా తీసివేత సులభమని తరువుని తుంచుతున్నప్పుడే తెలిసింది. ప్రొద్దు ప్రొద్దున్నే కిలకిలమంటూ పలుకురించే చెట్టు మోగబోయాక మనసు కూడా మోగబోయింది. నిలువెత్తు చేతుల్ని అడ్డుపెట్టి సూర్యుణ్ణి కాస్తున్నప్పుడు తెలవలేదు గాని ఈవేళ ఖాళీ జాగాలో బల్లపురుపులాంటి వీపులపై బాణుడు నర్తిస్తుంటే తన ప్రేమస్పర్శ లోటేమిటో తెలిసింది. ఈ చెట్టు తరతరాల పురావృక్షం. రివ్వున దుమికే వాన నౌకకు తెరచాపలా, ధూళి చక్రవాకాన్ని మింగే కృష్ణ బిలంలా నేను గుర్తించలేదు గాని చెట్టు మా ఇంటి ఓజోను పొర. మాతో బొట్టు వల్లానే మాతో ఆడిపాడి శైశవాన్ని బాల్యాన్ని సైతం మట్టిలోనే జయించిన ఈ తరువు తాను పోతూ పోతూ మా బాల్య జ్ఞాపకాల్ని కూడా పట్టుకుపోయింది. వేసవి గాట్పుని బాపే విసనకర్రల కొమ్మల రెమ్మలు పిగిలిన ఈ మొక్క తల్లిని గొడ్డలి పేటుకు పోగులు చేస్తే కిర్రుమనే ఆ ఆర్తనాదాలు ఇంటిని వేడననే విన్నపాలై వినిపించాయి. కట్టెలు కట్టెలుగా తాను కదిలెలుతుంటే మా పార్థివదేహమే తరులుతున్నట్టయింది. ఇంటి ఆస్తి లాంటి చెట్టుని వాస్తు పట్టుకెళ్ళాక ఇప్పుడు ఇంటి ముందు ఎవరూ పూరించలేని ఖాళీతనం.

కవిత శీర్షిక వెలుగు చూడని మూలకణం. నిన్ననే రెండు వీధుల కవతలేమో రివ్వుమంటుంటే చూశా తూనీగ పిల్లాణ్ణి. నేనెప్పుడు చూసినా నవ్వులు పొద్దుతిరుగుడయ్యేవాడు. అప్పుడెప్పుడో తాతని కలరా మహమ్మారి పొట్టన పెట్టుకుందని, ఇప్పుడెప్పుడో నాయన్ని సారాసీసా మింగేసిందని వాడేమీ దిగులు రంగు పులుముకోలేదు. చిటికిన వేలంత వాడు గుత్తేదారుని నిర్మాణ హర్మ్యానికి రక్షణ దుర్గమైనాడు. గుడిసె గుడ్డె దీపం వెలుగులోనూ అమ్మా నానమ్మల చేతుల్ని కాస్తానంటూ ఇంటి పెద్దయ్యాడు. ఎంత విధివంచితుడైనా ఓడు ఓ బాల్యానికి పూసిన పువ్వే. బాధల్లో పుట్టాడేమో, ఇవి బాధలని చెప్పినా పట్టని లెక్కలేనితనం. వీరి మట్టిలో ఇదే చేపపిల్లవాడు. తమ్ముడు చెల్లెమ్మల చదువుల శిఖరానికి మెట్టువాడు. నిర్మాణ మూలకణాలను కళ్ళల్లో ఒత్తులు చేసుకునేవాడు. సిమెంటు కంకర కసికిపోనివ్వని గోర్కా అయ్యేవాడు. గోడల క్యూరింగ్కి నీళ్లై పారేవాడు. నిర్మాణదారుడికి ఛాయవాలా వాడే, ఏ పనికి కిక్కు

మనని నోరెత్తే వయసులేని పనిముట్టు వాడే. గోడలెదుగుతుంటే తానెదుగుతున్నట్టే సంబరపడ్డాడు. పైకప్పేస్తుంటే తన ఇంటి కప్పేనని అబ్బురపడ్డాడు. రంగులు వేస్తుంటే హోలీ ఆడాడు. ఇవాళ గృహప్రవేశం రోజున మాత్రం గుమ్మడికాయ దిష్టి తీసి ఇంత ఎంగిలి పడ్డాడో లేదో నిశ్శబ్దంగా వాడలా వెళ్ళిపోయాడు. మళ్ళీ ఈ వీధిలో వాడినెప్పుడు చూడలేదు.

కవిత శీర్షిక పురిటి పువ్వులు. అడుగు పెడతామో లేదో అమ్మగుడ్లు పిగిలిన ఆ బోసి నవ్వుల ప్రపంచంలోకి. వారి నవ్వుల అయస్కాంత క్షేత్రాలలో బందీలైపోతాం. పాల మకరందం గ్రోలి ఊయిల పవళింపు సేవలో సోలిన బాల సీతాకోకలు. పూల రెమ్మల్ని మించిన పాల చెక్కిళ్ళు. తడారని తామరతోడు దేహాలు. ఆకలి బొజ్జకై పెదవులు విప్పార్చే శైశవ గీతికలు. పాదాల తెడ్లను కదుపుతూ నడిచే నవజీవన యాత్రికులు. పసిడి మేనిచాయో నీలిమేఘ శ్యామమో నలుపో తెలుపో ఇంకా కొత్త వర్ణాలేవి సోకని లేబరు గదిలో పూసిన పురిటి పువ్వులు. అన్నీ అనాచ్ఛాదిత దేహాలు. ప్రేవుల కదలికను పాడే ఆకలి రాగాలు. ఉమ్మ చలములు దాటిన ప్రాణ అలజడులు. అమ్మల కౌగుటి కొమ్మలు వీడని తేనెపిట్టలు. ఆకర్షణకు భాష్యం నేర్పే చూపుల ముద్దుమోములు. ఇక ముందేమో గాని ఇప్పటికైతే మాత్రం గొడ్రాయిలా ఆడింపబడే చాబుల రసాలు. లోకం పోకడ తెలియని సమతా కేరింతలు.

కవిత శీర్షిక గోడ మీద బొమ్మ. ఆ ఇంటికెళితే అందరికన్నా ముందు రూపాయి బిళ్లంత కుంకుమ మోము ఆప్యాయతతో ఎదురయ్యేది. మంచినీళ్లు తాగావా నాయనా అంటూ ప్రేమను తోడి చేతులు కందించేది. వెంటబెట్టుకు రాలేని అమ్మా నాన్నలడు తన మాటల ప్రొజెక్టర్తో సాక్షాత్కరింపచేసేది. కళ్ళ ఎక్స్రేలతో ఆకలి సంకేతాలను చదివేసి ఏమైనా తింటావా నాయనా అంటూనే చేతుల ఇంద్రజాలంతో పంచభక్ష్యాన్ని తలదన్ని అమ్మ వంటకాన్ని రుచిచూపేది. తన సమగంధం నేసిన ఆమె నేత చీర వెలుగుల్ని చూసి సూర్యుడు మొబ్బులు మాటున దాగేవాడు. ఆమె పాదాల సవ్వడికి ఆ ఇంటి పొలంలో నవ్వులు మొలకెత్తేవి. ఎప్పుడైనా నా దుఃఖం పెచ్చరిల్లితే ఆ ఇంటి ద్వారాలు చేతులు జాచి నన్ను హత్తుకునేవి. ఆ అమ్మ మాటలు గువ్వగూటిలా ఆదరవయ్యేవి. ఇటీవలే మళ్ళీ ఓసారి ఆ ఇంటికి వెళ్ళాను. బ్రతుకు దొంగెవడో ఆ ఇంటి నవ్వుల్ని కాజేశానని సంబరపడుతుంటే ఆమె గోడ మీద బొమ్మై నవ్వగా వాడు తుర్రుమన్నాడు. తనకు తెలుసు.

కవిత శీర్షిక మర్రిమా సీతాదేవి. మా ఊరి మర్రిమాను చూస్తుంటే పిల్లల తల్లిలా ఉంది. ఎదిగొచ్చిన బిడ్డల ఆసరాతో పన్నసాల కట్టుకున్న సీతలా ఉంది. నిజంగా మా మర్రి సీతాదేవే. తన పిల్లల ఓడల్ని తల్లిమాత వడిలోకి దృఢంగా పాదుకొలిపి ఇప్పుడు హాయిగా వానప్రస్థం చేస్తున్న శబరిలా లేదు, తనది ఉమ్మడి కుటుంబ విడిదిల్లు. పక్షిరాజాలు వచ్చిపోయే పుట్టిల్లు తనది. కాకపికాలు కాపురమాడే మెట్టినిల్లు. చిలుక గోరింకల ప్రేమ ఉద్యానవనం. మర్రిది పేదరాశి పెద్దమ్మ పూటకోండ్ల ఇల్లు. తన పండ్లతో కాన్పుకొచ్చిన పెండి పక్షులకు సీమంతం చేసే పెద్ద ముత్తైదువు. మర్రి అశోకుడు నాటని ధర్మసత్రం. భగభగమండే ఎండలకు పచ్చని గొడుగుతో స్వాగతమిచ్చే చలువ పందిరి. మర్రి త్రిమూర్తుల త్రివేణి సంగమం. తన జటాజోటాలను గాంచితే విచిత్రంగా దక్షిణామూర్తి ఏమోనని ప్రణమిల్లాలనిపిస్తుంది. ఈ రాతిరేళ్ల మోహిని పిశాచిలా భయపెట్టి ఆలీబాబా 40 దొంగల ముఠాల దారి కాస్తుంది. మర్రి చెట్టు తొర్రలోని చిలుకలో 7-8 సముద్రాల అవతలి మాయల ఫకీరు ప్రాణముంది. మా ఆటలకు ఊయలలూపే ఓడల మర్రి నడిజామున ఉరివేసే ఓహల మర్రవుతుంది. మర్రి మన రోగాలకు మంత్రమేసే ధన్వంతరి. ఇది మా ఊరి పెద

చేరామందు. కార్తీక వనభోజనాలప్పుడు చాపకూడు వేదికై ఊరందరి విస్తళ్ల కంచమై వడ్డన చేయిస్తుంది. రచ్చబండై మా ఊరి పెదరాయుడిచే తీర్పులిప్పించే న్యాయదేవతవుతుంది. జాతరప్పుడు 10 చేతులతో మోగజీవాల బలిగోరే కాళికా ప్రతిరూపం తను. మర్రి తొర్రపై ఎన్నెన్ని కథనాలో, ఇందులో కుందేలు పిల్ల కాపురం ఉంటుందో లేక గుడ్లు మింగే పామో ఉంటుందో తెలియదు గాని, శోధిస్తే దొంగలు దాచిన నిధిదాళం దొరకచ్చేమో, రాణీగారి నగల పెట్టిందేమో. అదృష్టం నీదో నాదో, శవంలోని బేతాళుడు శ్రమ తెలియని కథ చెబుతాడు. చీకటి గబ్బిలం సమాజంపై వేటకెళతానంటుంది. బంధాలు అనుబంధాలను తృంచుకునే మనిషికి నలుగురిని ఒక్కటి చేసే మర్రి, భారత జాతీయ చిహ్నమైన మర్రి ఏం చెబుతుంది, ఏం ప్రబోధిస్తుంది? జాతినంతా తనలాగే బ్రతకమంటుంది, స్నేహపు కరచాలనం చెయ్యమంటుంది, నాలో నీలో కోల్పోతున్న మానవ బంధాలను పాదుకల్పమంటోంది. మర్రి విత్తు నిన్ను ఇంతింతై వటుడింతై ఎదగమంటోంది. మర్రి నీకిచ్చే సందేశమిదిగో, నీకై నేను కాడినవుతా కావడవుతా, నీడనవుతా గూడునవుతా, తల్పమవుతా గుమ్మమవుతా, వస్త్రమవుతా దస్త్రమవుతా, మురికి నూడ్చే చీపురవుతా, నీవు పీల్చే గాలినవుతా, ఊయలవుతా ఊతమవుతా, నిన్ను మోసే పాడినవుతా, నీ చితిన వెలిగే జ్వాలనవుతా. మాను చెప్పే మాట వినరా, ఈ మర్రి చెప్పే బాట కనరా, నన్ను తుంచకు బ్రతుకు తెంచకు, ఈ అవనికే నువ్వు ముప్పు పెంచకు, ఇది హరిత గీతం అవని గీతం, వినకపోతే నీ చర్మగీతం.

కవిత శీర్షిక శ్రమైక సూత్రధారి. నీ స్వప్నం తలుపులు మూసేసి ఎవరి కలల రెక్కలు తెరుస్తావో, నీ సుఖాల కిరీటం తీసేసి ఎవరి కష్టాల కోర్కెను మోస్తావో, నీ మెలుకవలో ఓ దేశం విశ్రాంతి తీసుకుంటుంది. కదలాడే నీ నాగళ్లలో కొన్ని ఆకళ్ళు మనుగుతాయి. పోగులు కదిపే నీ చేతులలో మేనిని కప్పే వస్త్రం పుడుతుంది. రాదారిని అద్దం చేయడానికే నిద్రతో యుద్ధం చేస్తావు. నీ భుజస్కందాలతో నాట్యమాడలేక ఓడిన శ్రమ విజయంపై నల్లేరు నడకవుతుంది. నిప్పుని రాజేశాక ఆయుధమవుతావో, ఆభరణమవుతావో. ఓ శ్రామికుడా, చెమట చుక్క నీకిష్టమైన ద్రవ్యం, రక్తవర్ణం నీకిష్టమైన రంగు. నీవు ఉపయోగించడం ప్రారంభించాకే రోజుకున్న 60 గడియలకి చైతన్యం వచ్చింది. ఓ కార్మికుడా, ఈ ప్రపంచపు వస్తు నైపుణ్యం నీ రెక్కల కష్టం, నీ మేధోమదనం నా దేశ ఆర్థిక వ్యవస్థ. అవసరాల పొయ్యిలో నిత్యం వెలిగే నిప్పు కణికవు నీవు. సతతం మెరుగుపరచబడే ముడి ఖనిజానివి. శ్రమైక సూత్రధారివై దేశ దేశాలనేకం చేసే అంతఃసూత్రానివి. నా కార్మిక కర్షక సోదరుడివి.

0: శ్రోతలకు ఒక చిన్న గమనిక.
1: విక్రమసింహపురి విశ్వవిద్యాలయం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో 2026-27 విద్యా సంవత్సరం నుంచి 4 బీటెక్ కోర్సులను ప్రారంభించడమైంది. ప్రభుత్వ ఆమోదం పొందిన కోర్సుల్లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సిఎస్ఈ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ ఏఐ అండ్ ఎంఎల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్సెస్ ఏఐ అండ్ డిఎస్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఈసీఈ ఉన్నాయి. ఈ సందర్భంగా విక్రమసింహపురి విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక సాంకేతిక విద్యకు ప్రాధాన్యమిస్తూ విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాలలకు 4 నూతన బీటెక్ కోర్సులకు అనుమతి ఇవ్వడం ఆనందదాయకమని తెలిపారు. భవిష్యత్ పరిశ్రమల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ కోర్సులు విద్యార్థులకు అత్యుత్తమ ఉపాధి అవకాశాలను కల్పిస్తాయని పేర్కొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అన్ని రకాల ఆధునిక సౌకర్యాలను విశ్వవిద్యాలయం కల్పిస్తోందని ఆయన తెలిపారు. విద్యార్థులు విద్యార్థినుల కోసం ప్రత్యేక హాస్టల్ వసతి, ప్రభుత్వ నిబంధనల మేరకు ఫీజు రియంబర్స్మెంట్, బస్సు రవాణా సౌకర్యం, స్మార్ట్ క్లాస్ రూమ్లు, అత్యాధునిక కంప్యూటర్ సెంటర్, అత్యున్నత ప్రమాణాలతో కూడిన ప్రయోగశాలలు, విశాలమైన క్రీడా మైదానాలు, అనుభవజ్ఞులైన అధ్యాపక బృందంతో కూడిన ఉత్తమ విద్యా వాతావరణం అందుబాటులో ఉందని వివరించారు. విద్యార్థులకు ముఖ్య గమనిక, ఆగస్టు 14-28 వరకు జరుగు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ లో విఎస్యు ఇంజనీరింగ్ కాలేజ్ ను సెలెక్ట్ చేసుకోగలరు. విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకుటూరు. కోర్సులు సిఎస్ఈ, ఏఐ అండ్ ఎంఎల్, ఏఐ అండ్ డిఎస్, ఈసీఈ. పూర్తి వివరాల కోసం విక్రమసింహపురి విశ్వవిద్యాలయం అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. వెబ్సైట్ అడ్రస్ www.vsu.ac.in. మెయిల్ ఐడి vsuce@vsu.ac.in. మొబైల్ నంబర్ 9059-676703. మొబైల్ నంబర్ మరోసారి 9059-676703. కోడ్ VSU ESF. VSU ESF.
2: ప్లాస్టిక్ వాడకం ఆపేద్దాం, భూమిని కాపాడుకుందాం, సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను నిషేధిద్దాం.
3: మీ ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకుటూరు, నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఐఎండ్ఎంఎల్, ఏఐఎండ్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059-676703. ఎంసెట్ కోడ్ VSUESF.
1: శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఇప్పుడు గృహహింస చట్టం గురించి శ్రీమతి కాళహస్తి పద్మజ గారితో పరిచయం విందాము.
4: గృహహింస చట్టం గురించి కొత్త కోణంలో వివరించడానికి న్యాయవాది శ్రీమతి
5: ఏ రకమైన
1: శుభోదయం సింహపురి కార్యక్రమం వింటూ ఉన్నారు. లలిత గీతాలు విందాము.

ఈ ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమ సింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకుటూరు నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ ఏఎన్ఎంఎల్ ఏఎన్డిఎస్ ఈసీఈ బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ VSUESF.

0: మీరెక్కడి నుంచైనా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీష్ భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. శుభోదయం. సింహపురి కార్యక్రమం ఇప్పటి వరకు ప్రసారమైంది. మరికొద్దిసేపట్లో 8 గంటలకు సమాచార్ ప్రభాత్ ఢిల్లీ కేంద్రం నుంచి, 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుంచి, 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి కృష్ణా జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఎస్ సునీల్.
1: ఈనాటి కృష్ణా జిల్లా సమాచార లేఖలో జిల్లా యొక్క అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించిన సహాయ సహకారాలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, జిల్లాలో మంత్రుల పర్యటన అంశాలతో కూడిన జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం చేనేత సహకార సంఘాల కార్మికులకు ఉచిత వైద్యం అందించేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది. చేనేత కార్మికుల యొక్క ఆరోగ్య పరిరక్షణ కోసం అవసరమైన వైద్య సేవలు, పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించేందుకు కృష్ణా

0: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 13 కేంద్రాలను ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ ఆధ్వర్యంలో చేనేత కార్మికులకు వైద్య సేవలను అందించేందుకు 13 రకాల స్పెషాలిటీ వైద్యుల బృందాన్ని ఏర్పాటు చేసి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. చిలకలపూడి పాండురంగ హైస్కూల్ నందు పెడన మండలం బట్టజ్ఞాన కోటయ్య జిల్లా పరిషత్ హైస్కూల్ నందు పైలట్ ప్రాజెక్టుగా కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ నవీన్ విద్యాలక్ష్మి అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. 10వ తరగతి విద్యార్థులకు ఉపయోగపడే విధంగా వార్షిక పరీక్షలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని క్రమశిక్షణతో ముందస్తు ప్రణాళికతో చదివితే ఆశించిన ఫలితాలు సాధించగలరని తెలిపారు. విద్యార్థులు యోగా సాధన ద్వారా శారీరక మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడంతో పాటు ఏకాగ్రత పెరుగుతుందని తద్వారా ఉత్తమమైన ఫలితాలు పొందవచ్చని తెలిపారు. పెడన నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల్లో స్వచ్ఛ భారత్ స్వచ్ఛ పెడన కార్యక్రమాన్ని పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి నిర్వహించారు. రాష్ట ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడంతో పాటుగా పరిశుభ్రత క్రమశిక్షణ విద్యార్థుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తుందని తెలిపారు. పాఠశాలలో అభివృద్ది కోసం మౌలిక సదుపాయాల కల్పన ఏర్పాటు చేయడానికి 3 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు ప్రారంభించిందని తెలిపారు. విద్యార్థులు తమ చదువును మెరుగుపరుచుకోవడానికి అవసరమైన పాఠ్య పుస్తకాలను అందించడంతో పాటుగా ప్రతి విద్యార్థికి ఏకరూప దుస్తులను రాష్ట ప్రభుత్వం అందించిందని తెలిపారు. జిల్లాలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితా నుండి తొలగిపోకుండా జిల్లా కలెక్టర్ బాలాజీ జిల్లా వ్యాప్తంగా 14 మంది అధికారుల బృందంతో కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. కృష్ణా జిల్లా రూరల్ డెవలప్మెంట్ అథారిటీ శాఖ ఆధ్వర్యంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్సెట్టి పథకం ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంది. కానూరు గ్రామంలో సుజాత బ్లూమ్స్ సంస్థలో 18 సంవత్సరాలు నిండిన యువతకు జ్యూట్ బ్యాగులు తయారు చేసే శిక్షణ కార్యక్రమాన్ని డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ హరిహరినాథ్, సుజాత బ్లూమ్స్ కరెస్పాండెంట్ డాక్టర్ అనుష ముఖ్య అతిథులుగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సంయుక్తంగా నిరుద్యోగులైన యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా జ్యూట్ బ్యాగుల తయారీ ప్రారంభించి డిఆర్డీఏ వెలుగు సంస్థల ద్వారా మార్కెటింగ్ సదుపాయాన్ని కల్పిస్తోందని డిఆర్డీఏ పీడీ హరిహరనాథ్ తెలిపారు. శిక్షణ పొందిన యువతను ప్రోత్సహించడానికి బ్యాంకు లింకేజీ స్కీముల ద్వారా రుణాన్ని అందించడానికి సంసిద్ధంగా ఉందని యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశాలను ఉమ్మడి కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పల హారిక ఆధ్వర్యంలో జిల్లా అధికారులతో కలిసి నిర్వహించారు. జిల్లా పరిషత్ పరిధిలో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను నిర్ణీత సమయంలో పూర్తి చేయడమే కాకుండా జిల్లా పరిషత్ ఆస్తులను ఆదాయ వనరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు అవసరమైన అభివృద్ది కార్యక్రమాలలో స్థానిక సంస్థల సభ్యులు నిర్వహించాలని తెలిపారు. గ్రామాలలో ఇంకుడు గుంతలు చెరువులు ఏర్పాటు చేయాలని, గ్రామాలలో త్రాగునీటి సమస్య ఎక్కడా లేకుండా సంతృప్తి స్థాయిలో త్రాగునీటి సరఫరా కల్పించేందుకు గ్రామీణ నీటి సరఫరా శాఖ ద్వారా 1 కోటి 20 లక్షల రూపాయలతో ప్రత్యేక కార్యాచరణ కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు. గూడూరు గ్రామంలో ప్రకృతి వ్యవసాయ విధానంలో బహుళ పంటల ప్రదర్శన క్షేత్రాన్ని రాష్ట మంత్రి కొల్లు రవీంద్ర పరిశీలించారు. తక్కువ వర్షపాతమున్న పరిస్థితుల్లో పెసర, మినుములు వంటి పంటల సాగుపై అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. రైతులకు అవసరమైన యూరియా ఎరువులను అన్ని మార్కెట్ యార్డుల ద్వారా సకాలంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట ప్రభుత్వం అందించిన సబ్సిడీలతో అందిస్తున్నామని తెలిపారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమాన్ని భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అధికారులతో కలిసి నిమ్మకూరు గ్రామంలో జిల్లా కలెక్టర్ బాలాజీ ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం, భవిష్యత్తు తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడానికి నిమ్మకూరు గ్రామ ప్రజలతో కలిసి 1500 మొక్కలను గ్రామంలో జిల్లా కలెక్టర్ బాలాజీ నాటారు. ఇప్పటి వరకు కృష్ణా జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన సామా సునీల్, కృష్ణా జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం, సమయం 8:35.
2: మీ ఇంజనీరింగ్ కలలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకుటూరు, నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎఎన్ఎంఎల్, ఏఎఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ VSUESF.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం. ఇప్పుడు డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో భాగంగా డాక్టర్ నవాజ్ గారితో పరిచయం విందాము.

0: సమర్పణ ఆబిద్ హుసేన్, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం డాక్టర్ గారి సలహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో భాగంగా మనతో పాటు డాక్టర్ నవాజ్ షరీఫ్ ఉన్నారు, ఎంఎస్ఆర్తో ఎఫ్ఐజేఆర్. మరి వారితో మాట్లాడి సాధారణంగా వచ్చేటువంటి ఎముకలకు సంబంధించి రుగ్మతలు, వాటి పరిష్కార మార్గాలు, అలాగే వృద్ధుల్లో వచ్చేటువంటి ఎముకల సమస్యలు తదితర వివరాలు మనం తెలుసుకుందాం. డాక్టర్ నవాజ్ గారు నమస్తే అండి.
2: నమస్తే అండి.
1: డాక్టర్ గారు, సాధారణంగా ఎముకలకు సంబంధించిన రుగ్మతలు ఎందుకు వస్తాయి, కారణాలు ఏంటి?
2: యూజువల్గా వృద్ధుల్లో వచ్చే ఎముకల సమస్యలు వయసు పెరిగే కొద్దీ సహజంగా వచ్చే శారీరక మార్పులు కారణంగా ఏర్పడతాయి. వాళ్ళలో ఎందుకంటే ముఖ్యంగా హార్మోన్ల లోపము, శరీరంలో కాల్షియము అండ్ విటమిన్ డి తగ్గిపోవడం, ఇవి అన్నిటికంటే ప్రధాన కారణాలు. ఇప్పుడు ఫస్ట్ ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకల ద్రవ్యం తగ్గిపోవడం, అంటే డెన్సిటీ తగ్గిపోవడం. సో దీనివల్ల ఏమవుతుందంటే చిన్నపాటి దెబ్బకి ఫ్రాక్చర్లు వస్తాయి, ముఖ్యంగా నడుం భాగము, తర్వాత మోకాలు ఎముకలు కూడా దాంట్లో అవుతాయి అన్నమాట. సో ఇంకొకటి, మహిళల్లో మెనోపాజ్ తర్వాత ఇలాంటి ఫ్రాక్చర్స్ ఏదైతే ఉన్నాయో ఇవి కొంచెం ఎక్కువ కనిపిస్తాయి. సో దాన్ని మనం ఆస్టియోపోరోసిస్ అంటాం. ఇంకో కండిషన్ ఏంటి అంటే వీళ్ళలో ఆస్టియోఆర్థ్రైటిస్, అంటే జాయింట్లలో ఉన్న కార్టిలేజ్ ధ్వంసం అవుతుంది. సో మోకాలు ఎక్కువ నొప్పి, కదలికల్లో ఇబ్బంది, వంగలేకపోవడం, ఇవన్నీ సహజంగా జరుగుతాయి. సో ఇంకోటి ఏంటంటే ఫ్రాక్చర్స్, ఇందులో ఎక్కువగా నడుము ఎముక ఫ్రాక్చర్ అంటే వర్టిబల్ కంప్రెషన్ ఫ్రాక్చర్స్ ఎక్కువ అవుతాయి. కొంతమందికి చేతి అంటే మణికట్టు ఫ్రిస్ట్ దగ్గర కూడా, అంటే చాలా ఆస్టియోపోరోసిస్ వల్ల వాళ్ళు అక్కడ కొంచెం లేయడానికైనా కొంచెం ప్రెషర్ పెడతారు కాబట్టి, సో అక్కడ ఆల్రెడీ ఆస్టియోపోరోటిక్ కండిషన్లో వాళ్ళు ఉంటారు కాబట్టి, అంటే ఎముకల్లో డెన్సిటీ తగ్గిపోయింది, ద్రవ్యం తగ్గిపోవడం వల్ల అక్కడ కంప్రెషన్ ఫ్రాక్చర్స్ అనేది సాధారణంగా జరిగి తేలికపాటి ఇబ్బందులకే విరిగిపోతాయి. సో దీన్ని మనం ఆస్టియోపోరోసిస్ సంబంధిత సమస్యలు అంటాం. ఇంకోటి మోస్ట్ కామన్లీ వీళ్ళు ఏంటంటే వైటమిన్ డి లోపం మరియు కాల్షియం లోపం ఉండడం వల్ల, సో ఎముకలు బలహీనపడము, నడుము నొప్పి, కీళ్ళ నొప్పి, సూర్యకాంతి తక్కువగా తీసుకోవడం వల్ల విటమిన్ డి లోపం ఎక్కువగా ఉంటుంది సో వీళ్ళల్లో. ఇంకోటి ఏంటంటే లాస్ట్ కీళ్ళ మంట, అంటే మనం రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం. ఇది ఒక ఆటోఇమ్యూన్ డిసీజ్ అన్నమాట. అంటే ఇది మన ఓన్ సెల్స్నే మన ఫారిన్ బాడీల ఇమ్యూన్ సిస్టమ్ అనుకుని సో మన బాడీ సెల్స్ మీదే అటాక్ చేస్తా అనమాట. సో ఇది ఒక ఆటోఇమ్యూన్ డిసార్డర్, దీంట్లో తల తిరగడము, వాపు, సిమ్ కదలికలో ఇబ్బంది కూడా వీటి వల్ల వస్తాయి అనమాట. సో ఇవి సాధారణంగా కొంచెం వయసు పైబడ్డ వాళ్ళకి వచ్చే ఆర్థోపెడిక్ ఇష్యూస్ జనరల్గా. సో దీనికి నివారణ అంటే చికిత్సలో ముఖ్యమైనవి ఏమంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రీట్మెంట్ కంటే మనము ఫస్ట్ దీన్ని ఎలా డయాగ్నోసిస్ చేస్తాం అంటే దీన్ని ఫస్ట్ మనం బిఎండి టెస్ట్ అంటాం, అంటే బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్ చేయించుకోవడం మంచిది. ఒక 55 ఇయర్స్ పైబడ్డ వాళ్ళు ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి, అంటే వాళ్ళ బోన్ ఎంత పటత్వంగా ఉంది, దాంట్లో ఎంత డెన్సిటీ ఉంది అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. దాన్ని మనం కేటగరైజ్ చేసుకుంటాం. సో అదేవిధంగా కాల్షియం, తర్వాత వైటమిన్ డి
1: ఎంత ఉండాలండి, డెన్సిటీ ఎంత ఉండాలి
2: మైనస్, అంటే దాన్ని టీ స్కోర్ అంటాము, అది 1 కంటే తక్కువ ఉండాలి. సో 1 నుంచి 2.4 వరకు ఉంటే ఆస్టియోపీనియా అంటాము, మోర్ దెన్ 2.5 ఉంటే కదా మనం ఆస్టియోపోరోసిస్ అంటాం, అంటే చాలా ఇప్పుడు నేను చెప్పిన దాన్ని. సో ఆ డెన్సిటీ తగ్గిపోతే దాన్ని ఆస్టియోపోరోసిస్ అంటాం. సో వాళ్ళు ఏ కేటగిరీలో వస్తారు చూసుకుని దాన్ని బట్టి మనం వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకోటి కాల్షియం, వైటమిన్ డి లెవెల్స్ ఎంత ఉన్నాయి అది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. సో ఇవన్నీ ఫస్ట్ మనం డయాగ్నోసిస్ చేసుకున్న తర్వాత దాని తగ్గట్టు మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు వాళ్ళకి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బోన్ మినరల్ డెన్సిటీ తగ్గిపోయింది, అంటే ఎందుకు తగ్గింది, అంటే వీళ్ళలో హార్మోనల్ ఇష్యూస్ వల్ల జరుగుతాయి, అంటే పోస్ట్ మెనోపాజల్ ఉమెన్స్కి, అంటే వాళ్ళలో మెనోపాజ్ వచ్చిన తర్వాత ఏమైతే ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గిపోవడము మోస్ట్ కామన్లీ. సో వాళ్ళకి ఏంటంటే మనం హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీస్ అయితే ఏమి, బిస్ఫాస్ఫరేట్స్, ఇవి మనం వాళ్ళకి అడ్వైస్ చేస్తాం. తర్వాత సో ఇలాంటివన్నీ మనం ముందు కనుక డయాగ్నోసిస్ చేసుకుని ఒక డాక్టర్గా సలహాలు తీసుకుంటే ముందే, సో మనం దీన్ని నివారించవచ్చు.
1: డాక్టర్ గారు, ఈ ఎముకల బలహీనత, సాంద్రత తగ్గడం, కీళ్ళ సమస్యలు అసలు ఎందుకు వస్తాయంటారు?
2: సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఆ ఎముకల బలహీనత, సాంద్రత తగ్గడము మరియు కీళ్ళ సమస్యలు అనేవి చాలా చాలా యూజువల్గా కనిపిస్తుంది, అంటే కొంచెం వయసు పెరిగే కొద్దీ ఇవి అనేక కారణాల వల్ల వస్తాయి అన్నమాట. సో అంటే మన జీవన శైలి ఒకటి, తర్వాత పోషణ ఆహారం లోప్యం, తర్వాత హార్మోనల్ సమస్యలు, తర్వాత యూజువల్గా కొంచెం మార్బిడిటీ వల్ల కామన్గా మనకు ఈ వయసు వాళ్ళకే కనిపిస్తాయి అన్నమాట. సో ఇప్పుడు వీటిలో ఈ సమస్యలు ఎందుకు వస్తాయి అనేది మనం ఒక్కొక్కటిగా స్పష్టంగా తెలుసుకుందాం. సో ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎముక బలహీనత సాంద్రత తగ్గే ముఖ్య కారణాలు ఏంటి? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి,

0: ఒకటి కాల్షియం అండ్ వైటమిన్ డి లోపం. సో కాల్షియం లేకుండా ఎముకలు బలహీన పడతాయి, అది మనం అందరికి తెలిసిన విషయం. కానీ వైటమిన్ డి లేకపోతే శరీరానికి కాల్షియం ఏదైతే ఉందో అది అబ్జార్ప్షన్ అవ్వదు. మనం ఎంత కాల్షియం తీసుకున్నా అది యూరిన్ లో ఫీసిస్ లో మనకు ఎక్స్క్రీట్ అయిపోతుంది దాన్ని. సో వైటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్ దాని శోషణ కోసం. తర్వాత వీటి వల్ల ఈ రెండింటి వల్ల ఏమైతే ఫలితంగా మనకి ఏంటంటే ఎముకల్లో దృఢత్వం తగ్గిపోతుంది. తర్వాత సెకండ్ వన్, కొంచెం వయసు పెరగడం వల్ల వృద్ధాప్యంలో బోన్ రీమాడలింగ్ సామర్థ్యం అనేది తగ్గుతుంది. అంటే నిత్యం మన బాడీలో ఎముకల్లో రీమాడలింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే కొత్త బోన్ ఫామ్ అయితే ఉంటుంది, ఓల్డ్ బోన్ ఏదైతే ఉందో అది మనకు ఆస్టియోక్లాస్ సెల్స్ వల్ల అది తగ్గిపోతూ ఉంటుంది. సో ఇది ఒక బ్యాలెన్స్డ్ గా జరుగుతూ ఉంటుంది. ఆస్టియో మనము ఆస్టియోక్లాస్ సెల్స్ అండ్ ఆస్టియోక్లాస్ సెల్స్ అని మనకు టూ సెల్స్ ఉంటాయి. సో ఈ వృద్ధాప్యంలో ఈ సమస్యలు ఏమైతుంటే అంటే వీళ్ళకి ఈస్ట్రోజన్ అండ్ టెస్టోస్టెరోన్ హార్మోన్ లోపం వల్ల బోన్ లాస్ ఎక్కువ జరుగుతుంది. అంటే ఆస్టియోక్లాస్ సెల్స్ పని ఎక్కువ అవుతుంది. ఆస్టియోబ్లాస్ట్ సెల్స్ అంటే ఆస్టియోబ్లాస్ట్ సెల్స్ ఏంటంటే మనకు బోన్ ఫార్మింగ్ సెల్స్ అనమాట. ఇవి ఆస్టియోక్లాస్ సెల్స్ అంటే బోన్ రిజాల్వింగ్ ఆర్ బోన్ డెస్ట్రాయింగ్ సెల్స్. ఇవి ఎప్పుడు ఒక హార్మోనల్ వే, ఐ మీన్ ఒక కరెక్ట్ సిస్టమాటిక్ గా బ్యాలెన్స్డ్ గా ఉండాలి. ఈ ఏజ్ పెరిగే కొద్ది ఆ హార్మోన్ ఎప్పుడైతే వీళ్ళకి తక్కువ అవుతుందో సో ఆటోమేటిక్ గా వీళ్ళు ఏంటంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల ఆస్టియోక్లాస్ సెల్స్ పనితీరు ఎక్కువైపోయి సో అప్పుడు ఆస్టియోబ్లాస్ట్ తగ్గిపోవడం వల్ల వీళ్ళకి బోన్ లాస్ ఎక్కువ జరుగుతుంది. సో ఇంకోటి ఏంటంటే మెనోపాజ్. యూజువల్ గా మన మహిళల్లో 45 to 50 ఇయర్స్ ఇండియన్ ఉమెన్స్ లో మనం యూజువల్ గా చూస్తాం సేమ్ ఈస్ట్రోజన్ తగ్గిపోతే దీని ప్రకారం ఆస్టియోపోరోసిస్ ప్రాబ్లం వీళ్ళకి మామూలు 45 ముందు మహిళల కంటే తర్వాత మహిళలకు కొంచెం పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇది హార్మోన్ సంబంధిత ఎముకలు. సో ఇంకోటి ఏంటంటే వీళ్ళ జీవన శైలి, అంటే మనము ఒక 50 ఇయర్స్ అయిన తర్వాత యూజువల్ గా చాలా మంది ఏం చేస్తారంటే ఎక్సర్సైజ్ చేయరు, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజెస్. సో ఎముకలు బలంగా ఎప్పుడు ఉండాలంటే శారీరక చురుగుదనం అనేది కంపల్సరీ ఉండాలి. దీంతోపాటు ఒకవేళ మనం ఎప్పుడైతే ఎక్సర్సైజ్ అంటే బేసిక్ ఎక్సర్సైజెస్, నేను పెద్ద పెద్దవి కాదు, బేసిక్ యూజువల్ ఎక్సర్సైజ్ ఎప్పుడైతే మనం తగ్గించేస్తాం సో బోన్ మాస్ అనేది ఆటోమేటిక్గా కొంచెం తగ్గుతూ వస్తుంది. వీటితో పాటు యూజువల్గా ఇంకోటి ఏంటంటే చెడు ఆహారాలు లైక్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అయితేమి, తక్కువ న్యూట్రిషియస్ డైట్ ఇలాంటివి, తర్వాత ఇప్పుడు బార్బిక్యూస్ అని వచ్చినాయి. సో ఇవన్నీ ఏంటి అంటే కొంచెం పోషకాలు తక్కువ ఉండేటివి, ఇలాంటి ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా వాళ్ళకి ఏంటంటే సహజంగానే దొరకాల్సిన కాల్షియం అయితే ఏమి, ఫాస్ఫరస్ అయితే ఏమి, తర్వాత మెగ్నీషియం కంటెంట్స్ ఏమి, ఇవన్నీ కొంచెం తగ్గుతుంది. సో వీటితో పాటు ఇంకోటి ఏంటి అంటే ముందున్న ఆరోగ్య సమస్యలు, ఇప్పుడు ముందుగానే లైక్ వీళ్ళకి థైరాయిడ్ సమస్య ఏమైనా ఉండింది లేకపోతే కిడ్నీ వ్యాధులు, సో వీటి వల్ల కూడా వీళ్ళకి కొంచెము బోన్స్ పైన ప్రభావం చూపే అవకాశం అయితే
1: చూపిస్తారు. మహిళల్లో ముఖ్యంగా ఈ మెనోపాజ్ తర్వాత ఎముకల సమస్యలు వస్తూ ఉంటాయి కదా, దీనికి కారణం ఏంటంటారు?
0: సో ఇది వెరీ కామన్ క్వశ్చన్ అండి. సో యూజువల్గా ఫస్ట్ మెనోపాజ్ అంటే ఏంటి, మనం ఫస్ట్ బేసిక్స్ నేను చెప్తాను మీకు. ఇది యూజువల్గా ఇండియన్ ఉమెన్స్ ఏంటంటే ఒక 45 to 55 ఇయర్స్ మధ్యలో వస్తుంది అనమాట ఉమెన్స్. సో మెనోపాజ్ తర్వాత వీళ్ళు ఏమైతుంటే ఈస్ట్రోజన్ హార్మోన్ స్థాయి అనేది చాలా తక్కువగా వీళ్ళకి మారిపోతుంది. సో మెనోపాజ్ తర్వాత ఎముకల సమస్యలు ప్రధాన కారణం ఏంటి అంటే సో ఈస్ట్రోజన్ హార్మోన్ లోపం నేను చెప్పినట్టు. సో అసలు ఈస్ట్రోజన్ యొక్క పాత్ర ఏమిటి మన బోన్స్లో చూద్దాం. సో ఎముకల్లో బోన్ రీమోడలింగ్ అనే ప్రక్రియ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది, అంటే పాత ఎముక కరుగుతుంటుంది దీన్ని రిసార్ప్షన్ అంటాం, కొత్త ఎముక తయారవుతూ ఉంటుంది దీన్ని ఫార్మేషన్ అంటాం. దీనికి మనం ఆస్టియోక్లాస్ సెల్స్, ఆస్టియోబ్లాస్ట్ సెల్స్ అని రెండు సెల్స్, ఇది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ ఈ రెండు ప్రక్రియల మధ్య బ్యాలెన్సింగ్ చేస్తుంది. సో ఈ బోన్ కరుగుదలని తగ్గిస్తుంది మరియు కొత్త బోన్ తయారయ్యే సహాయం చేస్తుంది యూజువల్గా దీని ఫంక్షన్. సో ఇప్పుడు మెనోపాజ్ తర్వాత ఈ ఈస్ట్రోజన్ తక్కువగా అవ్వడం వల్ల ఫలితంగా బోన్ రిసార్ప్షన్ వేగవంతంగా జరుగుతుంది. సో ఫార్మేషన్ తగ్గుతుంది, రిసార్ప్షన్ అనేది పెరుగుతుంది. సో దీని వల్ల
1: క్షీణత పెరుగుతుంది, ఎముకలు తయారయ్యేటువంటి క్రమం
0: తగ్గుతుంది. సో ఇది దీనివల్ల మోస్ట్ ప్రాబబ్లీ ఈ ఫ్రాక్చర్స్ అనేది ఆస్టియోపోరోటిక్ కండిషన్స్ వల్ల ఎక్కువ మెనోపాజ్ అయిన మహిళల్లో ఎక్కువ అనేది మనం చూస్తాం ఈ హార్మోన్ లోపించడం వల్ల.
1: రైట్ డాక్టర్ గారు, ఇక థైరాయిడ్ గురించి కూడా ఇందాక మీరు మాట్లాడుతూ అన్నారు, థైరాయిడ్ సమస్య ఎముకలు కీళ్ళ మీద అసలు ఎలాంటి ప్రభావం చూపుతుంది అంటారు?
0: సో యా ఖచ్చితంగా మీరు అడిగినట్టు థైరాయిడ్ సమస్యలు అయితే ఎముకలు మరియు కీళ్ళపైన డెఫినెట్ గా ప్రభావం అయితే చూపుతుంది. థైరాయిడ్ అంటే ఏంటి, దాని పాత్ర ఏంటి, అంటే థైరాయిడ్ అనేది ఒక హార్మోన్ ఏంటి. సో థైరాయిడ్ అనేది మన గొంతు భాగంలో ఉండే చిన్న ఒక గ్లాండ్ అనమాట. సో ఇది రెండు ముఖ్యమైన హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది,
1: ఒక గ్రంథి
0: ఒక T3 అంటే ట్రైఐడోథైరోనిన్, తర్వాత T4 థైరాక్సిన్ అనే 2 హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. ఈ హార్మోన్లు మన బాడీలో ఏంటంటే మెటబాలిజము, శక్తి వినియోగము, బోన్ రీమోడలింగ్ ని నియంత్రిస్తాయి. సో ఇప్పుడు ఎముకలపై థైరాయిడ్ ప్రభావం డైరెక్ట్ గా ఎలా చూపుతుంది అంటే ఎముకలు కూడా ఒక లివింగ్ టిష్యూ, అది ఒక జీవించే కణజాలం, అవి నిత్యం రీమోడలింగ్ జరుగుతుంది.

0: ఉంటుంది. అంటే పాత కణాలు కరుగుతాయి ఇంతకుముందు చెప్పినట్టు, తర్వాత కొత్త కణాలు అనేది మళ్ళీ ఫామ్ అవుతూ ఉంటాయి. ఈ ప్రక్రియను థైరాయిడ్ హార్మోన్లు కూడా నియంత్రిస్తాయి ఈస్ట్రోజన్తో పాటు. సో ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు మనకు రెండు డిసీజ్ వస్తాయి, అంటే థైరాయిడ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు. ఒకటి హైపర్ థైరాయిడిజం, ఇంకోటి హైపోథైరాయిడిజం. సో హైపర్ థైరాయిడిజంలో ఏంటి అంటే, మనకు ఈ నేను చెప్పిన హార్మోన్స్ ఏదైతే ఉన్నాయో T3 and T4 అవి కొంచెం ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి వాళ్ళలో. సో వాటి వల్ల బోన్ పైన ఏమేమి ఎఫెక్ట్ అయితే నేను చెప్తాను మీకు. సో ఇవి హైపర్ థైరాయిడిజం, అంటే ఈ హార్మోన్ అధికంగా ఉత్పత్తి అవ్వడం వల్ల మన బాడీలో ఏం జరుగుతాయంటే, T3 T4 అధికంగా ఉండడం వల్ల బోన్ రిసార్ప్షన్ అనేది వేగవంతంగా జరుగుతుంది. సో కొత్త ఎముకు కణాలు ఉత్పత్తి జరగకపోవడం వల్ల బోన్ డెన్సిటీ అనేది తగ్గుతుంది, అంటే ఆస్టియోబ్లాస్ట్ సెల్స్ పనితీరు తగ్గుతుంది. ఆస్టియోబ్లాస్ట్ సెల్స్ పెరగడం వల్ల రిసార్ప్షన్ ఎక్కువ అవుతుంది. సో ఇదే విధంగా దీర్ఘకాలంగా ఉంటే మనం దీన్ని ఆస్టియోపోరోసిస్ అని చెప్తాం. సో ఈ పేషెంట్ ఆస్టియోపోరోటిక్ లో ల్యాండ్ అవుతారు. దీని తర్వాత జాయింట్స్ పైన ఎటువంటి ప్రభావం ఉంటుంది, సో జాయింట్లలో కూడా వాపు రావడం, తేలికపాటి నొప్పి, అలసట, కండరాల బలహీనత, సో ఇవన్నీ లక్షణాలు మనకు ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది ఇట్ విల్ ఎఫెక్ట్ అనమాట. సో సెకండ్ వన్ ఏంటంటే హైపోథైరాయిడిజం. ఇది థైరాయిడ్ హార్మోన్ తక్కువగా ఉండే పరిస్థితి. సో ఎముకల ప్రభావం ఎలా ఉంటుంది అంటే, రీమోడలింగ్ మందగిస్తుంది, తగ్గదు మందగిస్తుంది. తర్వాత ఎముకల పెరుగుదల, మందగింపు, బలహీనత, కొన్నిసార్లు నడుం లేదా మోకాళ్ళ దగ్గర స్వెల్లింగ్ రావడము, అంటే వీళ్ళలో ఏంటంటే కొంచెం వెయిట్ కూడా గెయిన్ అవుతారు. సో ఈ కీళ్ళపైన ప్రభావం ఎలా ఉంటుంది అంటే, వాపు రావడం, కీళ్ళలో వాపు, స్టిఫ్నెస్, ఆ వాపు వల్ల స్టిఫ్నెస్ అవ్వడము, ఉదయం లేవగానే చేతులు మోకాళ్ళు నొప్పిగా ఉండడము, మిక్సీడిమా, ఇవన్నీ మనకు హైపోథైరాయిడిజం యూజువల్గా చూడొచ్చు. అవి కాకుండా జనరల్ లక్షణం అంటే అలసట, బరువు పెరగడము, తర్వాత చలికి అధికంగా సున్నితత్వంగా ఉంటారు వీళ్ళు, అంటే మరీ కోల్డ్ టెంపరేచర్స్కి, ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్కి వెరీ సెన్సిటివ్గా ఉంటారు వీళ్ళు. సో ఇవన్నీ థైరాయిడ్ అనేది వీళ్ళకి థైరాయిడ్ నియంత్రిస్తుంది. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, రెగ్యులర్గా థైరాయిడ్ టెస్ట్ చేసుకోవడము, ఎవ్రీ 6 మంత్స్కి TSH, T3, T4 మన టెస్ట్ చేసుకుంటా ఉన్నాం డాక్టర్ గారి సలహాలతో. తర్వాత BMD టెస్ట్, కాల్షియం టెస్ట్, విటమిన్ D3 సప్లిమెంట్స్, తర్వాత రోజు ఒక యోగా అయితేమి, లేకపోతే ఒక సాఫ్ట్ ఎక్సర్సైజ్, మరి హార్డ్ కోర్ లా కాకుండా జస్ట్ మన బాడీని యాక్టివ్ చేయడానికి. సో ఇవన్నీ చేసుకోవాలి. కొన్ని ఆహార నియమాలు లైక్ పాలు, పెరుగుట్లు, చేపలు, సో ఇలాంటివి కొంచెము న్యాచురల్లీ కాల్షియం అండ్ విటమిన్ డి లభించేవి, ఇవి మనం మన డైలీ హ్యాబిట్స్లో వాడుకుంటే మనం నియంత్రించవచ్చు.
1: డాక్టర్ నవాజ్ గారు, ఇవి కాకుండా కాల్షియం లోపం వల్ల వచ్చే ఇతర ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా?
0: ఖచ్చితంగా ఉన్నాయండి. యూజువల్గా కాల్షియం లోపం, అంటే కాల్షియం డెఫిషియన్సీ అనేది శరీరానికి అవసరమైన లెవెల్స్లో కాల్షియం అందకపోవడం వల్ల, సో ఇది లాంగ్ టర్మ్, అంటే దీర్ఘకాలంగా కొనసాగితే చాలా రకాల ఆరోగ్య సమస్యలు అనేది మనకు తలెత్తాయి. సో ముఖ్యంగా ఎముకలు, కండరాలు, తర్వాత నర్వ్స్ మరియు గుండె ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది కాల్షియం అనేది. సో ఒక్కొక్కటిగా చూస్తే ప్రధాన ఆరోగ్య సమస్యలు వీటి వల్ల ఏమొస్తాయంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అంటే ఆస్టియోపోరోసిస్, అంటే ఎముకల సాంద్రత తగ్గి లోపాల నుండి బలహీన పడతాయి, తర్వాత చిన్నపాటి దెబ్బకే విరిగిపోవడము, ఇవన్నీ ఏంటంటే వృద్ధుల్లో ఎక్కువ కనిపిస్తాయి. ఇంకోటి మూడు ఏంటంటే, ఎముకలు నొప్పి మరియు నర్వస్ సిస్టమ్ కూడా కొంచెం బలహీనత పడుతుంది. సో అవి థర్డ్ వన్. ఫోర్త్ వన్ ఏంటంటే, కండరాలు, వాపులు గట్టిపడడం, అంటే దీన్ని మనం మజిల్ క్రాంప్స్ అంటాం. ఈ మజిల్ క్రాంప్స్, ఈ తక్కువ కాల్షియం తక్కువ ఉండడం వల్ల నరాల స్పందన మారుతుంది, ఆకస్మికంగా కండరాలు ఏంటంటే గట్టిపడతాయి. మనకు రాత్రి చాలా మంది చెప్తుంటారు, రాత్రి పూట పడుకున్నప్పుడు ఇప్పటికి పిక్కలు పట్టేస్తున్నాయి సార్ అంట. సో ఇవన్నీ ఏంటంటే కాల్షియం లోపం, విటమిన్ డి లోపం వల్ల వృద్ధుల్లో ఎక్కువ కనిపిస్తుంది. మరీ ఇంకా అంటే వెరీ లాంగ్ టర్మ్ వరకు కాల్షియం అనేది చాలా డెఫిషియన్సీ ఉంటే, సో నర్వస్ సిస్టమ్ పైన కూడా, అంటే నాడి వ్యవస్థ పైన కూడా ప్రభావం చూపిస్తుంది, లైక్ సీజర్స్ అయితే, తర్వాత చేతులు కాళ్ళు చెమటలు పట్టడము, టింగ్లింగ్ సెన్సేషన్ అంటాం, అంటే చీమలు పాకినట్టు టింగింగ్ సెన్సేషన్స్, ఇవన్నీ నాడీ వ్యవస్థ పైన ప్రభావం చూపుతుంది. సో అదేవిధంగా గుండె సంబంధిత సమస్యలు కూడా, అంటే ఇప్పుడు అది కూడా ఒక మజిలే కాబట్టి, మజిల్ క్రాంప్స్ ఎలా అయితే నేను చెప్పానో, సో ఇది కూడా కార్డియాక్ మజిల్ కాబట్టి అరిథ్మియాస్, అంటే గుండె దడలు, అంటే కొట్టుకోవడం అనేది కొంచెం వాటి స్థాయి పెరగడము లేకపోతే తగ్గడము, అంటే కరెక్ట్గా సైనస్ రిథంలో ఉండదు. సో దీన్ని మనం అరిథ్మియాస్ అంటాం. సో దీంతో పాటు ఇంకా పెద్దల్లో కొంచెము పళ్ళ నొప్పులు, దంతాలు బలహీన పడ్డము, ఇవి కూడా జరుగుతుంటాయి. ఇవి పెద్దల్లో. పిల్లల్లో ఏంటంటే కాల్షియం డెఫిషియన్సీ వల్ల వాళ్ళ పెరుగుదల సమస్యలు, ఎదుగుదలలు సరిగ్గా పెరగకపోవడము, రికెట్స్ అంటాము. సో ఎదుగుదల మందగించినప్పుడు, సో ఇవన్నీ మనము కాల్షియం డెఫిషియన్సీ నుండి వచ్చే సింప్టమ్స్ అండ్ కండిషన్స్ అన్నమాట.
1: చాలా చక్కగా చెప్పారు. ఇక ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి?
0: రైట్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి, యూజువల్లీ ఆహార మార్పులు, మనం తీసుకునే డైట్ బాగుంది అంటే సగం సగం మనకు

0: డైట్లోనే మనకు చాలా వరకు కాల్షియం అయితే ఏమి, లేకపోతే కొంచెం నాన్ వెజిటేరియన్స్ తింటే, లేకపోతే కొంచెం బయట మనం సన్కి ఎక్స్పోజ్ అయినా కానీ వైటమిన్ డి అనేది మనకు మ్యాక్సిమం డైట్లోనే, డైట్ నుంచే మనకు వస్తుందన్నమాట. సో ఆహార మార్పులు ఏవేమంటే, మనం బేసికల్గా పాలు, పెరుగు, చీజ్ అంటే డైరీ ప్రోడక్ట్స్ సరిపోతానండి. ఇంకా ఆకుకూరలు, పాలకూర, ఇది మునగాకు. సో వీటి వల్ల అంటే వెజిటేరియన్స్లో కూడా వీళ్ళకి ఏంటంటే ఈ ఆకుల్లో, తర్వాత మనకు ఇవి డ్రై ఫ్రూట్స్లో బాదం పప్పులు అయితేమి, తర్వాత నాన్ వెజిటేరియన్స్ తినే వాళ్ళకైతే ఇవి సాల్మన్ ఫిష్ అంటాం. సో వాటిలో ఏంటంటే మనకు కాల్షియం అనేది అబండెంట్గా. సో ఇవి కాకుండా, ఇవి న్యాచురల్ నేను చెప్పింది మీకు. సో ఇవి కాకుండా ఇవి మరి ఎక్కువ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి, వాళ్ళకి మన సప్లిమెంట్స్ అంటే కాల్షియం కార్బోనేట్ అని సిట్రేట్స్ ఇవన్నీ వచ్చినాయి. ఇవన్నీ ఏంటంటే డాక్టర్ సలహా మేరకు మాత్రమే మనం వాడాలి. సో ఇంకో న్యాచురల్ వే ఏంటంటే సూర్యకాంతి. ప్రతిరోజు 15 to 20 minutes సూర్యకాంతి ద్వారా మనకు విటమిన్ డి శరీరంలో తయారవుతుంది. అది చాలా ఇంపార్టెంట్ అనమాట మన కాల్షియం అబ్సార్ప్షన్ కి. జస్ట్ ఒక 15 to 20 minutes సన్ లైట్ లో ఎక్స్పోజ్ అయితే మనకు విటమిన్ డి అనేది మన బాడీ నుంచి తయారవుతుంది అనమాట.
1: రైట్ డాక్టర్ గారు, చాలా మంచి విషయాలు చెప్పారు. యూజువల్ గా సినిమాలు లాంటివి ఏదైనా చూస్తూ ఉంటారా? మీకు ఇష్టమైనటువంటి పాట గురించి చెప్పాల్సి వస్తే.
0: నాకు మహేష్ బాబు గారంటే ఇష్టము. సో టక్కర్ దొంగలు అన్ని పాటలు నలుగురికి నచ్చినది ఆ పాట అంటే నాకు చాలా బాగా ఇష్టం.
1: తప్పకుండా డాక్టర్ గారు, మీకోసం అయితే నలుగురికి నచ్చింది పాట టక్కర్ దొంగ చిత్రం నుంచి వినిపిస్తాం, విందామండి.

0: రైట్ డాక్టర్ గారు, చాలా ధన్యవాదాలు. ఈరోజు మా శ్రోతలకు చాలా విషయాలు తెలియజేశారు. ఇది ఇవంటి డాక్టర్ గారి సలహాలు కార్యక్రమం. వచ్చేవారం మరో డాక్టర్తో డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అందరూ సార్ నమస్కారం. నమస్కారం డాక్టర్ గారు.
1: ఇప్పటి వరకు డాక్టర్ గారి సలహాలు కార్యక్రమం ప్రసారమైంది. సమర్పణ ఆబిద్ హుసేన్, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 మెగాహెర్ట్స్ మీద వింటూ ఉన్నారు. శ్రోతలకు ఒక చిన్న గమనిక. విక్రమసింహపురి విశ్వవిద్యాలయం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో 2026-27 విద్యా సంవత్సరం నుంచి 4 బీటెక్ కోర్సులను ప్రారంభించడమైంది. ప్రభుత్వ ఆమోదం పొందిన కోర్సుల్లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సిఎస్ఈ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ ఏఐ అండ్ ఎంఎల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్సెస్ ఏఐ అండ్ డిఎస్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఈసీఈ ఉన్నాయి. ఈ సందర్భంగా విక్రమసింహపురి విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక సాంకేతిక విద్యకు ప్రాధాన్యమిస్తూ విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాలలకు 4 నూతన బీటెక్ కోర్సులకు అనుమతి ఇవ్వడం ఆనందదాయకమని తెలిపారు. భవిష్యత్తు పరిశ్రమల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ కోర్సులు విద్యార్థులకు అత్యుత్తమ ఉపాధి అవకాశాలను కల్పిస్తాయని పేర్కొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అన్ని రకాల ఆధునిక సౌకర్యాలను విశ్వవిద్యాలయం కల్పిస్తోందని ఆయన తెలిపారు. విద్యార్థులు విద్యార్థినుల కోసం ప్రత్యేక హాస్టల్ వసతి, ప్రభుత్వ నిబంధనల మేరకు ఫీజు రియంబర్స్మెంట్, బస్సు రవాణా సౌకర్యం, స్మార్ట్ క్లాస్ రూమ్లు, అత్యాధునిక కంప్యూటర్ సెంటర్, అత్యున్నత ప్రమాణాలతో కూడిన ప్రయోగశాలలు, విశాలమైన క్రీడా మైదానాలు, అనుభవజ్ఞులైన అధ్యాపక బృందంతో కూడిన ఉత్తమ విద్యా వాతావరణం అందుబాటులో ఉందని వివరించారు. విద్యార్థులకు ముఖ్య గమనిక, ఆగస్టు 14 నుంచి 28 వరకు జరుగు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ లో విఎస్యు ఇంజనీరింగ్ కాలేజ్ ను సెలెక్ట్ చేసుకోగలరు. విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకుటూరు. కోర్సులు సిఎస్ఈ, ఏఐ అండ్ ఎంఎల్, ఏఐ అండ్ డిఎస్, ఈసీఈ. పూర్తి వివరాల కోసం విక్రమసింహపురి విశ్వవిద్యాలయం అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. వెబ్సైట్ అడ్రస్ www.vsu.ac.in. మెయిల్ ఐడి vsucee@vsu.ac.in. మొబైల్ నంబర్ 9059-676703. మొబైల్ నంబర్ మరోసారి 9059-676703. కోడ్ VSU-ESF. VSU-ESF.
2: బాబాయ్, మన శరీరం

0: ఏముకలు ఉంటాయో తెలుసా?
1: తెలీదు.
0: బటర్ఫ్లైస్ మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పు.
1: తెలీదు.
0: పూరి గుడిలో దేవుడి బొమ్మలు దేంతో చేశారో తెలుసా?
1: తెలీదు.
0: ఎల్లోరా గుహలు ఎక్కడున్నాయో చెప్పు చూద్దాం.
1: తెలీదు తెలీదు తెలీదు. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు?
2: తను ఈ మధ్య ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో ఈ సంగతి మీకు తెలుసా ప్రోగ్రామ్ వింటూ ఉంది.
0: అందులో మనకి తెలియని ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు బాబాయ్.
2: మీరు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా వినండి ఈ సంగతి మీకు తెలుసా. ప్రతి సోమవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 6:30 మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో.
3: మీ ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమ సింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకుటూరు నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ ఏఎన్ఎంఎల్ ఏఎన్డిఎస్ ఈసీఈ బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ BSUESF.
4: హలో
5: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
4: మళ్ళీ
5: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
6: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
4: సార్ అంత డబ్బు?
6: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలిన తర్వాత.
4: సార్ 2 లక్షలు?
7: ఏమైంది నాన్న?
4: అమ్మా ఇతను అంటున్నాడు నా పార్సల్లో డ్రగ్స్ దొరికాయట. కట్ చేసావా?
7: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
4: మోసమా?
7: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
4: డబ్బుని పోగొట్టుకుంటారు.
6: ఆర్బిఐ అంటుంది.
8: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. సమయం 9 గంటలు దాటేసింది. మరి మీరు కూడా ఇప్పుడు ప్లే అవ్వబోయే హలో అభిరుచిలో మీకు నచ్చినటువంటి సాంగ్స్ని వినాలి అనుకుంటే 0861233100 నెంబర్కి కానీ 0861233102 నెంబర్కి కానీ కాల్ చేసేయండి. ఫస్ట్ కాలర్ హరీష్ గారు కాల్ చేశారు, బట్ కాల్ కట్ అయిపోయింది. అంటే కొంచెం క్లైమేట్ సహకరించట్లేదు కదా. ఇప్పుడు మనకి యాక్చువల్గా 3 రోజుల నుంచి క్లైమేట్ ఎలా ఉందంటే స్పైడర్ మ్యాన్ సినిమాలో స్పైడర్ మ్యాన్ లాగా ఉంది. ఎందుకంటే స్పైడర్ మ్యాన్ కూడా అంతే కదా, ఎక్కడేం ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా అందరినీ హెల్ప్ చేసి వాళ్ళకి ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేసి వస్తూ ఉంటాడు, సాల్వ్ చేసి కాపాడి. కానీ మళ్ళీ తన ఫ్రెండ్స్ దగ్గర కానీ, తన ఫ్యామిలీ మెంబర్ దగ్గర కానీ, ఊర్లో అందరి దగ్గర కానీ నేనా స్పైడర్ మ్యానా ఎవరు ఇన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. అట్లాగే 3 రోజుల నుంచి చూస్తున్నాము కంటిన్యూస్గా రాత్రులు వర్షాలు పడుతున్నాయి, పగలు మాత్రం అసలు సంబంధమే లేదు అన్నట్టుగా విపరీతంగా ఎండ వర్షం పడిందే కలగన్నాము మనం ఏమైనా రాత్రి నిద్రలో అన్నట్టుగా ఈ ఎండ బిహేవ్ చేస్తుంది. బట్ ఈరోజు కొంచెం బ్రేక్ ఇచ్చి మనకి అనుకూలంగా వాతావరణం చల్లగా ఉంది. పొద్దున్న లేసి అక్కడక్కడ ఉన్నటువంటి ఆ వాటర్ని స్టోర్ని చూసి, నిలువ ఉన్నటువంటి వాటర్ని చూసి ఓహో వర్షం పడిందేమో నైట్ అనుకునే పరిస్థితి నుంచి యా పడిండొచ్చు అన్న పరిస్థితి కూడా వచ్చేసాం కాబట్టి. సో ఆయన అంకురం సినిమాలోని సాంగ్ విష్ చేశారు, వినేద్దాము. సీతారామ శాస్త్రి గారి రచనలో వచ్చిన ఆయన రాసిన పాటల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్ అని చెప్పొచ్చు. చాలా బాగుంటుంది ఈ సినిమా. ఎంతమంది చూసారు లేదో నాకు తెలియదు, కానీ ఈ పాట మాత్రం మ్యాక్సిమం వినుంటారని అనుకుంటున్నాను. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చిత్రమ్మ కలిసి పాడారు. హంసలేఖ మ్యూజిక్.

0: వాట్ ఎ సాంగ్ విన్నాం కదండి ఫ్రమ్ ది మూవీ అంకురం. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో
1: హలో, నమస్కారం మేడం.
0: నమస్తే అండి, ఎవరు? ఓకే, లక్ష్మి గారు చెప్పండి, ఏ సినిమాలో పాట విందాం?
1: ఇంద్రసేనలో ఇంద్ర ఇంద్ర.
0: ఓకే ఓకే, అర్థమైంది, చెప్పండి ఆ మూవీలో.
1: బల్లు బల్లు మన తిరుగుండెల్లో పాట.
0: ఓకే అండి, విందామా?
1: సరే,
0: థ్యాంక్ యూ.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: నెక్స్ట్ కాలర్ తో మాట్లాడతాం. హలో,
3: వెరీ వెరీ గుడ్ మార్నింగ్ కావ్యశ్రీ మేడం గారికి.
2: గుడ్ మార్నింగ్ అండి.
3: కోర్ మసీద్ ఇస్మాయిల్ మేడం, చిన్న వినపం మేడం, రెండు మాటలు వినండి. రంతా ఇప్పుడే మన నవాబ్ షరీఫ్ నార్త్ ఎస్బిటి హాస్పిటల్ అధినేత మాట్లాడారు ఫోన్ డాక్టర్ సలహాలో.
2: ఓకే,
3: ప్రముఖులు నెల్లూరులో ఉండే డాక్టర్లు, మెడ్రాస్ లో ఉండే డాక్టర్లు ఎవరు నాకు సర్జరీ చేయలేదు.
2: ఓకే అండి, ఓకే ఓకే.
3: అతను ముందుకు వచ్చిన సర్జరీ చేసి ఈ రోజు నేను తిరుగుతున్నానంటే ఆయన దయ వల్ల నేను తిరుగుతున్నాను. ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు.
2: థ్యాంక్ యూ ఫర్ నవాజ్ సార్. ఇప్పుడు చెప్పండి, ఏ సినిమాల పాట విందాం?
3: గారికి ఆయనకి మహేష్ బాబు అంటే ఇష్టం అంట. మహేష్ బాబు గారి సూపర్ పాట ఒకటి ఆయన వినిపించండి.
2: వినేద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. మరి ఇప్పుడు మనం మహేష్ బాబు గారి స్పెషల్ సాంగ్ ఒకటి విందాము, ఎందుకంటే నవాజ్ గారి కోసం. ఇస్మాయిల్ గారు కోరారు కాబట్టి వినేద్దాము. పోక్రి సినిమా నుంచి వెరీ స్పెషల్ సాంగ్. ఎందుకన్నాను అంటే ఈ పాట అంతా ఒకటే బీట్లో వెళ్తూ ఉంటుందండి, అసలు తగ్గదు, ఎక్కడా పెరగదు. అంటే అదే ఊపులో వెళ్తూ ఉంటుంది, ప్లస్ మనల్ని కూడా అదే మూడ్లో ఉంచుతుంది అనమాట. వినేద్దామా?

0: నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో.
1: హలో, హాయ్. హలో, గుడ్ మార్నింగ్ కావిశ్రీ మేడం.
0: హాయ్ సుప్రియా.
1: అవును మేడం, ఎలా ఉన్నారు?
0: బాగున్నా. నువ్వు?
1: ఓకే, బాగున్నాను మేడం.
0: ఓకే, చెప్పేసే మరి ఏ మూవీలో పాట? ఆబ్వియస్ గా చిరంజీవి పాట అయి ఉంటుంది.
1: అవును మేడం, అనగానండి సేమంతి పువ్వు సాంగ్. మేడం, ఒక స్మాల్ చిన్న రిక్వెస్ట్, కోరిక ఏంటంటే విష్ చేస్తున్నాను. ఈ మంత్ 22nd సాటర్డే రోజు ఒక విశేషం ఉంది,
0: అదేంటో
1: తెలుసుకున్నప్పటికి ఉండండి మేడం. ఆ రోజు మన సార్ డైరెక్టర్ నాగేశ్వరరావు గారితో చెప్పి స్వరలహరి చిత్రమందిరి చేసి ఆ విశేషము మన నర్సం సార్ వస్తాడు సాటర్డే రోజు, వారి నోటిన వినాలనుకుంటున్నాను మేడం.
0: ఏదైనా
1: మన నర్సం సార్ అయినా ఎవరో ఒకరు మన వాళ్ళు చేయండి మేడం, మర్చిపోవద్దు మేడం.
0: ఓకే సుప్రియా, నీ రిక్వెస్ట్ ని మేము ఫార్వర్డ్ చేస్తాము. మరి ఇప్పుడైతే మనం వినేద్దాం ముగ్గురు మన గల్లు సినిమాలోని పాట.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. ఇప్పటి వరకు హలో అభిరుచిలో ఫోన్ ద్వారా లిజినెస్ కోరినటువంటి పాటల్ని విన్నాం కదా. ఇప్పుడు వాట్సాప్ మెసేజెస్ ద్వారా వాళ్ళు కోరినటువంటి సాంగ్స్ని విందాము. అందుకంటే ముందు
1: కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
0: శ్రోతలకు ఒక చిన్న గమనిక. విక్రమసింహపురి విశ్వవిద్యాలయం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో 2026-27 విద్యా సంవత్సరం నుంచి 4 బీటెక్ కోర్సులను ప్రారంభించడమైంది. ప్రభుత్వ ఆమోదం పొందిన కోర్సుల్లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సిఎస్ఇ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ ఏఐ అండ్ ఎంఎల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్సెస్ ఏఐ అండ్ డిఎస్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఈసిఇ ఉన్నాయి. ఈ సందర్భంగా విక్రమసింహపురి విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక సాంకేతిక విద్యకు ప్రాధాన్యమిస్తూ విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాలలకు 4 నూతన బీటెక్ కోర్సులకు అనుమతి ఇవ్వడం ఆనందదాయకమని తెలిపారు. భవిష్యత్తు పరిశ్రమల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ కోర్సులు విద్యార్థులకు అత్యుత్తమ ఉపాధి

అవకాశాలను కల్పిస్తాయని పేర్కొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అన్ని రకాల ఆధునిక సౌకర్యాలను విశ్వవిద్యాలయం కల్పిస్తోందని ఆయన తెలిపారు. విద్యార్థులు విద్యార్థినుల కోసం ప్రత్యేక హాస్టల్ వసతి, ప్రభుత్వ నిబంధనల మేరకు ఫీజు రియంబర్స్మెంట్, బస్సు రవాణా సౌకర్యం, స్మార్ట్ క్లాస్ రూమ్లు, అత్యాధునిక కంప్యూటర్ సెంటర్, అత్యున్నత ప్రమాణాలతో కూడిన ప్రయోగశాలలు, విశాలమైన క్రీడా మైదానాలు, అనుభవజ్ఞులైన అధ్యాపక బృందంతో కూడిన ఉత్తమ విద్యా వాతావరణం అందుబాటులో ఉందని వివరించారు. విద్యార్థులకు ముఖ్య గమనిక ఆగస్టు నెల 14 నుంచి 28వ తేదీ వరకు జరుగు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ లో VSU ఇంజనీరింగ్ కాలేజ్ ను సెలెక్ట్ చేసుకోగలరు. విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకుటూరు. కోర్సులు CSE, AI&ML, AI&DS, ECE. పూర్తి వివరాల కోసం విక్రమసింహపురి విశ్వవిద్యాలయం అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. వెబ్సైట్ అడ్రస్ www.vsu.ac.in. మెయిల్ ఐడి vsuce@vsu.ac.in. మొబైల్ నంబర్ 9059676703. మొబైల్ నంబర్ మరోసారి 9059676703. కోడ్ VSU ESF. VSU ESF. సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. మన కోసం చాలా మెసేజెస్ వచ్చినాయి అండి. అందులో జెమిని సినిమాలోని పాట కావాలి అని మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి రాస్తున్నారు. నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, ఎదోజీ, సక్కుబాయ్, సోనిక, లక్ష్మీవర్మ, లడ్డుబాబు అని వాళ్ళ గ్రామ ప్రజలు వినేద్దాం.

ఈ సాంగ్ ఎందుకు ప్లే చేస్తున్నారంటే చాలా రిక్వెస్టెడ్గా ఈ మెసేజ్ వచ్చిందండి. మెసేజ్ వచ్చింది, ఎరుపు లోలాకు సాంగ్ ప్లే చేయండి, లాస్ట్ టైం కూడా ప్లే చేయలేదు, ఈరోజు చెయ్యరా ప్లీజ్ అంటూ ఉన్నారు. మౌనిక నెల్లూరు నవాబ్పేట, మౌనిక నీకోసం ఈ పాట.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: సింహపురి ఆకాశవాణి సిబ్బందికి నమస్కారాలు, గుడ్ మార్నింగ్ అంటున్నారు. నువ్వు వస్తావని చిత్రం నుంచి పాట కావాలి అని అనంతపురం జిల్లా కొడిమి గ్రామం నుంచి అఖిల్, అరుణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కోరుతున్నారు. వినేద్దాం.

జయం మనదేరా సినిమాలోని సాంగ్ కావాలి అని మధుసూదన్ రెడ్డి పాపన్యపాలెం నుంచి కోరుతూ ఉన్నారు. ఓకే అండి, విందామా?

102.7 MHz మీద ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. మరికొద్ది సేపట్లో 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాల రిలే ఉంటుంది. విని ఆనందించండి. నేను కావ్యశ్రీ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: సముద్ర మంధన్ పథకంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. భారతదేశ ఆర్థిక ప్రగతికి ఇంధనం ఒక కీలకమైన ఆధారం. గృహ అవసరాల నుంచి వ్యవసాయం, పరిశ్రమలు, రవాణా, రక్షణ రంగం వరకు ప్రతి రంగం ఇంధన సరఫరాపై ఆధారపడి ఉంటుంది. వేగంగా అభివృద్ది చెందుతున్న భారతదేశంలో ఇంధన డిమాండ్ రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో దేశీయ ఇంధన వనరులను పెంచుకోవడం జాతీయ ప్రాధాన్యతగా మారింది. ఈ నేపథ్యంలో ముడి చమురు, సహజ వాయువు కోసం విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సముద్ర గర్భంలో ఉన్న చమురు, గ్యాస్ నిల్వలను వెలికితీసేందుకు జాతీయ సముద్ర తీర అన్వేషణ పథకం సముద్ర మంధన్ పథకంకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకం కోసం సుమారు 84,000 కోట్ల రూపాయల అంచనా వ్యయాన్ని కేటాయించనున్నారు. దేశీయంగా చమురు, గ్యాస్ ఉత్పత్తిని పెంచడం ద్వారా ఇంధన భద్రతను బలోపేతం చేయడమే ఈ పథకం లక్ష్యమని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దీనిపై కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ,
2: ఎక్స్ప్లోరేషన్ కే లియే ఔర్ ఉస్కే బాద్ మే ప్రొడక్షన్ కే లియే బహుత్ ఏక్ కాంప్రిహెన్సివ్ ప్రోగ్రామ్ బనాయా గయా హై జిస్కా నామ్ హై సముద్ర మంథన్. ఇస్కే దో కంపోనెంట్ హై బడే, ఏక్ హై డేటా అక్విజిషన్, సీజ్మిక్ డేటా అక్విజిషన్. సముద్ర మే సీ బెడ్ కే నీచే కహాన్ పర్ ఆయిల్ మిల్నే కీ సంభావనా జ్యాదా హై యా గ్యాస్ మిల్నే కీ సంభావనా జ్యాదా హై ఉస్కీ కుచ్ టెక్నాలజీస్ హై, సీజ్మిక్ టెక్నాలజీస్ హై మోస్ట్లీ. ఉస్సే ఏక్

0: और हमारे पास प्रॉपर जब डेटा आ जाए तो एक्सप्लोरेशन का प्लान ठीक से तैयार किया जा सकता है. और वंस द एक्सप्लोरेशन प्लान इज प्रिपेयर्ड देन यू कैन स्टार्ट ड्रिलिंग द होल्स एंड देन यू गेट द एक्चुअल डेटा वेदर देयर इज ऑयल और गैस अवेलेबल इन दैट पर्टिकुलर पॉइंट और नॉट.
1: సముద్ర మంథన్ పథకం ద్వారా భారత తీర ప్రాంతాల సమీపంలోని లోతైన సముద్ర, అత్యంత లోతైన సముద్ర ప్రాంతాల్లో చమురు మరియు సహజవాయు వనరులను అన్వేషించడం, అభివృద్ది చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశం ప్రస్తుతం తన చమురు అవసరాల్లో కొంత భాగాన్ని దిగుమతులపై ఆధారపడుతున్న నేపథ్యంలో దేశీయ ఇంధన వనరులను పెంచడం ద్వారా స్వయం సమృద్ది సాధించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. ఈ పథకం ద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సముద్ర గర్భంలో ఉన్న సహజ వనరులను గుర్తించడం, భూకంప సర్వేలు, అన్వేషణాత్మక బావుల తవ్వకం, సముద్ర మౌలిక సదుపాయాల అభివృద్ది వంటి కార్యక్రమాలు చేపట్టబడతాయి. ఇది భారతదేశ ఇంధన భద్రతను పెంచడమే కాకుండా విదేశీ ఇంధన దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. సముద్ర మంథన్ పథకం ద్వారా దేశంలో చమురు, సహజవాయువు ఉత్పత్తి పెరగడంతో పాటు ఇంధన రంగంలో పెట్టుబడులకు ప్రోత్సాహం లభిస్తుంది. అంతర్జాతీయ ఇంధన సంస్థలు, దేశీయ సంస్థలకు కొత్త అవకాశాలు ఏర్పడతాయి. అయితే లోతైన సముద్ర అన్వేషణకు అధిక ఖర్చు, ఆధునిక సాంకేతికత అవసరాలు, సముద్ర పర్యావరణ పరిరక్షణ వంటి సవాళ్లు కూడా ఉన్నాయి. పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ ఈ పథకాన్ని అమలు చేయడం చాలా ముఖ్యమైన అంశం. 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు మొదటి దశలో ఈ పథకానికి 84,000 కోట్ల రూపాయల భారీ పెట్టుబడి కేటాయించారు. భారతదేశ విస్తారమైన సముద్ర ప్రాంతాల్లో దాగి ఉన్న హైడ్రోకార్బన్ వనరులను గుర్తించడం, వాటి అన్వేషణను వేగవంతం చేయడం, దేశీయ చమురు, సహజవాయువు ఉత్పత్తిని పెంచడం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం ఈ పథకం ప్రధాన లక్ష్యాలు. ఈ కార్యక్రమం ద్వారా 600 మిలియన్ మెట్రిక్ టన్నుల ఆయిల్ ఈక్వలెంట్ MMTOE కంటే ఎక్కువ హైడ్రోకార్బన్ వనరులను పెంచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
0: సముద్ర మంథన్ భారత్ మే ఆయిల్ అండ్ గ్యాస్ కే ఎక్స్ప్లోరేషన్ ఆర్ ప్రొడక్షన్ కా ప్రోగ్రామ్ హై 84,000 కరోడ్ రూపీస్ కా ప్రోగ్రామ్ హై. ఇస్కే దో కంపోనెంట్ హై బడే, తో పహలా కంపోనెంట్ హై ఆఫ్షోర్ సీస్మిక్ డేటా అక్విజిషన్ 28,000 కరోడ్ రూపీస్ కా ప్రోగ్రామ్ హై. దూసరా కంపోనెంట్ హై యాక్సిలరేటెడ్ ఆఫ్షోర్ ఎక్స్ప్లోరేషన్ స్కీమ్, యే 43,200 కరోడ్ రూపీస్ కా ప్రోగ్రామ్.
1: భారతదేశం ప్రపంచంలో ముడి చమురును అత్యధికంగా వినియోగించే దేశాల్లో 3వ స్థానంలో ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థ విస్తరిస్తున్న కొద్దీ చమురు, సహజవాయువు అవసరాలు కూడా వేగంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశ ఇంధన అవసరాల్లో గణనీయమైన భాగం దిగుమతుల ద్వారా తీరుతున్నాయి. భారతదేశం ప్రతి సంవత్సరం సుమారు 144 బిలియన్ అమెరికన్ డాలర్లు అంటే దాదాపు 13 లక్షల కోట్లు విలువైన చమురును దిగుమతి చేసుకుంటోంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల మార్పులు, ప్రపంచ రాజకీయ పరిణామాలు దేశ ఇంధన భద్రతపై ప్రభావం చూపుతున్నాయి. అందువల్ల దేశీయ ఉత్పత్తిని పెంచడం ద్వారా దిగుమతుల భారాన్ని తగ్గించడం, విదేశీ మారక నిల్వలను ఆదా చేయడం అత్యంత అవసరంగా మారింది. హైడ్రోకార్బన్లు భారతదేశ ఇంధన వ్యవస్థలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. హైడ్రోజన్ కార్బన్ మూలకాలతో ఏర్పడే ఈ సేంద్రీయ సమ్మేళనాలు భూమి లోపల మాత్రమే కాకుండా సముద్రపు అడుగు భాగాల్లో కూడా లభిస్తాయి. ముడి చమురు, సహజవాయువు ప్రధాన హైడ్రోకార్బన్ వనరులు. వీటి ఆధారంగా పెట్రోల్, డీజిల్, ద్రవీకరించిన పెట్రోలియం వాయువు ఎల్పీజీ, పెట్రోకెమికల్స్, ఎరువులు, అనేక పారిశ్రామిక ఉత్పత్తులు తయారవుతాయి. అందువల్ల హైడ్రోకార్బన్ రంగం కేవలం ఇంధన అవసరాలను తీర్చడమే కాకుండా దేశ పారిశ్రామిక అభివృద్ధికి కూడా పునాది వేస్తుంది. భారతదేశ సముద్ర ప్రాంతాల్లోని వివిధ బేసిన్లలో భారీ స్థాయిలో చమురు, సహజవాయువు నిల్వల అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా తూర్పు, పశ్చిమ తీర ప్రాంతాల్లో ఉన్న అగాధ జలాలు, అత్యంత అగాధ జలాల బేసిన్లు భవిష్యత్ ఇంధన వనరులుగా పరిగణించబడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో సముద్రపు నీటిలోతు 3,000 మీటర్ల వరకు ఉంటుంది. ఈ ప్రాంతాల్లో మొత్తం 5,600 మిలియన్ మెట్రిక్ టన్నుల ఆయిల్ ఈక్వలెంట్ కంటే ఎక్కువ హైడ్రోకార్బన్ వనరుల సామర్థ్యం ఉందని అంచనా. కావేరి, మహానది, అండమాన్ బేసిన్లలో ఇటీవల గుర్తించిన కొత్త అవకాశాలు భారత సముద్ర తీర రంగ సామర్థ్యాన్ని మరింత పెంచాయి.
2: समुद्र में सी बेड के नीचे कहां पर ऑयल मिलने की संभावना ज्यादा है या गैस मिलने की संभावना ज्यादा है, उसकी कुछ टेक्नोलॉजीज हैं, सीज़मिक टेक्नोलॉजीज हैं मोस्टली. उससे एक बार हमारे पास प्रॉपर जब डेटा आ जाए तो एक्सप्लोरेशन का प्लान ठीक से तैयार किया जा सकता है. और वंस द एक्सप्लोरेशन प्लान इज प्रिपेयर्ड देन यू कैन स्टार्ट ड्रिलिंग द होल्स एंड then you get the actual data whether there is oil or gas available in that particular point or not. Or ek baar exploration ready hota hai, then production program can start in a more scientific way.
1: అయితే సముద్రంలోని చమురు, వాయువు అన్వేషణ సులభమైన ప్రక్రియ కాదు. ఇది అధిక వ్యయం, ఆధునిక సాంకేతికత, ఎక్కువ సమయం అవసరమయ్యే రంగం. ఒక బేసిన్లో వాణిజ్య ఉత్పత్తి

0: సేపలను అధిగమించేందుకు సముద్ర మందన్ పథకం దోహదపడనుంది. ఈ విధానం ద్వారా కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ రంగ సంస్థలను కూడా సముద్ర అన్వేషణలో భాగస్వాములను చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. అన్వేషణ నుంచి ఉత్పత్తి వరకు మొత్తం చమురు వాయువు విలువ శ్రేణిలో దేశీయ సామర్థ్యాలను అభివృద్ధి చేయడం ఈ పథకం ఉద్దేశం. ఈ పథకంలో మొదటి ప్రధాన అంశంగా తీరప్రాంత భూకంప డేటా సేకరణ, ప్రాసెసింగ్, విశ్లేషణకు ప్రాధాన్యత ఇచ్చారు. దీనికి 28,534 కోట్లు కేటాయించారు. ఇందులో బేసిన్ స్థాయి కవరేజ్ కోసం 2D భూకంప సంబంధిత సమాచారం సేకరణకు 12,000 కోట్లు, 3D భూకంప సంబంధిత సమాచారం ఇతర ఆధునిక సాంకేతిక పద్దతులకు 12,534 కోట్లు, జాతీయ డేటా రిపాజిటరీలో ఉన్న పాత డేటాను పునః ప్రాసెసింగ్ చేయడం, కృత్రిమ మేధస్సు AI ఆధారిత విశ్లేషణకు 4,000 కోట్లు కేటాయించారు. ఆధునిక డేటా విశ్లేషణ ద్వారా కొత్తగా చమురు, సహజవాయువు అవకాశాలను వేగంగా గుర్తించవచ్చు. రెండవ ప్రధాన అంశంగా లోతైన, అత్యంత లోతైన సముద్రాల అన్వేషణను వేగవంతం చేయడానికి 43,200 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో 60 లోతైన, అత్యంత లోతైన సముద్ర బావుల తవ్వకం చేపట్టనున్నారు. అర్హత కలిగిన డ్రిల్లింగ్ ఖర్చుల్లో గరిష్టంగా 50% వరకు లేదా ఒక్కో బావికి 675 కోట్ల వరకు ఆర్థిక సహాయం అందించే విధంగా ఈ పథకాన్ని రూపొందించారు. దీని ద్వారా కొత్త నిల్వలను గుర్తించడం, సముద్ర వనరులను సమర్థవంతంగా వినియోగించడం సాధ్యమవుతుంది. మూడవ అంశంగా ఉమ్మడి సముద్ర తీర మౌలిక సదుపాయాల అభివృద్ధికి 10,000 కోట్ల రూపాయలను కేటాయించారు. మహానది, కచ్ వంటి బేసిన్లలో కొన్ని చమురు, సహజవాయువు నిల్వలు ఉన్నప్పటికీ మౌలిక సదుపాయాల కొరత కారణంగా అవి పూర్తిస్థాయిలో ఉత్పత్తిలోకి రాలేదు. ఉమ్మడి ఉత్పత్తి, రవాణా సదుపాయాల అభివృద్ధి ద్వారా ప్రాజెక్టు ఖర్చులను తగ్గించి వినియోగంలో లేని నిల్వలను ఉత్పత్తిలోకి తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
1: భారత్ మే జిత్ని ఆయిల్ ఆర్ గ్యాస్ కి డిమాండ్ బడ్ రహీ హై ఉస్కే హిసాబ్ సే యే స్కీమ్ ఔర్ యే ప్రోగ్రామ్ బహుత్ బడా ఏక్ గేమ్ చేంజర్ హోగా ఔర్ నయా మైల్ స్టోన్ హోగా భారత్ కి బహుత్ సారా ఫారెన్ ఎక్స్చేంజ్ ఇస్సే బచేగా. ఫారెన్ ఎక్స్చేంజ్ బచానే కే లియే దో తరీకే ఉపాయ్ కియే జా రహే హై, ఆప్ సబ్ జాంతే హై. పెహలా అప్నా ఖుద్ కా ఆయిల్ అండ్ గ్యాస్ కా ప్రొడక్షన్ బడానా. దూసరా దేశ్ కే ట్రాన్స్పోర్టేషన్ కో బహుత్ మేజర్లీ ఎలక్ట్రిఫికేషన్ కి తరఫ్ లే జానా. రేల్వే కా జైసే 99.6% బ్రాడ్ గేజ్ నెట్వర్క్ ఎలక్ట్రిఫై హో గయా హై, తో ఉస్సే బహుత్ సారా ఆయిల్ యా డీజల్ కా కన్సంప్షన్ బచా హై. వైసే హీ హైవే మే, రోడ్ సెక్టర్ మే బహుత్ ఎలక్ట్రిక్ వెహికల్స్ తేజీ సే ఆగే బఢ్ రహే హై, తో ఉస్సే భీ ఆయిల్ అండ్ గ్యాస్ కా మే కన్సంప్షన్ కమ్ హోతా హై. ఓవరాల్ ఏక్ కాంప్రిహెన్సివ్ అప్రోచ్ లగాయి జా రహీ హై జిస్సే కి భారత్ కే ఫారెన్ ఎక్స్చేంజ్ కో బచాయా జా సకే.
0: నాలుగవ అంశంగా చమురు వాయువు తయారీ సేవల జోన్ అభివృద్ధికి 2,000 కోట్ల రూపాయలను కేటాయించారు. ప్రస్తుతం అన్వేషణ రంగంలో ఉపయోగించే అనేక పరికరాలు, సేవల కోసం విదేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ జోన్ ద్వారా పరికరాల తయారీ, మరమ్మతులు, నిల్వ సదుపాయాలు, ఇంజనీరింగ్ సేవలు, ఇతర సహాయక రంగాల్లో దేశీయ సామర్థ్యాలను పెంచనున్నారు. ఇది మేక్ ఇన్ ఇండియా మరియు ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమాలకు మరింత బలాన్ని ఇస్తుంది. అదనంగా 350 కోట్లు పర్యవేక్షణ, డిజిటల్ కార్యక్రమాలు, మానవ వనరుల అభివృద్ది, అవగాహన ప్రచార కార్యక్రమాల కోసం వినియోగించనున్నారు. మొత్తం మీద ఈ పథకం కేవలం సముద్ర అన్వేషణ కార్యక్రమం మాత్రమే కాకుండా సాంకేతికత, పరిశ్రమ, నైపుణ్య అభివృద్ది పెట్టుబడులను కలిపే సమగ్ర ఇంధన మిషన్గా పనిచేయనుంది. సముద్ర మందన్ పథకం ద్వారా భారతదేశ మొత్తం హైడ్రోకార్బన్ వనరులు ప్రస్తుత 1.6 బిలియన్ టన్నుల ఆయిల్ ఈక్వివలెంట్ TOE నుంచి 2.2 బిలియన్ TOE వరకు పెరిగే అవకాశముంది. దేశీయ చమురు మరియు వాయువు ఉత్పత్తిని ప్రస్తుత 62 మిలియన్ మెట్రిక్ టన్నుల ఆయిల్ ఈక్వివలెంట్ MMTOE నుంచి 80 MMTOE వరకు పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నారు. దీని ద్వారా అదనంగా 10-15 MMTOE వరకు ఉత్పత్తి పెరుగుదల, అనుకూల పరిస్థితుల్లో 20 MMTOE వరకు పెరుగుదల సాధ్యమవుతుంది. దేశీయ ఉత్పత్తి పెరగడం వల్ల ముడి చమురు దిగుమతులు తగ్గి ప్రతి సంవత్సరం దాదాపు 1,00,000 కోట్ల వరకు దిగుమతి వ్యయం తగ్గే అవకాశముంది. ఇది విదేశీ మారక నిల్వలను ఆదా చేయడంతో పాటు దేశ ఆర్థిక స్థిరత్వాన్ని బలోపేతం చేస్తుంది. అదే సమయంలో అన్వేషణ, ఉత్పత్తి, తయారీ, సేవారంగాల్లో కొత్త ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. సముద్ర మంధన్, జాతీయ సముద్రతీర అన్వేషణ పథకం భారతదేశ ఇంధన భద్రతకు ఒక కీలకమైన మలుపుగా చెప్పవచ్చు. సముద్రాల్లో దాగి ఉన్న వనరులను శాస్త్రీయ సాంకేతికతతో వినియోగించడం ద్వారా దేశం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవచ్చు. 84,084 కోట్ల పెట్టుబడితో అమలు కానున్న ఈ పథకం భారతదేశాన్ని ఇంధన రంగంలో మరింత స్వయం సమృద్ది దిశగా తీసుకువెళ్లడంతో పాటు దేశీయ పరిశ్రమలు, సాంకేతిక సామర్థ్యాలు ఆర్థిక అభివృద్ధికి కొత్త అవకాశాలను సృష్టించనుందని చెప్పవచ్చు.

0: సముద్ర మంధన్ పథకంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం కె సుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు రాబోయే అతిథి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా పాటను వినిపించమంటున్నారు. కర్నూలు జిల్లా కోడుమూరు నుంచి నాగేళ్ల విశ్వేశ్వరయ్య, శరణ్ తేజ్, రఘుపతి, ఈశ్వరమ్మ వీరు నా ఆటోగ్రాఫ్ చిత్రం నుంచి పాటను వినిపించమంటున్నారు. కేకే పాడారు ఈ పాటను.

రాబోయే అతిథి కార్యక్రమంలో తర్వాత పాటను వినిపించమంటున్నారు. అనురాగ దేవత చిత్రం నుంచి పి సుశీల గానాన్ని వినిపించమంటున్నారు. మూసాపేట మహబూబ్ నగర్ నుంచి ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదోజీ సక్కుబాయి, సోనిక, లక్ష్మీ వర్మ, లడ్డు బాబా.

0: ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థి, ఇప్పుడు మీ వంతు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ NCSE 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. NCSE, మీ ప్రతిభకు జాతీయ వేదిక.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: కార్యక్రమంలో తర్వాత వాన చిత్రం నుంచి కార్తీక్ గానాన్ని వినిపించమంటున్నారు ప్రతాప్, ITI జంక్షన్ విశాఖపట్నం నుంచి.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం విక్రమ్ సారాభాయ్ జయంతి సందర్భంగా ప్రఖ్యాత అణు భౌతిక అంతరిక్ష పరిశోధన శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయ్ వీరి గురించి శ్రీ కేఎల్ఎన్వి విజయ రామప్రసాద్ గారి ప్రసంగం వింటారు.
1: అహ్మదాబాద్ గుజరాత్కు ముఖ్యపట్నం. ఆ నగరంలో దుస్తుల తయారీ మిల్లులు ఎన్నో ఉన్నాయి. స్వాతంత్ర సంగ్రామ సమయంలో ఆ నగరంలో ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త సామాజిక సేవా కార్యకర్తగా ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులకు సహాయం చేస్తూ ఉండేవారు. అహ్మదాబాద్లో చాలా భాగ్యవంతుల కుటుంబం వారిది. ఆ కుటుంబంలో 1919 ఆగస్టు 12వ తేదీన విక్రమ్ సారాభాయ్ జన్మించారు. తండ్రి అంబాలాల్ సారాభాయ్, తల్లి సరళాదేవి, 8 మంది సంతానం. విక్రమ్ అక్క మృదులాబెన్కు 3 ఏళ్ల వయసు వచ్చి రాగానే ఎక్కడ ఏ విధంగా చదివించాలని బాగా ఆలోచించారు కుటుంబీకులు. మాంటిస్వరి విద్యా విధానాన్ని తమ ఇంట్లోనే ప్రారంభించారు. పిల్లల సంఖ్య పెరిగే కొద్దీ పాఠశాలలో వివిధ భాషలు, విజ్ఞాన శాస్త్రాలు, సామాజిక శాస్త్రాలు, ఉద్యాన కృషి, చరిత్ర, సంస్కృతం, సాంకేతిక శాస్త్రం మొదలైనవి బోధించడానికి విడివిడిగా ఉపాధ్యాయులను ఏర్పరిచారు. పరిశోధనాశాలలు, వర్క్షాపులు కూడా ఉండేవి. కుటుంబంలోని 8 మంది పిల్లలకు 13 మంది ఉపాధ్యాయులు ఉండేవారు. 3 శిక్షణ పొందిన పిహెచ్డీలు. ఆంధ్ర, బెంగాల్ ప్రాంతం నుంచి వచ్చిన 2 ఉపాధ్యాయులు సామాజిక శాస్త్రాలు బోధిస్తూ ఉండేవారు. రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ పాఠశాలకు టీచర్లను పంపుతూ ఉండేవారు. విక్రమ్ను ఈ పాఠశాల చాలా ప్రభావితం చేసింది. స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్న గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్, మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ తరచుగా వీరి ఇంటికి వస్తూ ఉండేవారు. వీరందరి ప్రభావం బాలుడైన విక్రమ్ సారాభాయ్పై అమితంగా ఉండేది. ఎలాగైనా దేశానికి స్వాతంత్రం తేవాలని, దానికి చదువు ఒక్కటే శరణ్యమని చిన్నతనంలోనే అనుకున్నారు. ఒకసారి మహాత్మాగాంధీ జబ్బుపడి కోలుకునే సమయంలో వీరి ఇంట్లోనే గడిపారు. ఈయనతో ఏర్పడిన సన్నిహిత సాంగత్యం చిన్నవాడైన విక్రమ్ సారాభాయ్ను ఎంతగానో ప్రభావితం చేసింది. ఆధ్యాత్మిక విషయాల్లో ఆసక్తి పెరిగింది. తరచుగా మోతీలాల్ నెహ్రూ, విఎస్ శ్రీనివాస శాస్త్రి,

0: జిడ్డు కృష్ణమూర్తి, సరోజినీ నాయుడు, మౌలానా ఆజాద్, సిఎఫ్ ఆండ్రూస్, సివి రామన్ లాంటి ఉద్దండ నాయకులు అహ్మదాబాదులో వీరి ఇంట్లోనే విడిది చేస్తూ ఉండేవారు. వీరందరి ప్రభావం విక్రంపై అమితంగా ఉండటం వల్ల చిన్నతనంలోనే స్వాతంత్రోద్యమ ఆవశ్యకత, గణిత విజ్ఞాన శాస్త్రాల పట్ల అమితమైన ఉత్సాహం కలిగి ఉండేవారు. సెలవు రోజుల్లో కూడా నిర్విరామంగా కష్టపడి చదివి మళ్లీ పాఠశాల తెరిచినప్పుడు ఇతర విద్యార్థులందరికంటే ముందుండేవారు. విక్రమ్కు 3 ఏళ్ల ప్రాయం ఉన్నప్పుడు ఒకసారి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ వారి కుటుంబాన్ని సందర్శించారు. విక్రమ్ను చూసి వీడు ముందు ముందు ప్రఖ్యాత శాస్త్రవేత్త అవుతాడు అని జ్యోస్యం చెప్పారు. కాలేజీ చదువు ముగించిన తర్వాత కూడా విక్రమ్ కేంబ్రిడ్జ్లో పై చదువులు చదివేందుకు ఇంగ్లాండ్ వెళ్లారు. ఇంగ్లాండ్లోని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో డిగ్రీలు సంపాదించారు. 1939లో 2 పదుల వయసులోనే భౌతిక శాస్త్రంలోని ట్రైపోస్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యారు. 1939లో 2వ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. కొద్ది కాలానికే విక్రమ్ భారతదేశానికి తిరిగి వచ్చారు. చిన్నప్పటి నుండి భౌతిక శాస్త్రాన్ని అమితంగా ప్రేమిస్తూ ఉండేవారు. 1940లో భారతదేశంలో వైజ్ఞానిక పరిశోధనలకు అత్యంత ప్రసిద్ధిగాంచిన కేంద్రంగా బెంగుళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, అంటే టాటా ఇన్స్టిట్యూట్ అని చెప్పేవారు. అందులో భౌతిక శాస్త్ర విభాగానికి నోబెల్ బహుమతి గ్రహీత విశ్వవిఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్ సివి రామన్ అధిపతిగా ఉండేవారు. డాక్టర్ హోమీ జహంగీర్ బాబా ఆధ్వర్యంలో మెజాన్స్ విశ్వాంతర కిరణాలు, అంటే కాస్మిక్ రేస్ పరిశోధనలలో నిమగ్నమై ఉన్నారు. కాస్మిక్ కిరణాల యొక్క తీవ్రతలోని మార్పుల గురించి విక్రమ్ సారాభాయ్ పరిశోధన సాగించారు. విశ్వాంతరాళంలోని కిరణాల తీవ్రత కారణంగా వచ్చే హెచ్చు తగ్గులు అనే అంశం మీద తన మొట్టమొదటి వైజ్ఞానిక పరిశోధనా పత్రాన్ని సమర్పించారు. 1942లో బెంగుళూరులోని ఒక వైజ్ఞానిక జర్నల్లో ఇది ప్రచురింపబడింది. గ్రహాంతర స్థలాలు, సూర్యునికి భూమికి మధ్య గల సంబంధం, అయస్కాంత శక్తి అనే అంశాలను కూడా అధ్యయనం చేశారు. పూనాలో ఉన్న జాతీయ వాతావరణ పరిశోధనా కేంద్రంలో పరిశోధనలు చేశారు. 1943లో కాశ్మీర్లోని హిమాలయ శిఖరాలను సందర్శించి అంతటి సమున్నత ప్రాంతాలలో విశ్వాంతరాళంలోని కిరణాల తీవ్రత ఏ విధంగా ఉంటుందో అధ్యయనం చేశారు. భూమి యొక్క ఉపరితలం నుంచి అత్యున్నతమైన ప్రాంతంలో ఒక పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయాలని ఆలోచన వచ్చింది. కాస్మిక్ కిరణాల గురించి మరింత అధ్యయనం చేసేందుకు విక్రమ్ కేంబ్రిడ్జ్ వెళ్లారు. ఈ కృషి చేసినందుకు 1947లో పిహెచ్డి లభించింది. కాశ్మీర్ లోయలోని ఆల్ఫా తరీ సరోవర తీరాన ఆఫర్వాత్ అనే ప్రదేశం సముద్ర తలానికి 13,000 అడుగుల ఎత్తున ఉంటుంది. విక్రమ్ ఇక్కడే తన పరిశోధనలు సాగించారు. అక్కడ ఉపయోగించిన పరికరాలు, ఫోటోగ్రాఫ్లను తన పిహెచ్డి సిద్ధాంత వ్యాసంలో జత చేశారు. విక్రమ్ సారాభాయ్ సుదీర్ఘ స్వప్నమైన సమున్నత ప్రాదేశిక పరిశోధనా కేంద్రం, హై ఆల్టిట్యూడ్ రీసెర్చ్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ప్రపంచంలో అతి ఎత్తైన ప్రదేశంలో ఏర్పాటు చేయబడ్డ పరిశోధనా కేంద్రం ఇది ఒక్కటే. వెంటనే తమిళనాడులోని కొడైకెనాల్, కేరళలోని త్రివేంద్రంలలో ఇలాంటి కేంద్రాలను ప్రారంభించారు. ఆదిశంకరాచార్యులు హైందవ ధర్మ పునరుజ్జీవం కోసం 4 మఠాలను స్థాపించినట్లుగా విక్రమ్ సారాభాయ్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వైజ్ఞానిక పరిశోధనా కేంద్రాలను స్థాపించి స్వాతంత్ర సంగ్రామం తర్వాత కూడా భారతదేశం సుభిక్షంగా ఉండే విధంగా మార్గదర్శనం చేశారు. అణుశక్తి సంఘం చైర్మన్ డాక్టర్ హోమీ బాబా 1966లో మరణించారు. ఆయన లేని లోటును భర్తీ చేయగలవారు భారతదేశంలో లేరని అభిప్రాయపడ్డారు. కానీ ఆ ఉద్యమాన్ని విక్రమ్ సారాభాయ్ కొనసాగించారు. తుంబాలోని రాకెట్ ప్రయోగ స్థావరంలో మార్గదర్శకత్వం వహించేందుకు 29వ తేదీన త్రివేంద్రం వెళ్లారు. 1957లో ప్రారంభమైన అంతరిక్ష పరిశోధన భారతదేశాన్ని ఎంతో ముందుకు తీసుకువెళ్లింది. ఇతర దేశాల ఉపగ్రహ గమనాన్ని గమనించే పరిశీలనా కేంద్రాలను కూడా స్థాపించారు. రేడియో సందేశాలను, టెలివిజన్ చిత్రాలను ఒక దేశం నుంచి అందుకుంటూ 1,000 మైళ్ల దూరాన ఉన్న మరో దేశానికి పంపాలంటే ఉపగ్రహ సమాచార వ్యవస్థ ఎంతో కీలకం. విశ్వాంతర కిరణాల గురించి, దాని తీవ్రత గురించి, గ్రహాంతర స్థల స్వభావాన్ని, విద్యుత్ అయస్కాంత ధర్మాలను సునిశ్చితంగా పరిశీలించారు. విక్రమ్ తన పరిశోధనలను త్రివేంద్రం, అలీబాగ్, హనోలులు, గుల్బర్గాలలో నిర్వహించారు. భూఅయస్కాంతంలో త్వరగా వచ్చే మార్పులను పరిశీలించే పరికరాలను ఆయన తయారు చేశారు. వైజ్ఞానిక ప్రపంచంలో మన దేశానికి ఒక గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించేందుకు చాలా కృషి చేశారు. అహ్మదాబాద్లోని భౌతిక శాస్త్ర పరిశోధనాలయంలో యువ శాస్త్రవేత్తలకు శిక్షణనిచ్చారు. అధికారిక విధుల నిర్వహణలో ఊపిరి సలపకుండా ఉన్నప్పటికీ శిక్షణా కార్యక్రమాన్ని ఎన్నడూ నిర్లక్ష్యం చేయలేదు. 20 మంది విద్యార్థులు ఉన్నత శ్రేణి పరిశోధనలు సాధించేందుకు పిహెచ్డీ డిగ్రీలు పొందేందుకు ప్రోత్సాహం ఇచ్చారు. విక్రమ్ కుటుంబీకులకు చాలా పెద్ద మందుల కర్మాగారం బరోడాలో ఉంది. ప్రతి శుక్రవారం కర్మాగారాల్లో పని పర్యవేక్షించి అవసరమైన సూచనలు ఇస్తూ ఉండేవారు. తన విదేశీ పర్యటనలలో భారతీయ విద్యార్థులను కలుసుకుని మాతృభూమిలో పరిశోధనలు కొనసాగించడానికి భారతదేశానికి తిరిగి రండి అని ప్రోత్సహించేవారు. యువ శాస్త్రవేత్తలు తాము కోరుకున్న వైజ్ఞానిక అంశాలలో పరిశోధన సాధించేందుకు అరుదైన వాతావరణాన్ని భారతదేశంలోనే నిర్మించారు. ఏ విషయంలోనైనా నిపుణుల కోసం విదేశాల మీద ఆధారపడని స్థితిలో భారతదేశం ఉండాలని పరితపించేవారు. దీనికోసం ఎన్నో సంస్థలను పరిశోధనా కేంద్రాలను నెలకొల్పారు. అణుశక్తిని వ్యవసాయ పారిశ్రామిక రంగాల ప్రగతి కోసం, ఉపగ్రహ సమాచార వ్యవస్థ కోసం, జాతీయ సమైక్యత అక్షరాస్యతను పెంపొందించడం కోసం, వాతావరణ మార్పులను ముందుగా పసిగట్టడం, ఖనిజ సంపదను వెలుగుతీయడం ఇలాంటి ప్రయోజనాల కోసం వినియోగించారు. దీనికోసం భారజల కర్మాగారం అణు ఇంధన సంస్థను స్థాపించారు. 1956లో ఉత్పాదకత మహాసభ ప్రొడక్టివిటీ కాంగ్రెస్ జపాన్లో సమావేశమైంది. భారతీయ ప్రతినిధి బృందానికి నాయకుడిగా భారత ప్రభుత్వం విక్రమ్ సారాభాయ్ని ఎంపిక చేసింది. ఈ మహాసభకు హాజరైన తొలి భారతీయుడు విక్రమ్ సారాభాయ్. భారత ప్రభుత్వం 1962లో విక్రమ్కు భౌతిక శాస్త్రంలో అత్యున్నత వైజ్ఞానిక పురస్కారం శాంతి స్వరూప్ భట్నాగర్ పథకాన్ని బహుకరించింది. 1966లో పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. అణుశక్తి సంఘానికి చైర్మన్గా పనిచేశారు. అణుశక్తి వికాసం, అంతరిక్ష పరిశోధన ప్రగతి కోసం 1970 నుండి 1980 దశకం వరకు ఒక మాస్టర్ ప్లాన్ను రూపొందించారు. 1968లో ఐక్యరాజ్యసమితి వారు అంతరిక్ష పరిశోధన ప్రయోజనాలు అనే అంశంపై ఓ మహాసభ నిర్వహించారు. దీనికి సారాభాయ్ చైర్మన్గా వ్యవహరించారు. మరణానంతరం 1972లో భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రదానం చేసింది. అహ్మదాబాదులో విక్రమ్ వైజ్ఞానిక విద్యా వికాస బృందం అనే సంస్థను 1963లో ఏర్పాటు చేశారు. 1947లో 28 ఏళ్ల వయసులో అహ్మదాబాద్ జౌళి పారిశ్రామిక పరిశోధనా సంఘాన్ని నిర్వహించే బాధ్యతను వీరికి అప్పగించారు. ఎంతో ఆత్మవిశ్వాసంతో సంస్థను తీర్చిదిద్దారు వీరు. సామాజిక విద్యా రంగాల్లో అన్ని సమస్యలను అధ్యయనం చేసేందుకు 1963లో నెహ్రూ ఫౌండేషన్ ఫర్ డెవలప్మెంట్ను స్థాపించారు. శాస్త్రీయ పరిజ్ఞానానికి విస్తృతంగా ప్రచారం కల్పించడం, వైజ్ఞానిక విషయాల పట్ల ఆసక్తిని కలిగించడం, ప్రజానీకంలో ప్రయోగశీలిని పెంపొందించడం కోసం స్థాపించారు. అనేక చోట్ల జనబాహుళ్య విజ్ఞాన కేంద్రాలని, కమ్యూనిటీ సైన్స్ సెంటర్లను స్థాపించారు. కర్మాగారాలకు సమర్థులైన మేనేజర్లను రూపొందించి శిక్షణ ఇచ్చేందుకు అహ్మదాబాదులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎంను ఏర్పాటు చేశారు. విక్రమ్ నెలకొల్పిన సంస్థలలో అగ్రగణ్యమైనది భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, నేడు ఇస్రోగా పిలువబడుతోంది. ఈ సంస్థకు త్రివేంద్రం సమీపంలోని తుంబా, అహ్మదాబాద్, ఆంధ్రప్రదేశ్లో శ్రీహరికోట, ముంబై సమీపంలోనూ కేంద్రాలు ఉన్నాయి. శ్రీహరికోటలో ఈయన మార్గదర్శకత్వంలో రాకెట్ ప్రయోగ స్థావరాలను ఏర్పాటు చేశారు. భూగోళంలో శాంతిని నెలకొల్పడం, ప్రపంచ వ్యాప్తంగా ఆయుధాలను, ప్రత్యేకించి ప్రమాదకరమైన ఆయుధాలను నివారించడం కోసం వీరు ఎంతో కృషి చేశారు. ఔషధాల ఉత్పత్తిలో అత్యున్నత ప్రమాణాలను పరిరక్షించాలని అభిలషించారు. వైజ్ఞానిక శాస్త్రవేత్తగానే కాక సంగీత రసాస్వాదనతో సేద తీరుతూ ఉండేవారు. విక్రమ్ సారాభాయ్ 1942లో ప్రఖ్యాత నర్తకి మృణాళిని స్వామినాథన్ను వివాహం చేసుకున్నారు. వీరికి కార్తికేయ, మల్లిక సంతానం. ఎన్నో ఉన్నతమైన ఆశయాలను భారతదేశానికి వదిలి తన 82వ ఏట 1971 డిసెంబర్ 29న ఈ లోకాన్ని విడిచిపెట్టారు. అంతరిక్ష పరిశోధనల ద్వారా ప్రపంచ యవనికపై భారతదేశాన్ని సువర్ణాక్షరాలతో లిఖించి నవ వైజ్ఞానిక దేశంగా ఆవిష్కరించిన విక్రమ్ సారాభాయ్ సదా స్మరణీయులు.
1: మీరింతవరకు ప్రఖ్యాత అణు భౌతిక అంతరిక్ష పరిశోధన శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయ్ గురించి శ్రీ కేఎల్ఎన్వి విజయ రామప్రసాద్ గారి ప్రసంగం విన్నారు. విక్రమ్ సారాభాయ్ జయంతి సందర్భంగా ఇప్పుడు రాబోయే అతిథి కార్యక్రమంలో పాటలు విందాం. మరి కార్యక్రమంలో పాటను వినిపించమంటున్నారు డాక్టర్ బాబు చిత్రం నుంచి పాటను వినిపించమంటూ మెసేజ్ చేశారు.

పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, సునీత, పూర్ణ, భన్విత, రుద్విన్, రామాంజమ్మ, నీలేంద్ర, హరిణి, పి సుశీల గానం చేశారు ఈ పాటను.

రావోయే అతిథి కార్యక్రమంలో తర్వాత పాటను వినిపించమంటున్నారు. కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తు నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, పున్న వెంకటేశం, గంగాధర శ్రీనివాస్, శివకోటి శేఖర్ వీరు గూండ చిత్రం నుంచి పాటను వినిపించుకుంటున్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడారు ఈ పాటను.

కార్యక్రమంలో తర్వాత మురిపించే మువ్వలు చిత్రం నుంచి ఎస్ జానకి గానాన్ని వినిపించమంటున్నారు. అమలాపురం నుంచి పేరూరి రామచంద్రరావు, లలిత కుమారి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో కొన్ని చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా

ఇద్దరు ఈ చిత్రానికి. ఉన్నికృష్ణన్ బాంబే జయశ్రీ పాడిన పాట వింటారు. సంగీతం ఏఆర్ రెహమాన్, రచన వేటూరి.

నువ్వు లేక నేను లేను ఈ చిత్రానికి ఉషా పాడిన పాట వింటారు. సంగీతం ఆర్బి పట్నాయక్, రచన వైకాశీ విశ్వనాథ్.

0: అల్లరి అల్లుడు. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు. సంగీతం ఎంఎం కీరవాణి, రచన వేటూరి.
1: తాగితే సంతకం పెట్టగలరు, తాగనివ్వరు. సంతకం పెడితే తాగగలరు, పెట్టనివ్వరు. తాగితే సంతకం పెట్టగలరు, తాగనివ్వరు. సంతకం పెడితే తాగగలరు, పెట్టనివ్వరు.

ఎగిరే పావురమ చిత్రానికి ఉన్నికృష్ణన్ సునీత పాడిన పాట వింటారు. రచన సిరివెన్నెల, సంగీతం కృష్ణారెడ్డి.

బాహుబలి 2 ఈ చిత్రానికి శ్రీనిధి శ్రీ సౌమ్య పాడిన పాట వింటారు. రచన సాహిత్యం ఎంఎం కీరవాణి.

మీరింతవరకు గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి చిత్రగీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా బొంబాయి ప్రియుడు ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ప్రతిమారావు పాడిన పాట వింటారు. సంగీతం ఎంఎం కీరవాణి, రచన సిరివెన్నెల.

0: ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థి, ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ NCSE 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. NCSE, మీ ప్రతిభకు జాతీయ వేదిక.
1: జగదీక వీరుడు, అతిలోక సుందరి ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడారు. సంగీతం ఇళయరాజా, రచన వేటూరి.

ఘర్షణ ఈ చిత్రానికి. వాణి జయరాం పాడిన పాట వింటారు. సంగీతం ఇళయరాజా, రచన రాజశ్రీ.

అంజీ ఈ చిత్రానికి. టిప్పు సునీత పాడిన పాట వింటారు. సంగీతం మణిశర్మ, రచన సిరివెన్నెల.

అభినందన ఈ చిత్రానికి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. సంగీతం ఇళయరాజా, రచన ఆత్రేయ.

నిర్ణయం ఈ చిత్రానికి మనో ఎస్ జానకీ పాడిన పాట, రచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

లేత మనసులు చిత్రానికి శ్రేయ ఘోషల్ పాడిన పాట, సంగీతం ఎంఎం కీరవాణి, రచన భువనచంద్ర.

మీరింతవరకు లాహిరి లాహిరిలో కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. దేశంలో యువత మహాత్ముల జీవితాల నుంచి సంగ్రహంగా తెలుసుకుని స్ఫూర్తి పొందాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు ఈరోజు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. మన దేశంలో 14 రాష్ట్రాల్లో 33 గజ అభయారణ్యాల ద్వారా ఏనుగుల పరిరక్షణకు అనేక చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ చెప్పారు. అమెరికాలోని సెయింట్ లూయిస్లో జరిగిన సింక్ఫీల్డ్ కప్ చెస్ టోర్నమెంట్ 2nd రౌండ్లో భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద గెలుపొందారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆత్మకథ ట్రయంఫ్ ఆఫ్ ద ఇండియన్ రిపబ్లిక్ మై లైఫ్ మై స్ట్రగుల్స్ ను విడుదల చేశారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అసాధారణ జీవన ప్రస్థానం గురించిన వ్యక్తిగత వివరాలను ఈ ఆత్మకథలో పొందుపరిచారు. కోవింద్ బాల్యం నాటి అనుభవాలు, పోరాటాలు, విజయాల నుంచి మొదలుకుని విశిష్టమైన ప్రజా జీవితం, భారత 14వ రాష్ట్రపతిగా ఆయన చేసిన సేవల వరకు ఈ గ్రంథంలో పొందుపరిచారు. ఆయన ప్రయాణాన్ని, ప్రజాసేవను తీర్చిదిద్దిన విలువలు, అనుభవాలు, పరిస్థితులపైన ఈ పుస్తకం చక్కటి అవగాహన కల్పిస్తోంది. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ మార్గదర్శకత్వం తనకెంతో పెద్ద బలంగా నిలిచిందని అన్నారు. రామ్నాథ్ కోవింద్ ఆత్మకథ, ఆయన జీవితం, వ్యక్తిత్వం, ఆయన దేశానికి చేసిన సేవల గురించి తెలియచేయడమే కాకుండా భారతీయ ప్రజాస్వామ్యానికి, సమాజానికి ఒక గొప్ప వారసత్వంగా నిలుస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
1: जो परेशानियों से परास्त ना हो, जो मुश्किलों से मायूस ना हो, बल्कि अपनी मेहनत से हर मंजिल को आसान बनाने का हौसला रखे. इसी बदलाव से सशक्त भारत के निर्माण का संकल्प पूरा होगा. यहीं से आत्मनिर्भर और विकसित भारत का रास्ता बनेगा.
0: రామ్నాథ్ కోవింద్ జీవన ప్రస్థానం గురించి ఆయన సొంత పదాల్లో తెలుసుకోవాలని, ఆయన రచనలు, అనుభవాలను చదవాలని ప్రధానమంత్రి యువతరానికి పిలుపునిచ్చారు. మహాత్మాగాంధీ, బాబాసాహెబ్ అంబేద్కర్, జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే వంటి మహానుభావులు భారత పునర్నిర్మాణానికి కలలుగన్నారని, అత్యంత పేదలు, అణగారిన వర్గాల వారు కూడా అత్యున్నత స్థానాలు అధిరోహించే అవకాశం లభించే భారతదేశం కావాలని ఆకాంక్షించారని ప్రధానమంత్రి చెప్పారు. రామ్నాథ్ కోవింద్ వంటి ప్రముఖులు తమ కష్టపడే తత్వంతో, సామర్థ్యాలతో తమ జీవితాలను మార్చుకోవడమే కాకుండా శతాబ్దాల నాటి కళలను, ఆదర్శాలను వాస్తవ రూపంలోకి మార్చడంలో కీలక పాత్ర పోషించారని మోదీ చెప్పారు. ఈ కార్యక్రమంలో రామ్నాథ్ కోవింద్ మాట్లాడుతూ, రాజకీయాలు కేవలం అధికారం పొందే సాధనం కాదని, దేశానికి సేవ చేసేందుకు ఒక అవకాశం అని అన్నారు. విద్య అనేది అంతులేని అవకాశాలకు తలుపులు తెరుస్తుందని, జీవితంలో కొత్త దిశలను, అవకాశాలను అందిస్తుందని మాజీ రాష్ట్రపతి పేర్కొన్నారు. నీట్ అంశంపై విద్యార్థుల నిరసనల సమయంలో జరిగిన పోలీస్ చర్య ఆరోపణలతో సహా పలు అంశాలపై ప్రతిపక్షాల ఆందోళన కారణంగా లోక్సభ ఈ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశమైనప్పుడు స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు చేపట్టేందుకు ప్రయత్నించారు. అయితే ప్రతిపక్ష సభ్యులు పోలీస్ చర్య ఆరోపణలు, అయోధ్య రామాలయ విరాళాల్లో అవకతవకల ఆరోపణలతో నిరసన నిర్వహించారు. దేశం అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకుంటోందని సభలో ఓం బిర్లా తెలియజేశారు. విద్య, విజ్ఞాన శాస్త్రం, అంతరిక్షం, సైన్స్ అండ్ టెక్నాలజీ మొదలైన అనేక రంగాల్లో దేశ యువజనులు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని ఆయన అన్నారు. దేశ యువత సామర్థ్యాల కారణంగా భారత్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతోందని స్పీకర్ చెప్పారు.
1: अंतर्राष्ट्रीय युवा दिवस है और विशेष स्तर पर भारत के युवाओं ने शिक्षा, विज्ञान, अंतरिक्ष, विज्ञान, टेक्नोलॉजी, उद्यमिता कई क्षेत्रों के अंदर विशेष पहचान बनाई है. आज उनका सामर्थ्य के कारण दुनिया में भारत का नाम हो रहा है. देश का युवा भी चाहता है कि उनके विषयों पर चर्चा हो.
0: దేశ యువత తమకు సంబంధించిన అంశాలపై చర్చలు జరగాలని కోరుకుంటున్నారని ఆయన సభ్యులకు చెప్పారు. సభ సజావుగా సాగేలా సహకరించాలని స్పీకర్ ప్రతిపక్ష సభ్యులకు విజ్ఞప్తి చేశారు. విధానాలు, అభిప్రాయాల విషయంలో భేదాభిప్రాయాలు ఉండవచ్చు, కానీ దేశ ప్రజలు పార్లమెంటు పనిచేయడం చూడాలని అనుకుంటున్నారని స్పీకర్ చెప్పారు. పార్లమెంటు గౌరవాన్ని భంగపరచవద్దని, ప్రశ్నోత్తరాలు చేపట్టేందుకు సభను అనుమతించాలని ప్రతిపక్ష సభ్యులను స్పీకర్ పదే పదే కోరినప్పటికీ సభ్యులు గందరగోళం కొనసాగించడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. నీట్ సమస్యపై విద్యార్థుల నిరసనల సమయంలో జరిగిన పోలీస్ చర్య ఆరోపణలతో సహా పలు అంశాలపై రాజ్యసభలో కూడా గందరగోళం చెలరేగి మధ్యాహ్నం 2 గంటల వరకు సభను వాయిదా వేశారు. ఉదయం 11 గంటలకు సమావేశం కాగానే మంత్రులు తమ సంబంధిత మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పత్రాలను సభకు సమర్పించారు. ఆర్థిక, రక్షణ, రవాణా, పర్యాటక, సంస్కృతి, వ్యవసాయం, పశు సంవర్ధక శాఖ, ఆహార ప్రాసెసింగ్, బొగ్గు గనులు, ఉక్కు శాఖలకు సంబంధించిన పార్లమెంటరీ స్థాయి సంఘం నివేదికలను సభలో ప్రవేశపెట్టారు. ప్రతిపక్షాల నినాదాల మధ్య చైర్మన్ సిపి రాధాకృష్ణన్ 0 అవర్ చేపట్టారు. అయితే సభలో గందరగోళ పరిస్థితి కొనసాగడంతో మధ్యాహ్నం 2 గంటలకు సభను వాయిదా వేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. జీవ వైవిధ్యంతో వాతావరణం, అడవులు, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ ఈరోజు ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా ఒక సందేశం ఇస్తూ, ప్రపంచంలోని ఏనుగుల్లో దాదాపు 60% భారత్లోనే ఉన్నాయని, దీనివల్ల భారత్ ఏనుగుల పర్యావరణ వారసత్వానికి సజీవ చిహ్నంగా నిలుస్తోందని అన్నారు. భారత్లో భూమిపై అత్యంత సుసంపన్నమైన వైవిధ్యమైన భూభాగాలు ఉన్నాయని కీర్తివర్ధన్ సింగ్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. కీలకమైన ఆవాసాలను పరిరక్షించేందుకు, ఏనుగులు వలస వెళ్లే మార్గాలను సంరక్షించేందుకు దేశంలో 14 రాష్ట్రాల్లో 33 ఏనుగుల అభయారణ్యాలు ఏర్పాటు చేశారని ఆయన చెప్పారు. ఆసియా ఏనుగులు అత్యంత గంభీరమైన సౌందర్యాన్ని కలిగి ఉండడంతో పాటు సాంస్కృతిక ప్రాముఖ్యత కూడా కలిగి ఉన్నాయని ఆయన చెప్పారు. పర్యావరణ ఇంజనీర్లుగా ఏనుగులు పనిచేస్తాయని మంత్రి అభివర్ణించారు. ప్రపంచ ఏనుగుల సంరక్షణ దినోత్సవం సందర్భంగా కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ కూడా, భారత్లో ఏనుగులు మానవుల భాగస్వామ్యం భవిష్యత్తు కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. అధునాతన పర్యవేక్షణ ద్వారా మానవులకు ఏనుగులకు మధ్య సంఘర్షణ తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, శాస్త్రీయంగా రూపొందించిన 150 ఏనుగు కారిడార్లు ఏర్పాటు చేశామని భూపేందర్ యాదవ్ తెలియజేశారు. భారత అంతరిక్ష పితామహుడు ఇస్రో తొలి చైర్మన్ డాక్టర్ విక్రమ్ సారాభాయ్ జయంతి సందర్భంగా కేంద్ర శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఒక సాధారణమైన శాస్త్రీయ వ్యవస్థలో పనిచేసిన విక్రమ్ సారాభాయ్ ఆనాడుగన్న కలలు ఈనాడు అద్భుత విజయాలుగా సాకారమై ప్రపంచవ్యాప్తంగా మన దేశ కీర్తిని వ్యాప్తి చేస్తున్నాయని జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. భారత స్వాతంత్ర్య పోరాటానికి వందే మాతరం స్ఫూర్తినిచ్చిందని, నేటికి దేశ గుర్తింపును బలోపేతం చేస్తూనే ఉందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ చెప్పారు. జాతీయ గీతం వందే మాతరానికి 150 పూర్తయిన సందర్భంగా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీలో పాల్గొన్న వారిని ఉద్దేశించి ఉపరాష్టపతి మాట్లాడారు. వీర సావర్కర్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, తిరుపూర్ కుమారన్ వంటి స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. వారి ధైర్యం వందే మాతరం స్ఫూర్తిని సజీవంగా ఉంచిందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ముంబైలోని ఘట్కోపర్ ప్రాంతంలో చిరాగ్ నగర్ గౌసియా చాల్ వద్ద భారీ వర్షం కారణంగా ఈ తెల్లవారుజామున 3 గంటల సమయంలో కొండచర్యలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో 2 మరణించగా 6 నుంచి 8 మంది శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. ప్రస్తుతం జాతీయ విపత్తు నిర్వహణ దళం, బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది అంబులెన్సులతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. బలూచిస్తాన్లోని వరద బాధితుల కుటుంబాల కోసం కేటాయించిన 1,000 కోట్ల రూపాయల నిధులను మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు మళ్లించాలని పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రపంచ బ్యాంక్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ చర్య వల్ల దేశంలో పేదరికం

0: అంతగా పెరుగుతుందని, బలహీన కుటుంబాలకు విపత్తు ముప్పును పెంచుతుందని ప్రపంచ బ్యాంక్ హెచ్చరించింది. అమెరికాలోని సెయింట్ లూయిస్ లో జరిగిన సింక్ఫీల్డ్ కప్ చెస్ టోర్నమెంట్ రెండో రౌండ్ లో భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద విజయం సాధించారు. గ్రాండ్ చెస్ టూరాకర్ పోటీ అయిన ఈ టోర్నమెంట్ లో ప్రజ్ఞానందకు ఇది మొదటి విజయం. గేమ్ ప్రారంభం నుంచే ప్రజ్ఞానంద పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. డ్యూరెంట్ కప్ ఫుట్బాల్ పోటీలో 135వ సంచికలో నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్ ఎఫ్సీఐ పై 3-1 తేడాతో ఘన విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్ లోకి దూసుకుని వెళ్లింది. విశేషాలు మరొకసారి. దేశంలో యువత మహాత్ముల జీవితాల గురించి సంగ్రహంగా తెలుసుకుని స్ఫూర్తి పొందాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు ఈ రోజు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. మన దేశంలో ఏనుగుల పరిరక్షణకు అనేక చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ చెప్పారు. అమెరికాలోని సెయింట్ లూయిస్ లో జరిగిన సింక్ఫీల్డ్ కప్ చెస్ టోర్నమెంట్ రెండవ రౌండ్ లో భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద గెలుపొందారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: కార్మికుల కార్యక్రమం.

0: ఈనాటి కార్మికుల కార్యక్రమంలో జీవన శైలి మార్పులలో వచ్చే సమస్యలు, ఆహార నియమాలు ఈ అంశంపై కార్డియోథొరాసిస్ సర్జన్ డాక్టర్ పివి సత్యనారాయణ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి.
1: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. జీవన శైలి వల్ల వచ్చే స్థూలకాయం, మధుమేహం, గుండె జబ్బు, క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా ఉండడానికి, ఒకవేళ ఆల్రెడీ ఈ వ్యాధులు వచ్చిన వారు వాటిని అదుపు చేసుకోవడానికి ఒక సరికొత్త ఆహార విధానాన్ని ప్రతిపాదించారు డాక్టర్ పివి సత్యనారాయణ గారు. ఈయన కార్డియోథెరాసిక్ సర్జన్గా సేవలందిస్తూ ఇప్పటికీ 16,000కు పైగా గుండె సంబంధిత ఆపరేషన్స్ విజయవంతంగా చేశారు. డాక్టర్ పివి సత్యనారాయణ గారు ఈరోజు మన స్టూడియోకు వచ్చి ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమం ద్వారా ఆకాశవాణి శ్రోతలకు జీవన శైలి వలన వచ్చే జబ్బులు, సరి అయిన ఆహార విధానంతో వాటి నివారణ అన్న అంశంపై అత్యంత అమూల్యమైన సమాచారం అందించనున్నారు. అలాగే ఈయన ప్రతిపాదించిన నూతన ఆహార విధానం ఏమిటి, దాని వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి అన్న విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ పివి సత్యనారాయణ గారు.
2: నమస్కారం దిలీప్ గారు. ముందుగా ఆకాశవాణి ప్రేక్షకులందరికీ నమస్కారాలు. చాలా కాలం నుంచి మనం చూస్తూ వస్తున్నాం, ఎప్పుడూ లేనంత విధంగా ఈ రోజుల్లో గుండె జబ్బులు రావడం, అలాగే స్థూలకాయం పెరగడం, అలాగే మధుమేహం, డయాబెటీస్ పెరగడం, ఈ మధ్య ఇంకా ఎక్కువ చూస్తుంది ఏంటంటే ఎప్పుడు అరుదుగా వినేటువంటి క్యాన్సర్ లాంటి జబ్బులు, అతి సామాన్యంగా అతి ఎక్కువ మందిలో ఇది క్యాన్సర్ లాంటి వ్యాధులతో బాధపడడం, ఇవన్నీ చూస్తున్నాం. ముఖ్యంగా ఈ మధ్య జరిగినటువంటి శాస్త్రోక్తంగా జరిగినటువంటి రీసెర్చ్ అంతా చూసినట్లయితే ఇవే కాకుండా ఈ 4 జబ్బులే కాకుండా ఇంకా 60 రకాల జబ్బులతో కూడిన ఒక వ్యాధిగ్రస్తిని గుర్తించారు శాస్త్రకారులు. దాని పేరు మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు. ఆ మెటబాలిక్ సిండ్రోమ్లోనే ఈ జబ్బులన్నిటికీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఒక్క మెటబాలిక్ సిండ్రోమ్ని కనుక అర్థం చేసుకుని దాని గనక పరిమితిలో ఉంచుకోగలిగితే ఈ జబ్బులకి అన్నింటికి కూడా పరిష్కార మార్గం దొరికే అవకాశం ఎంతైనా ఉంటుంది. అలాగే మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఎవరికి ఉంటుంది అన్నది మనం తెలుసుకోవాలంటే మనకి ఈ ఎవరికైనా కానీ స్థూలకాయం ఉండి, అలాగే మధుమేహం ఉండి, అలాగే లిపిడ్ ప్రొఫైల్ సెంటర్ వాళ్ళకు ఉన్నటువంటి కొవ్వు సాంద్రత, రక్తంలో ఉన్నటువంటి కొవ్వు సాంద్రత అన్నిటి తెలుసుకుని వాటిలో కనుక దుష్ఫలితాలు వైపు ఉన్నట్టయితే అది ఈ విధంగా, అలాగే బ్లడ్ ప్రెషర్ కనుక ఎక్కువ ఉన్నట్టయితే, బీపీ అంటాం మనం మామూలు సాధారణ భాషలో, బీపీ కనుక ఎక్కువ ఉన్నట్టయితే ఈ 5 ఏ 3 ఉన్నా కానీ మెటబాలిక్ సిండ్రోమ్ గా గుర్తించాలి. ఈ మెటబాలిక్ సిండ్రోమ్ అన్నిటికీ కూడా ముఖ్యమైన కారణం ఇన్సులిన్ అనేటువంటి హార్మోన్ వల్ల జరుగుతూ ఉంటుంది. ఈ ఇన్సులిన్ అనే హార్మోన్ శరీరంలో మనం ఎప్పుడైతే పిండి పదార్థాలు తింటామో ఆ పిండి పదార్థాలు తిన్న వెంటనే ఈ ఇన్సులిన్ హార్మోన్ బాడీలో ప్యాంక్రియాస్ అనే గ్రంథి ద్వారా సెక్రీట్ అవుతూ ఉంటుంది. దాని ముఖ్యమైన పనులు ఏంటంటే ఇన్సులిన్ ఎందుకు వస్తుందంటే శరీరంలోకి, అది మనం తీసుకున్నటువంటి ఈ పిండి పదార్థాలన్నింటిలో ఉన్న ఎనర్జీని గ్లూకోజ్ గా ఉంటుంది, అది ఆ గ్లూకోజ్ గా

0: మార్చి ఆ గ్లూకోజ్ ని ప్రతి జీవకణంలోకి చొప్పించేట్టుగా చేస్తుంది అది. అలా కనుక జరిగినట్టయితే గ్లూకోజ్ కనుక జీవకణంలో వెళ్ళినప్పుడు అప్పుడు ఆ జీవకణం దీని యొక్క శక్తిని పూర్తిగా దాన్ని వాడుకునే శక్తి వస్తుంది. అలాగే ఈ ఇన్సులిన్ అనే ఈ హార్మోన్ ప్రభావం వల్ల బాడీలో కొవ్వు పదార్థం కూడా చేరే అవకాశం ఉంటుంది. ఇది ఒక శక్తిని ఇవ్వడమే కాకుండా శరీరంలో ఉండేటువంటి కొవ్వు పదార్థాలను కూడా పెంచి పోషించే అవకాశం ఎంతైనా ఉంది. సో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఇన్సులిన్ యొక్క ప్రభావాన్ని కొంతవరకు తగ్గించుకుని ఒక శక్తిగా ఉపయోగించుకునేటువంటి పదార్థాలను వాడుకుంటూ ఈ కొవ్వు పదార్థాలని ఈ ఊబకాయం కలిగజేసేటువంటి పదార్థాలను తగ్గించుకున్నట్టయితే చాలా మట్టుకి జబ్బులు ముఖ్యంగా ఈ మధుమేహం లాంటివి, గుండెపోటు లాంటివి, క్యాన్సర్ లాంటివి అదుపులో ఉంచుకునే అవకాశం ఎంతైనా ఉంటుంది.
1: డాక్టర్ గారు, ప్రపంచ వ్యాప్తంగా జీవన శైలి వలన వచ్చే వ్యాధులు అంటే మధుమేహం, గుండెపోటు, క్యాన్సర్ వంటివి విపరీతంగా పెరిగిపోవడం మనం చూస్తూ ఉన్నాం. మనం ఎక్కువ ఆహారం తీసుకొని తక్కువ క్యాలరీలను ఖర్చు చేయడం వలన ఈ ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి అని అనుకుంటూ ఉంటాం. ఇది ఎంతవరకు నిజం?
0: పురాతన కాలంతో కంపేర్డ్ గా చూస్తే ఈ అధునాతనమైన కాలంలో ఎక్కువ మంది ప్రజలు అందుబాటులోకి వచ్చిన ఆహార పదార్థాలని విరివిగా తీసుకుంటూ ఈ ఇండస్ట్రియలైజ్డ్ వరల్డ్ లో అంటే మనకి అంతపూర్వం దాకా శారీరక శ్రమ అనేది ఒక భాగంగా ఉండేది. అటువంటి శారీరక శ్రమని పూర్తిగా దూరం పెట్టుకుని మనం తీసుకునే ఆహారాన్ని ఎక్కువ తీసుకుంటూ శ్రమశక్తిని బాగా తగ్గించేటువంటి సాధనాలు ముఖ్యంగా ఈ ట్రాన్స్పోర్ట్ ఉందనుకోండి, స్కూటరు, సైకిల్, అలాగే కారు, బస్సు, రైలు, విమానం, వీటన్నింటిని కూడా ఎక్కువ వినియోగించుకుంటున్నాం. అంతపూర్వం ఇంట్లో నుండి స్త్రీలందరూ కూడాను వాళ్ళు వండించుకునేటువంటి కొన్ని పదార్థాలు ఉండే వాటిని దంచుకునేవాళ్ళు, అలాగే బట్టలు ఉతుక్కునేవారు, అలాగే ఇల్లంతా క్లీన్ చేయడానికి చీపురుతో చేసుకోవడం ఇటువంటి పనులను చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి అధునాతన కాలంలో ఏమైంది, మనం చేస్తున్న దంచుకునే పద్ధతే పూర్తిగా పోయింది. అదేదో రెడీమేడ్గా ఉన్న ప్రాసెస్డ్ ఫుడ్ని ఇంటికి తెచ్చుకుంటున్నాం. ఏదో కొద్దో గొప్ప ఏమైనా రుబ్బుకోవడం అనేటువంటి ఏమైనా అవసరాలు వచ్చినప్పుడు కూడా మనం మిక్సీలు వాడుతున్నాం. అలాగే అంతపూర్ణ దాకా మనం బట్టలవి ఉతుక్కునేవాళ్ళం చేతితోటి, అటువంటి అవకాశం కూడా లేకుండా ఈ రోజున వాషింగ్ మిషన్లు వాడుతున్నాం. ఇలాగ శారీరకంగా మనం శ్రమించేటువంటి జీవన శైలిలో ఇముడిపోయినటువంటి శారీరక శ్రమని మనం పూర్తిగా దూరంగా పెట్టాం. సో ఆ విధంగా మనం తీసుకునే ఆహారానికి మనం ఖర్చు పెట్టేటువంటి ఈ ఆహారపు యొక్క శక్తిని ఎక్కడ సంబంధం లేకుండా పోయింది. అలా కాకుండా ఇంతకుముందు ఆహారం జరిగేటువంటి విషయాల్లో మీరు చూసినట్లయితే పోషక పదార్థాల విలువ కొద్దిగా తక్కువగా ఉండేది. కానీ ఈ రోజు జరుగుతున్నటువంటి పోషక పదార్థాల విలువ మీరు ఎక్కువ చూసినట్లయితే ప్రాసెస్డ్ ఫుడ్లో చిన్న తక్కువ క్వాంటిటీ తీసుకున్నా కానీ ఎక్కువ పోషక పదార్థాలు ఉండేవి, అంటే న్యూట్రియంట్ డెన్సిటీ అంటాం దీన్ని. న్యూట్రియంట్ డెన్సిటీ అంటే పోషక పదార్థాలు విలువ ఎక్కువగా ఉండడం, అటువంటి పదార్థాలను ఎక్కువ తీసుకుంటున్నాం. ఆ విధంగా చూసినట్టే దీన్ని బట్టి మన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పిందంటే మీరు తీసుకునే ఆహారం తగ్గించడం కానీ లేకపోతే శ్రమించి మీరు శారీరక శ్రమను పెంచి ఆ తిన్న ఆహారంతో పూర్తిగా ఖర్చు పెట్టుకున్నట్టయితే ఇటువంటి బాధలకు దూరంగా ఉంటారు అని చెబుతూ వచ్చారు 70 ఏళ్ళ నుంచి. కానీ ఇది కొంతవరకు నిజమే, కాదని అంటలేదు. ఎందుకంటే మనం తీసుకున్న ఆహారం మనం శ్రమించే దానికన్నా ఖర్చు పెట్టేదానికన్నా ఎక్కువ ఉంటే అది నిల్వ ఉండిపోతుంది శరీరంలో. కానీ ఇంత పూర్వం దాకా లేనటువంటి ఒక అవగాహన కొత్తగా ఏమొచ్చిందంటే మనం తీసుకున్న ఏ ఆహార పదార్థమైనా ముఖ్యంగా మీరు చూసినట్టయితే ఆహార పదార్థాలు 4 రకాలుగా విధించవచ్చు. దాంట్లో ముఖ్యమైన 3 పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు, మాంసకృతులు. ఈ 3 కాకుండా ఇంకోటి మ్యాక్రో న్యూట్రియంట్ అంటారు, అది ఏంటంటే ఈ ఆల్కహాల్ ద్వారా వస్తుంది. ఆ 3లో ఏమున్నాయంటే పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు, మాంసకృతులు. ముఖ్యంగా అందరం భారతదేశంలో పర్టికులర్లీ మన సౌత్ ఇండియాలో మనం పూర్తిగా ఇక మన ఆహార విధానాలు పరిశీలించినట్టయితే పొద్దున్న సాయం దాకా దాంట్లో ఎక్కువ శాతం పిండి పదార్థాలు ఉన్నాయి, కొవ్వు పదార్థాలు కొద్ది తక్కువ ఉన్నాయి. అలాగే మాంసకృతులు కూడా ఇంచుమించుగా తక్కువగానే చెప్పాలి. మనకి మిగతా ప్రపంచ దేశాలతో చూసినట్టయితే భారతదేశంలో మనం వాడే మాంసకృతులు బాగా తక్కువ. ఎక్కువ మంది నాన్ వెజ్ తింటున్నాం అనుకుంటున్నారు, కానీ ఎక్కువ మంది జనాభాలో ఏదో వారానికి 1 రోజు 2 రోజులు తింటున్నారు. మిగతా అంతా కూడాను ఈ కూరగాయలతోటి ముఖ్యంగా కన్నా ఎక్కువ శాతం ఉండేది అన్నం, అన్నం లేకపోతే రొట్టెలు, ఆ లేకపోతే ఇడ్లీ, దోశ ఇటువంటి వీటన్నిటిలో కూడా మనం చూసినట్టయితే పొద్దున్నే టిఫిన్ దగ్గర నుంచి సాయంత్రం పడుకునేదాకా తీసుకునే పదార్థాలు అన్నింటిలోనూ మనం చూస్తున్నాం ఏంటంటే పిండి పదార్థాలు మాత్రమే. 100కి 80% దాకా పిండి పదార్థాలు తీసుకుంటున్నాం, 10-15% దాకా ప్రోటీన్స్ లాంటివి కొన్ని తీసుకుంటున్నాం. ఈ శాతం కొవ్వు పదార్థాలు మాత్రం బాగా తగ్గించేసి ఇప్పటిదాకా ఉన్నటువంటి అందరి యొక్క అభిప్రాయం ఏంటంటే కొవ్వు పదార్థాలు తినడం వల్ల కొవ్వు పెరుగుతుంది. అందుకోసం భయపడి ఈవెన్ దోశలు కూడా ఏదో ఒక ప్యాన్ లో కొత్తగా రకంగా వచ్చినటువంటి నాన్ స్టిక్ ప్యాన్ లో నూనె లేకుండా మనం వండుకుని తింటూ గడుపుతూ వచ్చాం. కానీ ఈ పద్ధతి వల్ల అప్పుడు ఇది కనీసం ప్రపంచంలో 70 ఏళ్ల క్రితం ఇంట్రడ్యూస్ చేయబడింది. ఆ ఇంట్రడ్యూస్ చేసినప్పటి నుంచి కూడా మన ముఖ్యోద్దేశం ఏంటంటే ఊబకాయం తగ్గించడం, మధుమేహం తగ్గించడం, గుండెపోటులు తగ్గించడం. ఈ ఆశయాలన్నింటినీ మనం దృష్టిలో పెట్టుకుని ఆ రోజు

0: ఈరోజు దాకా కూడా దాన్నే మనం పాటిస్తూ వచ్చాం. కానీ మన దురదృష్టవశాత్తు అలా తగ్గకుండా పోయి ఆ వాటి యొక్క శాతం జీవనశైలి ఉన్నటువంటి ఈ జబ్బులన్నీ కూడా ఏవైతే చెప్పాను నేను, అంటే స్థూలకాయం, మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సరు, ఇవి కాకుండా ఇంకా రకం కీళ్ళ నొప్పులు, జాయింట్ మార్పులు, ఇవన్నీ కూడా అవసరం వచ్చేటువంటి ఎన్నో రకాల జబ్బులు, సేల్లో అయితే పీసీఓడి అంటారు, ఇటువంటి జబ్బులు, ఇవన్నిటికీ కూడా కారణమైనటువంటిది ఈ పిండి పదార్థాలని ఈ మధ్య తెలుసుకున్నాం. సో ఈ పిండి పదార్థాలని తగు పాడల్లో మార్చి ఏ విధంగా మారిస్తే మనం ఈ జబ్బుల నుంచి దూరంగా ఉంటాం అని తెలుసుకోవడానికి ఈ అవగాహన కోసమని ఈ ప్రశంసలు.
1: అయితే మీరు పిండి పదార్థాలు తగ్గించి కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే మంచిది అని అంటున్నారు. అయితే మనం తీసుకునే ఆహారంలో ఏ ఏ పదార్థాల్లో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి, ఏ ఏ పదార్థాల్లో ఈ క్రొవ్వులు ఎక్కువగా ఉంటాయి?
0: పిండి పదార్థాలను సర్వసాధారణంగా మనం రోజు ఎక్కువ శాతం తీసుకునేవి ఆహార ధాన్యాలు అంటే మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి ఏంటంటే ఈ రైసు, బియ్యం, గోధుమలు, వీట్, అలాగే జొన్నలు, రాగులు, ఇంకా కొత్త కొత్తగా ఈ మధ్య అంతకుముందు దాకా అలవాటు లేనివన్నీ కూడా కొత్తగా వస్తున్నాయి, ఓట్సు, ఫ్లేక్స్, ఈ విధంగా కూడా మనం తెచ్చిపెట్టుకున్నాం. ఈ విధంగా వస్తున్నటువంటి ఇవన్నీ కూడా ఆహార ధాన్యాలే. కొన్నిట్లో కొంత పిండి పదార్థంతో పాటు కొన్ని పీచు పదార్థాలు ఎక్కువ ఉంటాయి, అంటే ఫైబర్ అండ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అంతే తప్పిస్తే బేసిక్గా ఇవన్నీ కూడా పిండి పదార్థాలు. వాటితో మనం తినేది రోజు అన్నం వండుకు తింటున్నాం, అన్నం కాకపోతే ఉప్మా తింటున్నాం, ఉప్మా కాకపోతే దోశలు తింటున్నాం, ఇడ్లీ తింటున్నాం, గారెలు తింటున్నాం, వడలు తింటున్నాం, పూరీ తింటున్నాం. వీటిలో కనుక మనం చూసినట్టయితే వీటన్నిటిలో కూడా ముఖ్యమైనది పిండి పదార్థం. కొన్నిట్లో ఇప్పుడు లైక్ వడలాంటి ఉందనుకోండి, మినపప్పు, శనగపప్పు, పెసరపప్పు, ఇటువంటి వాటిలో కొంత మాంసకృతులు కూడా ఉన్నాయి. మామూలుగా శాఖాహారులందరికీ కూడా ఈ మాంసకృతులు వచ్చేటువంటి అవకాశం అంతా కూడా ఈ పప్పు దినుసుల్లో ఉంది. కానీ పప్పు దినుసుల కన్నా కూడా వీటిల్లో పిండి పదార్థాలు ఎక్కువ ఉన్నాయి మాంసకృతుల కన్నా. అందుకోసం అని పిండి పదార్థాలు శాతం కనుక మనం చూసినట్టయితే, శాఖాహారులో కనుక మనం చూసినట్టయితే ఈ పాల పదార్థాలు వాడకం కూడా బాగా తక్కువ. పాల పదార్థాలు అంటే మనం ముఖ్యంగా పన్నీర్ అని, మాంసకృత, చీజ్ అని ఇటువంటి విధంగా చెప్తాం. సో వాటి వాడకం కూడా తక్కువ ఉన్నప్పుడు 80% to 80% దాకా పిండి పదార్థాలు మాత్రమే తింటున్నాం. అంటే రోజు మీరు ఊహించండి, మీరు పొద్దున్న కాఫీలో పాలు తాగుతాం, పాలతో పాటు షుగర్ వేసుకుంటాం, అలాగే కాఫీ అయిపోయిన తర్వాత ఇడ్లీ తింటాం. ఇడ్లీలో ముఖ్యంగా ఉన్నటువంటి మాంసకృతులు కాకుండా దాంట్లో ఎక్కువ భాగం మీకు బియ్యపిండి కలపడం వల్ల వాటిల్లో ఉన్నటువంటి అన్ని కూడా పిండి పదార్థాలే. అలాగే మీరు చట్నీ చేస్తారు, సాంబారు, సాంబార్లో కూడా వాడేది మళ్ళీ పప్పే, పప్పులో కూడా మళ్ళీ పిండి పదార్థాలే. అలాగే మీరు మధ్యలో ఉండేటువంటి స్నాక్స్ ఏవో కొన్ని కొన్ని తింటారు, బిస్కెట్లు, బిస్కెట్లో ఉందంతా కూడా మళ్ళీ పిండి పదార్థమే. అలాగే మళ్ళీ లంచ్కి వచ్చామనుకోండి, లంచ్టప్పుడు కూడా మనం ఏం చేస్తున్నాం, అన్నంలో కొద్ది కూరలు కలుపుకుంటున్నాం. అన్నం అంతా కూడా ఎక్కువ తిని కొద్ది కూరలు తినడం వల్ల మనం ఎక్కువ శాతం అంతా కూడా పిండి పదార్థాలు తింటున్నాం. అలాగే మధ్యలో ఏమైనా స్నాక్స్ లాంటివి తిన్నా, పకోడీలు ఇటువంటి తిన్నా కానీ మళ్ళీ దాంట్లో కూడా శనగపిండి, మళ్ళీ బియ్యపిండి, ఈ విధంగానే పిండ్లన్నీ కూడా కలిపి తింటున్నాం. సో మీరు సాయంత్రం మళ్ళీ భోజనానికి వచ్చినప్పుడు ఎవరో కొద్దిమంది మాంసాహారులు అప్పుడప్పుడు చికెన్ను, ఫిష్ అను తింటూ ఉంటారు. కానీ శాఖాహారులు అందరూ తినేది చిన్న కొద్దిపాటి కూర వేసుకుని అందులో ఉడకబెట్టుకుని నూనె పదార్థం కూడా లేకుండా మనం ఆ ఉన్నటువంటి పులుసుగాను దీని విధంగా తీసుకుంటూ ఎక్కువ భాగం మళ్ళీ మనం దాంట్లో మనం తీసుకుంటున్నది ఈ అన్నం, లేకపోతే కొద్దిమంది ఈ చపాతి అన్నం బదులు, లేకపోతే ఉప్మా. ఈ విధంగా మారుస్తున్నాం తప్పిస్తే పిండి పదార్థాలు ఉన్న ఒకటి రెండు రకాలు మారుస్తున్నాం కానీ మనం దాంట్లో ఉన్న నిష్పత్తి మాత్రం ఏం మారట్లేదు. అలాగే మళ్ళీ పెరుగు, పెరుగులో ఉన్నదంతా కూడా మళ్ళీ పిండి పదార్థమే. సో ఈ విధంగా పొద్దున్న సాయం దాకా తీసుకునే ఆహారం అన్నింటిలో కూడా నిష్పత్తి కనుక చూసినట్టయితే పిండి పదార్థాల నిష్పత్తి 60% to 70% దాకా ఉంటుంది. దీనివల్ల ఎక్కువ ప్రమాదాలు, పర్టికులర్గా ఆ దాంట్లో వచ్చేవన్నీ కూడా ప్రాసెస్డ్ ఫుడ్, రిఫైన్డ్ ఫుడ్ అంటాం. చిన్నప్పుడు ఎప్పుడో దంపుడు బియ్యం చూసినట్టయితే మీరు వాటిలో పొట్టు అంతా పోయి ఉండేది కాదు. కానీ ఈ రోజున మనం తినేటటువంటి పాలిష్డ్ రైసు, వైట్ పాలిష్డ్ రైసు, హైలీ ప్రాసెస్డ్ రైసు మనం తినడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉన్న పొట్టు పదార్థం, దాంతోపాటు వచ్చే విటమిన్ అన్ని కోల్పోతున్నాం. అలాగే ఇప్పుడు కొత్తగా టెక్నాలజీ వచ్చిన తర్వాత ఈ రిఫైన్డ్ ఆయిల్స్ అని, కార్న్ ఆయిల్ అని, తర్వాత పీనట్ ఆయిల్ అని, తర్వాత వీట్లోంచి, రైస్లోంచి రైస్ బ్రౌన్ ఆయిల్ అని, ఈ విధంగా దాంట్లో ఉన్నటువంటి ఈ కొవ్వు పదార్థాన్ని కూడా తీసేసే ప్రక్రియ మనం దాంట్లో చూస్తున్నాం రోజు. వాటినే రిఫైన్డ్ ఆయిల్స్గా బజార్లో అమ్ముతున్నారు. అంటే రిఫైన్డ్ ఆయిల్స్ పోయి వైటమిన్ హస్క్లో ఉన్నటువంటి చిట్టు తౌడు ఉన్న వాటిలో ఉన్న వైటమిన్స్ పోయి మిగిలిందల్లా ఏంటంటే మనకి పిండి పదార్థం ఒక్కడే మిగిలింది. ఇటువంటి ప్రాసెస్డ్ ఫుడ్ తినడం వల్ల మనకి ఎక్కువ హాని జరుగుతుందని ఈ మధ్య గుర్తించాం. ఇంతమంది పూర్వీకులు మనం ఇంత ప్రాసెస్డ్ ఫుడ్ లేనప్పుడు ఇన్ని జబ్బులు ఉండేవి కాదు వాళ్ళకి. కానీ ఇటువంటి జీవనశైలి ఉన్నటువంటి జబ్బులు ఇంతమంది ఎంత ఎక్కువ ఉండేవి కాదు. కానీ గత 70 సంవత్సరాలు, ముఖ్యంగా 40 సంవత్సరాల నుంచి ఈ రిఫైన్డ్ ఫుడ్, ఈ ప్రాసెస్డ్ ఫుడ్, ముఖ్యంగా దాంట్లో పిండి పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్స్ అంటారు, వీటిని పెంచడం వల్ల ఎక్కువ

0: బులుపారి పడుతుందని మేము అనుకుంటున్నాం.
1: డాక్టర్ గారు, మీరు ఈ జీవన శైలి సంబంధిత వ్యాధుల నివారణ కోసం ఒక ప్రత్యేకమైన నూతనమైన ఆహార విధానాన్ని ప్రతిపాదించారు. అయితే ప్రస్తుత కాలానికి అనుగుణంగా మనం ఉదయం నిద్ర లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు మనం ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటే మంచిది, అంటే మీరు ప్రతిపాదించిన ఆహార విధానంలో భాగంగా?
0: అవునండి, అంటే మరీ ముఖ్యంగా నేను కొత్తగా రాడికల్ గా చేంజ్ చేయట్లేదు. మనం ఉన్నటువంటి ఇంతకుముందు ఏంటంటే, మనం చెప్పినట్టుగా నేను పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు, మాంసకృతులు, ఈ మూడు ముఖ్యంగా మిళితం నూటికి 100 పాళ్ళు అనుకుంటే, ఇంతకుముందు దాకా మనం 60-70 పాళ్ళు దాకా పిండి పదార్థాలు తింటున్నాము. అలాగే 15-20% మాంసకృతులు తింటున్నాము, ప్రోటీన్స్ అనేవి. అలా మిగతా అంతా కూడా 5-10% దాకా కొవ్వు పదార్థాలు తింటున్నాం. కానీ ఒకప్పుడు మన పూర్వీకులు అందరూ శుభ్రంగా తింటున్నటువంటి ఈ ఘీ లాంటివి, వెన్న, పాల మీద ఉన్న మేగడ ఇటువంటివన్నీ కూడా మనం దూరంగా పెట్టి, ఎందుకంటే వాటి వల్ల ఎక్కువ దుష్ఫలితాలు వచ్చాయని కొంతమంది శాస్త్రకారులు నమ్మి వాటి ప్రాచుర్యాన్ని పెంచారు. అంటే అందుకోసం కొవ్వు పదార్థాన్ని అంతకుముందు మనం ఎక్కువ కాలం తీసుకునే వాళ్ళం, ఇంతకుముందు వాటిని కూడా ఇప్పుడు దూరంగా పెట్టి నూనె అంటేనే లేకుండా చేస్తున్నాం. పొరపాటు బజార్లోకి వెళ్ళి ఏం వస్తుందని కొంటున్నాం అంటే కొలెస్ట్రాల్ 0 అనుంటే దాన్ని ప్రేమిస్తున్నాం, కొలెస్ట్రాల్ ఏమాత్రం ఉన్నా దాన్ని ద్వేషిస్తున్నాం. ఈ విధమైన మార్పులు చేసుకుంటూ వచ్చి ఈ 70 ఏళ్ళ నుంచి కూడా జరుగుతున్న మార్పుల్లో ముఖ్యమైన మార్పు ఏంటంటే కొలెస్ట్రాల్ వల్ల అది కొవ్వు పదార్థం వల్ల కొలెస్ట్రాల్ వస్తుంది, కొలెస్ట్రాల్ వల్ల గుండె జబ్బులు వస్తాయి. దీన్ని గట్టిగా నమ్మి మనం ఎంత వీలుంటే అంతవరకు కొలెస్ట్రాల్ దూరంగా పెడుతూ వచ్చాం. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి శాస్త్ర ప్రకారం అంతా మనం తెలుసుకుంది ఏంటంటే కొలెస్ట్రాల్ని అంత ద్వేషించవలసిన అవసరం లేదు. ఆ తర్వాత ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది కొలెస్ట్రాల్ వల్ల గుండె జబ్బుల యొక్క శాతం పెరగట్లేదు. అలాగే కొలెస్ట్రాల్ యొక్క ఎన్నో మంచి ఉపయోగాలు ఉన్నాయి. దానికోసం ఎంతో మందులతోటి కొలెస్ట్రాల్ని కృత్రిమంగా తగ్గించుకోవాల్సిన అవసరం లేదు అన్నది ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి ఈ శాస్త్రకారులంతా నిరూపిస్తూ వస్తున్నారు. అందుకోసం నా భయం లేనప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే కొలెస్ట్రాల్ భయం, కొలెస్ట్రాల్ భూతం వెంటాడదని అనుకున్నప్పుడు మనం కొలెస్ట్రాల్ కాసేపు పక్కన పెడితే మిగతా భాగంలో ఉన్నటువంటి 60-70% చెప్పాను దగ్గర పిండి పదార్థాలు, దాంట్లో పిండి పదార్థాలను మరి 0-5% మార్చి, అంటే ఇంతకుముందు కొవ్వు పదార్థాలు ఏ శాతంలో తీసుకుంటున్నాం అదే శాతంలో పిండి పదార్థాలకి తగ్గిద్దాం. అలాగే ఇంతకుముందు తీసుకున్న కొవ్వు పదార్థాలని 5-10% దాకా ఉన్నటువంటి కొవ్వు పదార్థాల శాతాన్ని మనం 60-70% దాకా మారుద్దాం, పెంచుదాం. కానీ మాంసకృతుల యొక్క శాతాన్ని మనం మార్చక్కలేదు, దాన్ని అలాగే ఉంచుతాం. 20-30% ఉండేది ఇంతకుముందు, అవే మాంసకృతులు ఇప్పుడు కూడా అలాగే కంటిన్యూ చేస్తూ 20-30 చేద్దాం. అంటే ఇప్పుడు మనం బేసిక్గా చేసింది ఏంటంటే నిష్పత్తిని మార్చాం. ఇంత పూర్వం తీసుకునే పిండి పదార్థాల నిష్పత్తిని 60-70% ఉన్నదాన్ని ఇప్పుడు 5-10% తగ్గిస్తున్నాం. అలాగే ఇంతకుముందు కొవ్వు పదార్థాలు, మంచి కొవ్వు పదార్థాలు, కొన్ని కొవ్వు పదార్థాలు కూడా కొన్ని చెడ్డ ఉన్నాయి, కొన్ని మంచి ఉన్నాయి. అలాగే మంచి కొవ్వు పదార్థాల శాతాన్ని మనం 60-70% పెంచుతాం. ఈ మార్పులు తీసుకొచ్చే అవకాశాన్ని మనం ఎంత కల్పించుకుంటే మన దైనందిన జీవితంలో అంతవరకు మనం జబ్బుల నుంచి దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. చాలా మంది ఈ మాటకి ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు గుర్తించే ఉంటారు, గుడ్ కొలెస్ట్రాల్ అని, బ్యాడ్ కొలెస్ట్రాల్ అని. అన్ని కొలెస్ట్రాల్ కాకుండా దాంట్లో కొన్ని మంచి కొలెస్ట్రాల్ ఉంది, కొన్ని చెడ్డ కొలెస్ట్రాల్ ఉంది. ఈ మంచి కొలెస్ట్రాల్ పెంచుకోవాలి, చెడ్డ కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలి. మనం అలా చేసినట్టయితే మనకి గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. అలాగే మిగతా జబ్బులు కూడా వచ్చే స్థూలకాయం కూడా తక్కువ ఉంటుంది. మంచి కొలెస్ట్రాల్ ఎక్కడి నుంచి వస్తుంది అన్న ప్రశ్నకి మంచి ప్రశ్న వేశారు మీరు. ఇప్పుడు ఫిష్ అనేది ఉందనుకోండి, ఫిష్ అంటే చేపలు ఉన్నాయి, చేపల నుంచి వచ్చేటువంటి కొవ్వు పదార్థం చాలా మంచిది, ఉత్తమమైనది. అలాగే ఇప్పుడు వైట్ మీట్ అంటాం, అలాగే అంటే ఏంటంటే చికెను, ఈ బర్డ్ మీట్ అంటారు, అలా దాంట్లో నుంచి వచ్చేటువంటి కొవ్వు పదార్థం కూడా చాలా మంచిది. అలాగే మనం మీరు చూసినట్టయితే పాలలో ఉన్నటువంటి వెన్న, మేగడ, నెయ్యి, వీటిలోంచి వచ్చేటువంటి క్రీము, ఇటువంటి వాటిలోంచి వచ్చేటువంటి కొవ్వు పదార్థాలు అన్నీ కూడా మంచి పదార్థాలు. మనం ఏవైతే చెడ్డ పదార్థాలు అనుకుంటున్నాం కొవ్వు పదార్థాలు, అవన్నీ కూడా దేని నుంచి వస్తాయంటే షుగర్ నుంచి వస్తాయి. షుగర్ అధిక శాతం, మితిమీరిన షుగర్, మితిమీరిన పిండి పదార్థాలు మనం తీసుకున్నట్టయితే, శరీరానికి అవసరమైన కన్నా ఎక్కువ తీసుకున్న మితిమీరిన పిండి పదార్థాలు తీసుకున్నట్టయితే అవి అన్నీ కూడా ఈ చెడు కొలెస్ట్రాల్ గా మారుతాయి. అదేవిధంగా ఇప్పుడు రిఫైన్డ్ ఆయిల్స్ అని చూస్తున్నాం మనం బజార్లో, ఇప్పుడు అంతా కూడా మనం దానికి మొగ్గు చూపుతున్నాం. ఎందుకంటే వెంటనే వెళుతున్నాం చాలా ఆరోగ్యకరమైన నమ్ముతో, ఇప్పుడు దాకా రిఫైన్డ్ ఆయిల్ అని మన దైనందిన కార్యక్రమంలో అంతపూర్వం దాకా వాడిని గానుగ నూనె, పప్పుల నూనె ఇటువంటివన్నీ మానేసేసి వేరుశనగ నూనె ఇటువంటి నూనెలు బదులన్నీ కూడా ఇప్పుడు రిఫైన్డ్ ఆయిల్స్ వాడుతున్నాం ఈ రోజున. అటువంటి రిఫైన్డ్ ఆయిల్స్ వాడడం వల్ల ఈ చెడు కొవ్వు పదార్థాలు పెరుగుతున్నాయని చాలా మంది నమ్ముతున్నారు. ఒక విధంగా మనకి ఇంతకుముందు డాల్డా, వనస్పతి ఇటువంటివన్నీ కూడా విరివిగా వాడుతూ వచ్చారు. అంటే మిగతా దేశాల్లో అయితే వీటినే మార్జరీన్ అని అదే పేరుతోటి అక్కడ కూడా అమ్మేవారు. వాటిలో ఏంటంటే ట్రాన్స్ ఫ్యాట్స్ అని అంటారు. అటువంటి ట్రాన్స్ ఫ్యాట్స్ అన్నవి ఆల్మోస్ట్ ఎంత ఎక్కువ తీసుకుంటే మనం అటువంటి ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా గుండె జబ్బులు కలగజేస్తాయి.

0: అందుకోసమనే పాశ్చాత్యులు ఈ ట్రాన్స్ఫాట్స్ ఉన్నటువంటి డాల్డా వనస్పతి ఇలాంటి మార్జరీన్ అనే దాన్ని పూర్తిగా బ్యాన్ చేయడం జరిగింది. కానీ మన దేశంలో ఇంకా విరివిగా వాడుతున్నారు, ఇంకా సులభంగా దొరుకుతూనే ఉంది. ఈ ట్రాన్స్ఫాట్స్ ఏదైతే కలగ చేస్తే గుండె జబ్బులు కారణమవుతాయో, అదేవిధంగా రిఫైన్డ్ ఆయిల్స్ అన్నవి కొన్నప్పుడు దాంట్లో కొలెస్ట్రాల్ జీరో ఉండొచ్చు, కొన్నప్పుడు దాంట్లో కొలెస్ట్రాల్ మంచి కొలెస్ట్రాల్ ఉండొచ్చు, కానీ దాన్ని ఒకసారి వేడి చేసిన తర్వాత ఆ మంచి కొలెస్ట్రాల్ కాస్త చెడ్డ కొలెస్ట్రాల్గా మారే అవకాశం ఉంటుంది. అది ట్రాన్స్ఫాట్స్ అంటాం, ఆ విధంగా మారుతుంది. మనం చాలామంది మన ఇళ్లలో మనం చూస్తుంది ఏంటంటే రిఫైన్డ్ ఆయిల్ కొనుక్కొచ్చి ఏ పూరినో లేకపోతే వడ చేస్తాం, దానికి కావాల్సిన చాలా నూనె బాండీలో పోస్తాం, ఆ బాండీలో పోసిన నూనె అంతా మనం వాడలేం. కానీ ఆ మిగిలిపోయిన నూనె అంతా ఏం చేస్తామంటే మనం పారబోసే శక్తి మన చాలామందికి లేదు, అందులో పైగా చూస్తూ చూస్తూ అటువంటి నూనె పారబోయే బుద్ధి కూడా కాదు మనకి. సో అందుకోసం మళ్ళీ మళ్ళీ వాడుతూ ఉంటాం. మళ్ళీ మళ్ళీ వాడినప్పుడు అలా దాన్ని దాంట్లో అటువంటి దుష్ఫలితాలు కలిగించేటువంటి ట్రాన్స్ఫాట్స్ పెరుగుతూ ఉంటాయి. ఎన్నిసార్లు మీరు ఆయిల్ బాయిల్ చేసి చల్లార్చి మళ్ళీ వేడి చేసి మళ్ళీ చల్లారిస్తే అంత దుష్ఫలితాలు దాంట్లో ఉండేటువంటి ట్రాన్స్ఫాట్స్ అనేవి దాంట్లో జమ కోరుతాయి. వీటిని మనం చెడ్డ కొలెస్ట్రాల్ చెడ్డ కొవ్వు పదార్థాలు అంటాం, వాటిని దూరంగా ఉండాలి మనం.
1: అయితే డాక్టర్ గారు, గుండె జబ్బులు, కిడ్నీ జబ్బులు, మధుమేహం వంటి రకరకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ప్రస్తుతం మీరు ప్రతిపాదిస్తున్న ఈ నూతన ఆహార విధానాన్ని పాటించవచ్చా? ఒకవేళ పాటించవలసి వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుని పాటించాలి?
0: తప్పకుండా అండి, అందరికీ కూడా ఉపయోగపడే ఇదే. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిందంటే ఇంత పూర్వం దాకా సరైన ఆహార పదార్థాలు పాటించకపోవడం వల్ల ఈ జబ్బులు వచ్చాయి. అంటే గుండె జబ్బులు రావడం కానీ, మధుమేహం రావడం కానీ, స్థూలకాయం రావడం కానీ, అలాగే క్యాన్సర్ రావడం కానీ జరుగుతూ వస్తుంది. అందుకోసమని ఒకవేళ జబ్బు వచ్చేసినంత మాత్రాన మళ్ళీ దీన్ని వెనక్కి తీసుకెళ్లేమని అనుకోవద్దు. ఈ ఆహార విధానంలో కనుక మార్చినట్టయితే గుండె జబ్బుల్ని అరికట్టవచ్చు, గుండె జబ్బుల తీవ్రతను తగ్గించవచ్చు, అలాగే మధుమేహాన్ని అరికట్టవచ్చు. కొద్ది మందులో దీన్ని రివర్స్ కూడా చేయొచ్చు. అంటే మధుమేహానికి సంబంధించినటువంటి మందులు కానీ అటువంటి ఇంజెక్షన్లు కానీ అవసరం లేని పరిస్థితిని కూడా కలగజేయచ్చు. అలాగే క్యాన్సర్ ఉధృతను తగ్గించవచ్చు. అలా ఇటువంటి అన్ని అవకాశాలు కూడా ఈ ఆహార మార్పులు చేయడం వల్ల మనకు ఎంతో మేలు జరుగుతుంది. దీంట్లో తెలుసుకోవాల్సిందంటే దీనికి కావాల్సిన అంటే మీ డాక్టర్ని సంప్రదించి ఇటువంటి ఆహార నియమాలతో పాటించేటువంటి అవగాహన ఉన్న డాక్టర్ని అందరూ. ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సిందంటే అందరు డాక్టర్లకి ఇంకా ఈ అవగాహన పూర్తిగా లేదు, ఏదో కొద్ది మందికి మాత్రమే ఈ అవగాహన వచ్చింది. అటువంటి వాళ్ళని సంప్రదించగలిగితే మీరు వాళ్ళిచ్చిన సలహాలు సూచనలు తీసుకుని వీటికి తగు ముందు రక్త పరీక్షలు చేయించుకుని మీకున్న జబ్బు తీవ్రత ఎంతో తెలుసుకుని ఆ తర్వాత ఈ ఆహార విధానంలో మొదలెట్టిన తర్వాత మీ జబ్బు తీవ్రత ఏ విధంగా తగ్గుతుందా పెరుగుతుందా అన్నటువంటి పరీక్షల ద్వారా మాత్రమే మీరు పాటించినప్పుడు మాత్రమే మీరు దీన్ని పాటించాలి. ఉదాహరణకి మధుమేహం ఉందనుకోండి, ఈ పిండి పదార్థాలు పూర్తిగా తగ్గించేస్తే మధుమేహానికి వచ్చేటువంటి ఈ మందులు ఏవైతే ఉన్నాయో అటువంటి మందులన్నీ కూడా మీకు వెనువెంటనే షుగర్ని తగ్గించేసి, అంటే హైపోగ్లైసీమియా అంటారు, అంటే మీ శరీరంలో రక్తంలో చాలా అతి తక్కువకు పడిపోతుంది గ్లూకోజ్ లెవెల్స్, అవన్నీ కూడా దుష్ఫలితాలు కలిగజేస్తాయి. అటువంటివన్నీ జరగకుండా ఉండాలంటే మీరు డాక్టర్ని సంప్రదించి ఖచ్చితంగా అమలు చేసి ఈ అమలు చేసే పద్ధతికి ముందే డాక్టర్ని సంప్రదించి పరీక్షలు చేయించుకుని ఏ తీవ్రత వరకు ఉందో ఆ తీవ్రతను తగ్గించుకోవడానికి మాత్రమే జరుగుతూ ఈ ఆహార పద్ధతులు అవలంబించాలి. అదేవిధంగా ఆహార పద్ధతులు అవలంబిస్తున్నప్పుడు కూడా కంటిన్యూస్గా అంటే 4 రోజులకి 5 రోజులకి ఒక్కోసారి వీలుంటే 2 రోజులకి కూడా డాక్టర్ని సంప్రదించవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మీలో జరిగే మార్పులు చాలా తొందరగా జరుగుతూ ఉంటాయి. అటువంటి మార్పులు జరిగినప్పుడల్లా వాటి దుష్ఫలితాలు ఉండకుండా ఉండాలంటే ఎక్కువసార్లు మీరు పరీక్షలు చేయించుకోవాల్సి వస్తుంది, మీ డాక్టర్ని సంప్రదించవలసి వస్తుంది, ఆ సూచనల మేరకు ఈ ఆహారంలో ఉన్నటువంటి ఈ పదార్థాన్ని మార్చవలసి వస్తుంది. మనం ముఖ్యంగా ఈ ఆహారంలో ఉన్నటువంటి ఆహార యొక్క నియంత్రణ కాదు మనం చేస్తున్నది. ఈ ఆహార పద్ధతి వల్ల మనం మీ శరీరంలో సెక్రెటరీ హార్మోన్స్ అని కొన్ని ప్రత్యేకమైన కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయి, ఆ హార్మోన్స్ మారుస్తున్నాం. అందుకోసం వీటి ఫలితాలు కానీ దుష్ఫలితాలు కానీ చాలా తొందరగా కనబడతాయి మీకు. అందుకోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటూ కిడ్నీ జబ్బులు వాళ్ళు, గుండె జబ్బులు వాళ్ళు, ఈ డయాబెటీస్ వాళ్ళు వీటిని పరీక్షలు చేసుకుంటూ మాత్రమే ఈ ఆహార నియమాలు పాటించాలి.
1: చాలా మంచి సమాచారం తెలియజేశారండి. అయితే డాక్టర్ గారు, గర్భవతులు ఎటువంటి ఆహారం తీసుకుంటే మంచిది?
0: గర్భవతులు ఏ సమస్య వచ్చినప్పుడు ముఖ్యంగా ఏంటంటే అండి, గర్భవతులు ఉన్నది వాళ్లే కాకుండా వాళ్ళు కనబోయే పిల్లలు కూడా తవ్వాలి. సో ఇద్దరిని కనుక మనం చూసినట్టయితే ఇటువంటి కొత్త ఆహార విధానాలు గర్భస్థ దశలో మొదలడ్డం మంచిది కాదు. ఇటువంటి ఆహార నియమాలు అన్ని కొత్త రకమైన ఈ మార్పులన్నీ కూడా శరీరం తట్టుకునే పరిస్థితులు ఉండదు. పైగా ఈ చిన్న శిశువుకి వచ్చేటువంటి కష్టాలు ఎక్కువవుతాయి. అంటే నా సలహా ప్రకారం గర్భం ధరించిన వారు ఇటువంటి వాటిని అవలంబించకుండా వాళ్ళు అంత పూర్వం ఏ ఆహార అలవాట్లు చేస్తున్నారో ఆహార అలవాటుని కంటిన్యూ చేస్తూ ఈ ప్రసవం అయిన తర్వాత వాళ్ళందరూ పాలు ఇవ్వడం కూడా ఆపేసిన తర్వాత పిల్లలకి అప్పుడు మొదలెడితే మంచిది.
1: డాక్టర్ గారు, మీరు ప్రతిపాదిస్తూ అంటే ఈ నూతన ఆహార

0: విధానాన్ని పాటించడం వలన మందులు వాడకుండా డయాబెటీస్ ని కంట్రోల్ చేయవచ్చా?
1: నూటికి నూరు రూపాయలు చెప్పలేనండి అలాగా నేను, కానీ చాలా మందికి నేను చూసిన వాళ్లలో ఇంక్లూడింగ్ నా మట్టుకు నేను వాటిలన్నింటినీ కూడా చాలా మట్టుకు నేను ఇంతకు ముందు 4 రకాల మందులు ఒక 3 రకాల ఇంజక్షన్లు తీసుకుంటూ వచ్చాను నా షుగర్ వ్యాధిని తగ్గించుకోవడానికి. అటువంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు నేను చాలా మట్టుకు విముక్తి పొంది చాలా తక్కువ మోతాదులో, నా షుగర్ ఎప్పుడు కూడా ఈ రోజున 100-120 మధ్యలో ఉంటుంది ఏ మందులు వాడకుండానే. కానీ అందరూ ఇది సాధ్యపడుతుంది, అందరికీ సాధ్యపడుతుంది చెప్పలేను. కానీ నేను చూసిన నేను ఈ విధంగా ట్రీట్ చేస్తున్న కొంతమంది పేషెంట్స్లో వాళ్ళందరూ కూడా ఈ షుగర్ సంబంధించిన మందులు తగ్గించుకుంటూ వచ్చారు. అంతపూర్వం మోతాదులు వాడుతున్న మోతాదుల్ని ఖచ్చితంగా దాంట్లో ఉన్న సగానికి ఇంకా సగంలో సగానికి తగ్గించుకుంటూ వచ్చారు. చాలామంది దాంట్లో ఇంతకుముందు ఇన్సులిన్ లాంటి ఇంజక్షన్లు తీసుకుంటూ వాటి నుంచి కూడా మానేసేటువంటి శక్తి కూడా వాళ్ళకి వచ్చింది. కానీ దీనికి ముఖ్యంగా తీసుకున్న జాగ్రత్తలు ఏంటంటే వాళ్ళందరూ వాళ్ళు మొదలెట్టకుండా ప్రతిరోజు బ్లడ్ షుగర్ చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ బ్లడ్ షుగర్కి అనుకూలంగా వాళ్ళు ఈ పిండి పదార్థాన్ని తగ్గించడం జరుగుతూ ఉంటుంది. దీనికి డాక్టర్ సలహా ఎంతైనా అవసరం, అవి లేకుండా మాత్రం ఇవి చేయలేని పరిస్థితి. ఒకవేళ డాక్టర్కి సలహా మీరు పాటిస్తూ ఈ ఆహార నియమాలను పాటించగలిగితే 3-4 నెలల్లోనే మీరు దీని గురించి పూర్తి ఫలితాలు అనుభవించే అవకాశం ఎంతైనా ఉంది.
0: డాక్టర్ గారు, చివరగా మీరు చెప్పిన ఈ ఆహార నియమాలు పాటిస్తూ వ్యాయామం ఎంతవరకు చేయాలంటారు?
1: వ్యాయామం చాలా ముఖ్యం అండి. ప్రపంచ ఆరోగ్య సంస్థ మనం చెప్పింది ఏంటంటే ప్రతి వాళ్ళు రోజుకు 10,000 అడుగులు నడవాలని. కనీసం 10,000 అడుగులు అంటే మీరు ఊహించినట్టే మామూలు పేస్లో నడిచినట్టయితే, మామూలు నడక పెళ్లి నడకలను నడక నడిస్తే మీరు కనీసం 4 కిలోమీటర్లు నడిస్తే కానీ 10,000 అడుగులు నడవలేరు. ఉపయోగం అంటే వ్యాయామం మీకు గుండెని పటిష్టం చేస్తుంది, అలాగే మీ మజిల్స్ యొక్క షేప్ని కలర్ చేస్తుంది, మీ బాడీకి మంచి ఆకృతినిస్తుంది. అంటే వ్యాయామం అన్నది జీవన శైలిలో ముఖ్యంలో అతి ముఖ్యమైన వాటిలో ఇది ఒక ముఖ్యమైనది. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి రకరకాల వ్యాయామ కార్యక్రమాలు ఉన్నాయి, దాంట్లో ఏ కార్యక్రమం మీకు సూటబుల్ అవుతుంది, ఏ కార్యక్రమం చేయడం వల్ల మీ తొందరగా స్థూలకాయం కరుగుతుంది, ఏ కార్యక్రమాలు చేయడం వల్ల మీ గుండె పటిష్టంగా ఉంటుంది అన్న దాంట్లో కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. వాటి గురించి కొన్ని డాక్టర్తో మీరు సంప్రదించి ఎటువంటి ఎక్సర్సైజ్లు, ముఖ్యంగా ఈ మధ్య కొత్తగా ప్రవేశపెట్టిన ఏంటంటే గత 4-5 ఏళ్లలో హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ అని ఒక కొత్త కార్యక్రమాన్ని ఒక ఇంట్రడ్యూస్ చేశారు. అంటే బస్ట్ ఆఫ్ యాక్టివిటీ అంటే కంటిన్యూస్గా పరిగెడుతూ ఉండడం కానీ, ఏ మారథాన్ రేసులు అని చూస్తూ ఉంటారు, అలాగే బీచ్ రోడ్డున 3-4 కిలోమీటర్లు ఒకే పందాలు నడుచుకుంటూ వెళ్ళడం, ఇటువంటి వాటిలో వచ్చే ఫలితాల కన్నా కూడా హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ అన్న ఒక ముఖ్యమైనటువంటి ఒక కార్యక్రమంలో కనుక మీరు పార్టిసిపేట్ చేసగలిగితే దానివల్ల సత్ఫలితాలు ఎక్కువ వస్తాయి.
0: థ్యాంక్ యూ సార్, ఈరోజు మా స్టూడియోకి వచ్చి మా ఆకాశవాణి శ్రోతలకు అత్యంత అమూల్యమైన సమాచారం అందించారు. మీకు మా ఆకాశవాణి తరపున, మా ఆకాశవాణి శ్రోతల తరపున హృదయపూర్వక ధన్యవాదాలండి. నమస్కారం.
1: నమస్కారం అండి. నమస్కారం.
2: మీరు ఇంతవరకు జీవన శైలి మార్పులలో వచ్చే సమస్యలు, ఆహార నియమాలు ఈ అంశంపై కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ పివి సత్యనారాయణ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు వింటారు. ముందుగా ప్రకటనలు.
1: ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థి, ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ NCSE 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. NCSE మీ ప్రతిభకు జాతీయ వేదిక.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి Form 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం Form 6 నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం Form 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం Form 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: చిత్రగీతాలు కార్యక్రమంలో మరణ మృదంగం ఈ చిత్రానికి SP బాలసుబ్రహ్మణ్యం P. సుశీల పాడిన పాట వింటారు. సంగీతం ఇళయరాజా, రచన వేటూరి.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఎస్ఐపిబి సమావేశం కొనసాగుతోంది. విశాఖపట్నం ఓడరేవులో 334.89 కోట్ల రూపాయల వ్యయంతో పైవంతెన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో త్వరలో సరస్ మేళాను నిర్వహించనున్నామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. హెచ్ఐవి ఎయిడ్స్ రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఇక వార్తలను వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఎస్ఐపిబి సమావేశం కొనసాగుతోంది. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో పరిశ్రమలు, విద్యుత్, ఐటీ, పర్యాటక, ఆహార శుద్ధి రంగాలకు సంబంధించిన వివిధ పెట్టుబడుల ప్రతిపాదనలపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి చర్చిస్తున్నారు. అలాగే రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న 37 ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతిపాదనలు చర్చించి ఆమోదించే అవకాశముందని అధికారులు తెలిపారు. విశాఖపట్నం ఓడరేవులో 334.89 కోట్ల రూపాయల వ్యయంతో అంతర్గత పైవంతెన నిర్మాణానికి కేంద్ర నౌకాశ్రయాలు, నౌకాయానం, జల రవాణా మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. సరుకు రవాణాను వేగవంతం చేయడం, ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, పోర్టు ప్రాంగణంలో రాకపోకలను క్రమబద్దీకరించడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమని కేంద్ర నౌకాశ్రయాల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖలోని కాన్వెంట్ జంక్షన్ను డాక్ ప్రాంతంతో అనుసంధానిస్తూ 3.584 కిలోమీటర్ల పొడవైన ఎలివేటెడ్ కారిడార్ను నిర్మించనున్నామని తెలిపారు. దీనివల్ల పోర్టు పరిధిలో 9 ప్రధాన రైల్వే లెవెల్ క్రాసింగ్ల వద్ద ఏర్పడుతున్న జాప్యానికి పరిష్కారం లభించనుందని చెప్పారు. దేశ గౌరవం, ఐక్యతకు ప్రతీకగా హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ కోరారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని కోరారు. స్వాతంత్ర సమరయోధులకు నివాళులర్పిస్తూ వికసిత్ భారత్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సంకల్పం తీసుకోవాలని సూచించారు. కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో త్వరలో సరస్ మేళాను నిర్వహించనున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఈ మేరకు సరస్ మేళా ఏర్పాట్లపై గ్రామీణాభివృద్ది శాఖ ఉన్నతాధికారులు, రాష్ట ప్రభుత్వ అధికారులతో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ కల్పించడం, వారి ఆదాయాన్ని పెంచడం మేళా ప్రధాన లక్ష్యాల్లో ఒకటని తెలిపారు. ఈ ప్రదర్శనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా జరిగేలా శాఖల మధ్య సమన్వయంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. హెచ్ఐవి ఎయిడ్స్ రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటెన్సిఫైడ్ ఐఈసీ క్యాంపెయిన్ 2026 కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొని మాట్లాడుతూ, హెచ్ఐవిపై ఉన్న అపోహలు, వివక్షను తొలగించేందుకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, మీడియా సమన్వయంతో పనిచేయాలని కోరారు. హెచ్ఐవి నియంత్రణలో భాగంగా సురక్ష డాష్ బోర్డును ప్రారంభించామని, దీని ద్వారా బాధితులను గుర్తించి పరీక్షలు, కౌన్సిలింగ్, చికిత్స అందిస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: రాబోయే రోజుల్లో పూర్తిగా సమాజం నుంచి హెచ్ఐవిని పారదోలే క్రమంలో ప్రభుత్వాలు చేస్తున్న పనికి ఇవాళ సమాజం కూడా అందిస్తున్న తోడ్పాటు కారణంగా లక్ష్యాన్ని చేరుకోగలమనే విశ్వాసం ఉంది. దాని తర్వాత బారిన పడిన వారిని గుర్తించిన తర్వాత వాళ్ళకి ఏఆర్టీ థెరపీ ఉచితంగా తీసుకోవడానికి అవకాశం ఉంది. 61 ఏఆర్టీ సెంటర్లు ఉన్నాయి. తద్వారా ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని, ఒక ఎయిడ్స్ రహిత సమాజాన్ని నిర్మించే ప్రయత్నం మనం చేయాలా. దానికి అనుగుణంగా ఇవాళ ఒక డాష్ బోర్డ్ ఏర్పాటు చేసుకుని నిరంతరం వాటిని పర్యవేక్షణ చేయడం ప్రయత్నం చేస్తున్న సందర్భంగా ఏపీ సాక్స్ కి నేను అభినందనలు తెలియజేస్తున్నా.
0: రాష్ట్ర పర్యాటక

0: రంగాన్ని మరింత అభివృద్ది చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సూచించారు. అమరావతిలో ఏపీటీడీసీ నూతన మేనేజింగ్ డైరెక్టర్ పట్టంశెట్టి రవి సుభాష్ మంత్రిని ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్దికి తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి చర్చించారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లోని పర్యాటక ప్రాధాన్యత ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ అభివృద్దికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ప్రకృతి సమతుల్యతను కాపాడుతూ పర్యావరణ ఆరోగ్య పర్యాటక ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పార్కులను ఆధునిక వసతులతో అభివృద్ది చేసి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో చేపడుతున్న అభివృద్ది పనుల్లో భాగంగా డాక్టర్ అబ్దుల్ కలాం ఉద్యానవనం, చెరువుగట్టు ప్రాంతాల్లో జరుగుతున్న పనులను మంత్రి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో అభివృద్ది పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. అనంతరం నిమ్మల రామానాయుడు పాత్రికేయులతో మాట్లాడుతూ
1: వారానికి ఒక రోజైనా కుటుంబ సమేతంగా సంతోషంగా ఉండేటువంటి విధంగా మన ఉద్యానవనం, అదే విధంగా అబ్దుల్ కలాం హెల్త్ పార్కు, వీటితో పాటుగా మన ట్యాంక్ బండ దగ్గర కూడా బండని స్ట్రెంగ్తన్ చేయడం, ఆరోగ్యకరంగా దీన్ని అందంగా తీర్చిదిద్దాలనేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్న విషయం మీ అందరికీ తెలుసు. దీన్ని అధికారులతోటి, ఏజెన్సీలతో రివ్యూ చేసుకుని ఆ బ్యాలెన్స్ పనులు త్వరితగతంగా పూర్తి అయ్యేటువంటి విధంగా ప్రజలకు ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతో ట్యాంకును ఈరోజు పరిశీలించడం జరిగింది.
0: హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా వినుకొండలో నిర్వహించిన తిరంగా సైకిల్ యాత్రలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో ప్రజలు భాగస్వామ్యం ముఖ్యమని, జాతీయ జెండాను ఇంటిపై ఎగురవేసి దేశభక్తి, జాతీయ ఐక్యతను చాటాలని అన్నారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారి స్ఫూర్తితో దేశ అభివృద్దికి పాటుపడాలని తెలుపుతూ
2: 80వ స్వాతంత్ర దినోత్సవం ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ వికసిత్ భారత్, 2047 కల్లా వికసిత్ భారత్ ని సాధించడం ఆశయంగా ఈరోజు మనం ముందుకెళ్తున్నాం. ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరవేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానమంత్రి మోడీ గారు పిలిపించారు ప్రతి ఇంటి మీద త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలని చెప్పి. వికసిత్ భారత్ సాధించడానికి నేటి యువత విద్యార్థి నడుంపించాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా.
0: అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. యువతకు ఉన్నత అవకాశాలు కల్పించడం, వారు ఎదుర్కొంటున్న సవాళ్లు, సమస్యలను అధిగమించేలా వారిని సన్నద్దం చేయడం ఈ దినోత్సవ ప్రధాన ఉద్దేశం. ఐక్యరాజ్యసమితి తీర్మానం మేరకు 1999 నుండి ప్రతి ఏటా ఆగస్టు 12వ తేదీన అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా యువతలో నైపుణ్యాలను పెంపొందించడం, విద్య, ఉపాధి, సామాజిక అభివృద్దిలో వారికి మరిన్ని అవకాశాలు కల్పించే దిశగా వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. తక్కువ రుసుముతో జర్నలిజంలో డిప్లొమా కోర్సు చేసే అవకాశాన్ని సి రాఘవాచారి మీడియా అకాడమీ అందిస్తోందని చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. 6 నెలల డిప్లొమా కోర్సుకు వర్కింగ్ జర్నలిస్టులతో, జర్నలిజంపై ఆసక్తి ఉన్న డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. సెప్టెంబర్ మొదటి వారంలో తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. దరఖాస్తులను విజయవాడ మొగల్రాజ్పురంలోని సిఆర్ మీడియా అకాడమీ కార్యాలయానికి ఈ నెల 20వ తేదీలోపు పంపాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ క్యాంపు కార్యాలయంలో ఈరోజు ప్రజా దర్బార్ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చిన వినతులపై సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరగా పరిష్కారం చూపేందుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని విశాఖపట్నం మహానగరపాలక సంస్థ జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. జీవీఎంసీ పరిధిలోని ప్రజలకు తాగునీరు సరఫరా చేసే జలాశయాన్ని ఆయన ఈరోజు సందర్శించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఎస్ఐపిబి సమావేశం కొనసాగుతోంది. విశాఖపట్నం ఓడరేవులో 334.89 కోట్ల రూపాయల వ్యయంతో పైవంతెన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో త్వరలో

సమరస్ మేళాను నిర్వహించనున్నామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. హెచ్ఐవి ఎయిడ్స్ రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: పోలీస్?
4: మిస్ సీమా,
3: చెప్పండి.
4: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
3: కానీ నేను ఎందుకు?
4: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
3: డిజిటల్ అరెస్ట్?
4: 100 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
3: ఇంత డబ్బా?
4: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
3: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
5: హలో అమ్మా.
3: హాయ్.
6: ఆర్బీఐ అంటుంది.
3: విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
7: ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థి, ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ NCSE 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. NCSE, మీ ప్రతిభకు జాతీయ వేదిక.
8: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
9: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
8: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
9: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
8: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
9: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD, దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
8: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
9: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
8: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
10: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో ముందుగా స్వాతంత్రోద్యమంలో స్ఫూర్తిని ప్రజ్వలించిన వీర నారీమణులు శీర్షికన కొట్రికే పద్మావతి గారి గురించి నిడుమూలు కనకదుర్గారాణి గారి ప్రసంగం వింటారు.
11: స్వాతంత్ర సమరయోధురాలు శ్రీమతి కొట్రికే పద్మావతమ్మ. దేశభక్తి అనేది కేవలం పోరాటంలో కనిపించేది కాదు, సమాజాన్ని మేల్కొలిపే ప్రతి ఆలోచనలో, ప్రతి మంచి కార్యంలో, ప్రతి మంచి అక్షరంలో కూడా దేశభక్తి దాగి ఉంటుంది. అటువంటి ఆలోచనలతో జీవించి స్వాతంత్ర్య సమరయోధురాలిగా, సంఘ సంస్కర్తగా, రచయిత్రిగా చిరస్మరణీయురాలైన మహనీయురాలు శ్రీమతి కొట్రికే పద్మావతమ్మ గారు. భారతదేశ స్వాతంత్రోద్యమం అనేక త్యాగాల సమాహారం. ఆ త్యాగాల్లో మహిళల పాత్ర విశేషమైనది. స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహిళలు దేశాన్ని మాత్రమే కాదు సమాజాన్ని కూడా మార్చాలని కలలు కన్నారు. అలాంటి మహనీయ మహిళల్లో ఒకరు కొట్రికే పద్మావతమ్మ గారు. పూజ్య బాపూజీ

నాయకత్వం, ఉద్బోధ, స్ఫూర్తి ప్రతి భారతీయుని గుండెల నిండా నిండి స్వేచ్ఛా సాధన నినాదం ప్రతి గ్రామాన, ప్రతి ఇంట, ప్రతి నోటా నినదిస్తుండిన రోజులవి. యువకులు వృద్ధులు అని లేదు, పసివారు ముసలివారు అని లేదు, మగవారు ఆడవారు అనీ లేదు. ప్రతి ఒక్కరూ ప్రతి ప్రాంతంలోనూ భారతమాత స్వేచ్ఛా సంచారం కోసం పరితపించి, పరిచరించి, పరుగులెత్తిన ఉత్సాహంతో ముందుకు దూకిన రోజులవి. అలాంటి తీవ్ర ఉత్కంఠ భరిత కాలంలో రాయలసీమలోని కర్నూలు జిల్లాలో నంద్యాల పట్టణ సమీప గ్రామమైన గాజులపల్లెలో ఒక ధనిక భూస్వామి కుటుంబం నివసిస్తూ ఉండేది. వాళ్ళు దేశస్థ కన్నడిగులు. అంటే ఏనాడో కన్నడదేశం నుండి రాయలసీమలో స్థిరపడిన కరణం వర్గం వారు. కరణం సోదరులుగా ప్రసిద్ధి చెందిన వారింట 1923 సంవత్సరంలో శ్రీ పద్మావతమ్మ జన్మించారు. ఆమె ఆ ఇంట తొలి స్త్రీ శిశువు. ఆమె తదనంతర కాలంలో దేశభక్తురాలిగా, స్వాతంత్ర్య సమరంలో వీర సైనికురాలిగా, భూస్వామ వ్యవస్థపై తిరుగుబాటు చేసిన కర్నూలు జిల్లా తొలి తెలుగు నారీమణిగా ప్రఖ్యాతిగాంచినది కోట్రికే పద్మావతమ్మ గారు. ఈమె తల్లి మలగవల్లి రాధమ్మ, తండ్రి శంకరరావు. చిన్ననాటి నుండి తానున్న గాజులపల్లె గ్రామంలో ధనిక భూస్వాములైన తన వారి హుంకార పర్వాన్ని, అభిజాత్య అహంకారాన్ని కూడా ఆమె గమనించసాగింది. నిరంతర శ్రమైక జీవులైన కర్షక కూలీల శారీరక కష్టాన్ని, దాని ఫలితాన్ని తన తండ్రులు తదితరులు ఎలా దోచుకుంటున్నారో కూడా గ్రహించగలిగింది. రైతు కూలీలు శారీరకంగా, మానసికంగా ఏ సుఖాలకు ఆనందాలకు నోచుకోని వైనం కూడా పద్మావతమ్మ గమనించింది. తన వారి సిద్ధాంతమే తప్పు అనే నిర్ధారణకు వచ్చింది. ఏది ఏమైనా సరే తన వంతుగా పేదలకు, బీదలకు, అన్నార్తులకు, అన్యాయమైపోతున్న శ్రమజీవులకు ఏమైనా సహాయం చేయాల్సిందే అనే స్థిర నిర్ణయానికి వచ్చింది. ఆ ఆలోచనే ఆమెను సమాజ సేవకు ఉద్యుక్తురాలను చేసింది. పద్మావతమ్మ స్థిరచిత్త. ఒక నిర్ణయం తీసుకుంటే మడమ త్రిప్పే ప్రసక్తే లేని ప్రతిభావంతురాలు. అప్పటికే ఆమెలో బాగా గూడు కట్టుకున్న విప్లవ భావాలు ఆమెను కమ్యూనిస్టు భావజాలానికి దగ్గర చేసినాయి. ప్రఖ్యాత కమ్యూనిస్టు నేతగా నంద్యాలలో పేరుగన్న శ్రీ మల్లు సుబ్బారెడ్డి గారితో పరిచయం ఆమెను చాలా ప్రభావితం చేసింది. ఆమె ఇల్లు నిరంతరము సందడిగానే ఉండేది. దానికి కారణం ఆమె బడుగు బలహీన వర్గాల నిరుపేదలకు అన్నదానం, వస్త్రదానం, విద్యాదానం చేస్తూ ఉండడమే. పద్మావతమ్మ ఇల్లు ఒక మినీ అన్నసత్రం లాంటిది. అందరికీ భోజనాలు సమకూర్చేది. ఆమె తనవంతు భూభాగాన్ని గాజులపల్లెలో స్వాధీనం చేసుకుని ఆ భూమిపై వచ్చే పంటను కూడా ఇలా దాన ధర్మాలకు వెచ్చించేది. చేతికి ఎముకలేని దాతగా కూడా ప్రసిద్ధి చెందింది. దేశమాత దాస్య శృంఖల విచ్ఛేదంలో పద్మావతమ్మకు ప్రత్యక్ష పాత్ర లేదు. కాని ఆ సమరోద్యమంలో అతివాద కార్యకలాపాలలో భాగస్వాములైన వారితో పద్మావతమ్మ తరచూ కలిసి ప్రణాళికలు తయారు చేసేవారు, వారికి ఆశ్రయమిచ్చేవారు. అలా ఆశ్రయం పొందే స్వాతంత్ర్య సమరోద్యమ అతివాద వర్గం వారు కమ్యూనిస్టులా, కాంగ్రెసు వారా, లేక సోషలిస్టులా అన్న ప్రసక్తే ఆమె ఇంట ఉండదు. అందరూ ఆమెకు సమానమే. పద్మావతమ్మ ప్రత్యక్షంగా గాంధీజీ అడుగుజాడల్లో నడిచినది లేదు. స్వాతంత్ర్య సందేశాల్లో, సమరోద్యమంలో అడుగుపెట్టకపోయినా గాంధీజీ సందేశాల్లో ప్రధానమైన స్త్రీ విద్య, కులవృత్తుల ప్రోత్సాహంలో మాత్రం తనను తాను నిరంతరం మమైక్యం చేసుకుని పరోక్ష స్వాతంత్ర్య సమరోద్యమ సహకారిగా పేరు సంపాదించుకుంది. ఆనాటి ఆంగ్లేయులు ఆమెను ఎప్పుడూ నఖశిఖ పర్యంతము అనుమానంగా చూస్తూనే ఉండేవారు. ఆమె ఎంతో గోప్యంగా అతివాద స్వాతంత్ర యోధులతో మంతనాలు సలుపుతూ ఉంటుందని, నిఘావేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని ప్రయత్నించి చేతకాక మౌనంగా ఉండిపోయినా పద్మావతమ్మ నంద్యాల ప్రాంతంలో అత్యంత ప్రమాదకర వ్యక్తి అనే సమాచారం మాత్రం ప్రభుత్వానికి చేరవేశారు. అయితే ఆమె నిరంతర సేవాతత్పరతను గమనించిన ఆంగ్ల ప్రభుత్వం ఆమెనేమీ చేయకపోవటం చాలా విశేషం. నంద్యాల 1899 సంవత్సరంలో మున్సిపాలిటీగా అవతరించిన తరువాత ఎంతరో పురపాలక సభ్యులుగా ఆయా వార్డులకు ఎన్నికవుతూ వచ్చినా 1940 నుండి 1950 సంవత్సరం వరకు, అంటే

0: దశాబ్ద కాలం తొలి మహిళా కౌన్సిలర్గా ఎన్నికైన వనితామణి పద్మావతమ్మ. వార్డు కౌన్సిలర్గా ఆమె కమ్యూనిస్టు ప్రతినిధిగానే ఎన్నిక కావటం వలన కాంగ్రెసు సభ్యుల నిలయమైన పురపాలక సంఘ పాలనలో ఆమె ఒంటరి పోరాటమే చేయవలసి వచ్చేది. అయినా ఆమె తన వాక్పటిమతో, పోరాట దీక్షతో తాను ఎన్నికైన వార్డు ప్రజల సౌకర్యం కోసం అహర్నిశలు పాటుపడేది. ఆమె గొప్ప మానవతావాది. దీన జన సేవాధర్మమే ఆమె గొప్ప సుగుణం. అవసరమైనప్పుడల్లా బహిరంగ సభలలో తన వాగ్ధాటితో నిరంకుశ ఆంగ్లేయ పాలనను నిరసిస్తూ గర్జించి ఎందరో యువకులను ఉత్తేజపరిచింది. సహాయ నిరాకరణం, విదేశీ వస్తు బహిష్కరణ, హరిజనోద్ధరణం వంటి గాంధీజీ కార్యక్రమాల్లో ప్రాంతీయంగా అందరితో కలిసి పాల్గొని తన వంతు కృషి చేశారు. ఆమెను గురించి మరొక ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, ఆమె కమ్యూనిస్టు భావజాలానికే అంకితమై ఆ మార్గంలోనే జీవితాంతం పయనించిన ఆమె మానవతావాది కావటం. ఇంకా విచిత్రమేమిటంటే, ఆమె నామరూప గుణరహితుడైన పరమాత్మను విశ్వసించి ఆరాధించడం, గోవిందనామాలు, కొన్ని తత్వగీతాలు వ్రాసి ప్యాకెట్ ఎడిషన్ గా ప్రింటు చేయించడం. అందుకే భారత స్వాతంత్ర్య చరిత్రలో యోధుల పరిచయ గ్రంథాలు చాలా వాటిలో పద్మావతమ్మను ఉటంకించడం జరిగింది. కారణం, రాయలసీమలో మహిళా చైతన్యానికి తొలి నామధేయం ఆమెదే కనుక. పద్మావతమ్మ గారి వ్యక్తిత్వాన్ని పరిశీలిస్తే మూడు గొప్ప లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. అవి దేశభక్తి, నిరాడంబరత, అంకితభావం. ఆమె ఎప్పుడూ వ్యక్తిగత కీర్తి కోసం పనిచేయలేదు. చేసిన ప్రతి పని సమాజం కోసం, దేశం కోసం అనే భావనతో చేశారు. అందుకే ఆమె జీవితం ఒక వ్యక్తి ఎంత నిశ్శబ్దంగా పనిచేసినా అతని సేవలు సమాజంలో చిరస్థాయిగా నిలిచిపోతాయని మనకు తెలియజేస్తుంది. ఈ రోజు మనం ఆధునిక భారతదేశంలో జీవిస్తున్నాం. విజ్ఞానం, సాంకేతికత, విద్య, అభివృద్ధి అనేక రంగాల్లో దేశం ముందుకు సాగుతోంది. కానీ ఈ ప్రగతికి పునాది వేసిన మహనీయులను మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. కోట్రికే పద్మావతమ్మ గారి జీవితం మనకు చెబుతున్న సందేశం ఎంతో గొప్పది. దేశభక్తి అంటే కేవలం సరిహద్దులను కాపాడటం మాత్రమే కాదు, సమాజాన్ని మంచి ఆలోచనలతో బలోపేతం చేయటం కూడా దేశభక్తే. విద్య అంటే ఉద్యోగం పొందటం మాత్రమే కాదు, సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా మారడం. సాహిత్యం అంటే వినోదం మాత్రమే కాదు, మనిషిని ఆలోచింపజేసే శక్తి. ఈ విలువలన్నింటినీ ఆమె తన జీవితంలో మనకు నేర్పించారు. నేటి యువతకు ఆమె జీవితం ఒక గొప్ప స్ఫూర్తి. చదువుతో పాటు విలువలను కూడా నేర్చుకోవాలి. సమాజంలో బలహీనులకు అండగా నిలవాలి. మహిళలను గౌరవించాలి. దేశం అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలి. అదే కోట్రికే పద్మావతమ్మ గారు మనకు అందించిన నిజమైన సందేశం. చరిత్రను మార్చేది ఎప్పుడూ కత్తి కాదు. కొన్నిసార్లు ఒక మంచి ఆలోచన, ఒక మంచి మాట, ఒక మంచి కలం కూడా చరిత్రను మార్చగలదు. అలాంటి ఆలోచనలతో జీవించిన మహనీయురాలు కోట్రికే పద్మావతమ్మ. దేశభక్తిని కార్యరూపంలో చూపించిన యోధురాలు, మహిళా చైతన్యానికి మార్గదర్శకురాలు, సాహిత్యాన్ని సమాజ సేవకు అంకితం చేసిన రచయిత్రి శ్రీమతి కోట్రికే పద్మావతమ్మ గారు. అలాంటి మహనీయురాలికి మనసారా నివాళులర్పిద్దాం.
1: మీరింతవరకు స్వాతంత్రోద్యమంలో స్ఫూర్తిని ప్రజ్వలించిన వీర నారీమణులు శీర్షికన కొట్రికే పద్మావతి గారి గురించి నిడుమోలు కనకదుర్గారాణి గారి ప్రసంగం విన్నారు. రేపు ఇదే సమయానికి ప్రసారమయ్యే గ్రామలక్ష్మీ కార్యక్రమంలో స్వాతంత్రోద్యమ నాయకురాలు ఉద్దంరాజు మాణిక్యాంబ గారి గురించి డాక్టర్ తాడేపల్లి వీరలక్ష్మి గారి ప్రసంగం వింటారు.
2: కార్యక్రమంలో ఇప్పుడు లలితగీతం వింటారు.

0: మీరింతవరకు లలిత గీతం విన్నారు.
1: కార్యక్రమంలో ఇప్పుడు ఈనాటి పెళ్లిళ్ళు వృధా ఖర్చులు శ్రీమతి ఎడవల్లి వాణిగారు అందించిన వివరాలు వినండి.
2: పెళ్ళంటే నూరేళ్ల పంట అంటారు పెద్దలు. అసలు పెళ్ళంటే స్త్రీ పురుషులు పెద్దల సమక్షంలో వారి ఆశీర్వచనాలతో మూడు ముళ్ళు ఏడడుగులు వేసి ఒకటై కలిసి బ్రతకడానికి సంఘం ఏర్పాటు చేసిన ఒక పవిత్రమైన ఆచారం. అసలు పెళ్లి ఎందుకు చేసుకోవాలి? మనను కళ్ళ తల్లిదండ్రులు మనతో జీవితాంతం కలిసి ఉండలేరు గనక మన కష్టసుఖాల్లో బాధలు బాధ్యతల్లో ఒడుదుడుకుల్లో పాలు పంచుకుంటూ తోడునీడగా నిలిచేవారు ఒకరు కావాలి. తద్వారా వంశాభివృద్ధి జరగాలి. అందుకే అటువంటి జీవిత భాగస్వామిని ఎన్నుకొని దగ్గరయ్యే సందర్భానికి పెళ్లి అని పేరు పెట్టి ఎన్నో ఖర్చులు పెట్టి సంబరంగా జరుపుకుంటున్నాం. ఒకప్పుడు ఆడపిల్లని మహాలక్ష్మిగా భావించి మగపెళ్లివారు పిల్లని కన్నవారికి కన్యాశుల్కంగా కొంత సొమ్ము ఇచ్చి తమ ఇంటికి కోడలుగా తెచ్చుకునేవారు. తర్వాత తాము కనిపించిన పిల్లను పరాయి ఇంటికి కోడలుగా పంపుతున్న శుభ సందర్భంలో తమ సంతోషం కొద్దీ పిల్ల తల్లిదండ్రులు అబ్బాయి వైపు వారికి కొంత డబ్బు కానుకగా ఇచ్చి పంపే అలవాటు వచ్చింది. అలా వరుడికి ఇచ్చే బహుమతిని వరకట్నం అన్నారు. రాను రాను అది ఇంత కట్నం ఇచ్చి తీరాలి అని పిల్లవైపు వారిని ఒత్తిడి చేయటం, ఇవ్వలేకపోతే పెళ్లి ఆగిపోవడం, లేదంటే అత్తారింట్లో పిల్లని కష్టాలు పెట్టడం, చివరకు డబ్బు కోసం కోడల్ని హత్యలు చేయడం వరకు దారితీసింది. పూర్వం 5 రోజులు పెళ్లిళ్లు చేసేవారు. కొన్ని కొన్ని తంతులు, చిన్న చిన్న వేడుకలు, ముఖ్యమైన ముచ్చట్లు, ఎన్నెన్నో సరదాలు మన సాంప్రదాయంలో చోటు చేసుకున్నాయి. వాటికే లాంఛనాలు అని పేరు పెట్టి వాటి కోసం కొంత డబ్బు ఖర్చు చేసేవారు. కాని ఈ తరం పెళ్లిళ్లు ఇందుకు చాలా వరకు భిన్నంగా ఉన్నాయి. ఈ తరం యువత అసలు కట్నం తీసుకోము అని ముందుకు వచ్చి సమాజ శ్రేయస్సు కోసం పాటుపడుతున్నారు. కట్నం తీసుకోము అని పేరుకి చెప్పడమే గాని ఖర్చులు మాత్రం భారీగా అవుతున్నాయి. పూర్వం 5 రోజుల పెళ్లికి అయినంత ఖర్చు ఇప్పుడు ఒక్కరోజుకే చేస్తున్నారు. ఇంతకన్నా ఇంత మొత్తం అని ఒక్కసారే వరుడికి కట్నంగా ఇస్తేనే మంచిది అనిపిస్తోంది. పిల్ల తల్లిదండ్రులు సంతోషంగా చేసే ఖర్చు ఇంతింతై వటుడింతైలా పెరిగి మోయలేని భారంగా మారింది. ఎందుకంటే లాంఛనాలు అని పేరు పెట్టి మగపెళ్లివారు ఆడపెళ్లివారిని గొంతెమ్మ కోరికలు కోరి అనేక వృధా ఖర్చులు పెట్టించేవాళ్లు కొందరైతే పిల్లని బాధ పెడతారేమో అన్న భయంతో అప్పోసొప్పో చేసి ఖర్చు పెట్టడం, ఆ ఖర్చులు తట్టుకోలేక అప్పుల పాలై చివరికి ఆత్మహత్యలకి దారితీస్తోంది మరికొందరికి. ఇది ఇలా ఉంటే కొందరు ఆడపెళ్లివారు ముందు ముందు రాబోయే ఖర్చుల గురించి ఆలోచించకుండా గొప్పలకు పోయి తమకు తామే తాహతుకు మించి ఖర్చులు పెడుతున్నారు. అలాంటి వృధా ఖర్చు శుభలేఖలతోనే మొదలవుతుంది. పెళ్లికి ఆహ్వానించే శుభలేఖ చాలా ఖరీదైందిగా ఉంటోంది. దాంతోబాటే అందరికీ రిటర్న్ గిఫ్ట్ కూడా ఇవ్వడం ఒక హోదాగా మారింది. ఇక ఇప్పుడు చెప్పుకోవలసింది, బాగా పేరున్న కళ్యాణ మండపం, ఫంక్షన్ హాలు ఏర్పాటుకు లక్షలు వృధాగా ఖర్చు చేయడం. ఇక ఆ తరువాత కళ్యాణ మంటపం పూల అలంకరణ, బెలూన్ల అలంకరణల కోసం వెచ్చించే డబ్బు ఎంత వృధా అవుతోందో చెప్పలేం. అంతేకాకుండా సినిమా పాటల బ్యాండ్ మేళంకి ఆలోచించకుండా వేలం వెర్రిగా ఖర్చు చేస్తున్నారు. అలాగే ఫంక్షన్ హాల్ ముందు ఎంట్రన్స్ ఏసీలు ఏర్పాటు చేసి ఎంత వృధా ఖర్చు చేస్తున్నారు. మరి ఇంకా పెళ్లికూతురు అలంకరణ కోసం బ్యూటీషియను, ఆ తర్వాత ఈ తరం పెళ్లిళ్లలో ముఖ్యంగా వీడియోతో పాటు ఫొటోలు కూడా ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. ఈ తరం యువత సరదాలు, మోజులు, హెచ్చుల కోసం లక్షల్లో డబ్బు వృధా చేస్తున్నారంటే అతిశయోక్తి కాదేమో. పెళ్లి బట్టల విషయంలో అసలు రాజీ పడే ప్రసక్తే లేదు. ఇక అసలైన ప్రధానమైన అతి ముఖ్యమైన ఘట్టం భోజనాలు. తిని తిన్నంత పారేసి క్యాటరింగ్ భోజనాలు వచ్చేసినాయి. చెప్పలేనంత వృధా ఖర్చు అవుతోంది. కాని అలా అని ఈ తరం వాళ్లు ఎవ్వరూ అనుకోవడం లేదు. పెళ్లి అవగానే ఏర్పాటు చేసే మ్యూజికల్ నైటు ఇంకో పెద్ద వృధా ఖర్చు. దీని తర్వాత ఆఫీసు వాళ్ల కోసం, పెళ్లికి రాని వాళ్ల కోసం రిసెప్షను, హోటల్స్లో ఏర్పాట్లు చేయడం సామాన్యమైన ఖర్చా? ఇలా చెప్పుకుంటూ పోతే పెళ్లికి చేసే వృధా ఖర్చులు లక్షల్లో తేల్తాయి. వివరంగా చెప్పాలంటే ముందు శుభలేఖల విషయానికొస్తే, ఒక కార్డుకు 4 వైపులా పసుపు పూసి పెళ్లి వివరాలన్నీ దానిపై వ్రాసి పోస్టు చేస్తే చాలు కదా. పూర్వం పెళ్లి శుభలేఖలు ఇలాగే పంపేవారు. ఈ రోజుల్లో పెళ్లి వార్త తెలియపరిచేందుకు, బంధువులు ఒకసారి చూసి పక్కన పెట్టేందుకు ఉపయోగించే శుభలేఖకి ఆఫీసు వారి కోసం ఆంగ్లంలో ఖరీదైన కవరు, కార్డు, లోపల వ్రాసి

0: వచ్చే అక్షర క్రమం కూడా మోడలు డిజైన్లతో ఎంతో డబ్బు వెచ్చిస్తున్నారు. అది కాకుండా బంధువులు దగ్గర వాళ్ల కోసం తెలుగులో ఒక విధమైన కార్డు, తెలిసిన వాళ్లందరి కోసం కొంచెం తక్కువ రకం కార్డు, స్నేహితులకు మరో విధంగా అచ్చువేయిస్తున్నారు. మొత్తం కలిసి తడిసి మోపెడవుతోంది. ఆఫీసు వారికి తెలుగు కార్డు చదువుకోవడం రాదా, లేక పెళ్లి కార్డును బట్టి పెళ్లి జరిపించడంలో ఏదైనా తేడా ఉంటుందా? ఇన్ని రకాలు అంత హైలెవెల్ కార్డులు అవసరమా? ఇక ఫంక్షన్ హాలు, కళ్యాణ మంటపం గురించైతే ఊళ్ళోకెళ్లా పెద్ద అతిపెద్ద కళ్యాణ మంటపం, ఫంక్షన్ హాలు ఏదైతే ఉంటుందో అది నిర్ణయించితేగాని తృప్తి కలగదు నేటి యువతకి. ఎంత గొప్ప కళ్యాణ మంటపంలో పెళ్లి చేసుకుంటే అంత గొప్పతనం చాటుకున్నట్లు అనేగాని ఆ సొమ్మంతా అనవసరపు ఖర్చు అని అనిపించదు. ఆ డబ్బుతో చాలామంది పేదవాళ్లకి కొన్ని రోజులు తిండి పెట్టి బ్రతికించవచ్చు. హాలు గొప్పదైనప్పుడు దాని అలంకరణకు అంత రెట్టింపు ఖర్చు చేయాలి అని అదేదో తప్పనిసరి ఖర్చు అన్నట్లు చెప్తారు. మంటపంలో పార్వతీ కళ్యాణం, సీతాకళ్యాణం లాంటి చిత్రపటాలు నలువైపులా అమర్చి వాటికి పూలదండలు 4 వేసి అలంకరిస్తే సరిపోయేదానికి గంపల గంపల పూలతో అలంకరించి మంటపం నిండా పోసి తొక్కేస్తూ ఎన్నో పూలు వృధా చేస్తూ ఎంతో డబ్బు డెకరేషన్కి ఖర్చు పెడుతున్నారు. కొందరు బెలూన్లతో అలంకరిస్తున్నారు. తాటాకు పందిళ్లు వేసి మామిడి తోరణాలు కడితే సరిపోయేదానికి ఆ వీధి నుంచి ఈ వీధి వరకు బల్బుల తోరణాలు, విద్యుద్దీపాల అలంకరణ, బిల్డింగ్ అంతా విద్యుద్దీపాల తోరణాలకి ఎంతో ఖర్చు చేస్తున్నారు. అంతేకాదు రోడ్డు చివర పెద్ద పెద్ద కటౌట్స్, వధూవరులవి పెట్టేందుకు ఎంత ఖర్చు చేస్తున్నారో ఎవరైనా గమనించారా? పూర్వం ఏ ఖర్చు లేకుండా ఇద్దరు మగవాళ్లు, ఇద్దరు ముత్తైదువులు ఎంట్రన్స్లో నించుని వచ్చేవారిని విష్ చేసి ఆహ్వానించేవారు. తర్వాత తర్వాత కూడా డబ్బేమీ వెచ్చించకుండానే బంధువుల్లో కన్నెపిల్లలు ద్వారం ముందు నించుని వచ్చేవారికి కుంకం, చందనం, పుష్పాలతో స్వాగతం పలికేవారు. ఈ తరం పెళ్లిళ్లలో లోపలికి వచ్చేటప్పుడు గుమ్మల్లో నిలబడే రెప్పపాటు కాలం సుఖం, సుగంధాల గాలి కోసం ఎంట్రన్స్ ఏసీలు అమరుస్తున్నారు. అలాగే ఇద్దరు బఫూన్లు జోకర్ల వేషం వేసుకుని గుమ్మం ముందు అందర్నీ స్వాగతిస్తూ పిల్లలకి షేక్ హ్యాండ్లిస్తూ ఎంటర్టైన్ చేస్తూ ఉండటం కోసం అంత డబ్బు వెచ్చించాల్సిన అవసరం ఉందా? వాళ్లని, ఏసీని ఏర్పాటు చేయకపోయినా పెళ్లికి వచ్చేవాళ్లు రావడం మానేస్తారా? అలాగే పెళ్లికి వచ్చేవారికి బస్సులు ఏర్పాటు చేయటం, వచ్చిన వారికి ఏసీ రూములు బుక్ చేయటం ఈ తరం పెళ్లిళ్లలో సర్వసాధారణం అయిపోయింది. కాని నిజంగా ఒక్క క్షణం ఆలోచిస్తే ఏసీ రూమ్లో గెస్టులు ఎంతసేపు ఉంటారు? పొద్దున వస్తే రాత్రి వెళ్లిపోతారు, రాత్రి వస్తే పొద్దున వెళ్లిపోతారు. పెళ్లి టైం అంతా మంటపంలో ఉంటారు. ఏసీ రూమ్లో ఉండేది లగేజ్ మాత్రమే, అనవసరమైన వృధా ఖర్చే కదా. ఇక మేళగాళ్ల విషయం, మంచి త్యాగరాజ కీర్తనలు పాడే మేళగాళ్లకి బదులు బ్యాండ్ మేళం, సినిమా పాటలు, దానికోసం వేలం వెరుగా ఖర్చు చేస్తున్నారు. ఇక పెళ్లికూతురు మేకప్ కోసం ఆమె వెంటే ఉండి చీరకట్టు, మెహందీ, ఫేషియలు ఇలాంటివి చేసేందుకు బ్యూటీషియన్ని రోజుల తరబడి కాంట్రాక్ట్కి మాట్లాడుకుంటున్నారు. పసుపు, సున్నిపిండి, నలుగుతో తలంటు స్నానం చేసిన పెళ్లికూతురు మధువర్గం కట్టుకొని బుగ్గన చుక్క, నుదుటన కళ్యాణం బొట్టు పెట్టుకున్న పెళ్లికూతురు కళకళలాడుతూ ఉంటుంది. ఆమెకి ఈ పైపై రసాయన మెరుగులు దిద్దాల్సిన అవసరం లేకుండానే పెళ్లికళ ఉట్టిపడుతూ ఉంటుంది. ఈ మేకప్ల పిచ్చి ఎంతదాకా వచ్చిందంటే పెళ్లికూతురు చేతిలో పట్టుకుని వచ్చే కొబ్బరి బొండం మీద వధూవరుల పేర్లు రాయడం, రంగులు, చెంకీలు అద్ది అలంకరణ చేయడం, అలాగే పెళ్లికూతుర్ని కూర్చోబెట్టే గంపని కూడా రకరకాలుగా అలంకరించి గంప కనబడకుండా చేస్తున్నారు. ఆఖరికి తలంబ్రాలు కూడా పసుపు కలిపిన బియ్యం పొయ్యకుండా దాన్నిండా కూడా ఏవేవో రకరకాల పూసలు, చెంకీలు, ధర్మాకోలు, బాల్సు, కుందన్సు కలిపేసి పోస్తున్నారు. కొంచెంలాగా కనబడే ఇవన్నీ కూడా వృధా ఖర్చులే. ఈ తరం పెళ్లిళ్లలో అసలైన అతి ముఖ్యమైన వృధా ఖర్చు వీడియోసు, ఫొటోసు. పెళ్లిలో ముఖ్యమైన ఘట్టాలు, తంతులు, ఫొటోలు తీసి జ్ఞాపకంగా దాచుకుంటే సరిపోయేదానికి మొదట్నుంచి చివరి వరకు బాడీగార్డుల్లాగా, పియ్యేలులాగా వధూవరులను అంటిపెట్టుకుని ఉండి అక్కర్లేని విషయాలన్నీ కూడా వీడియోలు, ఫొటోలు తీయించి లక్షల్లో డబ్బులు ఖర్చు చేస్తున్నారు. ఇక ఇక్కడ వధూవరులు రకరకాల పూలదండలు, వెరైటీ దండలు వేసుకోవడం, వీడియోలు, ఫొటోలు తీసేయగానే ఆ దండలు మెళ్లోంచి తీసి పక్కన పడేస్తే వాటితో పిల్లలు ఆడుకోవడం జరుగుతోంది. అలాంటప్పుడు బరువులేని కర్పూరపు దండలు, ఏదో ఒక పూలదండ వేసి చివరి వరకు ఉంచుకుంటే చాలు కదా. ఇక భోజనాల దగ్గరకొస్తే వంట మనుషులు, ఇంట్లో బంధువులు 10 కలిసి బాధ్యత వహిస్తే శుచిగా, రుచిగా అయిపోయే పెళ్లి వంటలకి బదులు క్యాటరింగ్లు వచ్చేశాయి.
1: మీరింతవరకు ఈనాటి పెళ్లిళ్ళు, వృధా ఖర్చులు ఈ అంశం గురించి శ్రీమతి ఎడవల్లి వాణిగారి ప్రసంగం విన్నారు.

0: ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థి, ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ ఎన్సీఎస్ఈ 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. ఎన్సీఎస్ఈ, మీ ప్రతిభకు జాతీయ వేదిక.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 32 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో

0: సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: లలిత గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు తిరుపతి త్యాగరాజు, ఎస్ కళ్యాణి గారు గానం చేసిన లలిత గీతం.

మీరింతవరకు లలిత గీతాలు విన్నారు. శ్రోతలకు ఒక గమనిక. ఈరోజు మధ్యాహ్నం 3:05 నుండి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఏఐఆర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. గమనిక విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, టీన్ టైమ్. ఈనాటి టీన్ టైమ్ కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా చురాలియా హై తుమ్నే ఈ చిత్రానికి షాన్ అల్కాయగ్నిక్ పాడిన పాట.

0: कहानियाँ हम सुनते आए देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు అకేలే హమ్ అకేలే తుమ్, ఈ చిత్రానికి ఉదిత్ నారాయణ్ అల్కా యజ్ఞిక్ పాడిన పాట.

0: మీరింతవరకు టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు విన్నారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ. ఈనాటి యువలయ కార్యక్రమంలో మేము అడిగే క్విజ్ ప్రశ్నలకు వాట్సాప్ ద్వారా సమాధానాలు పంపవలసిన ఫోన్ నంబర్ 0866-248-8812. ఈనాటి మొదటి ప్రశ్న, హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ప్రశ్న మరోసారి, హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ఏ సంవత్సరంలో ప్రారంభించారు? కార్యక్రమంలో ఎవరే అత్తగాడు ఈ చిత్రానికి ఎస్పి చరణ్ పాడిన పాట వింటారు. ప్రశ్న మరొకసారి, హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ఏ సంవత్సరంలో ప్రారంభించారు?

యువలయ కార్యక్రమంలో అడిగిన మొదటి ప్రశ్న, హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ఏ సంవత్సరంలో ప్రారంభించారు? సమాధానాలు అయితే వచ్చాయి. లలిత మల్లిక్ గారు సత్తుపల్లి నుంచి, కరెక్ట్ ఆన్సర్. ప్రసాద్, ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాద్పురం, కరెక్ట్ ఆన్సర్. ఫణిరాజ్, నెల్లూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. శేషాద్రి, నెల్లూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. పిఎస్ లక్ష్మి, ఒంగోలు నుంచి, కరెక్ట్ ఆన్సర్. ప్రకాష్, గుంటూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి, ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదోజీ, సక్కుబాయి, సోనిక, లక్ష్మీ వర్మ, లడ్డుబాబా, మూసాపేట, నరేష్ గ్రామ ప్రజలు, కరెక్ట్ ఆన్సర్. రాంగ్. నెల్లూరు జిల్లా ఎనమడుగు నుండి, శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా దగదర్తి నుండి, చేబ్రోలు రవి, ఎనమడుగు నుండి కొల్ల సుధాకర్ రెడ్డి, నెల్లూరు నుంచి స్విస్ టైలర్స్ ప్రసాద్, కరెక్ట్ ఆన్సర్.

0: కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబానీ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. డాక్టర్ కేవీ రావు గారు తణుకు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. శ్యామ్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి.
1: కే రవీంద్రరెడ్డి, సర్వేపల్లి, కరెక్ట్ ఆన్సర్. ఎస్వి సుబ్రహ్మణ్యం, దక్షిణ చిరువోలు లంక, అవినిగడ్డ, కృష్ణా డిస్టిక్, కరెక్ట్ ఆన్సర్. సుబ్రమణి, పెత్తనపల్లి, కర్ణాటక, కరెక్ట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి, పాపిన్యపాలెం, కరెక్ట్ ఆన్సర్. కాసుల పద్మ, గుంటూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. బృందావనం పద్మశ్రీ శ్యామ్, పావని చిరంజీవి, సాయిరామ్, తనూజ, అచ్యుత, సైనిక్పురి కాలనీ, హైదరాబాదు నుండి, కరెక్ట్ ఆన్సర్. అంజన్, దేశిరెడ్డిపల్లి నుంచి. దీపిక, లండన్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్, బెంగళూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య శారద, కరెక్ట్ ఆన్సర్. దేవులపల్లి హనుమంతరావు, కరెక్ట్ ఆన్సర్. లతా సుహాస్, హోసకట, కరెక్ట్ ఆన్సర్.
0: గుండుగొల్ల నుండి మద్దుల శ్రీనివాస్ బాబు, రామోజీ, రమేష్, సత్యనారాయణ, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సమీనా గారు నెల్లూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుంచి, కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా, ప్రొద్దుటూరు, కడప జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. గోగులమూడి రాధాకృష్ణమూర్తి, మాధవి, క్షీరసాగర్, మార్టూరు, బాపట్ల జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి గారు, కరెక్ట్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి, కందికాయపల్లె గ్రామం నుంచి, కరెక్ట్ ఆన్సర్.

కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు. కరెక్ట్ ఆన్సర్. శృతి, అఖిల కందికాయపల్లె గ్రామం నుంచి. కరెక్ట్ ఆన్సర్. బాలాజీ గారు ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్. భోగనాథుని వెంకటేశ్వరరావు, చేతన్ దివిజ మాటూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి, వడియంపేట అనంతపూర్ జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా కడతాల్ నుంచి కానుగుల గోపాల్ గారు. కరెక్ట్ ఆన్సర్. ఎం ప్రతాప్ గారు, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి. కరెక్ట్ ఆన్సర్. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నుంచి ద్వారంపూడి సత్యరెడ్డి గారు. కరెక్ట్ ఆన్సర్. వరగంటి బదరి విశాల గారు నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి. కరెక్ట్ ఆన్సర్. దవళ లక్ష్మీ నరసింహారావు, సంధ్యా నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. రాంగ్ పంపించారండి, ఒకసారి చెక్ చేసుకోండి. హైదరాబాద్ కడతాల్ నుంచి ప్రవళిక, విష్ణువర్ధన్, విఘ్నేష్. కరెక్ట్ ఆన్సర్. మిడతల రామమూర్తి గారు ఉరవకొండ నుంచి. కరెక్ట్ ఆన్సర్. ఆత్మూరి మురళి, లక్ష్మి బట్టిప్రోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్. సోమనాథం జనార్దనరావు, వనజమ్మ వెంకట భవన, నెల్లూరు జిల్లా పదలకూరు మండలం తాటిపర్తి గ్రామం నుంచి. కరెక్ట్ ఆన్సర్. మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ వారి కుటుంబ సభ్యులు. ఆల్రెడీ ఇందాక చదివామండి మీ మెసేజ్, కరెక్ట్ పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకీరాజు గారు. కరెక్ట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలీ వెంకటేష్, శ్యామల, అయాన్సీ, సియోనా, నాగటిపండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా, బ్రహ్మయ్య. కరెక్ట్ ఆన్సర్. రాధాగారు ఖమ్మం నుంచి. కరెక్ట్ ఆన్సర్. దైద భిక్షం, దైద వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ, నల్గొండ జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్. కె సురేంద్రనాథ్ గారు, జార్సుగూడ, ఒడిషా నుంచి. కరెక్ట్ ఆన్సర్. హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ జిల్లా నుంచి దైదా త్రివేణి, దైదా చిన్మయి, దైదా ప్రీతం. కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు. హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు అని అడిగామండి. సాయి దర్శన్, శేషసాయి రోహన్, నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్. చెన్నకేశవరావు గారు అత్తిలి నుంచి. రాంగ్ ఆన్సర్ అండి, ఒకసారి చెక్ చేసుకోండి. దంపూరు బలరాం రెడ్డి, సుగుణమ్మ, ఇనమడుగు నుంచి. కరెక్ట్ ఆన్సర్. తాడేపల్లిగూడెం నుంచి పింకీ శ్రీదేవి, వీరంరెడ్డి ప్రభాకర్. ఆన్సర్ టైప్ చేయలేదండి, ఒకసారి చూడండి. దవళ లక్ష్మీ నరసింహారావు, సంధ్యా నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. మళ్ళీ రాంగ్ ఆన్సరే పంపించారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి డి గోవర్ధన్రావు, ఇంద్రబాయి, భాను ప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మోతీబాయి. కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్. కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి పాపిన్యేపాలెం నుంచి శరత్ రెడ్డి, సుబ్బు. కరెక్ట్ ఆన్సర్. ఊట్కూరు నారాయణపేట జిల్లా నుంచి డి అరుణ, మోహన్జీ, దివ్యబాయి, అజయ్, శృతి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వైభవ్, అభినవ్ చెన్నై నుంచి. కరెక్ట్ ఆన్సర్. తాడేపల్లిగూడెం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ధన్విక. ఆన్సర్ పంపించండి. వాయిస్ మెసేజ్ పెడితే ఇక్కడ వినిపించదండి, ఓన్లీ టైపింగ్ మెసేజ్ మాత్రమే చేయండి. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య, వనం వెంకటేశ్వర్లు, కృష్ణవేణి. కరెక్ట్ ఆన్సర్. చిన్న చింతకుంట నుంచి మహబూబ్ నగర్ జిల్లా నుంచి బి రాజేష్, శ్రీవల్లి కుమార్, చందన, భాగ్య. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనగసాని శ్రీనివాసులు గారు. నేను ఏ సంవత్సరంలో అని అడిగానండి. ఆళ్లగడ్డ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. డాక్టర్ సుమన్ గారు పుట్టపర్తి నుంచి. కరెక్ట్ ఆన్సర్. మహారాష్ట్ర సోలాపూర్ నుంచి ఎం రాధిక, హరికిషన్, జి చంద్రబాయ్, నాగమణి, నరేష్, శ్రీవల్లి. కరెక్ట్ ఆన్సర్. ఎస్ రేవతి, రాజశేఖర్, వేదాయపాలెం, నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నేను అడిగిన క్విజ్ ప్రశ్న, గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం ఒల్లూరు నుంచి కె పెద్ద నరసింహ, పద్మబాయి, శ్రీవాణి, జగదీష్, శివరాణి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నేను అడిగిన క్విజ్ ప్రశ్న, హర్ఘర్ తిరంగా కార్యక్రమం ఏ సంవత్సరంలో ప్రారంభించారు అని అడిగాను. హర్ఘర్ తిరంగా కార్యక్రమం 2022 సంవత్సరంలో ప్రారంభమైంది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయడం, ప్రజలలో దేశభక్తిని పెంపొందించడం, జాతీయ జెండాతో ఉన్న బంధాన్ని మరింత

బలోపేతం చేయడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. కార్యక్రమంలో తరువాత క్విజ్ ప్రశ్న, ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం వరల్డ్ ఫోటోగ్రఫీ డేను ఏ రోజున జరుపుకుంటాం? ప్రశ్న మరొకసారి, ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం వరల్డ్ ఫోటోగ్రఫీ డేను ఏ రోజున జరుపుకుంటాం? కార్యక్రమంలో ఇప్పుడు పెళ్లి పందిరి ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. ప్రశ్న మరొకసారి, ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం వరల్డ్ ఫోటోగ్రఫీ డేను ఏ రోజున జరుపుకుంటాం?

0: ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం వరల్డ్ ఫోటోగ్రఫీ డేను ఏ రోజును జరుపుకుంటామని అడిగాను. బిట్రా వీరరామ్మోహన్ రావు నిర్మలాదేవి రాజవోలు గ్రామం నుంచి ఇందాకటి ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ పంపించారు.
1: ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శ్యామ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. లలిత మల్లిక్ సత్తుపల్లి కరెక్ట్ ఆన్సర్. పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్.
0: మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ వారి కుటుంబ సభ్యులు రాంగ్ ఆన్సర్ పంపించారు. రాధాగారు ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఫణిరాజ్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబానీ గారు కరెక్ట్ ఆన్సర్. డాక్టర్ కెవి రావు గారు తణుకు నుంచి కరెక్ట్ ఆన్సర్. ప్రకాష్ గారు గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్.
1: పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల జిల్లా కరెక్ట్ ఆన్సర్. బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా కరెక్ట్ ఆన్సర్. వరగంటి బద్రీ విశాల నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కె రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. చల్లపల్లి నుండి రాజేశ్వరరావు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్ కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద కరెక్ట్ ఆన్సర్. మధుసూదన రెడ్డి పాపిన్యపాలెం కరెక్ట్ ఆన్సర్. సాయి దర్శన్ శేషసాయి రోహన్ ఫ్రమ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్.
0: మిడతల రామ్మూర్తి గారు ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. దవళ లక్ష్మీ నరసింహారావు సంధ్యా నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. గోగులమూడి రాధాకృష్ణమూర్తి మాధవి క్షీరసాగర్ మార్టూరు బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎమ్ముర్ హరి యశోద జానకీరాజు కరెక్ట్ ఆన్సర్. శేషాద్రి గారు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఐ రామకృష్ణ గారు శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్. లతా సుహాస్ హోస్కోట నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లె గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్యా యాస్మిన్ సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి ఖమ్మం తెలంగాణ నుంచి కరెక్ట్ ఆన్సర్. సమీనా గారు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్. బాలాజీ గారు గానుగపాలెం ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ జిల్లా నుంచి దైదా త్రివేణి, దైదా చిన్మయి, దైదా ప్రీతం కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుండి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి బృందావనం పద్మశ్రీ శ్యామ్, శశాంక, అచ్యుత, శ్రీవత్స కరెక్ట్ ఆన్సర్. ఆత్మూరి మురళీ గారు లక్ష్మీ బట్టిప్రోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలీ వెంకటేష్, శ్యామల, అయాన్స్, సియోనా, నాగటి పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా, బ్రహ్మయ్య కరెక్ట్ ఆన్సర్. శృతి అఖిల కందికాయపల్లె గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్. దైద భిక్షం దైద వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నల్గొండ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. కుంచి రామమూర్తి గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. బత్తిన రవికుమార్ వజ్రపు కొత్తూరు శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎస్వి సుబ్రహ్మణ్యం గారు దక్షిణ చిరువోలు లంక అవనిగడ్డ మండలం కృష్ణా జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ కడ్తాల్ నుంచి ప్రవళ్ళిక, విష్ణువర్ధన్, విఘ్నేష్ కరెక్ట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ నుంచి కానుగుల గోపాల్ గారు కరెక్ట్ ఆన్సర్. కె సురేంద్రనాథ్ గారు జార్సుగూడ ఒడిషా నుంచి కరెక్ట్ ఆన్సర్. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గ శివయ్య, ముంతా పెద్దన్న కరెక్ట్ ఆన్సర్. గనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్. గుండుగల్ను నుంచి కొనకళ్ళ రమేష్, రామోజీ శ్రీనివాస్, బాబు సత్యనారాయణ. కరెక్ట్ ఆన్సర్ భోగనాథుని వెంకటేశ్వరరావు, చేతన్ దివిజ్, మార్టూర్ నుంచి. కరెక్ట్ ఆన్సర్ నాగార్జున లక్ష్మీ, వడియంపేట, అనంతపూర్ జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ మన్మథరావు, శోభారాణి, హారిక, ఉదయవంశీ, రాజవోలు, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు గడ్డం అంకయ్య, బండారుపల్లి, నెల్లూరు జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు. కరెక్ట్ ఆన్సర్ సులోచన గారు, కరీంనగర్ నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఎం ప్రతాప్ గారు, ఐటీఐ జంక్షన్, విశాఖపట్నం నుంచి. కరెక్ట్ ఆన్సర్ మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మిర్సి విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదోజీ, సక్కుబాయి, సోనిక, లక్ష్మీవర్మ, లడ్డూబాబా వారి కుటుంబ సభ్యులు. కరెక్ట్ ఆన్సర్ పంపించారు తాడేపల్లిగూడెం పశ్చిమ గోదావరి నుంచి వన్నెంరెడ్డి ప్రభాకర్, శ్రీదేవి, ధన్విక, పింకీ. కరెక్ట్ ఆన్సర్ బిట్రా రామ్, వీర రామ్మోహన్ రావు, నిర్మలాదేవి, రాజువోలు గ్రామం నుంచి. కరెక్ట్ ఆన్సర్ వరగంటి బదరి, విశాల గారు, నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ అనగసాని శ్రీనివాసులు గారు, నదింపల్లె, ఆళ్లగడ్డ నుంచి. కరెక్ట్ ఆన్సర్ అంజన్ నుంచి దేశిరెడ్డి, అంజన్ గారు, దేశిరెడ్డిపల్లి నుంచి. కరెక్ట్ ఆన్సర్ నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామం నుంచి సోమనాథం జనార్దన్ రావు, వనజమ్మ, వెంకట భవన. కరెక్ట్ ఆన్సర్ ఇప్పుడు క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు, టైం అయిపోయింది సార్. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ఏ రోజును జరుపుకుంటామని అడిగాను. సుబ్రమణి గారు, పెత్తనపల్లి, కర్ణాటక నుంచి. కరెక్ట్ ఆన్సర్ గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం వల్లూరు నుంచి కె పెద్ద నరసింహ, పద్మబాయి, శ్రీవాణి, జగదీష్, శివరాణి. కరెక్ట్ ఆన్సర్ శివకుమార్ గారు, కందుకూరు, రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ నుంచి. కరెక్ట్ ఆన్సర్ వైభవ్, అభినవ్, చెన్నై నుంచి. కరెక్ట్ ఆన్సర్ నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు, కైలాష్, మనోజ్, ధనోజ్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు మహారాష్ట్ర సోలాపూర్ నుంచి ఎం రాధిక, హరికిషన్జీ, చంద్రబాయ్, నాగమణి, నరేష్, శ్రీవల్లి. కరెక్ట్ ఆన్సర్ నేను అడిగిన క్విజ్ ప్రశ్న ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని, వరల్డ్ ఫోటోగ్రఫీ డేను ఏ రోజును జరుపుకుంటామని అడిగాను. దీనికి సరైన సమాధానం 9 ఆగస్టు. ఈనాటి యువలయ కార్యక్రమానికి మెసేజెస్ చేసిన వాళ్ళందరికీ కంగ్రాచ్యులేషన్స్ అండ్ థ్యాంక్ యూ. ఈనాటి యువలయ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
2: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
3: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సంస్కృత పాఠం కార్యక్రమంలో ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
4: ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థి, ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ NCSE 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. NCSE మీ ప్రతిభకు జాతీయ వేదిక.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
6: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
5: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి Form 6 ఉపయోగించాలి.
6: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం Form 6 నింపాలి.
5: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం Form 7 సబ్మిట్ చేయాలి.
6: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం Form 8 లో దరఖాస్తు చేయాలి.
5: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
6: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
5: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్.

0: ఈనాటి సంస్కృత పాఠం కార్యక్రమంలో మృచ్ఛకటికం నాటకం గురించి వివరణ వింటారు ఉపాధ్యాయిని డాక్టర్ బులుసు అపర్ణ, విద్యార్థిని రేవూరి శరణ్యమల్లీశ్వరి.
1: శ్రీ గురుభ్యో నమః.
2: శుభాశీస్సులు. మనం ఈరోజు సంస్కృత పాఠంలో మృచ్ఛకటికం నాటకంలో 3వ అంకంలో శర్విలకుడు గురించి మాట్లాడుకుంటాం.
1: అవునాచార్య.
2: శర్విలకుడు ఇప్పటికే చారుదత్తుని ఇంటి దగ్గరికి వచ్చాడు. ఇక లోపలికి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నాడు. అలా లోపలికి ప్రవేశించడానికంటే ముందు ఇలా అనుకుంటున్నాడు శర్విలకుడు. శ్లోకాన్ని చూద్దాం.
1: అలాగే ఆచార్య.

0: इन्द्र सौप्तिकवधे
1: पूर्वं कृतो द्रौणिना
0: पूर्वं कृतो द्रौणिना
1: पदविभागं चूद्दां
0: अलागे आचार्य
1: कामं
0: कामं
1: नीचं
0: नीचं
1: इदं
0: इदं
1: वदन्तु
0: वदन्तु
1: पुरुषाः
0: पुरुषाः
1: स्वप्ने
0: स्वप्ने
1: च
0: च
1: यत्
0: यत्
1: वर्धते
0: वर्धते
1: विश्वस्तेषु
0: विश्वस्तेषु
1: च
0: च
1: वञ्चना परिभवः
0: वञ्चना परिभवः
1: चौर्यं
0: चौर्यं
1: न
0: न
1: सौर्यं
0: सौर्यं
1: हि
0: हि
1: तत्
0: तत्
1: स्वाधीना
0: स्वाधीना
1: वचनीयता
0: वचनीयता
1: अपि
0: अपि
1: हि
0: हि
1: वरं
0: वरं
1: बद्धः
0: बद्धः
1: न
0: न
1: सेवांजलिः
0: सेवांजलिः
1: मार्गः
0: मार्गः
1: हि
0: हि
1: एषः
0: एषः
1: नरेन्द्र
0: नरेन्द्र
1: सौप्तिकवधे
0: सौप्तिकवधे
1: पूर्वं
0: पूर्वं
1: कृतः
0: कृतः
1: द्रौणिना
0: द्रौणिना
1: इति पदविभागं ఇప్పుడు శ్లోకానికి అన్వయ క్రమంలో ప్రతిపదార్థం తెలుసుకుందాం
0: అలాగే ఆచార్య
1: స్వప్నే
0: స్వప్నే
1: గృహస్థులు నిద్రించుచుండగా
0: గృహస్థులు నిద్రించుచుండగా
1: వర్ధతే యత్
0: వర్ధతే యత్
1: జరుగును గనక
0: జరుగును గనుక
1: ఇదం
0: ఇదం
1: దొంగతనం అనేది
0: దొంగతనం అనేది
1: కామం
0: కామం
1: మిక్కిలి
0: మిక్కిలి
1: నీచం
0: నీచం
1: నీచమైనది అని
0: నీచమైనది అని
1: పురుషాః
0: పురుషాః
1: సత్పురుషులు
0: సత్పురుషులు
1: వదంతు
0: వదంతు
1: మాట అంటే అనవచ్చు
0: మాట అంటే అనవచ్చు
1: విశ్వస్తేషు
0: విశ్వస్తేషు
1: ఆదమరచి ఉన్నవారి పట్ల
0: ఆదమరచి ఉన్నవారి పట్ల
1: వంచన
0: వంచన
1: మోసం చేయుట
0: మోసం చేయుట
1: పరిభవః
0: పరిభవః
1: అవమానం కనుక

0: అవమానం కనుక.
1: చౌర్యం
0: చౌర్యం
1: ఈ దొంగతనము
0: ఈ దొంగతనము.
1: నశౌర్యం హి
0: నశౌర్యం హి
1: వీరులు చేసే
0: వీరులు చేసే
1: పని కాదు అని
0: పని కాదు అని
1: వదంతు
0: వదంతు
1: కొందరు అంటే అనవచ్చుగాక
0: కొందరు అంటే అనవచ్చుగాక.
1: వచనీయత అపి
0: వచనీయత అపి
1: నిందమోయడం అన్నది
0: నిందమోయడం అన్నది
1: స్వాధీన
0: స్వాధీన
1: స్వాయత్తముగా ఉండడం
0: స్వాయత్తముగా ఉండడం.
1: వరంహి
0: వరంహి
1: మంచిదే కదా
0: మంచిదే కదా.
1: సేవా అంజలిహి
0: సేవా అంజలిహి
1: దాస్యంతో కూడిన నమస్కారం
0: దాస్యంతో కూడిన నమస్కారం.
1: నబద్ధః
0: నబద్ధః
1: పెట్టబడలేదు
0: పెట్టబడలేదు.
1: ఏషః
0: ఏషః
1: ఈ పద్ధతి
0: ఈ పద్ధతి.
1: పూర్వం
0: పూర్వం
1: పూర్వకాలంలో
0: పూర్వకాలంలో.
1: నరేంద్ర సౌప్తికవధే
0: నరేంద్ర సౌప్తికవధే
1: రాకుమారులను
0: రాకుమారులను
1: నిద్రయందు
0: నిద్రయందు
1: చంపే క్రమంలో
0: చంపే క్రమంలో.
1: ద్రౌణినా
0: ద్రౌణిన
1: ద్రోణాచార్యుని పుత్రుడైన
0: ద్రోణాచార్యుని పుత్రుడైన
1: అశ్వత్థామచేత
0: అశ్వత్థామచేత
1: కృతః
0: కృతః
1: ఆచరింపబడినది
0: ఆచరింపబడినది.
1: ఇది ప్రతిపదార్థం.
0: అలాగే ఆచార్య,
1: ఈ శ్లోకంలో శర్విలకుడు తన చోరవృత్తిని అంటే దొంగతనము అనే పనిని ప్రశంసించుకుంటున్నాడు, అలాగే సమర్థించుకుంటున్నాడు. ఉద్యోగం చేయడం కంటే దొంగతనమే మేలు అని కూడా అంటున్నాడు.
0: ఓహో,
1: చాలామంది ఈ వృత్తిని నిందిస్తూ ఉంటారు. ఎందుకంటే అందరూ నిద్రలో ఉండగా వారి ఇంట్లో నుండి ఆభరణాలను డబ్బును దొంగిలించడం వారిని మోసం చేయడం వారిని అవమానించడమే అవుతుంది. అది వీరత్వం కాదు అంటారు. అంటే అంటారు గాని ఈ వృత్తిలో ఉన్న మంచి విషయాలేమిటంటే మనం అనవసరంగా మాట పడవలసిన అవసరం రాదు. ఎవరైనా నన్ను తిట్టినా లేదా తిట్టుకున్నా అది నా స్వయంకృతం. నేను చేసిన దానికే వారు నన్ను తిడతారు. అదే ఉద్యోగి అయితే చాలామార్లు తను చెయ్యని పనికి కూడా మాట పడాలి, నాకు ఆ దుస్థితి లేదు. అలాగే మరో మంచి విషయం ఏమంటే సేవాంజలిహి నబద్ధః
0: సేవాంజలిహి నబద్ధః.
1: ఇప్పటి వరకు నేనెవరికీ సేవకుడిలా దండం పెట్టలేదు. అదే ఉద్యోగి అయితే అడుగడుగునా యజమానుల మాటలకి అడుగులకు మడుగులొత్తుతూ నమస్కారాలు పెడుతూ ఉండాలి. నాకలాంటి అగత్యం లేదు. అందువలన ఉద్యోగం కంటే చోరవృత్తే గొప్పది అని అంటున్నాడు శర్విలకుడు. పైగా ఇలా యజమానులు నిద్రలో ఉండగా దోచుకోవడం అన్నది పూర్వకాలంలో ఉన్నదే అని కూడా అంటున్నాడు.
0: అదేలా ఆచార్య?
1: ఎలా అంటే, మహాభారతంలో ద్రోణాచార్యుని పుత్రుడు అశ్వత్థామ అర్ధరాత్రి పాండవులందరూ నిద్రిస్తూ ఉండగా శిబిరంలోకి ప్రవేశించి నిద్రిస్తూ ఉన్న ఉప పాండవులను చంపాడు కదా. అలాగే నేను కూడా అందరూ నిద్రిస్తూ ఉండగా ఇళ్లలోకి ప్రవేశించి వారి సంపదను దోచుకుంటాను అని అంటున్నాడు. ఇలా శర్విలకుడు తన చోరవృత్తిని ప్రశంసించుకుంటూ సమర్థించుకున్నాడు.
0: అలాగే ఆచార్య.
1: సరే, ఈ శ్లోకము శార్దూల విక్రీడితంలో ఉంది. దీని గణాలు మస జస తతగా. అలాగే ఇందులో దృష్టాంతాలంకారం ప్రయోగింపబడింది. ఎలాగా? తను చేసే వృత్తిని సమర్థించుకోవడం కోసం ఎప్పుడో భారతంలో జరిగిన ఒక సంఘటనను తీసుకువచ్చి ఉదాహరణగా చూపించి అక్కడ అలా జరిగింది గనుక ఇక్కడ కూడా నేను ఇలా చేయవచ్చు అని ఉదాహరణతో తను చేసిన పనిని సమర్థించుకుంటున్నాడు గనక ఇది దృష్టాంతాలంకారం అవుతుంది.
0: ఓహో.
1: ఆ తరువాత ఏమి చెయ్యాలి? నెమ్మదిగా లోపలికి ప్రవేశించాలి. లోపలికి ప్రవేశించాలి అనంటే రంధ్రం చేయడం కోసం ఆలోచిస్తూ ఇలా అనుకుంటున్నాడు శర్విలకుడు.

0: ఉష్ణతయా చ
1: క్షారక్షీణతయా చ
0: లోష్టకకృశం
1: లోష్టకకృశం
0: జీర్ణం క్వ హర్మ్యం భవేత్
1: జీర్ణం క్వ హర్మ్యం భవేత్
0: కస్మిన్ స్త్రీజన దర్శనం చ న భవేత్
1: కస్మిన్ స్త్రీజన దర్శనం చ న భవేత్
0: స్యాదర్థ సిద్ధిశ్చ మే
1: స్యాదర్థ సిద్ధిశ్చ మే
2: ఈ శ్లోకానికి అన్వయ క్రమం ప్రకారం ప్రతిపదార్థాన్ని చెప్పుకుందాం. విను. కహా దేశః ఏ ప్రదేశము జల అవశేక శిథిలః నీటితో తడపబడడం వలన మెత్తగా ఉంటుందో యస్మిన్ ఏ ప్రదేశంలో శబ్దః న భవేత్
1: చప్పుడు ఎక్కువగా రాదో
2: భిత్తీనాం సంధిః గోడలకు చేసిన రంధ్రము దర్శనాంతరగతః న భవేత్
1: ప్రజల కంటికి కనపడేది కాదో
2: అంటే పరిశీలించి చూస్తే తప్ప తెలియదో అనర్థం అన్నమాట. సంధిః
1: రంధ్రము
2: కరాళః న భవేత్
1: మరీ పెద్దది కాదో
2: ఏ ప్రదేశము క్షారక్షీణతయా ఉప్పుగాలి సోకడం వలన పట్టు తగ్గి లోష్టకకృశం భవేత్. లోష్టకము అంటే ఇటుక అనర్థం. ఇటుకలు ఊడిపోవడానికి సిద్ధంగా ఉన్నాయో ఎక్కడ ఇంటి గోడ జీర్ణం భవేత్ బలహీనంగా ఉందో ఏ ప్రదేశంలో స్త్రీజన దర్శనం న భవేత్ ఆడువారి దర్శనం ఉండదో ఏ ప్రదేశంలో అర్ధసిద్ధిః స్యాత్ ధనము దొరుకుతుందో ఆ ప్రదేశమునందు రంధ్రాన్ని చెయ్యాలి అని అనుకుంటున్నాడు శర్విలకుడు.
1: అలాగే ఆచార్య,
2: ఇంటికి రంధ్రం చేసి లోపలికి ప్రవేశించాలంటే ఇన్ని రకాలుగా ఆలోచించాలి అనే విషయాన్ని ఈ శ్లోకం చూస్తే మనకి అర్థమవుతుంది. అక్కడ గోడకు రంధ్రం చేసే చోట ఆ గోడ బలహీనంగా ఉండాలట. ఆ గోడని కొట్టేటప్పుడు పెద్దగా శబ్దం రాకూడదట. ఆ గోడ నుంచి లోపలికి ప్రవేశించేటప్పుడు ఎదురుగా ఆడువారు ఉండకుండా ఉండేలా చూసుకోవాలట. ఎందుకు ఆడవాళ్ళు ఉండకూడదు అంటే వాళ్ళు చిన్న అలికిడికి కూడా లేచేస్తారు. వీరు చేసే శబ్దానికి వాళ్ళు లేస్తే గనక చుట్టూ ఉన్న వాళ్ళందరినీ దొంగ దొంగ అంటూ పిలుస్తారు. అందువలన వచ్చిన పని జరగకుండా పోతుంది. అర్థమైందా ఈ శ్లోకం?
1: అర్థమైందా ఆచార్య.
2: అలాగే ఈ శ్లోకంలో జలావశేక శిథిలః దర్శన అంతరగతః అనే ఈ రెండు చోట్ల సవర్ణ దీర్ఘసంధి కనిపిస్తుంది. స్యాత్ అర్ధసిద్ధిః అనే చోట స్యాదర్ధసిద్ధిః అని జస్త్వసంధి అక్కడ మనకు కనిపిస్తుంది. ఇది ఈరోజు పాఠం. స్వస్తి.
1: ధన్యవాదాలు ఆచార్య.
3: మీరింతవరకు సంస్కృత పాఠం కార్యక్రమంలో మృచ్ఛకటికం నాటకం గురించి వివరణ విన్నారు. ఉపాధ్యాయిని డాక్టర్ బులుసు అపర్ణ, విద్యార్థిని రేవూరి శరణ్యమల్లీశ్వరి.

0: ఈనాటి సంస్కృత పాఠం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం జానపద గీతాలు కార్యక్రమంలో ముందుగా వాణిజ్య ప్రకటనలు.
1: ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థి, ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ NCSE 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. NCSE మీ ప్రతిభకు జాతీయ వేదిక.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఈనాటి కార్యక్రమంలో శ్రీ జుజ్జవరపు బసవయ్య బృందం పాడిన జానపద గీతాలు వింటారు.

0: మీరింతవరకు జుజ్జవరపు బస్వయ్య బృందం పాడిన జానపద గీతాలు విన్నారు. ఈనాటి జానపద గీతాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 5 గంటలు. ముందుగా ఇప్పుడు విందాం సింహపురి ఎఫ్ఎం కేంద్రం వారి ఈ సాయంకాలం పూట, అలాగే రేపు ప్రసారం కానున్న ప్రసార విశేషాల వివరాలు.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ముందుగా ఇప్పుడు విందాం ఈ సాయంకాలం పూట ప్రసారం కానున్న ప్రసార విశేషాల వివరాలు. ఈ సాయంత్రం పూట 5:05 వనితావాణి కార్యక్రమంలో మహిళలు పోషకాహారం, పిల్లల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వింటూ కొన్ని సినీ గీతాలు వింటారు. 5:30 యువతరంగం కార్యక్రమంలో ప్రసిద్ధ భారతీయ భౌతిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ దీపక్ దర్ గురించిన పూర్తి సమాచారం వింటూ కొన్ని సినీ యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ సాంగ్స్ వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం ప్లాస్టిక్ వ్యర్థాలతో సద్వినియోగం, ఈ అంశం గురించి హనుమకొండ సరోజిని గారితో జరిపిన పరిచయ కార్యక్రమం వింటారు. 7:00 అలనాటి మధుర గీతం, 7:15 పాడిపంటలు కార్యక్రమంలో పెరల్స్పాట్ చేపల పెంపకం యాజమాన్యం, ఈ అంశం గురించి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ హరి సాధు గారితో జరిపిన పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీమతి ఉమాదేవి. 8:00 హలో అభిరుచి కార్యక్రమంలో భాగంగా వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 8:15 రాత్రి 11:10 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రకటించిన కార్యక్రమాలు వినడంతో ఈ సాయంకాలం పూట ప్రసారాలు సమాప్తమవుతుంది.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ఇప్పుడు విందాం రేపు ప్రసారం కానున్న సింహపురి ఎఫ్ఎం కేంద్రం ప్రసార విశేషాల వివరాలు. రేపు ఉదయం 6:10 అర్చన కార్యక్రమంలో భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తి సుధ కార్యక్రమంలో శ్రీ పిఎల్ఎన్ రావు గారి వ్యాఖ్యానంలో సూక్తులు వింటారు. 6:35 పొలం కబుర్లు, 7:00 ప్రసార విశేషాల వివరాలు, 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం, అనంతరం వేల్చూరి నారాయణరావు గారి తెలుగు భాష సేవ గురించి శ్రీనివాసరావు గారితో జరిపిన పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం లలిత గీతాలు ప్రసారమవుతుంది. 8:35 విహారీ కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమ సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. 9:15 to 9:30 హలో అభిరుచి కార్యక్రమంలో భాగంగా ఫోన్ ఇన్ లైఫ్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకున్న సినీ గీతాలు వింటారు. 9:30 వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకునే సినీ గీతాలు ప్రసారమవుతుంది. 5:00 సాయంకాల ప్రసార విశేషాల వివరాలు. 5:05 వనితావాణి కార్యక్రమంలో ఫోన్ ఇన్ లైఫ్ ద్వారా ఆకాశవాణి మహిళా శ్రోతలు కోరుకునే సినీ గీతాలు ప్రసారమవుతుంది. 5:30 యువతరంగం. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం ఈ సంగతి మీకు తెలుసా కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీమతి బి కావ్యశ్రీ, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. 7:00 అలనాటి మధుర గీతం. 7:45 వికసిత్ భారత్. 8:00 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకునే సినీ గీతాలు ప్రసారమవుతుంది. 8:15 రాత్రి 11:10 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రకటించిన కార్యక్రమాలు వినడంతో రేపటి ప్రసారాలు సమాప్తమవుతుంది. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు ఇంతవరకు విన్నారు. ఈ సాయంకాలం పూట అలాగే రేపు ప్రసారం కానున్న సింహపురి ఎఫ్ఎం కేంద్రం ప్రసార విశేషాల వివరాలు.

0: ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకుటూరు నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ ఏఎన్ఎంఎల్ ఏఎన్డిఎస్ ఈసీఈ బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ VSUESF.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం వనితావాణి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు కూడా వనితావాణి కార్యక్రమంలో ఎన్నో వినూత్నమైనటువంటి అంశాలను వింటూ ఉన్నాం. అండ్ అలాగే ఈనాటి వనితావాణి కార్యక్రమంలో మీకోసం సిద్ధంగా ఉంది పిల్లల పెంపకంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. ప్రతి వారం కూడా మనం పిల్లలకు సంబంధించి తల్లిదండ్రులుగా ఎలాంటి మెలకువలు తీసుకోవాలి, పెంచేటువంటి క్రమంలో ఎలాంటి టిప్స్ ని ఫాలో అవుతూ ఉండాలి, ముఖ్యంగా పిల్లల చదువు విషయంలో అలాగే వారి ప్రవర్తన విషయంలో సంపూర్ణమైనటువంటి మూర్తిమత్వాన్ని పొందాలి అంటే, మనం రాబట్టాలి అంటే పిల్లల్ని ఏ విధంగా మనకు అనుగుణంగా మౌల్డ్ చేసుకోవాలి, ఇలాంటి విషయాలన్నిటి గురించి కూడా వింటూ ఉన్నాం. ఈ వారం కూడా ఇలాగే మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే పిల్లల పెంపకం గురించి అలాగే చదువు గురించి అయితే వినబోతున్నాం. వినే ముందుగా ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేద్దామా? ఖైదీ నెంబర్ 150 చిత్రం నుంచి దేవిశ్రీప్రసాద్ సంగీత సారథ్యంలో దేవిశ్రీప్రసాద్ మరియు రనీనా రెడ్డి ఆలపించిన బ్యూటిఫుల్ సాంగ్.

0: అమ్మడు, లెట్స్ డూ కుమ్ముడు.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: ఖైదీ నెంబర్ 150 చిత్రం నుంచి ఒక బ్యూటిఫుల్ ఎనర్జెటిక్ సాంగ్ నైతే మీరు ఇంతవరకు వనితావాణి కార్యక్రమంలో విన్నారు. ఇవాళ వనితావాణి కార్యక్రమంలో మనం వినబోతున్నాం పిల్లల్లో కాన్ఫిడెన్స్ పెంచేటువంటి పేరెంటింగ్ టిప్స్ ఏంటివి అనేటువంటిది. ఇంతవరకు మనం రకరకాల పేరెంటింగ్ స్టైల్స్ నైతే చూసాం. డాల్ఫిన్ పేరెంటింగ్, స్పైడర్ పేరెంటింగ్, ఎలిఫెంట్ పేరెంటింగ్, ఎగ్షెల్ పేరెంటింగ్ అంటూ చాలా టైప్స్ ఆఫ్ పేరెంటింగ్స్ గురించి వనితావాణి కార్యక్రమంలో మనం వింటూనే ఉన్నాం. సో ఈనాటి కార్యక్రమంలో మనం ఎలాంటి పేరెంటింగ్ టిప్స్ ని పిల్లల్లో మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే ఎలాంటి రిజల్ట్స్ అనేది ఈజీగా రాబట్టచ్చు అనేటువంటి అంశం గురించి. ఇందులో మొదటి టిప్ ఏంటంటే ఓపిక అనేది చాలా చాలా అవసరం పిల్లల్ని పెంచేటువంటి తీరులో. పిల్లలు చెప్పే ప్రతి విషయాన్ని పేరెంట్స్గా మనం ఓపికతో వినాలి, వారి భావాలకు విలువివ్వాలి. అప్పుడే పిల్లలు భయం లేకుండా అన్నిటినీ మనతో ఈజీగా హ్యాపీగా ఎటువంటి ఇబ్బంది లేకుండా షేర్ చేసుకోగలరు. పిల్లల్లో ఆత్మవిశ్వాసం కూడా పెంపొందగలదు. కాబట్టి ఖచ్చితంగా మనం ఎంత రిస్క్లో ఉన్నా, ఎంత విసుగ్గా ఉన్నా, లేకపోతే ఎంత బిజీగా ఉన్నా, ఏ షెడ్యూల్నైనా పక్కన పెట్టి పిల్లలు ఏదైనా మనతో చెప్పాలి అని ఆతృతగా వచ్చినప్పుడు పిల్లల కళ్ళను బట్టే తల్లిదండ్రులుగా మనం వారి మనసుని పసిగట్టేయచ్చు. వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో, వాళ్ళు మనతో ఏం చెప్పాలనుకుంటున్నారో. కాబట్టి పిల్లల్ని ప్రేమగా దగ్గరకు తీసుకొని వాళ్ళు చెప్పేటువంటి మాటల్ని ఓపికతో విన్నామనుకోండి, డెఫినెట్గా పిల్లలు మనసులో ఉన్నవన్నీ కూడా మనతో ఈజీగా షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల పిల్లలు కూడా ఏది తనలో తాను దాచిపెట్టుకొని బాధపడుతూ ఉండేటువంటి ఒక ఆత్మ న్యూనతాభావం అనేటువంటి ఆ కోణంలోకి పిల్లలు వెళ్ళిపోకుండా కూడా ఉంటారన్నమాట. కాబట్టి ఖచ్చితంగా పిల్లల కోసం టైం స్పెండ్ చేయడంలో ఈ టిప్ అనేది చాలా చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇకపోతే తల్లిదండ్రులుగా పిల్లలపై ఉన్న ప్రేమను మనం మాటల్లో కాకుండా చేతల్లో కూడా అప్పుడప్పుడు చూపిస్తూ ఉండాలి. అంటే పిల్లల్ని మెచ్చుకోవడం, కౌగిలించుకోవడం, వాళ్ళు ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు ప్రోత్సహించడం వంటివి చేస్తే పిల్లల్లో కాన్ఫిడెన్స్ లెవెల్, భద్రతా భావం ఆటోమేటిక్గా పీక్ స్టేజ్కి ఇంక్రీజ్ అయిపోతుంది. చాలామంది పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారంటే పిల్లలు మనం అతిగా పొగిడినా, లేకపోతే వాళ్ళని ఎక్కువగా ప్రోత్సహించినా, అంటే ఓవరాల్గా పిల్లల మీద మనం ప్రేమను చూపించామంటే, సో వాళ్ళు దీనివల్ల ఇంకేదైనా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారేమో అనేటువంటి అభద్రతా భావం కూడా చాలామంది తల్లిదండ్రుల్లో మనం చూస్తూ ఉంటాం. ఎందుకు, మన విషయంలో ఒకసారి మనల్ని మనమే ప్రశ్నించుకుంటే మనం కూడా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఇలాగే ఆలోచిస్తూ ఉంటాం. అఫ్కోర్స్ మనం ఆలోచించేటువంటి ఆలోచన తప్పని చెప్పట్లేదు, కానీ అన్ని పరిస్థితుల్లో అన్ని విషయాల్లో అలా ఆలోచించడం కరెక్ట్ కాదు అంటున్నాను. ఎందుకంటే మనం కూడా ఏదైనా ఒక పని చేసినప్పుడు మన పెద్దవారు నుంచి, అంటే మన పైన ఉన్నటువంటి అఫీషియల్స్ కావచ్చు, ఆఫీసర్స్ కావచ్చు, లేకపోతే మన తల్లిదండ్రులు కావచ్చు, వయసులో మనకన్నా పెద్దగా ఉన్న ఎవరైనా సరే మనం ఒక పని చేసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి అప్రిషియేషన్స్ కోరుకుంటాం. ఆ అప్రిషియేషన్ మనం పొందినప్పుడు నెక్స్ట్ మళ్ళీ వర్క్ చేయాలనేటువంటి ఉత్సాహం, ఆతురత, ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి రిజల్ట్స్ రాబట్టాలనేటువంటి ఒక ఇంటెన్షన్ అనేది ఆటోమేటిక్గా మనకే వస్తుంది. మరి పెద్దవాళ్ళలోనే ఇలా ఉన్నప్పుడు పిల్లలు ఎలా ఆలోచిస్తారు? ఖచ్చితంగా పిల్లలు ఎక్స్పెక్ట్ చేసేది పేరెంట్స్ దగ్గర నుంచే. కాబట్టి డెఫినెట్గా పిల్లలు ఏదైనా మంచి పని చేసినప్పుడు, ఏదైనా అచీవ్మెంట్స్ చేసినప్పుడు మాటల్లో కాకుండా ఇలా చేతుల్లో కౌగిలించుకుంటూ వారికి ఏదైనా ఒక మంచి గిఫ్ట్స్ ఇవ్వడం, వాళ్ళ కోరినటువంటి ప్లేసెస్కి

తీసుకెళ్ళడం. ఇలా చేస్తే పిల్లలు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. సో ఇది కూడా పేరెంటింగ్ టిప్స్లో మరొక బెస్ట్ టిప్ అనే చెప్పచ్చు. ఇలా చాలా టిప్స్ అయితే ఉన్నాయి, విందాం. వినే ముందుగా మరొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేద్దాం. ఆచార్య చిత్ర నుంచి మణిశర్మ సంగీత సారథ్యంలో హరికనారాయణ్ మరియు సాహితీ చాగంటి ఆలపించగా.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు వనితావాణి కార్యక్రమం. విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో 2026-27 విద్యా సంవత్సరం నుంచి 4 బీటెక్ కోర్సులను ప్రారంభించడమైంది. ప్రభుత్వ ఆమోదం పొందిన కోర్సుల్లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్సెస్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఉన్నాయి. ఈ సందర్భంగా విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం

ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక సాంకేతిక విద్యకు ప్రాధాన్యత ఇస్తూ విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాలకు 4 నూతన బీటెక్ కోర్సులకు అనుమతి ఇవ్వడం ఆనందదాయకమని తెలిపారు. భవిష్యత్ పరిశ్రమల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ కోర్సులు విద్యార్థులకు అత్యుత్తమ ఉపాధి అవకాశాలను కల్పిస్తాయని పేర్కొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అన్ని రకాల ఆధునిక సౌకర్యాలను విశ్వవిద్యాలయం కల్పిస్తోందని ఆయన తెలిపారు. విద్యార్థులు విద్యార్థినుల కోసం ప్రత్యేక హాస్టల్ వసతి, ప్రభుత్వ నిబంధనల మేరకు ఫీజు రీయింబర్స్మెంట్, బస్సు రవాణా సౌకర్యం, స్మార్ట్ క్లాస్ రూమ్లు, అత్యాధునిక కంప్యూటర్ సెంటర్, అత్యున్నత ప్రమాణాలతో కూడిన ప్రయోగశాలలు, విశాలమైన క్రీడా మైదానాలు, అనుభవజ్ఞులైన అధ్యాపక బృందంతో కూడిన ఉత్తమ విద్యా వాతావరణం అందుబాటులో ఉంటుందని వివరించారు. విద్యార్థులకు ముఖ్య గమనిక, ఆగస్టు నెల 14 నుండి 28వ తేదీ వరకు జరుగు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో విఎస్యు ఇంజనీరింగ్ కాలేజ్ను సెలెక్ట్ చేసుకోగలరు. విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకుటూరు. కోర్స్ CSE, AI and ML, AI and DS, ECE. పూర్తి వివరాల కోసం విక్రమసింహపురి విశ్వవిద్యాలయం అధికారిక వెబ్సైట్ను సందర్శించండి. అధికారిక వెబ్సైట్ www.vsu.ac.in. వెబ్సైట్ మరొకసారి www.vsu.ac.in. మెయిల్ vsuce@vsu.ac.in. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9059676703. మరొకసారి 9059676703. కోడ్ VSUESF. వనిత వాణి కార్యక్రమంలో పిల్లల పెంపకం గురించి మనం వింటూ ఉన్నాం. పేరెంటింగ్ టిప్స్, మంచి బ్యూటిఫుల్ టిప్ని అయితే విందాం. వినే ముందుగా మరొక బ్యూటిఫుల్ సాంగ్ని అయితే విందాం. కమిటీ కుర్రాళ్ళు చిత్రం నుంచి కార్తీక్ ఆలపించగా.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం కమిటీ కురాలు చిత్ర నుంచి కార్తిక్ ఆలపించిన బ్యూటిఫుల్ సాంగ్ నైతే మీరు ఇంతవరకు విన్నారు. మనం వింటున్నాం వనితవాణి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడొక వాణిజ్య ప్రకటన విందాం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ఇంతటితో ఈనాటి వనితావాణి కార్యక్రమం సమాప్తం.

0: ఈ ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకుటూరు, నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎఎన్ఎంఎల్, ఏఎఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ VSUESF.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: ఆకాశవాణి సింహపురి FM కేంద్రం యువతరంగం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి యువతరంగం కార్యక్రమంలో మనం వినబోతున్నాం ప్రతిష్టాత్మకమైనటువంటి 2026 ICTP డీరాక్ మెడల్ పురస్కారాన్ని సొంతం చేసుకున్న ప్రఖ్యాత ఇండియన్ థియరిటికల్ ఫిజిసిస్ట్ మరియు ప్రొఫెసర్ దీపక్ దర్గారి గురించి, వారి జీవిత విశేషాల గురించి వింటూ ఆయన పొందినటువంటి అవార్డులు, ఆయన అచీవ్ చేసినటువంటి అచీవ్మెంట్స్ గురించి ఈనాటి యువతరంగం కార్యక్రమంలో వినబోతున్నాం. దీపక్ దర్ ఒక భారతీయ సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త. ఈయన సాంఖ్యక భౌతిక శాస్త్రం మరియు స్టోకాస్టిక్ ప్రక్రియలపై చేసిన పరిశోధనలకు బాగా ప్రసిద్ది చెందిన వ్యక్తి. 2022 ఈ సబ్జెక్టుకు చేసిన అసాధారణమైన కృషికి గాను IUPAP ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ప్రదానం చేసే సాంఖ్యక భౌతిక శాస్త్రంలో అత్యున్నత గుర్తింపు పొందిన బోల్డ్ మ్యాన్ మెడల్ను అందుకున్న మొదటి భారతీయుడిగా నిలిచారు. 2026 సాంఖ్యక యాంత్రిక శాస్త్రానికి ఆయన చేసిన కృషికి గాను ICTP డీరాక్ మెడల్ను అందుకున్నారు. దీపక్ ధర్కు 2023 పద్మభూషణ్ పురస్కారం లభించింది. దీపక్ ధర్ TWAS బహుమతి విజేత మరియు ది వరల్డ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ యొక్క ఎన్నికైన ఫెలో కూడా. భారత ప్రభుత్వ శాస్త్రీయ పరిశోధన అత్యున్నత సంస్థ అయిన కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ భౌతిక శాస్త్రాలకు ఆయన చేసిన సేవలకు గాను 1991 భారతదేశపు అత్యున్నత శాస్త్ర పురస్కారాలలో ఒకటైన శాంతిస్వరూప్ భట్నాగర్ సైన్స్ అండ్ టెక్నాలజీ బహుమతిని దీపక్ ధర్కు ప్రదానం చేసింది. ఆయన 3 ప్రధాన భారతీయ సైన్స్ అకాడమీలైన ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ మరియు నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఇండియాలకు ఎన్నికైనటువంటి వ్యక్తి. ప్రస్తుతం ఆయన బెంగళూరులోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థియరటికల్ సైన్సెస్ ICTS TIFRలో INSA డిస్టింగ్విష్డ్ ప్రొఫెసర్గా ఉంటున్నారు. దీపక్ ధర్ గురించి మరింత విశేషాలు వినే ముందుగా యువతరంగం కార్యక్రమంలో ఇప్పుడు మరొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విద్దాం. ఆంధ్ర కింగ్ తాలూకా చిత్రం నుంచి మెర్విన్ సొలోమోన్ అలాగే సత్యయామని ఆలపించగా.
4: ఈ గాలి, ఆ ఊరు, ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
5: ఉండిపోదాం.
4: ఎలా, టైం అయిపోతుంది కదా.
5: ఆపేద్దాం.
4: అలా సినిమాల్లోనే అవుతుంది.
5: అయితే అక్కడికే వెళ్దాం.
4: ఏ హీరో, అలా ఎలా?
5: ఓ హీరోయిన్.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు యువ తరంగం కార్యక్రమంలో. అత్యున్నత గుర్తింపు అయినటువంటి బోల్ట్జ్మాన్ మెడల్ను అందుకున్న మొదటి భారతీయుడిగా ప్రఖ్యాతి చెందినటువంటి దీపక్ ధర్ గారు ఇవాళ ప్రతిష్టాత్మకమైనటువంటి ఐసీటీపీ డీరాక్ మెడల్ను కైవసం చేసుకున్నారు. వారి జీవిత చరిత్రను ఇప్పుడు విందాం. దీపక్ ధర్ అధ్యయనాలను సాంఖ్యక భౌతిక శాస్త్రం మరియు స్టోకాస్టిక్ ప్రక్రియలపై కేంద్రీకరించి యాదృచ్ఛిక లాటిస్ల సాంఖ్యక యాంత్రిక శాస్త్రం మరియు గతి శాస్త్రంపై పనిచేశారు. ప్రాక్టికల్స్ అధ్యయనాలలో స్పెక్ట్రల్ డైమెన్షన్ భావనను ప్రవేశపెట్టిన ఘనత ఈయనకు దక్కింది. అలాగే రియల్ స్పేస్ రీనార్మలైజేషన్ గ్రూప్ టెక్నికల్ని ఉపయోగించి వాటి క్లిష్ట దృగ్విషయాలను నిర్ణయించడానికి ఒక పద్ధతిని అభివృద్ధి చేయడంలో ఈయన ఎంతగానో తోడ్పడ్డాడు. ఇది ఫ్రాక్టల్స్పై అల్పేతర క్లిష్ట ఘాతాంకాలపై గణన కోసం గణిత ఉపకరణాన్ని ఉపయోగించేటువంటి మొదటిసారి. దీపక్ ధర్ 1951 అక్టోబర్ 30 ఉత్తర భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతాప్గఢ్లో మురళీధర్ మరియు రామగుప్తా దంపతులకు జన్మించారు. 1970 అలహాబాద్ విశ్వవిద్యాలయం నుండి సైన్స్లో పట్టభద్రుడయ్యారు. ఆ తర్వాత 1972 కాన్పూర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి భౌతిక శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ పొందారు. అమెరికాకు వెళ్లిన ఆయన కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో జాన్ మాథ్యూస్ మార్గదర్శకత్వంలో తన డాక్టరేట్ అధ్యయనాల కోసం చేరారు మరియు 1978 పీహెచ్డీ పొందిన తర్వాత అదే సంవత్సరం టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ టీఐఎఫ్ఆర్లో రీసెర్చ్ ఫెలోగా తన వృత్తిని ప్రారంభించడానికి భారతదేశానికి తిరిగి వచ్చారు. 2 సంవత్సరాల పరిశోధన తర్వాత దీపక్ ధర్ 1980 పూర్తికాల ఫెలో అయ్యారు మరియు 1986 రీడర్గా పదోన్నతి పొందే వరకు ఆ పదవిలోనే పనిచేశారు. సాధారణ సేవ నుండి పదవి విరమణ చేయడానికి ముందు వరకు దీపక్ ధర్ టీఐఎఫ్ఆర్లో అసోసియేట్ ప్రొఫెసర్ మరియు జీ నుండి జే గ్రేడ్ల వరకు ప్రొఫెసర్ వంటి వివిధ పదవులను

నిర్వహించారు. ఈ మధ్యలో ఈయన 1984 నుండి 85లో పారిస్ విశ్వవిద్యాలయంలో విజిటింగ్ సైంటిస్టుగా ఒక సంవత్సరం పాటు సెలవుపై ఉన్నారు. మరియు మే 2006లో ఐజాక్ న్యూటన్ ఇన్స్టిట్యూట్లో రోథస్ చైల్డ్ ప్రొఫెసర్గా ఒక నెలపాటు పనిచేశారు. పదవి విరమణ తర్వాత దీపక్ ధర్ పూణేలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్లో విశిష్ట ప్రొఫెసర్గా పనిచేశారు. ప్రస్తుతం బెంగళూరులోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థియరిటికల్ సైన్సెస్ ఐసీటీఎస్ టీఐఎఫ్ఆర్లో ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు. దీపక్ ధర్ మంజుగారిని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. ఎన్నో ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డును కైవసం చేసుకున్నటువంటి దీపక్ ధర్ గారు తన జీవితంలో ఎన్నో అవార్డులు రివార్డులను పొందారు. ఎన్నో పురస్కారాల్ని సొంతం చేసుకున్నారు. సైద్ధాంతిక భౌతిక శాస్త్రం, గణాంక భౌతిక శాస్త్రంలో విశేష సేవలను అందించారు. అంతర్జాతీయ సైద్ధాంతిక శాస్త్రాల కేంద్రం బెంగళూరు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ పూణే, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ పారిస్ విశ్వవిద్యాలయం వంటి ప్రముఖమైనటువంటి సంస్థల్లో పనిచేసినటువంటి అనుభవజ్ఞులు. ఇంకా ఆయన గురించి మరిన్ని విశేషాలు విందాం. వినే ముందుగా మరొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విందాం.

0: ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకుటూరు నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎన్ఎంఎల్, ఏఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059 6776 7673.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం యువతరంగం కార్యక్రమంలో మనం వింటున్నాం. ఐసీటీపీ డీరాక్ మెడల్ను కైవసం చేసుకునేటువంటి శాస్త్రవేత్త దీపక్ ధర్ గురించి. దీపక్ ధర్ రామకృష్ణ రామస్వామితో కలిసి స్వీయ వ్యవస్థీకృత క్లిష్టత యొక్క అబిలియన్ శాండ్ పైల్ నమూనాను పరిష్కరించడానికి పనిచేశారు. అలాగే ధర్ రామస్వామి నమూనాగా ప్రసిద్ది చెందిన ఒక కొత్త నమూనాను వీరు అభివృద్ది చేశారు. బేతే అన్సార్ట్స్ పద్ధతిని ఉపయోగించి డైరెక్టెడ్ సైట్ యానిమల్స్ ఎన్యూమరేషన్ సమస్యపై పనిచేస్తూ ఎవల్యూషన్ ఆపరేటర్ను ప్రతిపాదించాడు. అది అప్పటి నుండి ధర్ డైరెక్టెడ్ సైట్ యానిమల్స్ ఎన్యూమరేషన్ సమస్యగా ఇతర పరిశోధకులచే అధ్యయనాలకు నిలుస్తోంది. ధర్ ఆటో సహసంబంధ ఫంక్షన్లలో వివిక్త నిరాశ చెందని క్లస్టర్లను నెమ్మదిగా ఫ్లిప్పింగ్ యొక్క ప్రాబల్యాన్ని కూడా ప్రదర్శించారు మరియు స్టోకాస్టిక్ పరిమాణంలో అస్థిర గాజు స్థితుల నమూనాలను కూడా ప్రతిపాదించారు. దీపక్ ధర్ అధ్యయనాలు అనేక వ్యాసాల ద్వారా కూడా నమోదు చేయబడ్డాయి మరియు ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ యొక్క ఆన్లైన్ ఆర్టికల్ రిపోజిటరీ వాటిల్లో 113ని జాబితాలో చేర్చబడింది. దీపక్ ధర్ 2005 నుండి స్ప్రింగర్ ప్రచురణ అయిన జర్నల్ ఆఫ్ స్టాటిస్టికల్ ఫిజిక్స్కు అసోసియేట్ ఎడిటర్గా పనిచేశారు. అక్కడ అతను గతంలో 2 పర్యాయాలు ఎడిటోరియల్ బోర్డులో కూడా పనిచేశారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ రీసోర్సెస్ ఎన్ఐఎస్సిఏఐఆర్ యొక్క ఇండియన్ జర్నల్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ ఫిజిక్స్ యొక్క ఎడిటోరియల్ బోర్డు సభ్యులుగా కూడా ఉన్నారు దీపక్ ధర్. అలాగే ఎల్సెవియర్ సైన్స్ జనరల్ అయిన ఫిజికా ఏకు మాజీ ఎడిటోరియల్ సలహాదారులు మరియు జనరల్ ఆఫ్ స్టాటిస్టికల్ మెకానిక్స్ థియరీ అండ్ ఎక్స్పెరిమెంట్ ఫిజికల్ రివ్యూ ఈ మరియు ప్రమోనా వంటి జర్నల్స్తో ఎడిటోరియల్ బోర్డు సభ్యునిగా అనుబంధాన్ని కలిగి ఉన్నారు దీపక్ ధర్ గారు. 1992 నుండి 1995 వరకు ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ ఫిజిక్స్ యొక్క స్టాటిస్టికల్ ఫిజిక్స్ కమిషన్లో కూడా సభ్యులుగా ఉన్నారు మరియు ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థియరిటికల్ సైన్సెస్ యొక్క ప్రోగ్రామ్ కమిటీలో కూడా సభ్యులు. దీపక్ ధర్ ఆహ్వానిత ప్రసంగాలు కూడా ఇచ్చారు. అలాగే అక్టోబర్ 19, 2016 ముంబై విశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్రం మరియు గణిత శాస్త్రాల మధ్య ఆసక్తికరమైన సంబంధంపై ఇచ్చిన ప్రత్యేక ఉపన్యాసం అందులో ఎంతో ప్రఖ్యాతి పొందినటువంటి ఉపన్యాసాలు. ఇక అవార్డులు రివార్డుల గురించి వచ్చినట్లయితే ఆయన పొందినటువంటి అవార్డులు ఎన్నో ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డులే ఉన్నాయి. వాటి గురించి కూడా విందాం. వినే ముందుగా మరొక బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం. అమిగోస్ చిత్రం నుంచి ఎస్పీబి చరణ్ అలాగే సమీరా భరద్వాజ్ ఆలపించగా

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం యువతరంగం కార్యక్రమంలో మనం వింటున్నాం ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త అయినటువంటి దీపక్ దర్గారి గురించి. మరి ఇప్పుడు ఆయన పొందినటువంటి అవార్డులు మరియు రివార్డుల గురించి విందాం. కాల్టెక్ లో తన డాక్టరేట్ రోజుల్లో దీపక్ దర్ 2 సంస్థాగత ఫెలోషిప్లను పొందారు. ఒకటి ఈపీ

అంటోనీ ఫెలోషిప్, రెండవది ఆర్పి ఫెన్మాన్ ఫెలోషిప్. 1983లో ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ యొక్క యంగ్ సైంటిస్ట్ మెడల్ను కూడా అందుకున్నారు వీరు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ 1991లో భారతదేశపు అత్యున్నత సైన్స్ అవార్డుల్లో ఒకటైన శాంతి స్వరూప్ భట్నాగర్ ప్రైజ్ను ఆయనకు ప్రదానం చేసింది. 2 సంవత్సరాల తర్వాత ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థియరిటికల్ ఫిజిక్స్ ఆయన్ను రాబర్ట్ శ్రీఫర్ ప్రైజ్ కోసం ఎంపిక చేసింది. ఇక ఐఎన్ఎస్ఏ 2001లో సత్యేంద్రనాథ్ బోస్ మెడల్తో ధర్ను మళ్లీ సత్కరించింది. 2002లో ది వరల్డ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ యొక్క టీడబ్ల్యూఏఎస్ ప్రైజ్ను కూడా దీపక్ ధర్ అందుకున్నారు. దీపక్ ధర్ 1990లో ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ద్వారా ఫెలోగా ఎన్నికయ్యారు. అక్కడ ఆయన సిట్టింగ్ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్నారు. 1995లో ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీకి ఎన్నికైన ఫెలో అయ్యారు. అలాగే నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఇండియా 1999లో ఆయన్ను ఫెలోగా ఎన్నుకుంది. దీపక్ ధర్ 2006లో వరల్డ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ యొక్క ఎన్నికైనటువంటి ఫెలోషిప్ మరియు 2007లో సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డు యొక్క జేసీ బోస్ నేషనల్ ఫెలోషిప్ కోసం ఎంపికయ్యారు. దీని పదవీకాలం 2017 వరకు కొనసాగింది. 2022 సంవత్సరానికి ప్రతిష్టాత్మకమైన బోల్జ్మన్ మెడల్ అవార్డుకు దీపక్ ధర్ ఎంపికయ్యారు మరియు ఈ గౌరవాన్ని అందుకునేటువంటి మొదటి భారతీయుడు కావడం విశేషం. ఇది ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి సాంఘిక భౌతిక శాస్త్ర రంగంలో అసాధారణమైన కృషి చేసిన శాస్త్రవేత్తకు ప్రదానం చేయబడుతుంది. దీపక్ ధర్ తన బహుమతిని జాన్ హాఫ్ఫీల్డ్తో పంచుకున్నారు. ఆయన భారత ప్రభుత్వం అందించే 3వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ పురస్కారాన్ని 2023లో అందుకున్నారు. ఇక 2026లో దీపక్ ధర్ ఐసీటీపీ ప్రదానం చేసిన ప్రతిష్టాత్మక డీరాక్ మెడల్ను గెలుచుకున్నారు. సమతుల్య సాంఘిక యాంత్రిక శాస్త్రానికి వారి మార్గదర్శక సహకారాలకు మరియు దాని భావనలను మరియు పద్దతులను అసమతుల్య సాంఘిక యాంత్రిక శాస్త్రం, ఆప్టిమైజేషన్ సమస్యలు, సైద్ధాంతిక న్యూరోసైన్స్ మరియు చివరగా కృత్రిమ మేధస్సులోకి విస్తరించినందుకు 3 శాస్త్రవేత్తలతో కలిసి ఈ బహుమతిని పంచుకున్నారు. ఇది దీపక్ ధర్ గురించినటువంటి విలువైనటువంటి సమాచారం. ఇంతటితో ఈనాటి యువతరంగం కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. వివిధ రంగాల్లో 2,08,406 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలకు రాష్ట స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఎస్ఐపీబీ ఈరోజు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో 175 ఎంఎస్ఎంఈ పార్కులు వచ్చే సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి రావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ప్రజా పండుగలా నిర్వహించేందుకు అసెంబ్లీ ప్రాంగణం సిద్దమైందని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 20వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఎస్ఐపీబీ సమావేశం అమరావతిలోని సచివాలయంలో ఈరోజు జరిగింది. పరిశ్రమలు, ఇంధనం, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో మొత్తం 25 ప్రాజెక్టులకు సంబంధించి 2,08,406 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. వీటి ద్వారా 21,627

0: 175 ఎంఎస్ఎంఈ పార్కులు వచ్చే సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి రావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టం చేశారు. అమరావతిలో ఈ రోజు జరిగిన ఎస్ఐపిబి సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, గత ఏడాది నుంచి కుదుర్చుకున్న పెట్టుబడి ఒప్పందాలు, ఎస్ఐపిబిలో అనుమతి పొందిన ప్రాజెక్టులు వేగవంతంగా పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి మిగిలిన 37 ఎంఎస్ఎంఈ పార్కులను కూడా పూర్తి చేసి 175 నియోజకవర్గాల్లో పారిశ్రామిక వాడలు అందుబాటులోకి రావాలన్నారు. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున చేపట్టాలని చంద్రబాబు నాయుడు నిర్దేశించారు. మూలపేట పోర్టు డిసెంబర్లో ప్రారంభించేలా నిర్మాణం పూర్తి చేయాలన్నారు. రాష్ట్రంలో లాజిస్టిక్స్, ఆధునిక వేర్హౌసింగ్, కోల్డ్ చైన్ ప్రాజెక్టులను అనుసంధానించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ప్రజా పండుగలా నిర్వహించేందుకు అమరావతిలోని అసెంబ్లీ ప్రాంగణం సిద్దమైందని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు. కేవలం విద్యుత్ దీపాల అలంకరణలు అధికారుల జెండా వందనానికే పరిమితం కాకుండా సామాన్య ప్రజలను, విద్యార్థులను ఇందులో భాగస్వాములను చేయాలని నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. అమరావతిలోని అసెంబ్లీ భవనంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, ఆగస్టు 14-15 తేదీలలో సాయంత్రం సమయాల్లో ప్రజలు, ప్రజాప్రతినిధులు, పాఠశాల విద్యార్థులు వచ్చి అసెంబ్లీ విద్యుత్ కాంతులను వీక్షించవచ్చని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సాయంత్రం వేళల్లో ప్రత్యేక పోలీస్ బ్యాండ్ ప్రదర్శనలు, స్వాతంత్ర్య పోరాట త్యాగాలను ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నామని చెప్పారు.
1: నెక్స్ట్ జనరేషన్ కూడా చెప్పాలనే ఉద్దేశంతో కార్యక్రమం పెట్టాం. ఆ సాయంత్రం పూట 14-15 ఒక పోలీస్ బ్యాండ్ సాంస్కృతిక కార్యక్రమాలు, మన ఆ రోజు పోరాటం చేసిన సందర్భాలు, ఇవన్నీ కూడా అక్కడ ప్లే చేయాలని చెప్పి ఒక ఆలోచన చేసాం. దానికి అందరూ కూడా, ఈ ప్రాంతం వాళ్ళు కాదు, ఎవరైనా రావచ్చు, అందరికీ కూడా ఓపెన్ చేసి ఉంచుతాం కాబట్టి వచ్చి ఆ సంబరాల్లో మీరు కూడా పార్టిసిపేట్ చేసి ఈ పండుగలో పాల్గొని ఈ కార్యక్రమం విజయంతో చేయాలని చెప్పి ఇది ముఖ్య ఉద్దేశం.
0: ఇక శాసనసభ సమావేశాలకు హాజరు కాని ప్రజాప్రతినిధుల వైఖరిపై సభాపతి అసహనం వ్యక్తం చేశారు. సాధారణ ఉద్యోగి విధులకు వెళ్లకపోతే కంపెనీ జీతం ఇవ్వదని, ప్రజల సమస్యలు చర్చించడమే ప్రాథమిక విధిగా ఉన్న శాసనసభ్యులు సభకు రాకుండా వేతనాలు, భత్యాలు ఎలా డిమాండ్ చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజా సమస్యలపై మరింత గట్టిగా పోరాడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు ఆ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీకి చెందిన శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులతో జగన్మోహన్ రెడ్డి ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలు, పార్టీ చేపట్టాల్సిన తదుపరి కార్యక్రమాలు తదితర కీలక అంశాలపై సభ్యులకు దిశానిర్దేశం చేశారు. ఈ నెల 17 నుండి ప్రారంభం కానున్న శాసనసభ సమావేశాలకు దూరంగా ఉండాలని వైఎస్సార్సీపీ శాసనసభ్యులకు స్పష్టం చేశారు. శాసన మండలి సమావేశాలకు మాత్రం వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు హాజరు కావాలని, మండలిలో తమ పార్టీకి బలం ఉన్నందున ప్రజల తరఫున అక్కడ గట్టిగా పోరాడాలని సూచించారు. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి, ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశగా వంగి ఉంటుందని పేర్కొంది. ఇది రాబోయే 12 గంటల్లో అదే ప్రాంతంలో స్పష్టమైన అల్పపీడన ప్రాంతంగా మారే అవకాశముందని వెల్లడించింది. ఆ తర్వాత ఇది వాయుగుండంగా బలపడి తదుపరి 24 గంటల్లో పశ్చిమ బెంగాల్, దానిని ఆనుకుని ఉన్న బంగ్లాదేశ్ తీరాల మీదుగా వాయువ్య దిశగా కదిలే అవకాశముందని తెలిపింది. వీటి ఫలితంగా రేపటి వర్ష సమాచారాన్ని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ వెల్లడిస్తూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కొండ జరిగిన కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కొండ మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కొండ మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: కేంద్ర యువజన సర్వీసులు, క్రీడల మంత్రిత్వ శాఖ పరిధిలోని మేరా యువ భారత్ విశాఖపట్నం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ కార్యక్రమాన్ని చోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ నాగకార్తీక్ మాట్లాడుతూ,

సులువైన మార్గాలలో వచ్చే డబ్బు కోసం ఆశపడి యువకులు గంజాయి రవాణా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయి రవాణా చేసే క్రమంలో యువత దానికి అలవాటు పడిపోతున్నారని చెప్పారు. గంజాయి సేవించినా అక్రమంగా తరలించినా కఠిన చర్యలుంటాయని ఆయన హెచ్చరించారు. మత్తు వీడితేనే భవిష్యత్ ఉంటుందని విద్యార్థులకు ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి కిరణ్ కుమార్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం యువతను సక్రమ మార్గంలో పెట్టేందుకు మాదక ద్రవ్యాల నిర్మూలన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేస్తోందని చెప్పారు. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని వినియోగించుకుని యువత సన్మార్గంలో జీవించాలని ఆయన సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వివిధ రంగాల్లో 2,08,406 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలకు రాష్ట స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఎస్ఐపిబి ఈరోజు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో 175 ఎంఎస్ఎంఈ పార్కులు వచ్చే సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి రావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టం చేశారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ప్రజా పండుగలా నిర్వహించేందుకు అసెంబ్లీ ప్రాంగణం సిద్దమైందని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలంతటితో సమాప్తం.

నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ కు ఎంపికైన విద్యార్థుల వివరాలను నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా మాత్రమే అప్లోడ్ చేయాలని డీఈఓ ఆర్ బాలాజీరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉపకార వేతనం నగదును విద్యార్థి ఆధార్ కు సీడ్ చేసిన బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేస్తారని చెప్పారు. ఎన్ఎంఎంఎస్ కు ఎంపికైన విద్యార్థులు నిర్దేశిత గడువులోగా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసేలా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని కోరారు.

ప్రస్తుత కాలంలో అభివృద్ది చెందిన సాంకేతికతతో ప్రాచీన గ్రంథాల యంత్రానువాదం కూడా సుసాధ్యమేనని ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు అన్నారు. తెలుగులో అనువాద సంప్రదాయ విద్యానువర్తనం అనే అంశంపై వెంకటాచలం మండలం సరస్వతి నగర్లోని ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రంలో జరుగుతున్న 2 రోజుల సదస్సు కార్యక్రమం మంగళవారంతో ముగిసింది. ఈ సందర్భంగా జరిగిన ముగింపు సమావేశంలో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు శ్రీ గారపాటి ఉమామహేశ్వరరావు, ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం సంచాలకులు ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ మాట్లాడుతూ, అంతర్జాలంలో తెలుగు వినియోగంతోనే భాష సుసంపన్నం అవుతుందన్నారు. అంతకుముందు జరిగిన సమావేశంలో ఆచార్య దేవారెడ్డి విజయకృష్ణ మాట్లాడుతూ, తన దేశ సంస్కృతి సాంప్రదాయాలను పరిష్కరించుకోవడానికి, పరిరక్షించుకోవడానికి భారతీయ రాజులు సంస్కరణ

వ్యక్తులు చేసిన కృషిని, పోరాటాలను భావితరాలకు అందజేయాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం 2020 జాతీయ విద్యా విధానాన్ని అమలు చేస్తుందని తెలిపారు. భవిష్యత్ ప్రపంచాన్ని ప్రభావితం చేసే అత్యంత కీలక సాంకేతిక రంగాలు క్వాంటమ్ టెక్నాలజీ, ఏఐ టెక్నాలజీలేనని, విద్యార్థులు పరిశోధనలు అభివృద్ది చెందుతున్న సాంకేతిక రంగాల్లో నైపుణ్యాలను పెంపొందించుకోవాలని యూజీసీ మాజీ చైర్మన్ డాక్టర్ వేదప్రకాష్ మిశ్రా అన్నారు. గూడూరు సమీపంలోని ఆదిశంకర డీమ్ టు బి యూనివర్సిటీలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ సదస్సులో రెండో రోజైన మంగళవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ రెండు సాంకేతికతల సమన్వయంతో విద్య, పరిశోధన, ఆరోగ్యం, పరిశ్రమ, ఆర్థిక వ్యవస్థ వంటి రంగాల్లో విప్లవాత్మక మార్పులకు దారితీస్తుందని తెలిపారు. మరో అతిథి పీయూష్ ప్రసాద్ మాట్లాడుతూ, క్వాంటమ్ టెక్నాలజీతో పాటు సెమీకండక్టర్ టెక్నాలజీ ప్రాధాన్యతను వివరించారు. భవిష్యత్ సాంకేతిక అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు, పరిశోధకులు ఈ రంగాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రోత్సహించారు. దేశ విదేశాలకు చెందిన వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పరిశోధకులు, ప్రతినిధులు ప్రత్యక్షంగా ఆన్లైన్ ద్వారా సదస్సులో పాల్గొని తమ పరిశోధనా పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వంకీ పెంచలయ్య, ఛాన్సలర్ వంకీ అరవింద, వైస్ ఛాన్సలర్ డాక్టర్ మోహన్ బాబు తదితరులు పాల్గొన్నారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంగన్వాడీ కార్యకర్తలకు జ్ఞానజ్యోతిపై 3 రోజుల శిక్షణా కార్యక్రమాన్ని ఐసీడీఎస్ సమగ్ర శిక్ష సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం ప్రారంభించారు. నెల్లూరుకు చెందిన అకడమిక్ మానిటరింగ్ అధికారి సుధీర్ హాజరై అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణనిచ్చారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలకు అక్షరాలు నేర్పించే బాధ్యతను అంగన్వాడీ కార్యకర్తలకు తల్లిదండ్రులు ఇస్తున్నారని, దీన్ని ప్రతి కార్యకర్త సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. చిన్నారులకు క్రమశిక్షణ నేర్పించడంతో పాటు ఆటపాటలతో కూడిన విద్యను అందించడం ద్వారా వారిలోని జ్ఞానజ్యోతిని వెలిగించిన వారవుతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సీడీపీఓ మహబూబీ, ఎంఈఓ రవూఫ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా స్థాయిలో జరిగిన తైక్వాండో పోటీల్లో విజేతలుగా నిలిచిన వారు ఈ నెల 21, 22, 23 తేదీల్లో శ్రీకాకుళంలో నిర్వహించే రాష్టస్థాయి పోటీల్లో పాల్గొంటారని తైక్వాండో కోచ్ నాగిశెట్టి సురేష్ తెలిపారు. గూడూరులో ఆయన మంగళవారం మాట్లాడుతూ, నెల్లూరులోని చిల్డ్రన్స్ పార్క్లో సోమవారం జరిగిన తైక్వాండో జిల్లా స్థాయి పోటీల్లో సుమారు 130 మంది చిన్నారులు వివిధ విభాగాల్లో పాల్గొన్నట్లు తెలిపారు. వీరిలో 3 విజేతలుగా నిలిచారని, శ్రీకాకుళంలో జరిగే రాష్టస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. నిర్వహణలో జిల్లా అధ్యక్షుడు గంగోటి నాగేశ్వరరావు, జిల్లా జనరల్ సెక్రటరీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలోని ప్రతి రైతుకు ప్రభుత్వం విశిష్ట గుర్తింపు కార్డులను పంపిణీ చేస్తుందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పి సత్యవాణి పేర్కొన్నారు. పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా వెంకటాచలం మండలం గుడ్లూరువారిపాలెంలో మంగళవారం ఆమె పర్యటించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఎల్నినో ప్రభావ నివారణ కార్యక్రమ ప్రణాళికపై రైతులకు అవగాహన అవసరమన్నారు. బీడుగా ఉన్న పొలాల్లో ఎంపీడీఎస్ కిట్లను వినియోగించుకోవాలని సూచించారు. జిల్లాలోని ప్రతి రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య ఫార్మర్ ఐడి పొందాలని తెలిపారు. ప్రతి రైతుకు ఆధార్ మాదిరిగా ఒక ప్రత్యేకమైన డిజిటల్ నెంబర్ను ప్రభుత్వం కేటాయిస్తుందని పేర్కొన్నారు. విత్తనాలు, ఎరువులు, పంటల బీమా, ధాన్యం కొనుగోలు, పీఎం కిసాన్ వంటి పథకాలకు ఈ సంఖ్య ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ గుర్తింపు సంఖ్య కోసం రైతులు ఆధార్ కార్డు, ఆధార్కు లింక్ అయిన ఫోన్ నెంబర్ తీసుకుని గ్రామ వ్యవసాయ సహాయకులు బీఏఎలను సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు ఏడీఏ బి శ్రీదేవి, మండల వ్యవసాయ అధికారి ఎస్ రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

అనంతసాగరం మండలంలోని సోమశిల జెప్పి ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు రహదారి భద్రతపై మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆత్మకూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాములు పాల్గొని మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. డ్రైవింగ్ లైసెన్సులు లేకుండా వాహనాలు నడపరాదని, తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అతివేగం ప్రమాదకరమన్నారు. నిబంధనలు పాటి

గ్రామాల్లో నేరాల నియంత్రణకు ప్రజల పూర్తి సహకారం అవసరమని కావలి డీఎస్పీ వివి రమణ కుమార్ తెలిపారు. కలిగిరిలోని సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో కావలి సబ్ డివిజన్ స్థాయిలో నేర సమీక్ష సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. కావలి సబ్ డివిజన్లోని 14 పోలీస్ స్టేషన్ల సీఐలు ఎస్ఐలతో పెండింగ్ కేసులు నేరాల నియంత్రణపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో పేకాట, కోడిపందాలు, గంజాయి విక్రయాలు వంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. సైబర్ నేరాలు మోసాలకు గురైనప్పుడు 1930కు సమాచారం ఇవ్వాలని కార్యక్రమంలో పేర్కొన్నారు. స్థానిక ఏపీ మోడల్ స్కూల్లో కుక్ కమ్ హెల్పర్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ సమీరారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అర్హులైన 45 ఏళ్లలోపు మహిళలు ఈ నెల 13వ తేదీలోగా తమ దరఖాస్తులను పాఠశాలల్లో అందించాలన్నారు. డ్వాక్రా గ్రూప్ మహిళా సభ్యులకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. విద్యార్థి దశ నుంచే పర్యావరణ పరిరక్షణ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని హెచ్ఎం చల్లా వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. మండలంలోని వెంకట్రావుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం విద్యార్థులకు ఎకో క్లబ్పై అవగాహన కల్పించారు. సమాజంలో పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించడం ఎకో క్లబ్ ప్రధాన ఉద్దేశమన్నారు. ప్రతి ఒక్కరూ మొక్క నాటి సంరక్షించాలన్నారు. ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని పాఠశాల ఎకో క్లబ్ నిర్వాహకుడు షేక్ కరీముల్లా హుస్సేన్ స్టాఫ్ మెంబర్స్ పాల్గొంటూ పేర్కొన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు ఇంతవరకు గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక విన్నారు. ఇంతటితో ఈనాటి సమాచార వేదిక సమాప్తం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మీ ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకుటూరు, నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎఎన్ఎంఎల్, ఏఎఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ VSUESF.
0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం గ్రామదర్శిని కార్యక్రమంలో ఇప్పుడు విందాం ప్లాస్టిక్ వ్యర్థాలతో సద్వినియోగం. ఈ అంశం గురించి హన్మకొండ సరోజిని గారితో జరిపిన పరిచయ కార్యక్రమం.
4: ప్రస్తుత రోజుల్లో చాలా మంది మహిళలు, ముఖ్యంగా గృహిణులు, ఖాళీ సమయాన్ని సృజనాత్మక ఆచరణ ధోరణిలో అనేక రంగాల్లో గుర్తింపు పొందుతూ ముందుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో రకరకాల వ్యర్థాలతో ఎన్నో రకాల గృహోపకరణాలు లాంటివి తయారు చేస్తూ ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా కూడా నిలుస్తున్నారు. ఈ విభాగం పరంగా హనుమకొండ సరోజిని గారు మన స్టూడియోస్లో ఉన్నారు, వారిని పరిచయం చేసుకుందాం. అమ్మ నమస్కారం. హనుమకొండ సరోజిని గారు
5: నమస్కారం అండి.
4: చాలా సంతోషంగా ఉందమ్మా మిమ్మల్ని చూస్తుంటే, ఎందుకంటే ఈ వయసులో కూడా మీరు ఇట్లా ఈ రకరకాల వ్యర్థాలతో, అది పేపర్లు కానివ్వండి, ప్లాస్టిక్ సంచులు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అలాంటి వాటితో ఎన్నో రకాల మరి గృహోపకరణాలు అనొచ్చు మనం, లేదా వస్తువులు అనొచ్చు, పిల్లలకి ఆడుకునే బొమ్మల్లాగా కూడా అనిపిస్తున్నాయి నా కళ్ళెదురుగా కూడా మీరు పెట్టారు. చాలా సంతోషం, అసలు మిమ్మల్ని అభినందించాలి. ఇలాంటి గొప్ప కళాత్మక వస్తువుల్ని ఇలా మీరు ప్రదర్శనలో పెట్టినట్టుగా ఫీల్ అవుతున్నా నేను. అయితే ఇలా చెయ్యాలి అనేటువంటి ఆలోచన మీకు ఎలా వచ్చింది, ఎక్కడ బీజం పడింది చెప్పండి.
5: అసలు చిన్నప్పటి నుంచి కూడా నాకు ప్రతిదీ ఒక వస్తువు చూస్తే దీన్ని ఎలా చేస్తే బాగుంటుంది, వేస్ట్ అయింది అని అనిపించేది. చదువుకునే రోజుల దగ్గర నుంచి కూడా అప్పుడు క్రేప్ పేపర్ ఉండేది, ఆ పేపర్లో పూలు డిజైన్స్ పెట్టడం, బొమ్మల కూలు వస్తే అందులో అగ్గిపెట్టెలతో దిళ్ళులాగా గుట్టి వాడేసిన అగ్గిపెట్టెల్ని ఆ వాటితో నేను సోఫాలు తయారు చేసేదాన్ని, అవి బొమ్మల కులువులో పెట్టేదాన్ని. ఈ ఎండిపోయిన కొమ్మలు ఇవన్నీ చేసి కుటీరంలాగా చేసి అది కూడా పూల చేసి అలా బొమ్మల కులు మొత్తం నేను చేసిన వాటితో నింపేసేదాన్ని. నాకు అలా ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి ఉంది. స్కూల్లో కూడా నేనంటే చాలా ఇంట్రెస్ట్ అనే ఉండేది, టాపర్ నేనే. అప్పుడు జనరల్ కాంపోజిట్ మ్యాథ్స్ ఉండేవి, అయితే నేను ఒక్కదాన్ని ఆడపిల్లల కాంపోజిట్ తీసుకున్నాను దాన్ని. నేను టాపర్ని బాగా, మ్యాథ్స్లో మరీ ఎక్కువ. ఇక ఎస్ఎల్సి వరకు చదివాక ఇంకా మా వాళ్ళు బయటికి పంపడానికి కొంచెం పాత పద్ధతులు ఉన్నాయి, దాంతో నన్ను వాళ్ళు వద్దన్నారు. ఇక అక్కడి నుంచి నాకు ఏం చేయాలి, ఇంట్లో ఊరికే కూర్చోలేను, అందుకని మెల్లవికి ఏదో నాకు తోచిన కవితలు చిన్న చిన్నవి రాసేదాన్ని అనుకోండి. కానీ కథలు బాగా రాశా, కొన్ని పత్రికల్లో పడేవి బాగా, అందరూ ఇంట్రెస్ట్ చాలా చూపించేవాళ్ళు. అది కూడా మా వాళ్ళు ఇష్టపడేవాళ్ళు కాదు, నీ పేరును ఆడపిల్ల పెళ్లిగా ఆడపిల్లలా రాయకూడదు అనేవాళ్ళు ఆ రోజుల్లో. మాకు 80 ఏళ్ల క్రితం అంటే మరి అలాగే ఉండేది కదా. అంటే నేను నా పేరు సరోజిని కాకుండా రజని అన్న పేరుతో మా అన్నయ్య ఒక ఆయన పోస్ట్ చేసి పెట్టేవాళ్ళు, మా నాన్నగారు ఇష్టపడకపోతే. ఆయన మంచి ఇంజనీర్, నాన్నగారు కూడా మంచి ఫ్యామిలీ, మాది కూడా అట్లా. అన్నిట్లో ఉందాము అనిపించేది నాకు అప్పుడు చిన్న చిన్న కవితల దగ్గర నుంచి. అట్లా టైలరింగ్ కూడా అప్పుడే నేర్చుకున్నానండి, ఊరికే ఉంటుమే కదా నేను. ఆ టైలరింగ్ నేర్చుకున్నాను, ఎంబ్రాయిడరీ వర్క్ బాగా చేసేదాన్ని, లేసులు అల్లేదాన్ని. అప్పుడు ఎక్కువ లేసులు లంగాలు కలిగి వాటిని వేసుకునేవాళ్ళు పూర్వపు రోజుల్లో, అలా అల్లేదాన్ని. సంగీతం కూడా మీ రేడియో దగ్గర మీకు మామూలుగా ఇంట్లో పెళ్లి సంగీతం అని మా నాన్నగారికి కూడా వచ్చు బాగా, ఆయన హార్మోనియం మీద నాకు సంగీతం నేర్పేవాళ్ళు. అది కాక మీ రేడియోలో ఓకలు వచ్చేది, ఎంతసేపు వచ్చేదో నాకు గుర్తులేదు, వాళ్ళ పేర్లు కూడా నాకు గుర్తులేవు ఆ రోజుల్లో, కానీ తప్పనిసరిగా అక్కడ కూర్చొని నేర్చుకునేదాన్ని. అందులో రెండు మూడు పాటలు నాకు అది బాగా ఇష్టమైన పాటలు, ఇప్పటికీ నేను కొనుక్కుంటానే ఉంటావి, అంత ఇదన్నమాట ఇంట్రెస్ట్. కథానికలు వచ్చినా వినేదాన్ని మీ దాంట్లో, అంత ఇంట్రెస్ట్గా ఉండేది. చిన్న చిన్న చిత్రలహరి అని అన్నీ అప్పుడు రేడియోయే కదండి మాకు, ఇంకేం లేవు. అలాగే రేడియో దగ్గర ఎక్కడ గడిపేవాళ్ళం, ఏం చేస్తాం ఇంట్లోను, సినిమాలు కూడా వచ్చేది ఆదివారం ఎప్పుడు ఒక సినిమా పెట్టేవాళ్ళు, అట్లా గడుపుతా ఒక్కోటి ఒక్కోటి అన్ని. ఇక అక్కడి నుంచి పెళ్ళికి ఏర్పాట్లయింది, పెళ్ళయింది, మా వారు బిజినెస్ మ్యానే, మాకు నలుగురు పిల్లలు, ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు. పెళ్ళి అయ్యాక ఇక నేను ఇందులో పడిపోయాను సంసారంలో. అక్కడి నుంచి నాకు ఇవన్నీ ఆపేసా, కథలు రాయటం కానీ ఇవన్నీ పనులు ఆపేసాను. కాబట్టి స్టిచ్చింగ్ బాగా చేసేదాన్ని, పిల్లలకి గౌన్లు కుడితే మీరు ఎక్కడ కొన్నారా ఆంటీ అని అడిగేవాళ్ళు నన్ను వచ్చి, అంత బాగా చేసేదాన్ని. ఏదైనా అన్ని నేను 6 నెలల పాటు నేర్చుకున్నాను, బాగా చేయగలను. ఏనా ఎంబ్రాయిడరీ వర్క్ దగ్గర నుంచి అన్నీ చేసేదాన్ని. పిల్లలకి కూడా ట్యూషన్ పెట్టకుండా 10th వరకు నేనే చెప్పానండి. పిల్లలు కూడా మంచి బాగా చదివే పిల్లలు నాకు, అందువల్ల అవనండి 10th వరకు మాత్రం ట్యూషన్ కూడా పెట్టాల, నేనే చెప్పేదాన్ని. ఇంట్లో వంటల దగ్గర నుంచి నేనే చేయటం, పిల్లలు పుట్టినరోజు వచ్చిందంటే వాళ్ళ డ్రెస్సులు కుట్టడం దగ్గర నుంచి, పిండి వంటలు చేయటం దగ్గర నుంచి వెరైటీ వెరైటీ చేసి వాళ్ళకి ఇష్టమైనవి, ఇక ఇంట్లోనే నా ఇల్లు నేను నా లోకం అనుకునేదాన్ని. వచ్చిన వాళ్ళు మాత్రం ఎవరినైనా మర్యాదగా పలకరిస్తా గానీ ఎక్కువ బయటకి ఎవరి ఇళ్ళకి వెళ్ళేదని కాదు. ఆయన వ్యాపారంలో ఆయన ఉండేవాళ్ళు. ఇక
4: అలా సాగింది జీవితం,
5: అట్లా సాగింది.
4: సరోజిని గారు, మీరు ఇప్పుడు ఈ రకరకాల వస్తువులు తయారు చేస్తున్నా అన్నారు కదా, ఇప్పుడు మీరు చెప్పిన దాని మొత్తం మీ ఇల్లు మీ కుటుంబం మీ పరివారం వరకుగా ఉంది, మంచిదే అది కూడా. నిజానికి పిల్లలకి మీరే చదువు చెప్పి, ఇప్పుడు రకరకాల బయట ట్యూషన్లు పెట్టి చదివించడం, అక్కడ డబ్బు కట్టి చదివించడం, వాళ్ళు ఎలా చెబుతున్నారు ఏంటో అని ఒక కేర్ అనేటిది లేకపోవడం, ఇన్ని ఉన్నాయి. అదే మనమే చెప్తే తల్లిదండ్రులే చక్కగా పిల్లల్ని తీర్చిదిద్దితే అది అన్ని రకాలుగా పర్యవేక్షణ ఉంటుంది, బాగుంటుంది. సో చాలా అభినందనీయం ఇది. మరి ఈ వస్తువులు రకరకాలుగా చేస్తూ ఇప్పుడు నా ఎదురుగా కూడా కనిపిస్తున్నాయి, ఇవి ఎన్నో రకాల. ఇవి వివాహానంతరం కూడా ఇవి ఇలా చేయడం ఉండేదా?
5: వివాహానంతరం అంటే అప్పుడు ఆపేశానండి మొత్తం, అన్ని చాలా వరకు ఆపేశాను. ఆపేసాక ఏదో మేము బిజినెస్ లో పడ్డామండి, ఆయన నేను రిటైర్ అయ్యాక డిపార్ట్మెంటల్ స్టోర్ పెట్టుకుని అవి పెట్టి ఇద్దరు చాలా యాక్టివ్ గా చేసుకునేవాళ్ళం, నేను ఇంకొంచెం యాక్టివ్ ఎక్కువ. అలా అయ్యాక ఆయన ఈ మధ్య 4 ఏళ్ల క్రితం కాలం చేశారు. అక్కడి నుంచి నాకు వంట

0: వచ్చేసింది. ఇంకెవరి ఎట్లాగూ నాకు కాలక్షేపం ఎలాగూ, పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయింది, ఎవరు వెళ్ళాలి కాలు వెళ్ళిపోయారు. ఇక వచ్చింది చిన్న అమ్మాయి ఆహార అమ్మాయి వెళ్ళి, వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిన మాలుడు గారు ఇంజనీరు. అందువల్ల నేను వాళ్ళ దగ్గర మేము ఉండాల్సి వచ్చింది. అమ్మాయి వాళ్ళ దగ్గర మేము, ఆయన నేను వాళ్ళు కలిపి ఉండేవాళ్ళం అనమాట. పిల్లలు కూడా నాకు అలవాటు, వాళ్ళ పిల్లలు కూడా. అందువల్ల నేను ఇక వాళ్ళ దగ్గరే ఉంటా, ఏం చేయాలి ఈ ఒంటరితనం అనుకుంటే అప్పుడు మళ్ళీ మొదలు పెట్టాను అనమాట ఇవన్నీ చేయటం. అప్పుడు వేస్ట్ పేపర్లు ఏదన్నా ఉంటే వాటికి గాజులకి ఎదురు చేసి పక్షుల బొమ్మలు చేసి పెట్టడము. మక్కయ్య గారి పిల్లలు ఉండి వాళ్ళు ఒకరోజు వచ్చి చూసి, అమ్మ చాలా బాగా చేస్తున్నావు పిన్ని అని, ఇక ఈ సోషల్ మీడియాలో పెడతామని చెప్పి వాళ్ళు పెట్టారు. చాలా మందికి తెలిసింది ఇది. తెలిసి కొంతమంది అన్నారు, మహిళా మండలి ఎవరో ఈ ప్రోగ్రాంలు పెడుతున్నారండి మీ మహిళా దినోత్సవాల రోజు అంటే. నాకు 80వ సంవత్సరం అనమాట. ఆ రోజుల్లో పెడుతున్నారని తెలిసి చూసొద్దామని, ఎందుకైనా మంచిదని మెటీరియల్ కూడా నాతో తీసుకెళ్ళాను. తీసుకెళ్ళి మరి ఏజ్ని బట్టి వాళ్ళు వద్దంటారు అని బెస్ట్ ఫ్రమ్ వేస్ట్ అని పెట్టారండి. అందులో ఒక పోటీ చాలా చేశారు వాళ్ళు, కానీ వీటిలో బెస్ట్ ఫర్ వేస్ట్ నాకు సరిపోద్ది, చేయొచ్చా అంటే చేయొచ్చమ్మా అన్నారు. నేను చేస్తుండగా వచ్చి జడ్జెస్ వచ్చి చూసి, అమ్మ ఈమె ఈ వయసులో ఈ పూలు ఎలా తయారు చేస్తున్నారు, ఇవి ఉట్టి అందులో క్యారీ బ్యాగ్స్తో చేయటం అంటే, వేస్ట్ క్యారీ బ్యాగ్స్ బాటిల్స్ కానీ వేస్ట్ కోడిగుడ్లతో కూడా బొమ్మలు తయారు చేసి, అమ్మాయిల బొమ్మలు అవి చేసి పెట్టి అన్నీ తీసుకెళ్ళాను. అవి చూసి మీకు చేతులు కూడా వణుకుతున్నాయి ఈ వయసులో మీరు ఇలా చేయటం అంటే చాలా గ్రేట్ అని వాళ్ళు నాకు ఫస్ట్ ఇవ్వటమే కాకుండా అప్పటికప్పుడు ఆలోచించుకుని సన్మానం చేశారండి అందరూ కలిపి. చాలా పెద్దగా చేశారు చేయటంలో కూడా. వాళ్ళకి నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి.
1: మరి సరోజిని గారు ఇప్పుడు ఇన్ని రకాలుగా అంటే పలువురి దృష్టిని ఆకర్షించే విధంగా చేస్తున్నారు, దీనికి ఏమైనా మార్కెటింగ్ లాంటి ఆలోచన గాని ఐడియా గాని మీకు వచ్చిందా? అలాగే బయట నుంచి ఏమైనా డిమాండ్ ఉందా అది కూడా చెప్పండి.
0: బయట నుంచి అడుగుతున్నారు, మీ ఒక పువ్వు గుత్తి తయారు చేసి నేను పెడతానండి, ఇంట్లో చాలా ఉన్నాయి నాకు, అవి చూసి అండి అవి అమ్మకూడదా అంటారు. నేను ఇది పైస ఖర్చు పెట్టి కొన్నాయి కావు, నా చేతిలో నా సంతోషం కొద్దీ నేను చేస్తున్నానని వచ్చిన వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ వరకు మాత్రం నేను వాళ్ళకి ఇస్తానే ఉన్నాను. ఇస్తున్నాను కానీ నేను మార్కెటింగ్ చేయటం కానీ అసలు పెట్టుకోదలుచుకోవాలి. ఏదైనా సరే ఈ మార్కెటింగ్ చేయటం లేదు. పిల్లలు ఎవరిని అడిగితే నేను అమ్మమ్మ నేర్పుతావా అని అడిగితే వాళ్ళకి 1 అవర్ 2 అవర్స్ సాయంత్రం పూట ఎప్పుడన్నా వాళ్ళకి నేర్పుతున్నాను. వాళ్ళ స్కూళ్ళల్లో పెట్టుకుని ఫస్ట్ తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మా అపార్ట్మెంట్లో. ఎక్కడికి వెళ్ళినా కూడా నా అమ్మమ్మ అమ్మమ్మ అనుకుంటే పిల్లలు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు నన్ను. ఇప్పుడు అట్లా జరుగుతున్న అదృష్టం అది మరి అనుకున్నాను. ఈ వయసుకి 81 వెళ్ళి 82లోకి వచ్చేసాను.
1: అంటే సుమారుగా 80 సంవత్సరాలు దాటాయి. సరోజిని గారు మీరు మామూలుగా వంటలు కూడా చేస్తాను అని అన్నారు, అంటే పుస్తకాలు రాయడం చదవడం ఇవి కూడా మీకు అలవాటు అన్నారు కాబట్టి, కథలు రాయడం లాంటివి కూడా అన్నారు కాబట్టి వంటలు కూడా బాగా చేసేదాన్ని అన్నారు.
0: బాగానండి.
1: మీ రోజుల్లో అంటే మంచి మంచి సాంప్రదాయ వంటలు ఎక్కువ చేసి ఉంటారు.
0: అవునండి.
1: ఏమేమి చేసేవారు అప్పటి పద్ధతులు ఎలా ఉండేవి ఒకసారి చెప్పండి.
0: ఫస్ట్ అండి అరిసెలు అంటే ఇష్టపడతారు. నేను మా చుట్టాలందరిలోకి అరిసెలు చేయటంలో నాదే ఫస్ట్ చెయ్యి. నన్ను దగ్గర కూర్చోబెట్టుకుని కట్లిపొయ్యి మీదే ఉండేవాళ్ళం అండి. ఇప్పుడంటే గ్యాసులు వచ్చినాయి కదా, కట్లిపొయ్యి మీద వండితే నేను పెట్టిన పాకానికి కానీ చేయటం కానీ అందరూ ఇష్టపడేవాళ్ళు, నన్ను దగ్గర పెట్టుకునే చేసుకునేవాళ్ళు. అది కాక మా పిల్లలు పుట్టినరోజు వచ్చిందంటే నేను మైసూర్ పాకం చేస్తే చాలా ఇష్టపడతారు, ఇప్పటికీ కూడా నాతో చేయించుకుంటారు. మా అమ్మాయి పుట్టినరోజు వస్తే నేను బూందీ లడ్డు చేస్తే అందరూ, ఇప్పుడు పాతబడిపోయింది కదా అయినా కూడా చాలా ఇష్టపడి ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ ఇస్తుంటే అందరూ తిన్నారు, చాలా ఇష్టం బాగున్నాయని. ఇంకా సున్నుండలు ఒకటి కూడా స్పెషల్ అండి, నేను సున్నుండలు కూడా బాగా ఇష్టపడేది.
1: ఆ రోజుల్లో పిండి వంటలు ఈ సున్నుండలు బూందీ మిఠాయి
0: లడ్డూలు
1: వీటితో పాటు కజ్జికాయలు కూడా ఉండేవి.
0: కజ్జికాయలు కూడా చేస్తానండి, చాలా ఇష్టపడతారు అందరూ. వాటికన్నా ఎక్కువ నేను మైసూర్ పాకం అని లడ్డు ఒకటి అరిసి ఒకటి సున్నుండు ఒకటి బాగా ఇష్టపడుతుంది, చేయగలను. ఇప్పుడు చేసే ఓపిక లేకపోయినా పక్కన కూర్చుని చేయిస్తున్నాను.
1: సలహా ఇస్తూ వాళ్ళకి కాస్త ముందుకు అలా చేయాలని చెప్తూ ఉంటారు. ఒక ముఖ్యమైన విషయం సరోజిని గారు, ఇప్పుడు కుటుంబ నేపథ్యం అనగానే అప్పట్లో మీ రోజుల్లో ఎలా ఉండేది ఆ వాతావరణం? ఉమ్మడి కుటుంబాలు ఎక్కువ ఉండేవి, ఇప్పుడు రకరకాల న్యూక్లియర్ ఫ్యామిలీస్ అని ఇంకా ఏమేమో ఉన్నాయి. అప్పటి ఆ కుటుంబ నేపథ్యాలు ఎలా ఉండేవి, అది బాగుంటుందా, ఆ విషయం ఒకసారి చెప్పండి.
0: కుటుంబం అంటే మేము అత్తారింట్లో ఉండగానే మా అత్తగారు, మా మామగారు లేరు నా పెళ్ళి అయ్యేటప్పటికి, అత్తగారు మా మరిది గారు, వాళ్ళు

0: ఉండేవాళ్ళం. మా బావగారు తోడుకోవాళ్ళు, మా ముగ్గురం ఫ్యామిలీ ఉండేవాళ్ళం. తలో పని చేసుకునేవాళ్ళం. మా అత్తగారు కూడా చాలా మంచి మనిషి అండి. ఆమె అసలు నోరు లేదు, ఎక్కువ గడరే అనేది కాదు. తోడుకోవడం కూడా మాకు, నాకు కొంచెం అందరూ బాగా ఇది ఇచ్చేవాళ్ళు. కొంచెం ఆళ్ళల్లో నేను చదువుకున్న దాన్నని బాగానే అందరం కలిసిమెలిసి ఉన్నామండి. తర్వాత ఎవరికాళ్ళు వెళ్ళిపోయాక మేము విడిగా వచ్చాం. తర్వాత మా పుట్టింటికి అన్నదమ్ముల దగ్గరగా వచ్చాము. మేము పుట్టింటి దగ్గర కూడా నన్ను చాలా, ఎక్కడికైనా వెళ్ళాలంటే సెలెక్ట్ చేయాలంటే నన్నే తీసుకెళ్లేవాళ్ళు. ఎందుకంటే నేను మొహాటం లేకుండా ఇది బాగుంది ఇది బాగలేదు, పెళ్లి చూపులకి ఎత్తి ఈ అమ్మాయిని అమ్మటే నాకు ఫేస్ రీడింగ్ కూడా కొంత తెలుస్తుంది, అందుకని నాకు నచ్చలేదని చెప్తే ఆపేసేవాళ్ళు అండి. అంత నాకు మనసుకు నచ్చింది మాత్రం ఖచ్చితంగా చెప్పేసేదాన్ని. నేను అందరితో మంచిగా ఉండేదాన్ని, వాళ్ళు నాతో చాలా మంచిగానే ఉండేవాళ్ళు అండి. మనం మంచి మనసుతో ఉన్నప్పుడు అన్నీ మంచిగా జరుగుతుంది అనుకుంటున్నాము. నేను అలాగే ఉన్నా, ఇప్పటికీ అలాగే జరుగుతుంది నాకు. మరి మా పిల్లల్లో కూడా నలుగురు పిల్లల్లో పెద్ద బాబు మంచి ఆర్టిస్ట్ అండి. వాడు చిన్నప్పటి నుంచి మంచి బొమ్మలు వేస్తుంటే నేను ప్రోగ్రాములకి ఎమ్మడి పెట్టుకెళ్ళేదాన్ని, నేనే తీసుకెళ్ళి వేయించుకొచ్చేదాన్ని. వాడే ఫస్ట్ వచ్చేవాడు, తర్వాత రెండో వాడు కూడా సెకండ్ వచ్చేవాడు. వాళ్ళిద్దరు బాగా వేస్తారు. అట్లా ఒక పాప బాగా, ఈ చిన్న పాప బాగా వేస్తుంది అందరిలోకి. పెద్ద బాబును ఆఖర పాప వస్తే ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు. ఆ పెద్దబాబు ఇప్పుడు మంచి ఆర్టిస్ట్ అయ్యి మన ఏపీలో మంచి ఎగ్జిబిషన్లు పెడతానే ఉంటాడండి. ఇప్పుడు వైజాగ్లో పెట్టారు, హైదరాబాద్లో. మొన్న ఆల్ ఇండియా లెవెల్లో కూడా వాళ్ళే హైదరాబాద్లో మొన్న వాడికి ఇది ఇచ్చిస్తారండి. మంచి 450 మంది ఆర్టిస్టుల మధ్యన వాడికి ఫస్ట్ సెకండ్ ఏపీలో వచ్చారు, సన్మానం. చాలా బాగా జరిగింది,
1: చాలా సంతోషం. ఒక్కటి చెప్పండి, ఇప్పటి తరంలో ఉన్నటువంటి మహిళా మణులకు మీరు ఏమైనా సూచనలు కానీ సలహాలు కానీ ఏమైనా చెప్తారా? ఏ రకంగా అయినా కానీ కుటుంబ జీవితాలు ఎలా ఉండాలి, లేదా ఖాళీ సమయాల్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి కానీ జీవన శైలి ఎలా ఉండాలి
0: అంటే, ఎక్కువ ఫోన్లో గడిపేస్తున్నారండి చిన్న వయసు వాళ్ళందరూ. ఎప్పుడు ఫోన్లో తప్ప ఇంకేది ఉండలేదు. వాళ్ళకి నేనేమి చెప్పలేనేమో, నా వయసు వాళ్ళకి మాత్రం ఒక 60 ఏళ్ళు వచ్చింది దగ్గర నుంచి. మనకి వయసు అయిపోయింది, ఇక పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, మా ఆడపిల్లలు వెళ్ళిపోయారు, మా పిల్లలు పెళ్ళిళ్ళు అయ్యాయి, ఇక మనం రెస్ట్ తీసుకోవచ్చు అన్న జాసలో ఆ టీవీ ముందు కూర్చోవటం, అలా ఇరుగు పొరుగులతో మాట్లాడుకుంటా అట్లా కూర్చోవటం అలవాటు చేసుకుని, ఇంట్లోకి కోడలు ఉన్నా ఎంత అమ్మాయి మీద వదలకూడదు కదా, కొంచెం మనం కూడా వేసి ఆ పిల్లకి సహాయంగా ఉంటే వాళ్ళకి సంతోషంగా ఉంటుంది, మన హెల్త్ కూడా బాగుంటుంది. ఊరికే కూర్చోకుండా మనలో ఏదన్నా ఒక టాలెంట్ ఉంటుందండి ప్రతి మనిషిలో, అది బయటకు తీసుకురావడానికి ప్రయత్నించవచ్చు వాళ్ళు. అంటే నేను ఈ పువ్వులు చేస్తున్నానని అందరినీ చేయమంటాం కాదు, కానీ ఏదో ఒకటి ఉంటుంది కదా, ఒక కథారచనో పుస్తక పఠనమో ఇంకేదన్నా ఎవరితోన్నా ఏదన్నా చెప్పక. కొంతమంది యోగా కూడా చెప్తున్నారు మా అపార్ట్మెంట్లో వాళ్ళు ఒక ఆమె. అట్లా ప్రతిదీ ఏదో ఒకటి సంగీతం నేర్పచ్చు. అలా అందరూ ఏదో ఒక దాంట్లో చూసుకుని అట్లా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు నాకు 80 ఏళ్ళు అంటే మరి నేను ఇప్పటికీ కూర్చోను, ఏదో ఒక ఖాళీ టైం అంతా ఏదో ఒకటి చేస్తానే ఉంటా, లేకపోతే పుస్తకాలు చదువుకుంటాను అంతేగాని. మరి ఇప్పుడు మొదలది టీవీలు వచ్చాక అసలు సీరియల్స్ చూస్తా కూర్చున్నారంటే ఎవరు లేవటం లేదు. అదొక్కటే కొంచెం బాగోలేదేమో అనిపిస్తోంది.
1: చాలా చాలా మంచి విషయాలు చెప్పారు సరోజిని గారు, ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు గ్రామదర్శిని కార్యక్రమంలో ప్లాస్టిక్ వ్యర్థాలతో సద్వినియోగం ఈ అంశం గురించి హన్మకొండ సరోజిని గారితో జరిపిన పరిచయ కార్యక్రమం విన్నారు.

0: ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకుటూరు, నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎఎన్ఎంఎల్, ఏఎఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ VSUESF.
1: గ్రామదర్శిని కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఒక జానపద గీతం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు ఇంతవరకు గ్రామదర్శిని కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమం సమాప్తం. సమయం 7 గంటలు. ఇప్పుడు విందాం అలనాటి మధుర గీతం. ఈనాటి అలనాటి మధుర గీతం సంచికలో మనం వినబోతున్న ఆపాత మధుర గీతం డాక్టర్ చక్రవర్తి చిత్ర నుంచి ఎస్ రాజేశ్వరరావు సంగీత సారథ్యంలో పి సుశీల గారు ఆలపించినటువంటి ఒక బ్యూటిఫుల్ సాంగ్.

మీరు ఇంతవరకు ఆలనాటి మధుర గీతం సంచికలో డాక్టర్ చక్రవర్తి చిత్రం నుంచి, ఎస్ రాజేశ్వరరావు సంగీత సారథ్యంలో పి సుశీల గారు ఆలపించిన బ్యూటిఫుల్ సాంగ్ నైతే విన్నారు. మరి ఇంతటితో ఈనాటి అలనాటి మధుర గీతం సంచిక సమాప్తం.

0: ప్లాస్టిక్ వాడకం ఆపేద్దాం, భూమిని కాపాడుకుందాం, సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను నిషేధిద్దాం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నీటి వ్యవహారంపై విద్యార్థుల నిరసనల సందర్భంగా జరిగినట్టు చెబుతున్న పోలీసుల చర్యతో సహా పలు అంశాలపై విపక్షాల గందరగోళంతో లోక్సభ రేపటికి వాయిదా పడింది. ప్రభుత్వ రంగ పెట్టుబడులు ప్రైవేటు పెట్టుబడులకు ఉత్ప్రేరకంగా పనిచేయాలి తప్ప వాటికి ప్రత్యామ్నాయంగా మారకూడదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రీల్స్, సోషల్ మీడియా యుగంలో యువత ప్రముఖుల ఆత్మకథలు చదివి ప్రేరణ పొందాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. నైజీరియాలోని లాగోస్లో జరుగుతున్న కామన్వెల్త్ ఛాంపియన్షిప్ 3వ రోజున భారత ఫెన్సింగ్ జట్టు అద్భుత ప్రదర్శన చేసి 3 స్వర్ణాలు, 1 రజతం, 1 కాంస్య పతకాన్ని సాధించింది. నీటి వ్యవహారంపై విద్యార్థుల నిరసనల సందర్భంగా జరిగినట్టు చెబుతున్న పోలీసు చర్యతో సహా పలు అంశాలపై విపక్షాల గందరగోళంతో లోక్సభ రేపటికి వాయిదా పడింది. మధ్యాహ్నం 3 గంటలకు లోక్సభ ప్రారంభం కాగానే విపక్షాల నిరసనల మధ్యే ప్రిసైడింగ్ ఆఫీసర్ జగదాంబికాపాల్ మైన్స్ అండ్ మినరల్స్ సవరణ బిల్లు 2026ను పరిశీలన ఆమోదం కోసం చేపట్టారు. ఎటువంటి చర్చ లేకుండానే ఈ బిల్లు ఆమోదం పొందింది. ఆ తర్వాత సభ సజావుగా సాగేందుకు సహకరించాలని విపక్ష సభ్యులకు స్పీకర్ విజ్ఞప్తి చేశారు. నీట్ పరీక్షపై విద్యార్థుల నిరసనలపై చర్చ జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారని, దీనిపై సభ చర్చను చేపట్టవచ్చని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు.
1: పార్లమెంట్ డెమోక్రసీ మే ఒపోజిషన్ పార్టీ డిస్కషన్ కే డిమాండ్ కర్తే హై ఔర్ సర్కార్ జవాబ్ దేతే హై. యహాన్ తో సర్కార్ ఖుద్ హీ కహ రహే హై కి హమ్ డిస్కషన్ కరేంగే, జవాబ్ దేంగే, ఔర్ ఒపోజిషన్ జవాబ్ సుననే చాతే హై ఔర్ భాగ్ రహే హై.
0: అంతకు ముందు ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభమైనప్పుడు స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టేందుకు ప్రయత్నించారు. కానీ విపక్ష సభ్యులు విద్యార్థుల నిరసన

0: ప్రకటనలపై పోలీసుల చర్య, అయోధ్య రామ్ మందిర్ విరాళాల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణల అంశాన్ని లేవనెత్తారు. దేశం నేడు అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకుంటోందని బిర్లా అన్నారు.
1: आज अंतर्राष्ट्रीय युवा दिवस है और विशेष स्तर पर भारत के युवाओं ने शिक्षा, विज्ञान, अंतरिक्ष, विज्ञान, टेक्नोलॉजी, उद्यमिता कई क्षेत्रों के अंदर विशेष पहचान बनाई है. आज उनका सामर्थ्य के कारण दुनिया में भारत का नाम हो रहा है.
0: ప్రభుత్వ రంగ పెట్టుబడులు ప్రైవేట్ పెట్టుబడులకు ఉత్ప్రేరకంగా పనిచేయాలి తప్ప వాటికి ప్రత్యామ్నాయంగా మారకూడదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. బ్రిక్స్ సభ్య దేశాల్లో ప్రైవేటు మూలధనాన్ని సమీకరించడంలో న్యూ డెవలప్మెంట్ బ్యాంకు పాత్రపై జైపూర్లో జరిగిన సదస్సులో సీతారామన్ మాట్లాడుతూ, బ్రిక్స్ ఆర్థిక వ్యవస్థలు ప్రపంచ వృద్ధికి ప్రధాన యంత్రాల్లో ఒకటిగా ఉన్నాయని, అయితే ప్రైవేటు మూలధనాన్ని ఆకర్షించడంలో కూడా సవాళ్లను ఎదుర్కొంటున్నాయని అన్నారు. మూలధనం అందుబాటులో ఉండేలా చూడడంతో పాటు పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పెంపొందించడం, స్థిరత్వాన్ని కాపాడుకోవడం, అంచనా వేయదగిన సుదీర్ఘకాల విధాన చట్రాన్ని అందించడం అంతే ముఖ్యమని ఆమె అన్నారు. పార్లమెంటులో చర్చలపై విపక్షాలు తమ వైఖరిని పదే పదే మార్చుకుంటున్నాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆరోపించారు. పార్లమెంటు ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడుతూ ఆయన, విపక్షాలు మొదట చర్చను డిమాండ్ చేశాయని, అయితే ప్రభుత్వం దానికి అంగీకరించిన తర్వాత తమ వైఖరిని మార్చుకున్నాయని ఆరోపించారు. వర్షాకాలం పార్లమెంటు సమావేశాల ప్రారంభం నుంచి ప్రభుత్వం విపక్షాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని తెలిపారు. ప్రభుత్వం చట్టంలో మార్పులు చేసిందని, చర్చల్లో పాల్గొనాలని విపక్షాలకు పదే పదే విజ్ఞప్తి చేసిందని ఆయన అన్నారు. సభా కార్యకలాపాలను అడ్డుకోవడానికి లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ బాధ్యుడని ఆయన ఆరోపించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆత్మకథ పుస్తకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో ఆవిష్కరించారు. రీల్స్, సోషల్ మీడియా యుగంలో యువత ప్రముఖుల ఆత్మకథలు చదివి ప్రేరణ పొందాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ఈ పుస్తకం కోవింద్ బాల్యం నుండి భారత 14వ రాష్ట్రపతిగా ఆయన సాగించిన ప్రయాణం, అనుభవాలు, సవాళ్లను వివరిస్తుంది. గాంధీజీ, అంబేద్కర్, జ్యోతిబా పూలే వంటి మహనీయులు కన్న నవభారత కలలను నిజం చేయడంలో రామ్నాథ్ కోవింద్ వంటి నేతలు కీలక పాత్ర పోషించారని మోదీ ప్రశంసించారు.
2: हमें भविष्य में कोविंद जी जैसे अनेकों युवा चाहिए जो परेशानियों से परास्त न हो, जो मुश्किलों से मायूस न हो, बल्कि अपनी मेहनत से हर मंजिल को आसान बनाने का हौसला रखे. इसी बदलाव से सशक्त भारत के निर्माण का संकल्प पूरा होगा. यही से आत्मनिर्भर और विकसित भारत का रास्ता बनेगा.
0: ఈ సందర్భంగా రామ్నాథ్ కోవింద్ మాట్లాడుతూ, రాజకీయం అనేది కేవలం అధికారాన్ని సాధించే మార్గం మాత్రమే కాదని, అది దేశానికి సేవ చేసే ఒక సాధనమని అన్నారు. ఈశాన్య రైల్వేలోని ఇజ్జత్ నగర్ డివిజన్కు చెందిన 660 కిలోమీటర్ల మేర 295 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కవచ్ వెర్షన్ 4.0 ఏర్పాటుకు భారత రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఈ వెర్షన్ కింద గుర్తించిన రైల్వే సెక్షన్లలో భద్రతా మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేస్తుంది. రైళ్లు గరిష్ట అనుమతించదగిన వేగంతో సురక్షితంగా ప్రయాణించేలా చేస్తుంది. కార్యాచరణ విశ్వసనీయతను మెరుగుపరుస్తుంది. దట్టమైన పొగమంచు వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా సురక్షితమైన రైలు కార్యకలాపాలకు మద్దతిస్తుంది. నైజీరియాలోని లాగోస్లో జరుగుతున్న కామన్వెల్త్ ఛాంపియన్షిప్ 3వ రోజున భారత ఫెన్సింగ్ జట్టు అద్భుత ప్రదర్శన చేసి 3 స్వర్ణాలు, 1 రజతం, 1 కాంస్య పతకాన్ని సాధించింది. దీంతో భారత్ మొత్తం పతకాల సంఖ్య 29కి చేరింది. వీటిలో 8 స్వర్ణాలు, 7 రజతాలు, 14 కాంస్యాలు ఉన్నాయి. మహిళల ఫాయిల్ విభాగంలో కనగలక్ష్మి స్వర్ణం, జోయిస్ అషిత రజతం సాధించి అగ్రస్థానాల్లో నిలిచారు. పురుషుల ఈపీ విభాగంలో రాజేంద్రన్, శాంతిమోల్ షర్జిన్ దేశానికి 2వ స్వర్ణ పతకాన్ని అందించారు. పురుషుల సాబ్రే విభాగంలో

సింగ్ కరణ్ సింగ్ మూడవ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకోగా, ఇదే విభాగంలో కుమరేశన్ పద్మగిషో కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. జూలై 18 నుంచి 20 వరకు ఎగువ అసోంలోని జిల్లాల్లో

0: నాయని పేర్కొంది. లోక్సభలో ఒక లిఖితపూర్వక సమాధానంలో భూ విజ్ఞాన శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, అస్సాం రాష్ట్రం కోసం వాతావరణ శాఖ జారీ చేసిన అంచనాలు 7 రోజుల ముందస్తు సమయంతో భారీ అతి భారీ వర్షపాత సంఘటనలను ఖచ్చితంగా నమోదు చేశాయని, తర్వాత 7 రోజులకు చెల్లుబాటయ్యే రోజువారీ హెచ్చరికలు కూడా జారీ చేశాయని చెప్పారు. రాజస్థాన్, గ్యాంగ్టెక్, పశ్చిమ బెంగాల్, మధ్య మహారాష్ట, ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రేపటి వరకు అండమాన్, నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. రేపు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, మధ్యప్రదేశ్, తెలంగాణల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నీటి వ్యవహారంపై విద్యార్థుల నిరసనల సందర్భంగా జరిగినట్టు చెబుతున్న పోలీసు చర్యలతో సహా పలు అంశాలపై విపక్షాల గందరగోళంతో లోక్సభ రేపటికి వాయిదా పడింది. ప్రభుత్వ రంగ పెట్టుబడులు ప్రైవేటు పెట్టుబడులకు ఉత్ప్రేరకంగా పనిచేయాలి తప్ప వాటికి ప్రత్యామ్నాయంగా మారకూడదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రీల్స్, సోషల్ మీడియా యుగంలో యువత ప్రముఖుల ఆత్మకథలు చదివి ప్రేరణ పొందాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. నైజీరియాలోని లాగోస్లో జరుగుతున్న కామన్వెల్త్ ఛాంపియన్షిప్ 3వ రోజున భారత ఫెన్సింగ్ జట్టు అద్భుత ప్రదర్శన చేసి 3 స్వర్ణాలు, 1 రజతం, 1 కాంస్య పతకం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు విందాం పాడి పంటలు కార్యక్రమం.

0: మీ ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకుటూరు నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎఎన్ఎంఎల్, ఏఎఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ BSUESF.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం పాడి పంటలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం. పర్ల్ స్పాట్ చేపల పెంపకం మరియు యాజమాన్యం, ఈ అంశం గురించి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ హరి సాది గారితో జరిపినటువంటి పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీమతి ఉమాదేవి.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం పాడి పంటలు కార్యక్రమంలో ఈరోజు మన మత్స్య పెంపక కార్యక్రమంలో ఒక ప్రత్యేకమైన చేప గురించి తెలుసుకోబోతున్నాం. కేరళలో కరిమీన్ అని పిలువబడే, తమిళనాడులో గ్రీన్ క్రోమైడ్ అని పిలువబడే పెర్ల్ స్పాట్, ఈ పెర్ల్ స్పాట్ చేప గురించి మనకు తెలియజేయడానికి నెల్లూరు సింహపురి ఎఫ్ఎం స్టూడియోస్ లో ఉన్నారు కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య విభాగ శాస్త్రవేత్త శ్రీ హరి సాధు.

0: వారు వారిని అడిగి పెర్ల్ స్పాట్ చేపల పెంపకం తీసుకోవాల్సిన జాగ్రత్తలు యాజమాన్యం గురించి తెలుసుకుందాం. వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్.
1: మోస్ట్ వెల్కమ్ మేడం.
0: హరి సాధు గారు, ఈ పెర్ల్ స్పాట్ చేప గురించి ప్రాథమికంగా వివరిస్తారా? అసలు ఈ పెర్ల్ స్పాట్ చేప అంటే ఏమిటి తెలియజేస్తారా?
1: ముఖ్యంగా ఈ పెర్ల్ స్పాట్ చేప అనేది మనం మార్కెట్ లో ప్రధానంగా చూసేటటువంటి ఈ జిలేబీ చేపలు లేదా పైలట్ చేపలు. అంటే సహజ సిద్ధంగా మీరు ఎక్కడ ఏ చిన్న నీటి గుంటలో చూసినా ఇవి ఒక వీడ్ ఫిష్ లాంటిది. మనకు వరి పొలంలో ఎలాగైతే కలుపు వస్తుందో ఎక్కడ ఏ నీటి వనరు మీరు చూసినట్లయితే కూడా ఈ జిలేబీ చేపలు లేదా మన పైలట్ ఫిష్ అనేది ఒక వీడ్ ఫిష్ అన్నమాట. అయినప్పటికీ సేమ్ అదే జాతికి అదే ఫ్యామిలీకి చెందినటువంటి చేప మేడం ఇది. దీని యొక్క శాస్త్రీయ నామము ఎట్రోప్లస్ రొటెన్సిస్ అంటారు. అయితే ఇది కూడా ఒక భారతదేశంలో సాగు చేయదగ్గ అతిపెద్ద సిక్లిడ్ ఫ్యామిలీ చేప అండి ఇది. అయితే దీన్ని మనం ఎలా గుర్తించవచ్చు అంటే శరీరంపై ముత్యం లాంటి మచ్చలు ఉంటాయన్నమాట. అయితే మనం మామూలుగా జిలేబీ చేపలకి ఈ మొప్పపై మీకు మచ్చ కనపడదు. అంతేకూడ కాకుండా ఈ చేపక యొక్క ప్రత్యేకత ఏంటంటే దీన్ని కేరళ రాష్ట్ర చేపగా కూడా గుర్తించారు. దీన్ని కేరళ తీర ప్రాంతంలో భారీగా సాగు చేస్తారు. అంతేకూడ కాకుండా కేరళలో బ్యాక్ వాటర్స్ అని ఉంటాయి. ఆ బ్యాక్ వాటర్స్ లో కూడా ప్రధానంగా ఈ చేపలు దొరుకుతుంటాయి. దీన్ని కరిమీన్ అనే పేరుతో పిలుస్తుంటారు. అలానే మనం తమిళనాడు తీసుకున్నట్లయితే దీన్ని గ్రీన్ క్రోమైడ్ అని కూడా పిలుస్తుంటారు. అయితే ప్రధానంగా వెమ్మనాడ్ లేక్ అనే దాంట్లో ఈ కేజ్ కల్చర్ లో కూడా ఈ చేపల్ని ఎక్స్పెరిమెంటల్ గా సాగు చేస్తున్నారు మేడం.
0: ఈ పెర్ల్ స్పాట్ చేప మంచి నీటిలో పెరుగుతుందా, ఉప్పు నీటిలో పెరుగుతుందంటారా?
1: ఈ చేప ఏంటంటే యూరి హ్యాలైన్ చేప అనమాట. అంటే యూరి మీన్స్ వైడ్, హ్యాలైన్ మీన్స్ సెలినిటీ. అంటే వైడ్ రేంజ్ ఆఫ్ సెలినిటీ టాలరెన్స్ ఉంటుంది అనమాట. అంటే సున్నా మొదలు సముద్రపు నీరు అంటే 30 కంటే ఎక్కువ పీపీటీ వరకు కూడా ఇది మనం సాగు చేయొచ్చు. అయితే మనకు సాగులో ఓ మోసరి అంటే మోడరేట్ గా దాదాపు ఒక 20 సెలినిటీను కానీ 15 సెలినిటీ కానీ ఇక్కడ ఇలాంటి సెలినిటీలో బాగా కల్చర్ వస్తుంది. మంచి నీటిలో కూడా సాగు చేయొచ్చు, ఉప్పు నీటిలో కూడా సాగు చేయొచ్చు. అయినప్పటికీ మనకు ఈ మంచి నీటిలో మాత్రం ఈ పెరుగుదల కాస్త తక్కువ ఉంటుంది.
0: మనం ఇప్పటికే చాలా రకాల చేప జాతులను పెంచుతున్నాం కదా, మరి కొత్తగా ఈ పెర్ల్ స్పాట్ ను ఎందుకు గుర్తించాలంటారు?
1: మంచి ప్రత్యామ్నాయమైనటువంటి చేప అవుద్ది. ఎందుకంటే దీని రేటు దాదాపు కిలో 270 వరకు కూడా ఉంది. కాబట్టి మనం దీన్ని ఈ సాగు చేపట్టిన దానివల్ల మనకు అధిక ఆదాయం పొందేదానికి మనకు మంచి అవకాశాలు ఉన్నాయి మేడం.
0: ఈ పెర్ల్ స్పాట్ చేప పెంపకానికి ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉన్నాయంటారా?
1: ఖచ్చితంగా మన కార్పు చేపలతో పోల్చినప్పుడు ప్రత్యేకమైన కారణాలు అయితే ఉన్నాయి మేడం. మొదటి విషయం మనం చెప్పాలంటే మనం ముందుగా మాట్లాడుకున్నాం ఈ ఉప్పుదనం విషయంలో మంచినీటి మొదలు బ్రాకిష్ వాటర్ అలానే సముద్రపు నీటి వరకు కూడా ఇది మనం పెంచగలుగుతున్నాం. అది మొదటి పాయింట్. రెండవది ఏంటంటే ఇది ఆమ్నివరస్ అంటే సర్వభక్షకి. సర్వభక్షకి అంటే ఇటు నాచు పెరిఫైటాన్, పెరిఫైటాన్ అంటే ఈ అంచుల వెంబడి ఉండేటటువంటి ఆ పేరుని తింటది అనమాట. ఆ పేరుని తినడం అలానే సేంద్రియ పదార్థాలు పాండ్లో ఉండే డెట్టస్ తింటది. అలానే ఈ యొక్క ఫేకల్ మ్యాటర్ అంటే విసర్జితం మట్టితో కలిసిన తర్వాత ఏర్పడేటటువంటి డెటిటస్ను కూడా ఆహారంగా తీసుకోగలుగుతుంది. కాబట్టి ఇది మనకు రెండవ ముఖ్యమైన కారణం అవుద్ది. మూడవది మనం చెప్పినట్లయితే మనం ముందుగా చెప్పినట్లు మార్కెట్లో అత్యధికమైనటువంటి ధర ఉంది మేడం. దీన్ని కేరళలో చాలా ఎక్కువ రేటు పలుకుతుంది. దీనికి దాదాపు 200 గ్రాములు సైజ్ చేసేటటువంటి కరిమీను ఈరోజు మనం చూసినట్లయితే కిలో 270 ఉంది. అదే మనం కార్పు చేపలు తీసుకున్నట్లయితే 2 కిలోల సైజు ఉండేది కూడా 170-160 ఉంది. అంత ప్రాముఖ్యత ఉంది మేడం దీనికి. తర్వాత నాలుగో ముఖ్యమైన విషయం చెప్పాలంటే ఈ కార్పు చేపలతో పోల్చినప్పుడు ఖచ్చితంగా దృఢమైన చేప. అంతేకాదు కాకుండా ఆక్సిజన్ అనేది తక్కువ ఉన్నా కానీ అంటే మిగతా చిక్లెడ్ జిలేబీ చేపలలాగా వీడ్ ఫిష్ లో ఏంటంటే ప్రతికూల పరిస్థితులు కూడా తట్టుకునే శక్తి ఉంటుంది కాబట్టి వీడ్ ఫిష్ గా మారుతుంది అనమాట. అది ఇది కూడా ఏంటంటే ఆ జాతికి చెందిందే కాబట్టి ఆక్సిజన్ తక్కువగా ఉండేటటువంటి పరిస్థితుల్లో కూడా ఇది నిలదొక్కుని బతకగలుగుతుంది. తర్వాత చివరిది అంటే ఐదో పాయింట్ ఏంటంటే మనకు ఈరోజు చూసినట్లయితే ప్రభుత్వం నుండి మనకు బలమైనటువంటి సపోర్ట్ కూడా ఇప్పుడు వస్తుంది. ప్రధానమంత్రి మత్స్య సమృద్ధి యోజన పథకం కింద మనకు చాలా అనుకూలత దీని ఉన్నాయి కాబట్టి PMMSY అంటాం మనం. ఇది చాలా భారీ ప్రాజెక్టు. దీంట్లో ఈ యొక్క ఆక్వా సాగుకి సెంట్రల్ గవర్నమెంట్ వారు ఉన్నతమైనటువంటి సేవలు చేస్తున్నారు కాబట్టి ఈ పథకం కింద కూడా మనకు చాలా

0: అనుకూలతలు ఉన్నాయి మేడం. ఈ ఐదు కారణాల కారణంగా మనం ఖచ్చితంగా మనం పెరల్ స్పాట్ సాగని కార్పు చేపలకు ప్రత్యయంగా పైలట్ ప్రాజెక్టుగా ఖచ్చితంగా తీసుకోవచ్చు.
1: గాలి పీల్చుకుంటుంది అన్నారు కదా, అంటే ఏమిటి, దాని గురించి వివరిస్తారా?
0: ఇప్పుడు మనం కార్పు చేపలు గురించి మాట్లాడాలి అంటే నీటిలో కరిగి ఉండేటటువంటి ఆక్సిజన్, అంటే దాన్ని డిజాల్వ్డ్ ఆక్సిజన్ అంటాం. ఈ డిజాల్వ్డ్ ఆక్సిజన్ తగ్గినప్పుడు అవి నీటి ఉపరితలానికి వచ్చేసి నీరు గాలి ఇంటర్ఫేస్ అంటాం, అక్కడికి వచ్చి ఊపిరి పీల్చుకుంటాయి అన్నమాట డిఓ లెవెల్స్ తగ్గినప్పుడు. అయితే కరిమీన్ చేపలు కూడా దానికంటే ఎక్కువగా నీరు గాలి ఇంటర్ఫేస్ లో గాలిలో నుంచి ఆక్సిజన్ పీల్చుకునేటటువంటి అనుకూలత ఈ చేపలకు ఉంది.
1: మిగతా చేపలతో పోలిస్తే ఈ పెరల్ స్పాట్ చేప పెరుగుదల వేగం ఎలా ఉంటుందంటారు?
0: మనం ఈ పెరల్ స్పాట్ పెరుగుదల అనేది ఖచ్చితంగా మిగతా చేపలతో పోలిస్తే తక్కువ ఉంటుంది మేడం. అయినప్పటికీ దీంట్లో అనుకూలత ఏంటంటే చిన్నతమైనటువంటి మార్కెట్ రేట్, హైయెస్ట్ మార్కెట్ ప్రైస్ ఉంది మేడం. ఇక్కడ మనం చూసినట్లయితే వైల్డ్ కండిషన్స్ అంటే సహజ వనరుల్లో మీకు దాదాపు 25 నుంచి 30 సెంటీమీటర్ల సైజ్ వరకు కూడా ఇది పెరుగుదల ఉంటుంది మేడం. దాదాపు 9 నుంచి 12 నెలల కాలంలో 80 నుంచి 150 గ్రాముల సైజు వరకు తేవచ్చు. ఇది మార్కెట్ లో దీనికి మంచి డిమాండ్ ఉంది.
1: ఈ చేప పునరుత్పత్తి విషయంలో ఏవైనా ప్రత్యేకతలు ఉన్నాయా? గుడ్డు సేకరణకు ఏదైనా సాంప్రదాయ పద్ధతి అనేది ఉంటుందా?
0: ఈ చేప జాతికి ఒక మంచి ఆసక్తికరమైన లక్షణం ఉంది మేడం. మన జిలేబి చేపలు అంటే తిలాపాయ చేపల్లాగానే పేరెంటల్ కేర్ ఎక్కువ, అంటే ఇవి జంటలుగా ఏర్పడతాయి. నీటి అడుగును ఉండేటటువంటి రాళ్లు కానివ్వండి, దొంగలు కానివ్వండి, పెంకులు కానివ్వండి, వాటి మీద గుడ్లు పెడతాయి. తర్వాత ఏం చేస్తాయంటే మనం ముందుగా మాట్లాడుకున్న విధంగా పేరెంటల్ కేర్ అనుకున్నాం, తల్లిదండ్రులు ఇద్దరు కూడా గుడ్లను రక్షిస్తూ వాటి రెక్కలతో జాగ్రత్తగా వాటిని కదిలిస్తూ వాటికి సరైన ఆక్సిజన్ అందేలా చేస్తాయి. దీన్నే మనం పేరెంటల్ కేర్ అంటాం. ఇది చాలా సులభమైన పద్ధతే. మనం ముందు అనుకున్న విధంగా ఈ అడుగు బాగాన అంటే కొమ్మలు కానీ రెమ్మలు కానీ పెంకులు కానీ ఏదన్నా ఒక వారం రోజుల ముందు మనం ఉంచినట్లయితే వాటిపై ఖచ్చితంగా నీరు ఉంది కాబట్టి నాచు పెరుగుతుంది. నాచు పెరిగినప్పుడు వాటిని తినడానికి ఇది నాచు అయితేనేమి, పెరిగిఫాటి అయినా తినేమి, డెటిటస్ తింటుంది అని అనుకున్నాం కాబట్టి ఈ చేపలు అవి తినడానికి వస్తాయి. ఈ పిల్లలు తినడానికి వచ్చినప్పుడు గుమి కొడతాయి కాబట్టి అక్కడ మనం వాళ్ళతో పట్టుకోవచ్చు మేడం.
1: పెరల్ స్పాట్ చేపలను ఎలా సాగు చేయాలంటారు, కొంచెం క్లుప్తంగా వివరిస్తారా?
0: మనకు పెరల్ స్పాట్ సాగు చేయడానికి 3 ప్రధాన పద్ధతులు ఉన్నాయి మేడం. మొదటిది మనం కార్పు చేపలు లాగానే మోజరుగానే చెరువుల్లో సాగు చేయడం. రెండోది కేజ్ క్యాచర్. కేజీలు అంటే ఒక బోన్లు అనమాట, అవి దీర్ఘ చతురస్రాకారం ఉండొచ్చు, చతురస్రాకారం ఉండొచ్చు. అవి మనం వుడ్తో కానివ్వండి, అదే బ్యాంబూ వుడ్తో కానివ్వండి, మెటల్తో కానివ్వండి, స్టీల్తో అంటే గ్యాలనైజ్డ్ ఐరన్తో అంటే రస్ట్ పట్టకుండా వాటితో బోన్లు తయారు చేసుకుని సాగు చేయొచ్చు. మూడోది చిన్న తొట్టెల్లో ఇంట్లోనే బ్యాక్ యార్డ్ మన మిద్దె పైన కానివ్వండి, మన ఇంటి ఏరియాలో కూడా తొట్టెల్లో కూడా సాగు చేసుకోవచ్చు. ఈ చెరువు సాగు అనేది అత్యంత సాంప్రదాయంగా విస్తృతంగా వాడే పద్ధతి మేడం. ఇది సాధారణంగా మన కార్పు చేపల్లాగానే చెరువుని ఎండబెట్టడం అయితేనేమి, సున్నం వేయడం అయితేనేమి, ఎరువు వేసి ప్లాంక్టన్ డెవలప్ చేసుకోవడం అయితేనేమి, అవి ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే మనం ఎంత సహజ సిద్ధంగా ప్లాంక్టాన్ని ఉత్పత్తి చేయగలిగితే సహజ సిద్ధమైన మేత మన చేపలకి దక్కుద్ది కాబట్టి మనకు పంట ఖర్చు తగ్గద్ది, మేత ఖర్చు తగ్గద్ది కాబట్టి ఇలా చేయాలి. తర్వాత దీన్ని మనకు ఇంకో విధంగా చెప్పాలి అంటే రైతులకు కొంత సందేహాలు ఉండొచ్చు. ఒకవేళ ఆల్రెడీగా ప్రస్తుతం కార్పు చేపలు సాగు చేసే రైతులు దీన్ని మనం కార్పు చేపలతో కలిపి పెంచుకోవచ్చా అనేటటువంటి ప్రశ్నలు కూడా వేస్తున్నారు. ఖచ్చితంగా దీన్ని మనం కాంపోజిట్ ఫిష్ కల్చర్ లాగానే దీన్ని కూడా మనం చేసుకోవచ్చు. అలా చేసుకోవడం వల్ల మనకు చాలా మంచిది కూడా. అంటే కొంత రైతులకి ఒక కొత్త జాతి చేపను తీసుకొచ్చి చేయాలి అని అంటే కొంత భయం ఉండొచ్చు, ఆందోళన ఉండొచ్చు, అది ఏమవుద్ది అనే భయం కూడా ఉండొచ్చు. కాబట్టి మనం ఆల్రెడీ కార్పు చేపలు మన సాగు జరుగుతూ ఉంది. కార్పు చేపలతో పాటు వీటిని కూడా మనం సాగు చేసినప్పుడు 2 రకాల ఆదాయాలు మనకు వస్తాయి. అంటే ఈ 2 విధాలుగా మనం మొదటిది ఈ పాండ్ కల్చర్ చెరువుల ద్వారా సాగు చేసే దాంట్లో ఒకటి ఒకే రకమైనటువంటి పెరల్ స్పాట్ చేపలను సాగు చేయడం అనేది ఒక పద్ధతి, లేదా కార్పు చేపలతో పాటు కలిపి సాగు చేసుకున్న మరో పద్ధతి. ఈ 2 కూడా మనకు చెరువుల ద్వారా చేసే పద్ధతుల్లోకి వస్తుంది. అంటే మొదటి పద్ధతికి వస్తుంది. తర్వాత 2 పద్ధతి కిందకు వస్తే మనకు కేజ్ కల్చర్ మేడం. కేజ్ అంటే బోన్ల ద్వారా చేయడం. ఇది ప్రధానంగా సరస్సుల్లో అంటే సహజ సిద్ధంగా ఉండేటటువంటి నీటి వనరుల్లో సాగు చేస్తారు. ఆ బోన్లు ఏంటంటే నీటిలో తేలియాడుతూ ఉంటాయి. ఇది మేజర్గా ఏంటంటే ఈ రీసెర్చ్ పర్పసే ఇది ఎక్కువ చేస్తారు. దీంట్లో మనం పాండ్ కల్చర్ అంటే చెరువుల్లో చేసే పెరుగుదల రేట్కి దీనికి చాలా ఎక్కువ తేడా వస్తుంది. చెరువుల్లో మనం సాగు చేస్తే పాండ్లో సాగు చేస్తే 9 నుంచి 12 నెలలు అయ్యేటటువంటి టైము. ఇలా మన లేక్స్ సరస్సులు కానీ ఇలాంటి వాటిలో మనం చేసినట్లయితే ఈ పంట కాలం దాదాపు

0: మూడు నెలల నుంచి 4 నెలలు తగ్గుద్ది అంటే 6 నుంచి 7 నెలల్లో మనం చివరగా మనకు కొందరు రైతులు ఉంటారు. వారు ఏంటంటే వాళ్ళకి ఇటు సొంతంగా చెరువులు ఉండవు, అలానే సహజసిద్ధంగా ఉండేటటువంటి నీటి వనరులు అంటే సరస్సులు కానివ్వండి, రిజర్వాయర్స్ కానివ్వండి, లేదంటే నదులు కానివ్వండి, అందుబాటులో లేని ప్రదేశాల్లో వాళ్ళకు ఉండేటటువంటి ఏరియాల్లో భూమి లేని రైతులు చేసుకోవడానికి కూడా ఒక అవకాశం ఉంది. దీన్ని ఎలా చేయొచ్చు అంటే మేడం, మనకు ఈ మురల్ కల్చర్ అంటే కొరమేను మనం చిన్న చిన్న సిమెంట్ తొట్టులు చేసుకుంటుంటాం, అలానే దీన్ని కూడా సిమెంట్ తొట్టుల్లో కానివ్వండి, హై డెన్సిటీ పాలిఎథిలిన్ షీట్ తో కప్పినటువంటి చిన్న చిన్న గుంతల్లో కానివ్వండి వీటిని సాగు చేయొచ్చు. దీన్ని సన్న చిన్నకారు రైతులు కూడా చేసుకోవడానికి ఇది ఒక మంచి అనుకూలత ఉంది మేడం.
1: పెర్లు స్పాటు చేప పిల్లలు దొరికే సులభమైన మార్గాల గురించి తెలియజేస్తారా?
0: రైతులు ఒక పైలట్ ప్రాజెక్ట్ గా దీన్ని చేస్తున్నారు కాబట్టి హ్యాచరీస్ బాగా ఎస్టాబ్లిష్ కావాలా. అలానే మనకు ఈ కార్ప్ చేపలు కానివ్వండి, తిలాపా చేపలు కానీ వాటికైతే మనం చూసినట్టయితే పెద్ద పెద్ద హ్యాచరీస్ ఉంటాయి, మనకు సీడ్ ఎంత కావచ్చునో తెచ్చుకోవచ్చు. కానీ వీటిల్లో మాత్రం ఇనిషియల్ స్టేజ్ లో ఉంది, ప్రారంభ దశలో ఉన్నాం కాబట్టి వీటికి ఇంకా హ్యాచరీస్ ద్వారా మనకి ఎంత కావాలంటే అంత సీడ్ దొరికే పరిస్థితి లేదు. అయినప్పటికీ మనకు సహజ వనరుల్లో మనం దీన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని ప్రతి రైతు కూడా ఒక 10 ఎకరాలు ఉందంటే 10 ఎకరాలు పెల్స్పాట్ చేయమని చెప్పం, 1 ఎకరానో 6 ఎకరాలు చేసి దాంట్లో అనుకోని చూసుకుని ముందుకు పోవచ్చు. అలా చేసుకోవడానికి వైల్డ్ సీడ్ నుంచి మనం సేకరించి హ్యాపీగా మనం సాగు చేయొచ్చు. అయితే ఈ వైల్డ్ సీడ్ ఏ టైంలో దొరుకుతుంది అంటే జనరల్ గా మే నుంచి జూలై కానీ, జూలై అలానే నవంబర్ నుంచి ఫిబ్రవరి నెలలో సీడ్ బాగా ఎక్కువగా లభ్యంగా ఉంటుంది కాబట్టి ఆ వైల్డ్ స్పీడ్ మనం సీడ్ ని మనం తెచ్చుకొని సాగు చేసుకోవచ్చు మేడం.
1: ఈ సమస్యను పరిష్కరించడానికి ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయంటారా?
0: ఖచ్చితంగా జరుగుతున్నాయి మేడం. మనకు ప్రభుత్వం వారు పిఎంఎంఎస్వై పథకం కింద బ్రూట్ బ్యాంక్ ప్రాజెక్టులు స్టార్ట్ చేశారు మేడం. ఇక్కడ ఏం చేస్తున్నారంటే నేషనల్ బ్యూరో ఆఫ్ ఫిష్ జెనెటిక్స్ NBFRGI నుంచి వాళ్ళు ఈ విధంగా జన్యు వైవిధ్యం అంటే జన్యుపరంగా అనుకూలం ఉండేటటువంటి మంచి బ్రూడ్ లైన్స్ ని వాళ్ళు సేకరించి వాటిని డెవలప్ చేసి హ్యాచరీస్ ద్వారా పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు.
1: ఈ చేపలకు ఇయ్యబోయే దాణా విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే వీటి పెరుగుదలను ఎలా గమనించాలంటారు?
0: ఈ దాణా విషయంలో దీనికి పెద్ద ప్రత్యేకత అయితే ఏం లేదు మేడం. ఎందుకంటే మనం వెన్నామీజ్ రొయ్యలు అనుకోండి, మీకు దానికి చాలా హై ప్రోటీన్ మేతలు వేయాలి, ప్రోటీన్ శాతం దాదాపు 35% కూడా ఉండాలి, కాస్ట్లీ మేతలతో పని ఉంటుంది. ఇక్కడ ఇదేంటంటే ఆమ్నివరస్ సర్వభక్షకి సకలం తింటది కాబట్టి మీకు దీంట్లో ఎలాంటి ఇబ్బందులు అయితే లేవు. ఇక్కడ మనకు చూసినట్లయితే మనం ఏది ఇస్తే అది కూడా తీసుకోగలుగుతుంది ఆమ్నివరస్ సర్వభక్షకి కాబట్టి. కార్పు చేపలకి ఈరోజు మనం పెల్లెట్ మేతలు కూడా వేస్తున్నాం, అలానే ప్రోటీన్ శాతం 25-30% ఉంటే చాలు, ఆ ప్రోటీన్ శాతంతో కూడా అద్భుతంగా అది పెరగలుగుతుంది మేడం. మేత విషయంలో దీనికి అత్యున్నతమైన అనుకూలత కింద చెప్పుకోవచ్చు. దీన్ని మనకు కార్పు చేపల పెంపకంలో లాగానే దీన్ని కూడా ప్రతి వారానికి కానివ్వండి, 2 వారాలకు కానివ్వండి మనం ఒక శాంప్లింగ్ ద్వారా మనం వేసి దాన్ని చెక్ చేసుకోవచ్చు మేడం.
1: హరి సాధు గారు, ఈ చేపకు ఏమైనా వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయా? వస్తే వీటిని నివారించడానికి ఏమైనా సులభమైన చిట్కాల గురించి వివరిస్తారా?
0: అసలు ఇది ఒక వీడ్ ఫిష్, కలుపు జాతి చేపని మనం అనుకున్నాం. అంటే దీనికి కూడా ఆ జిలేబి చేపలకు ఉండేటటువంటి దృఢమైనటువంటి వ్యాధి నిరోధకత కలిగినటువంటి లక్షణాలు పుష్కలంగా ఈ చేపకు కూడా ఉన్నాయి మేడం. ఇది దీనికి ప్రధానంగా ముఖ్యమైనటువంటి అంశం. అలా ఈ దృఢత్వం కలిగి ఉండే చేప కాబట్టి దీనికి వ్యాధులు కూడా, వ్యాధుల తాకిడి కూడా చాలా తక్కువ. ఇప్పుడు మన రొయ్యలు అనుకోండి చాలా సెన్సిటివ్, ప్రతి చిన్న విషయానికి సమస్యలు వచ్చేస్తాయి. ఇది అట్లా కాదు, ఇది బాగా దృఢమైన చేప కాబట్టి మనకు వ్యాధుల పరంగా చాలా సేఫ్టీ ఉంది మనకు. అంతేకాదు కాకుండా వీటిలో మనకు సమస్యలు ఎప్పుడు రావచ్చు అంటే వాటర్ క్వాలిటీలో కానివ్వండి, నీటి యొక్క లోతు, అంతేకాదు కాకుండా హై పాపులేషన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఏదైనా సమస్యలు వస్తే కూడా చిన్న బ్యాక్టీరియా వ్యాధులు లాంటివి రావచ్చు. వీటికి మనం నివారించడానికి చాలా చిన్న చిన్న ప్రాథమికంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోద్ది మేడం. దీంట్లో నీటిని శుభ్రంగా ఉంచుకోవడం, తరచుగా నీటిని మనం మార్చుకోవడం, ఒకవేళ అధిక సాంద్రతల్లో మనం ముందుగా చెప్పినట్లుగా హై డెన్సిటీ వేయకుండా మోడరేట్ డెన్సిటీ వేసుకోవడం, తర్వాత ఎప్పుడైనా కొత్త సీడ్ తెచ్చినప్పుడు వాటిని డైరెక్ట్ గా దీంతో కలిపేసి దానికి ఏదైనా వ్యాధులు ఉన్నప్పుడు ఉండి వీటికి సంక్రమించకుండా దాన్ని కలిపే ముందు కొంతకాలం వేరుగా ఉంచి మనం క్వారంటైన్ అంటాం దాన్ని, అలా వేరుగా ఉంచి చేసుకోవచ్చు. అంతేకూడ కాకుండా మనం చేపల్ని ప్రతిరోజు, రైతు మన వరి పొలం అయితే వెళ్ళినప్పుడు రోజు పొలం చుట్టూ తిరిగి ఏం జరుగుతుందని గమనించినట్లు ఇక్కడ కూడా ఏంటంటే ఈ యొక్క చెరువు చుట్టూ రైతు తిరుగుతూ దాన్ని నిత్యం గమనించుకుంటూ ఉంటే మనకు చెరువే మనకు నేర్పిస్తుంది ఏం అవసరం అనేది, చెరువే మనకు నేర్పిస్తుంది మేడం. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన చిట్కా కింద ఒకటి చెప్పొచ్చు మేడం.

0: ఈ వైడ్ రేంజ్ ఆఫ్ సెలినిటీ టాలరెన్స్ అనేది దీనికి ఉండేటటువంటి అత్యున్నతమైన లక్షణం కాబట్టి ఉప్పుని మనం ఎంత కలిపినా మనకు దానివల్ల ఇబ్బంది లేదు. అదే మనకు కార్పు చేపలు అనుకోండి, ఎంత వేయాలంటే అంత వేసేదానికి లేదు, దానికి ఒక లిమిటేషన్ లో వేసుకోవాలి. దీనికి మీరు అలా ఉప్పుని మనం ఇవ్వగలిగినప్పుడు, చెరువుకు ఉప్పు వేయగలిగినప్పుడు ఈ ఎక్స్టర్నల్ పారాసైట్స్ ని సులభంగా మనం నివారించవచ్చు మేడం. ఇది చాలా ప్లస్ పాయింట్ అవుద్ది. జబ్బులు చిన్న చిన్న అదే మేజర్ సమస్యలు వస్తుంటాయి, బాహ్య పరాన్జీవులు అంటాం. ఈ ఎప్పుడైతే ఉప్పు కలిసామో వాటికి ఆస్మాటిక్ ప్రెషర్ లో వ్యత్యాసం వల్ల అవి చచ్చిపోతాయి, వాటికి బతకలేక. అప్పుడు ఆటోమేటిక్ గా మనకు ఈ చేపలను మనం ఉప్పు కలిపడం వల్ల చాలా వరకు నీటి నాణ్యతను మనం అనుకూలం చేసుకుని వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు మేడం.
1: దీనివల్ల రైతులకు ఆర్థికంగా ఎంతవరకు ప్రయోజనం ఉంటుంది, వీటిలో ఎదురయ్యే ప్రతికూలతల గురించి వివరిస్తారా?
0: ఈ రోజు మీరు ఆక్వా సాగు తీసుకున్నట్లయితే దాదాపు 50-60% మేతకే ఖర్చు అయిపోద్ది మేడం. కానీ ఈ పెల్స్పాట్ విషయంలో మనం సహజమైనటువంటి ఆహారంపై ఆధారపడేటటువంటి తత్వం లక్షణం ఉండడం వల్ల అదనంగా మనం లక్షల ఖర్చు పెట్టి వేసేటటువంటి మేత ఖర్చును తగ్గించుకోవచ్చు, అనుకూలమైన పాయింట్. అంతే కూడా కాకుండా ఇక్కడ ఈ కేరళ లాంటి మార్కెట్లో, ఈవెన్ తమిళనాడులో కూడా చాలా ఎక్కువ ధర బలుతుంది. ఈరోజు ఈ యొక్క కార్పు చేపలు కిలో కేరళ మార్కెట్లో 200 బలికితే ఈ పెల్స్పాట్ 400 బలుతుంది. ఇది ఒక అనుకూలమైనటువంటి కారకం. అలానే మనకు వైవిధ్యం అంటే ఇక్కడ మనకు ఈ కార్పు చేపలతో పోలిస్తే ఏ విధంగా చూసినా ఇది డిఫరెన్స్ ఉంది. కాబట్టి ఒకవేళ మార్కెట్లో వచ్చేటటువంటి ఫ్లక్చువేషన్స్, మార్కెట్ రేట్స్లో ఏదైనా ఫ్లక్చువేషన్ ఉన్నప్పటికీ కూడా రైతులు రెండింటిని సాగు చేసిన వల్ల కానివ్వండి, ఇది లేదు కొందరు రైతులు దీన్ని సాగు చేసినా కానీ మార్కెట్ రిస్క్ అనేది కొంత తగ్గించుకోవచ్చు మేడం. ఈ పరంగా మనం 3 రకాలుగా దీన్ని అనుకూలత చెప్పొచ్చు మేడం. ప్రతికూలతల పరంగా మాట్లాడితే పంట కాలం అనేది మనకు ఖచ్చితంగా ఒక సవాలు, ఎందుకంటే 9-12 వెయిట్ చేయాలి. అంతే కూడా కాకుండా సీడ్ లభ్యత అనేది కూడా మనకు ఈరోజు హ్యాచరీస్ ఇంకా పూర్తిగా ఎస్టాబ్లిష్ కాలేదు, కాబట్టి సీడ్ లభ్యత కూడా మనకు ఒక కన్స్ట్రెయింట్, ఒక ఇబ్బందికరమైన ప్రతికూలతగా చెప్పొచ్చు. అంతే కూడా కాకుండా ఈ తిలాపియా లాంటి చేపలతో పోల్చినప్పుడు తిలాపియా మీకు ఒక ఎకరాలో దాదాపు 20 టన్నులు కూడా తీయచ్చు తిలాపియాని, కానీ దాంతో పోల్చినప్పుడు ఈ చేపలని మీరు అంత ఎక్కువ దిగుబడి తీయలేము. అది ఒక ప్రతికూలత అని చెప్పొచ్చు మేడం.
1: దీంట్లో ఆర్థిక పరంగా రైతులకు మీరిచ్చే సలహాలేమిటి? ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయం అందుబాటులో లభిస్తుందా రైతులకు?
0: మేడం, మనం మునుపు మాట్లాడుకున్న విధంగానే కొందరు రైతులకి ఆర్థికంగా అనుకూలమైన అంశం గురించి సలహా అడిగారు. ఇక్కడ కార్పు చేపలు చేపట్టినటువంటి రైతులు ఈ పెల్స్పాట్ సాగుని కాంపోజిట్ కల్చర్తో భాగంగా మనం స్టార్ట్ చేసుకోవడం మంచిది మేడం. ఎందుకంటే కొత్తగా చెరువులు దువ్వించుకొని దాని మీద ఇన్వెస్ట్ చేసి ఎక్కువ పెట్టుబడి పెట్టి దానికి ఎక్కువ సంవత్సరం కాలం వెయిట్ చేయాలంటే ఎవరికైనా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి కార్పు చేపలతో పాటే మనం దీన్ని సాగు చేసుకోవచ్చు. ఇది చాలా ముఖ్యమైనటువంటి ఆర్థిక వెసులుబాటు, అనుకూలత మేడం. అంతే కూడా కాకుండా కొందరికి ఇలా కార్పు చేపలు లేవు అనుకో, చేపల సాగు లేదు అనుకున్నాం, చెరువులు లేవు అనుకున్నాం, లేదంటే పాండ్లు లేవనుకున్నప్పుడు పైలట్ ప్రాజెక్టుగా ఒకేసారి 10-20 ఎకరాలు కాకుండా ఒక 1 ఎకరానో మనం తీసుకుని దాంట్లో ఈ చేపలు సాగు చేసి దాంట్లో మనకు అన్ని రకాల అనుకూలతలు, మెరిట్స్, డిమెరిట్స్ అంటే పంట ఖర్చు ఎలా, దాణా ఖర్చు ఎట్లా ఉంటుంది, మార్కెట్ రేట్లు ఎలా ఉన్నాయి, దాంట్లో ఏమైనా వ్యాధులు వస్తున్నాయి, దీనికి ఎలా మనం ఈ కండిషన్స్ దానికి అనుకూలంగా ఉండాలి, ఇవన్నీ కూడా మనం ఒక స్టాండర్డైజ్ చేయొచ్చు. మనం ఒక ధైర్యం అనేది రైతుకు వస్తుంది. కనుక ఆల్రెడీ చెరువులు లేని వాళ్ళు పైలట్ ప్రాజెక్ట్ రూపంలో కొద్దిగా తీసుకొని చేయడం చాలా ముఖ్యం మేడం. అలా చేయాలి. పెలస్పాటనే కాదు, ఏ కొత్త జాతి అయినా సరే ఉధృతంగా పడిపోవడం అనేది మంచిది కాదు, దానివల్ల చాలా ప్రతికూలత కూడా ఉంటాయి మేడం. తర్వాత మీరు ప్రభుత్వం నుంచి సహాయం గురించి అడిగారు మేడం. ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి మనం ముందుగా మాట్లాడుకున్న విధంగా PMMSY నుంచి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద మనకు పెల్స్పాట్ బ్రూడ్ బ్యాంకులు అనేది ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. వీటి మీద చాలా నిధులు కూడా కేటాయించున్నారు. అంతే కూడా కాకుండా మనకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ నుంచి దాంట్లో భాగమైనటువంటి ఒక సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్రాక్ష్ వాటర్ అక్వాకల్చర్ అనేది, దీని సిబా అంటారు, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్రాక్ష్ వాటర్ అక్వాకల్చర్. ఇది గత దశాబ్దాలుగా మనకు ఈ యొక్క పెల్స్పాట్ మీద పరిశోధనలు చేసింది. దీంతో పాటు CMFRI కూడా చేసింది మేడం, సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా దీని మీద కొంత పరిశోధనలు చేసింది మేడం. అలానే రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా సాంకేతిక సహాయం కూడా ఈ యొక్క సంస్థలు, సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ కూడా చేస్తున్నాయి మేడం.
1: ఈ చేపల పెంపకంలో ఆసక్తి ఉన్న రైతులు ఎక్కడ సంప్రదించాలంటారు?
0: చాలా ముఖ్యమైన అంశం మేడం. రైతులు ఏదో

0: యూట్యూబ్ లోనో లేదా ఎవరో చెప్పారనేసి ఏదో చేసి నష్టపడడం అనేది మంచిది కాదు. ఖచ్చితంగా ఏ పెట్టుబడి పెట్టేటప్పుడు సమీపంలో ఉండేటువంటి కృషి విజ్ఞాన కేంద్రం కానీ అలానే జిల్లా మత్స్యశాఖ కార్యాలయం కానీ సంప్రదించి అక్కడ మన సీడ్ లభ్యత కావచ్చు, ఏదైనా రాయితీ పథకాలు కావచ్చు, అంతేకాదు కాకుండా బేసిక్ నాలెడ్జ్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, దీంట్లో ఉండేటటువంటి అనుకూలతలు ప్రతికూలతలు కావచ్చు, వీటి అన్నింటి గురించి కూలంకషంగా తెలుసుకుని ముందుకు పోవడం అనేది చాలా మంచిది మేడం.
1: ఈ కార్యక్రమాన్ని ముగించే ముందు చివరిగా రైతులకు మీరిచ్చే సలహాలు ఏమైనా ఉన్నాయంటారా?
0: చివరిగా మనం ఒక 6 ముఖ్యమైన అంశాలను గుర్తుంచుకోవచ్చు మేడం. ఒకటి, మనం ముందు మాట్లాడుకున్న విధంగానే పెట్టుబడి పెట్టే ముందు ఆ సీడ్ లభ్యత ఎలా ఉందనేది తెలుసుకుని దాన్ని బట్టి ముందుకు పోవడం. రెండోది, ఏది చేసినా తక్కువ స్థాయిలో ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా తక్కువ పెట్టుబడితో తక్కువ విస్తీర్ణంతో సాగు చేయడం. మూడోది వచ్చేసి ఇప్పటికే కార్పు చేపల చెరువు ఉన్నట్లయితే దాంతో పాటు మనం కాంపోజిట్ కల్చర్ చేసుకోవడం మనం మనం చెప్పుకున్న పాయింట్లే. తర్వాత నాలుగోది వచ్చేసి ఖచ్చితంగా ఈ సాగు చేయాల్సిన రైతులు ఓపికతో 9 నుంచి 12 నెలల పాటు కల్చర్ చేయగలిగేటటువంటి మనసుతో ముందుకు రావడం. ఐదో పాయింట్ ఏంటంటే ఎప్పటికప్పుడు నీటి నాణ్యతను జాగ్రత్తగా కాపాడుకోవడం. చివరిగా మనకు రాష్ట్ర మత్స్యశాఖ కావచ్చు, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకంతో సంప్రదింపులు జరిపి మనం దీంట్లో ఉండేటటువంటి అనుకూలతలు మనం పొందడం. ఇలా మనం ఈ ముఖ్యమైన 6 అంశాలని మనసులో పెట్టుకుని ముందుకు పోయిన దాని వల్ల ఖచ్చితంగా రైతులకు మేలు జరుగుతుంది, నష్టం అనేది జరగదు, రిస్క్ అనేది పూర్తిగా తగ్గద్దు మేడం.
1: మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా స్టూడియోకి వచ్చి పెర్ల్ స్పాట్ చేపల పెంపకం గురించి వివరించినందుకు హరిసాధు గారు మీకు ధన్యవాదాలండి.
0: థాంక్యూ మేడం.
2: మీ ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకుటూరు, నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎఎన్ఎంఎల్, ఏఎఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ BSUESF.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు ఇంతవరకు పాడి పంటలు కార్యక్రమంలో పర్ల్ స్పాట్ చేపల పెంపకం మరియు యాజమాన్యం ఈ అంశం గురించి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ హరి సాధు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీమతి ఉమాదేవి. కార్యక్రమంలో ఇప్పుడు విందాం పొలం కబుర్లు.
4: పంటల కోతల తర్వాత వ్యవసాయ క్షేత్రంలో మిగిలిన వ్యర్థాలను నిరుపయోగం అనుకుని చాలా వరకు రైతులు వాటిని వ్యవసాయ క్షేత్రంలోనే మంటలకి ఆహుతి చేస్తున్నారు. ఇలా మన రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా రైతు సోదరులు దీనికి అలవాటు పడ్డారు. ప్రపంచ వ్యవసాయంలో భారతదేశం ఆహార ధాన్యాలు, నూనె గింజలు మరియు చెరుకు ఉత్పత్తిలో కీలక పాత్రను పోషిస్తుంది. వివిధ వాతావరణ మండలాల్లో వివిధ పంటలు దేశం నలుమూలల్లో పండిస్తున్నారు. ఈ పంటల నుంచి ప్రధాన ఆర్థిక ఉత్పత్తుల వినియోగం కోసం కోతల అనంతరం దాదాపు 500 మిలియన్ టన్నులు ఒక సంవత్సరానికి పంట అవశేషాలు భారతదేశంలో లభ్యమవుతున్నాయి. స్థానిక అవసరాలైన పశువుల మేత, వంట చెరుకు మరియు సేంద్రియ ఎరువులుగా వాడిన తర్వాత కూడా దాదాపు 30% పంట అవశేషాలు మిగులు ఉంటుంది. అంటే సంవత్సరానికి 234 మిలియన్ టన్నులు మిగులు ఉంటుందని చాలా మంది రైతులు ఎంతో విలువైన పంట అవశేషాలను తగలబెట్టి ఆ తర్వాత పంటకు నేలను తయారు చేస్తున్నారు. ముఖ్యంగా వరి, పత్తి, మొక్కజొన్న, చెరుకు మరియు వేరుశనగ లాంటి ప్రపంచవ్యాప్తంగా పంట వ్యర్థాలను తగలబెట్టడంలో నిలుస్తూ ఉన్నాయి. కేవలం వరి, గోధుమ మరియు చెరుకు పంటల వ్యర్థాలు తగలబెట్టడంలో 82% వాటా కలిగి ఉన్నాయి. భారత్లో ఏటా భారీగా పంటల అవశేషాలు, వ్యర్థాలు ఉత్పత్తి అవుతూనే ఉన్నాయి. పెద్ద మొత్తంలో వీటిని తగలబెడుతున్నందువల్ల వాయు కాలుష్యం అధికమవుతోంది. ఏటా 50 కోట్ల టన్నుల పంట అవశేషాలు ఉత్పత్తి అవుతూనే ఉన్నాయి. వాటిలో అధిక భాగాన్ని పశుగ్రాసంగా, గృహ పారిశ్రామిక అవసరాలకు ఉపయోగిస్తున్నారు. అవన్నీ పోను 14.2 కోట్ల టన్నుల మేర మిగిలిపోతున్నాయి. అందులో దాదాపు 9.2 కోట్ల టన్నుల అవశేషాలను ఏటా దహనం చేస్తూనే ఉన్నారు. నవంబర్ డిసెంబర్ నెలల్లో రైతులు వరి పంట అవశేషాలను అధిక మొత్తంలో కాల్చడం వల్ల వ్యవసాయ క్షేత్రాలలో మిగిలిన వ్యర్థాలను ఎటు దారి మళ్లించాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో వాటిని ఎక్కడికక్కడే తగలబెట్టేస్తున్నారు. పంట అవశేషాలు తగలబెడుతున్న ముఖ్య కారణాల విషయానికొస్తే, వరిని కంబైన్డ్ హార్వెస్టర్తో కోత కోసినప్పుడు వెలువడిన అవశేషాలు ఏరుట కష్టంగా ఉండడం వలన ఇంకా పశు సంపద తగ్గిపోవడము, అలా

0: పంట వ్యర్థాలు కొల్లడానికి 15 నుంచి 20 రోజుల సమయం వృధా కావడము, ఇంకా వేగంగా కలుపు మరియు చీడపీడల నివారణ జరగడం వ్యర్థాల యాజమాన్యానికి అధిక ఖర్చు కావడం మూలాన, మంట పెట్టడం ద్వారా పురుగులు మరియు వ్యాధికారక జీవులు చనిపోతాయని అనుకోవడం, ఇంకా పంటకు ఆహుతైన తర్వాత వచ్చే బూడిద నేలకు మేలు చేస్తుందని అనుకోవడం వలన పంట అవశేషాలను తగలబెడుతున్నారు. పంట అవశేషాలను తగలబెట్టడం వలన కలిగే నష్టాల విషయానికి వస్తే, సాధారణంగా 1 టన్ను వ్యవసాయ వ్యర్థాలను దహించి వేయడం వల్ల సుమారుగా 1500 కిలోల బొగ్గు పులుసు వాయువు గాలిలోకి విడుదలవుతుంది. దీని వలన వాతావరణ మార్పులు జరగడం, వరి గోధుమ పంటల వల్ల అధిక మొత్తంలో అవశేషాల ఉత్పత్తి అవుతున్నట్లు అంచనా అయింది. అందులో ఉత్తరప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర ముందు వరుసలో ఉన్నాయి. ఒక అధ్యయనం ప్రకారం పంట అవశేషాలు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ఇంతటితో ఈనాటి పాడి పంటలు కార్యక్రమం సమాప్తం. మరికొద్ది క్షణాలలో వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం వింటారు.

0: ఆకాశవాణి సమయం 7:45. ఇప్పుడు వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం మరియు ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం గురించి ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నెల్లూరు జిల్లా అధికారి శ్రీ అబ్దుల్ ఖయ్యం గారితో పరిచయం వింటారు.
1: ఆకాశవాణి ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం గురించి, అలాగే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం గురించి ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నెల్లూరు జిల్లా అధికారి అబ్దుల్ ఖయ్యం గారితో పరిచయం వింటారు. పరిచయకర్త సయ్యద్ ఆబిద్ హుసేన్.
2: ఆకాశవాణి యువత భవిష్యత్తును మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు అమలు చేస్తోంది. ఈ పథకాల గురించి మనకు వివరించేందుకు ఈరోజు స్టూడియోలో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నెల్లూరు జిల్లా అధికారి అబ్దుల్ ఖయ్యం ఉన్నారు. వారితో చర్చిద్దాం. నమస్కారం ఖయ్యం గారు.
3: నమస్కారం అండి.
2: యువతకు నైపుణ్యాలు, ఉద్యోగ అవకాశాలు అందించే దిశగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో పీఎం ఇంటర్న్షిప్ కార్యక్రమం ముఖ్యమైంది కదా ఖయ్యం గారు, మరి ఈ కార్యక్రమం అమలు తీరు గురించి మా శ్రోతలకు వివరిస్తారా?
3: అందరికి నమస్కారం అండి. పీఎం ఇంటర్న్షిప్ అనే ప్రోగ్రాం కొత్తగా ఫేజ్ 3 ఇప్పుడు జరుగుతుందండి. గత 2 సంవత్సరాలు కూడా పీఎం ఇంటర్న్షిప్ అనే ప్రోగ్రాం జరుగుతూ ఉంది. ఈ మొదటి ఉన్న ప్రోగ్రామ్స్ కి ఇప్పటికీ పీఎం ఇంటర్న్షిప్ లో చాలా చేంజెస్ జరిగాయి. సో మొట్టమొదటిగా ఇది ఇప్పుడు జరుగుతుంది ఫేజ్ 3 అంటున్నాము. దీంట్లో ప్రధానంగా 18 నుంచి 25 సంవత్సరాలు ఉన్న యువతి యువకులందరూ కూడా దీనికి అర్హులు. క్వాలిఫికేషన్ ప్రకారంగా చూసుకుంటే 10వ తరగతి కానీ, ఇంటర్ కానీ, ఐటీఐ, పాలిటెక్నిక్, డిప్లొమా ఆర్ ఎనీ గ్రాడ్యుయేషన్, వీళ్ళందరూ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా వీళ్ళందరూ ఎలిజిబుల్ ఉంటుంటారు. ఇంకొకటి చూసుకుంటే దీని ముందు ఈ పీఎం ఇంటర్న్షిప్ అనే ప్రోగ్రామ్ 1 ఇయర్ ప్రోగ్రామ్ ఉంది. దాంట్లో కొంతమంది ఇబ్బందులు గురవుతున్న ఉద్దేశంతో ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ని 6 నెలల నుంచి 9 నెలలకి తగ్గించడం జరిగింది. సో అదేవిధంగా దీని ముందు యువతి యువకులకు అందరికి కూడా స్టైఫండ్ కింద 5,000 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు దీన్ని 9,000కి పెంచడం జరిగింది. సో ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త పథకాలు. యువతి యువకులు, నిరుద్యోగ యువకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇబ్బందులు గురి కాకుండా వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించాలన్న ఉద్దేశంతో దేశంలోని ప్రధాన కంపెనీలు ఏవైతే ఉన్నాయో, సో అలాంటి కంపెనీలు అన్నింటిలో కూడా ఈ పీఎం ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ని అర్హులు చేయడం జరిగింది. ఇది ప్రతి జిల్లాలో, అలాగే రాష్ట్రంలో, అలాగే దేశంలో 3 రకాల అవకాశాలు వాళ్ళకు ఉంటాయి. ఎక్కడైనా కూడా ఒక యువకుడు నువ్వు ఉద్యోగం పొందాలంటే రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, కంపెనీని సెలెక్ట్ చేసుకోవచ్చు, అదేవిధంగా దేశంలో ఉన్న ప్రధాన కంపెనీలు కూడా చేసుకోవచ్చు. ఇంకొక గొప్ప అవకాశం దీంట్లో ఉన్నది ఏంటంటే, వీళ్ళకి అక్కడికి వెళ్ళినప్పుడు ఇబ్బందులకు గురి కాకుండా 1 టైం సెటిల్మెంట్ కింద వీరందరికీ కూడా 6,000 రూపాయలు ముందుగా ఇవ్వడం జరుగుతుంది జాయిన్ అవ్వగానే. అది కాకుండా అడిషనల్ గా ప్రతిసారి వాళ్ళకి స్టైఫండ్ కింద ఇప్పుడు 9,000 కూడా ఇవ్వడం జరుగుతుంది. టోటల్ ప్రోగ్రామ్ పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత అదే కంపెనీలో వాళ్ళు అక్కడ వాళ్ళ ప్రవర్తన కానీ వాళ్ళ ఇవి నచ్చితే అదే కంపెనీలో కంటిన్యూ అవ్వచ్చు. వద్దు అనుకుంటే మళ్ళీ ఆ సర్టిఫికేషన్ తీసుకొని వాళ్ళకి నచ్చిన కంపెనీలో ఆ సర్టిఫికేషన్ ద్వారా మంచి ఉద్యోగం పొందే అవకాశం ఉంది. సో ఇలాంటి అవకాశము ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం మనకు యువతి యువకుల కోసం ఏర్పాటు చేస్తుంది. రాష్ట్రంలో అలాగే దేశంలో ఈ ప్రోగ్రామ్ ఫాస్ట్ మేనర్ లో ఉంది. ఫేజ్ 3కి, ఫస్ట్ 1కి, ఫేజ్ 1కి, ఫేజ్ 2కి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. సో 1 ఇయర్ అనే ప్రోగ్రామ్ ని దాన్ని 9 నెలలకి ఇప్పుడు 6 నుంచి 9 నెలలకి కుదించడం జరిగింది. అదేవిధంగా మేజర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ మేజర్ కంపెనీస్ అన్నిటి కూడా దీన్ని ఆన్ బోర్డ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ పోర్టల్లో రిజిస్టర్ చేసుకున్నప్పుడే మీకు మొత్తం కంపెనీ లిస్ట్ మీకు కనబడుతుంది. మనకి ఏ కంపెనీ అయితే నచ్చుతుందో ఆ కంపెనీని మనం సెలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇంటర్న్షిప్ 1 కన్నా 3 ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు వాళ్ళకి ఏ ఆప్షన్ నచ్చితే, వాళ్ళు లోకల్గా కావాలనుకుంటున్నారా, లేదా రాష్ట్రంలో కావాలనుకుంటున్నారా, లేదా ప్రధాన నగరాల్లో ఏమైనా కావాలనుకుంటున్నారా, దాన్ని చూస్ చేసుకునే అవకాశం ఉంటుంది. తద్వారా మంచి ఉద్యోగం పొందే అవకాశం.
2: అంటే శిక్షణలో ఏ రంగాల్లో ట్రైనింగ్ ఇస్తున్నారు?
3: అన్ని రంగాలండి. దీంట్లో ఎస్పెషల్ చెప్పాలంటే సర్వీస్ సెక్టర్ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఉంది, ఆటోమొబైల్ సెక్టర్ ఉంది. అలాగే ప్రతి రంగంలో ఇలాంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఆ ప్రతి రంగం వాళ్ళకి ఏ రంగంలో అయితే ఇంట్రెస్టింగ్ ఉంటుందో ఆ రంగంలో దాన్ని చూస్ చేసుకోవచ్చు.
2: గ్రామ స్థాయిలో తీసుకుంటే, గ్రామ స్థాయిలో ఈ కోర్సులపై అవగాహన విషయం తీసుకుంటే అవగాహన ఎలా ఉంది, అక్కడ అమలు తీరు ఎలా ఉంది, అలాగే యువత నుంచి స్పందన ఎలా ఉందంటారు?
3: మేము ప్రధానంగా చూసుకుంటే ఈ ఎవరైతే నిరుద్యోగ యువకులు ఉన్నారో ఆ ప్రోగ్రామ్ గ్రాస్ రూట్ లెవెల్ తీసుకెళ్ళడానికి మా ప్రయత్నాలు అన్ని చేస్తున్నాము. అలాగే ఈ ప్రోగ్రామ్ గురించి రెగ్యులర్గా అందరికీ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ఈ ప్రోగ్రాం గురించి ఎక్కువగా ఇంట్రెస్ట్ చేసుకోవడం జరిగింది. మన జిల్లాలో చూసుకుంటే సుమారుగా ఈ రోజు వరకు కూడా 1350 మంది వరకు దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. సో మీరందరికీ కూడా ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు కాబట్టి సంవత్సరంలో ఒక్కసారి ఇలాంటి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కావచ్చు, ఫైనల్ సెమిస్టర్లో ఉన్న విద్యార్థులు కావచ్చు, లేదా కంప్లీట్ చేసిన వాళ్ళు 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు.
2: శిక్షణ పూర్తయిందనుకుందాం. శిక్షణ పూర్తయిన తర్వాత అభ్యర్థులకు ఎలాంటి కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి, అలాగే ప్లేస్మెంట్ ప్రాసెస్ తీసుకుంటే ప్లేస్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంది?
3: దీంట్లో మ్యాక్సిమం అండి మంచి కంపెనీలు ఉన్నాయి, అంటే ఎంఎన్సీ కంపెనీలు మేజర్ కంపెనీసే ఉన్నాయి. సో ఈ కంపెనీస్లో సర్టిఫికేషన్ పొందడం అనేది మీకు ఫర్దర్గా చాలా చాలా ఉపయోగపడుతుంది. ఈ సర్టిఫికేషన్ తీసుకొని ఫర్దర్ కంపెనీస్కి అప్లై చేసినప్పుడు మీ పాత కంపెనీ యొక్క రెప్యుటేషన్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఆ కంపెనీలో మీ అవగాహన బాగుండి, మీ యొక్క బిహేవియర్ బాగుండి, లేదా మీ పర్ఫార్మెన్స్ బాగుంటే తప్పనిసరిగా అదే కంపెనీలో మీ రెగ్యులర్ జాబ్స్ కూడా పొందే అవకాశం ఉంది.
2: టెక్నికల్ స్కిల్స్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి మనందరికీ తెలిసిందే, మరి ఆ దిశగా ప్రత్యేకమైనటువంటి శిక్షణా తరగతులు ఏమైనా అందిస్తున్నారా?
3: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొట్టమొదట ప్రతి ప్రోగ్రాంలో కూడా ఇంగ్లీష్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, బిహేవియర్ స్కిల్స్ కావచ్చు, లేదా వాళ్ళ యొక్క ఫుల్ డెవలప్మెంట్ కోసం రకరకాల చర్యలు తీసుకుంటున్నాయి. వాళ్ళకి ప్రతి ట్రైనింగ్ ప్రోగ్రాంలో మొట్టమొదట దీని మీద నుంచే కమ్యూనికేషన్ స్కిల్స్ మీద మొట్టమొదటి ట్రైనింగ్స్ ఉంటాయి, మొదటి 10-15 రోజులు. సో దీని ద్వారా ఫర్దర్గా ఇంటర్వ్యూస్కి వెళ్ళడానికి కానీ లేదా మంచి జాబ్స్ పొందడానికి కానీ మంచి అవకాశాలు ఉంటాయి.
2: అలాగే అబ్దుల్ ఖయ్యం గారు, ఈ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం గురించి కూడా మా శ్రోతలకు వివరిస్తారా?
3: తప్పనిసరిగానండి. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ముఖ్యమైన పథకాల్లో పిఎంకేవివై ప్రైమ్ మినిస్టర్ కౌశల్ వికాస్ యోజన అనేది ఇప్పుడు 4.0 వర్షన్ జరుగుతుంది. దీని ముందు ఫస్ట్ వర్షన్ జరిగింది, సెకండ్ వర్షన్, థర్డ్ వర్షన్, ప్రజెంట్ 4వ వర్షన్ జరుగుతుంది. పిఎం ఇంటర్న్షిప్ డైరెక్ట్ ప్లేస్మెంట్ సంబంధించింది అయితే పిఎంకేవివై అనేది శిక్షణ మరియు ఉపాధి కల్పించడానికి ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో శిక్షణ కాలం ఉంటుంది, శిక్షణ పొందిన తర్వాత ఆ శిక్షణ పొందిన ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ ప్రైమ్ మినిస్టర్ కౌశల్ వికాస్ అనే ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. ఇది ముఖ్యంగా ప్రతి రాష్ట్రంలో అలాగే ప్రతి జిల్లాలో కూడా ఈ ప్రోగ్రామ్ని జరుగుతూ ఉంది. ప్రతి జిల్లాలో ఒక స్కిల్ హబ్ అని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి ముఖ్యంగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్లో, గవర్నమెంట్ ఐటీఐ కాలేజెస్లో, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్లో, అలాగే యూనివర్సిటీలో ప్రతి దగ్గర స్కిల్ హబ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించిన శిక్షణా కాలం 240 రోజుల నుంచి 480 గంటల వరకు కూడా ఈ ప్రోగ్రాం ఉంటుంది. సో ఈ ప్రోగ్రాంలో ఎవరైతే నిరుద్యోగ యువకులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ అవకాశం సద్వినియోగపరుచుకొని శిక్షణ పొంది శిక్షణతో పాటు ఉపాధి పొందే అవకాశం కూడా ఉంది.
2: ఎలాంటి కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు?
3: నెల్లూరు జిల్లాలో చూసుకుంటే ఈ అప్డేట్

0: కోర్సెస్ లో మనకు ఫీల్డ్ టెక్నీషియన్ కంపెనీ పెరిఫెరల్స్ కానీ, అలాగే మైక్రో ఇరిగేషన్ టెక్నీషియన్ అనేది నెల్లూరు డికేడబ్ల్యూ కాలేజ్లో, అలాగే సైబర్ సెక్యూరిటీ అండ్ సోషల్ మీడియా అనిస్ట్ అనేది మన డిగ్రీ కాలేజ్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ డికేడబ్ల్యూ కాలేజ్లో జరుగుతుంది. అలాగే కొవ్వూరులో చూసుకుంటే క్లౌడ్ కంప్యూటింగ్ విత్ ఏడబ్ల్యూఎస్ అండ్ అజూర్, కస్టమర్ కేర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ వాయిస్ అండ్ నాన్ వాయిస్. అలాగే మన విక్రమ్ సింహారావు యూనివర్సిటీలో సైబర్ సెక్యూరిటీ విత్ సోషల్ మీడియా అనలిస్ట్, అప్లికేషన్ డెవలపర్ వెబ్ అండ్ మొబైల్, అలాగే సెక్యూరిటీ అనలిస్ట్, మైక్రో ఇరిగేషన్ టెక్నీస్, అంటే జనరల్ కోర్సెస్ కాకుండా అప్డేటెడ్ కోర్సెస్. వీళ్ళందరికీ ఈ ట్రైనింగ్ పొందిన తర్వాత మంచి సర్టిఫికేషన్తో పాటు వాళ్ళకి మంచి ఉపాధి అవకాశాలు పొందే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ జరుగుతున్నాయి.
1: సో ట్రైనింగ్ తర్వాత ప్లేస్మెంట్ విషయం తీసుకుంటే ప్లేస్మెంట్ ఏ విధంగా ఉంది అంటే, టెక్నికల్ స్కిల్స్ లేదే ఈ రోజుల్లో ప్లేస్మెంట్స్ అనేది చాలా కష్టం అని చెప్తూ ఉంటారు కదా.
0: అవునండి, ఇప్పుడు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్నింటిలో కూడా ఖచ్చితంగా ప్లేస్మెంట్ అనేది ఉద్దేశంతోనే ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ప్రతి ట్రైనింగ్ ప్రోగ్రామ్కి ముందే కొన్ని కంపెనీలతో మనం టైఅప్ చేసుకోవడం జరుగుతుంది. వీరందరూ ట్రైనింగ్ పొందుతున్నప్పుడు, అదేవిధంగా ట్రైనింగ్ కంప్లీట్ అయ్యేటప్పుడు వీళ్ళందరికీ ఫైనల్గా ఒక అసెస్మెంట్ అని కండక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా అసెస్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి సర్టిఫికేషన్ రావడం జరుగుతుంది. సర్టిఫికేషన్తో పాటు వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. మ్యాక్సిమం టు మ్యాక్సిమం ప్రతి ఒక్కరికి కూడా ఈ అవకాశం పొందే అవకాశం ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో కూడా చూసుకుంటే కూడా వీళ్ళందరికీ ఒక మంచి ప్లాట్ఫామ్ లాగా నైపుణ్యం అనే ఒక యాప్ని తీసుకురావడం జరిగింది. ఈ నైపుణ్యం యాప్లో ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వారికి రాష్ట్రంలో జరుగుతున్న శిక్షణ వివరాలు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ట్రైనింగ్ ప్రోగ్రామ్ అన్నిటి కూడా వాళ్ళకి మెసేజ్ రూపంలో, వాట్సాప్ రూపంలో, అలాగే డైరెక్ట్గా కాల్ సెంటర్కి కాల్ చేయడం ద్వారా కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళు పొందవచ్చు. ఎన్ఎస్డిసి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా సర్టిఫికేషన్ అనేది చాలా వాల్యుబుల్ సర్టిఫికేషన్ ఉంటుంది. ఆ సర్టిఫికేషన్ పొందడం వల్ల మీ ఉపాధి అవకాశాలను మెరుగుపరచుకునే అవకాశం ఉంటుంది.
1: అంటే మీరు ఇప్పుడు రెండు కోర్సులు చెప్పారు కదా, రెండిట్లో యువత ఎక్కువగా ఏ కోర్సు నేర్చుకోవడానికి మక్కువ చూపిస్తున్నారంటారు?
0: ఈ మనం చూసుకున్న కోర్సులన్నీ కూడా అండి మంచి డిమాండ్ ఉన్న కోర్సులే కూడా, రెండింటికి కూడా హైలీ డిమాండ్ ఉంది. వాళ్ళకి దీంట్లో అయితే ఎక్కువ అభిరుచి కలిగి ఉంటారు, ఆ కోర్సును చూస్ చేసుకునే అవకాశం ఉంది. మనం తక్కువ టార్గెట్ అయినా కూడా వాళ్ళకి ఇంట్రెస్టెస్ కోర్సెస్ ఇప్పుడు పెట్టడం జరుగుతుంది.
1: గ్రామీణ యువతకు కూడా ఈ కోర్సెస్ బాగా ఉపయోగకరంగా ఉంటాయి.
0: తప్పనిసరిగా అండి, ఇప్పుడు ఆల్రెడీ అందరికీ క్వాలిఫికేషన్స్ పెరిగాయండి. మినిమం చాలా మంది ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నారు. సో వాళ్ళకి సర్టిఫికేషన్ పొందడం ద్వారా వాళ్ళ ఉపాధి అవకాశాలను బాగా పెంచుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అదే కాకుండా మన ద్వారా కూడా మనం ఉపాధి కల్పిస్తున్నాం. వీళ్ళందరికీ కూడా డిగ్రీ నుంచి బయటకు వస్తున్నప్పుడే ఎంప్లాయబిలిటీ స్కిల్ సెంటర్స్ అని ప్రతి డిగ్రీ కాలేజీలో మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఎంప్లాయబిలిటీ స్కిల్ సెంటర్స్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏదైతే కోర్సులు ఉంటుందో ఆ కోర్సులో వాళ్ళకి శిక్షణ ఇచ్చి సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఫైనల్ ఇయర్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళకి ఇమీడియట్గా ఒక సర్టిఫికేషన్ ద్వారా వారు బయటికి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఫస్ట్ ఇయర్ కావచ్చు, సెకండ్ ఇయర్ కావచ్చు, వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్రెస్టెస్ కోర్సెస్లో వారు చదువుతున్న బీకామ్ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన కోర్సెస్లో వాళ్ళకి సర్టిఫికేషన్ పొందుతున్నారు. సో బయటకు వచ్చేటప్పుడు ఒక సర్టిఫికేషన్తో బయటకు వస్తే వాళ్ళు ఉద్యోగం పొందే అవకాశాలు మెరుగుపడతాయి. అదే ఉద్దేశంతో ఎంప్లాయబిలిటీ స్కిల్స్ సెంటర్స్ పెట్టడం జరిగింది. అదేవిధంగా అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం, నిరుద్యోగ యువతి యువకుల కోసం స్కిల్ హబ్స్ని ఏర్పాటు చేశాం. ప్రతి 3 నెలలకి ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక మెగా జాబ్ మేళా, అంటే కనీసం 10 నుంచి 25 కంపెనీల వరకు ఈ జాబ్ మేళా నిర్వహించి డైరెక్ట్గా ఉపాధి అవకాశాలను పెంచడం కోసం చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తుంది. ఇవే కాకుండా ఎవరైనా వేరే విదేశాల్లో పనిచేయాలనుకునే ఉద్దేశం ఉన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయో దాన్ని కూడా వర్కౌట్ చేసి వారందరికీ కూడా వాళ్ళ క్వాలిఫికేషన్ తగ్గట్టు డైరెక్ట్గా ఏపీఎస్డిసి మరియు ఓం క్యాప్, ఓవర్సీస్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, దీని ద్వారా కూడా వారందరికీ కొంత శిక్షణ ఇచ్చి, జర్మనీ లాంగ్వేజ్ అయితే జర్మనీ లాంగ్వేజ్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది, అలాగే రష్యన్ అయితే రష్యన్ లాంగ్వేజ్ మీద ఇవ్వడం జరుగుతుంది. తద్వారా వారు అక్కడికి వెళ్ళినప్పుడు ఇబ్బందులు ఎదుర్కోకుండా వాళ్ళకి మంచి ఒక ప్లాట్ఫామ్ లాగా ఏపీఎస్డిసి వర్తిస్తారు.
1: చివరిగా నేటి యువతకు మీరేమైనా చెప్పదలిచారా?
0: మా ఉద్దేశంలో అండి, నేటి యువత అందరూ కూడా ప్రధానంగా చూస్తుంది ఏంటంటే మనకు స్కిల్స్ కలిగి ఉన్నాయా లేదా అనేది మొట్టమొదట వాళ్ళందరూ గమనించాల్సిన విషయం. స్కిల్స్ ఉంటే ప్రతి కంపెనీ కూడా తప్పనిసరిగా తీసుకుంటుంది. మనం కాలేజీ నుంచి బయటకు వచ్చినప్పుడు మనకు అకాడమిక్ నాలెడ్జే ఉంటుంది, కొంత ఉద్యోగం పొందిన తర్వాత ఆ పరిశ్రమలో ఉన్న దీని మీద ఒక అవగాహన వస్తుంది. కాబట్టి నా ఉద్దేశంలో, నా సలహా, ప్రతి ఒక్క యువత కూడా మొట్టమొదట శాలరీ అనే కన్సర్న్ కాకుండా మొదట ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేయాలనే ఉద్దేశంతో ఉపాధిని పొందితే బాగుంటుందని నేను భావిస్తున్నాను. సో యువత అందరూ కూడా వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోకుండా కొంత ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయాలి, తద్వారా

0: ఫ్యూచర్లో డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి వీరందరూ కూడా మొదట ఉన్న దాన్ని స్టార్టింగ్ స్టెప్గా తీసుకొని ఎక్స్పీరియన్స్ పొందడం ద్వారా ఎక్కువగా ఉద్యోగాలు పొందాలని నేను కోరుకుంటున్నాను.
1: రైట్, అబ్దుల్ కరీం గారు చాలా ధన్యవాదాలు. సో పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్, అలాగే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, ఈ రెండు స్కీమ్స్ కూడా యువతకు కొత్త దారులు చూపిస్తున్నాయి, సరైన స్కిల్స్ తో పాటు అవకాశాలు కూడా అందిస్తున్నాయి. కాబట్టి ప్రతి యువత ఈ స్కీమ్స్ ను సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తున్నారు అబ్దుల్ ఖయ్యం గారు. ధన్యవాదాలు అబ్దుల్ ఖయ్యం గారు.
0: ధన్యవాదాలండి.
2: మీరింతవరకు యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం గురించి మరియు ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం గురించి ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నెల్లూరు జిల్లా అధికారి అబ్దుల్ ఖయ్యూం గారితో పరిచయం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ.
3: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
4: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం వాట్సాప్ రిక్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మన మొదటి వాట్సాప్ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామం నుంచి సోమనాథం జనార్దనరావు, వణజమ్మ వెంకట భావన, వెంకమ్మ ఓబులమ్మ, లక్ష్మయ్య బండారు సుబ్బారావు, తిరుపతమ్మ నారాయణ రేవతి, నిత్యా కౌశిక్ మరియు కుటుంబ సభ్యులు వీరు కోరుకుంటున్నారు. అమెరికా అబ్బాయి చిత్రం నుంచి ఎస్ రాజేశ్వరరావు సంగీతం, సి నారాయణరెడ్డి సాహిత్యం, పి సుశీల ఆలపించిన గీతం.

0: ప్లాట్ఫామ్ నంబర్ 2 కి చెల్లే వాలి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ కి యాత్రి
1: నేను ఇక్కడే ఉన్నా.
2: మీ కోసం కాదు, దీని కోసం మొబైల్ ఛార్జ్ చేయాలి.
1: బుర్రని ఛార్జ్ చేయి.
3: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ ఛార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
1: చూసావా?
2: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
3: ఇప్పుడు ఎలా మరి?
2: ఉందిగా ఫ్రీ వైఫై.
1: బుర్రని వాడు కాస్త.
3: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై
2: అంటే మోసాలకి చెప్పే బై బై.
3: ఆర్బీఐ అంటుంది
1: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
4: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: వాట్సాప్ రిక్వెస్ట్ కార్యక్రమంలో మరొక వాట్సాప్. కరీంనగర్ జిల్లా అమ్మనిగుర్తి గ్రామం నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, గంగాధర్ శ్రీనివాస్, పున్నం వెంకటేశం మరియు శివకోటి శేఖర్ వీరు కోరుకుంటున్నారు. కుబేరా చిత్రం నుంచి దేవిష్ణుప్రసాద్ సంగీతం, చైతన్య పింగళి సాహిత్యం, ఇంద్రవతి చౌహాన్ ఆలపించిన గీతాన్ని మాకోసం సమర్పించండి అంటూ

వాట్సాప్ రిక్వెస్ట్ కార్యక్రమంలో చక్కటి గీతాన్ని అయితే విన్నారు. మరి కార్యక్రమం ముగింపు సమయానికి వచ్చింది కాబట్టి ఇవాళ మనకు మెసేజెస్ పంపించినటువంటి శ్రోతల పేర్లను ఒకసారి చూసేసి శ్రోతలందరి కోసం చివరిగా ఒక మంచి పాటనైతే ప్లే చేసేద్దాం. ఇవాళ మనకు మెసేజెస్ పంపించిన శ్రోతలు మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట గ్రామం నుంచి ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్ మరియు కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. అండ్ అలాగే వీరితో పాటు గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ, వెంకట సంజీవరెడ్డి మరియు కుటుంబ సభ్యులు మనకు మెసేజ్ చేశారు. అలాగే బాలుగారు బుచ్చి నుంచి మనకు మెసేజ్ పంపించారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తుల గుప్తా మరియు కుటుంబ సభ్యులు, పుట్టపాక నుండి మిరియాల తిరుమలయ్య మరియు ఆండాల్ గారు మనకు మెసేజ్ పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకి, రాజు మనకు మెసేజ్ చేశారు. అలాగే నంద్యాల జిల్లా ఆలగడ్డ నుంచి పాలెం పోలయ్య మరియు కుటుంబ సభ్యులు, నెల్లూరు జిల్లా సంగం మండలం జెండాదిబ్బ గ్రామం నుంచి చొప్పా కుమార్, మస్తానయ్య, కుమారి మౌనిక మరియు కుటుంబ సభ్యులు, హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుండి మౌనిక, బాలు మరియు వినయ్ కుమార్ వీరు మెసేజ్ చేశారు. అలాగే పుట్టపాక నుండి భవానీ వెంకట్, మాస్టర్ మిథున్ మహాదేవ్ మెసేజ్ పంపించారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి పూజ, ప్రత్యూష, దిలీప్ మరియు హన్విత మెసేజ్ చేశారు. అలాగే నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం పూలతోట రామచక్రం నుంచి దోగుపత్తి శివప్రసాద్, టైలర్ శ్రీను మరియు కుటుంబ సభ్యులు మనకు మెసేజ్ పంపించారు. వీరితో పాటు బుచ్చరెడ్డిపాలెం నుంచి షేక్, తబలా, మస్తాన్ భాష మరియు కుటుంబ సభ్యులు మనకు మెసేజ్ చేశారు. అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అబేద మరియు ఆయేష గారు మెసేజ్ పంపించారు. నారాయణపేట జిల్లా ఉట్కూరు నుంచి డి అరుణ, మోహన్ జీ, దివ్యాభాయ్, అజయ్ మరియు శృతి గారు మనకు మెసేజ్ చేశారు. సో ఇవాళ మనకు మెసేజెస్ చేసినటువంటి శ్రోతలందరి కోసం కార్యక్రమంలో చివరి పాటగా అబ్బాయి గారు చిత్ర నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ తో ప్లే చేస్తున్నాం, మీరు ఆనందించండి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. మహనీయుల జీవిత చరిత్రను చదవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ యువతకు పిలుపునిచ్చారు. వందే మాతరం స్ఫూర్తి భారత స్వాతంత్ర్య పోరాటానికి ప్రేరణనిచ్చిందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ ఎఫ్సీఆర్ఏ బిల్లుకు లోక్సభ సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపించింది. విద్యార్థుల సమస్యతో సహా ఏ అంశంపైనైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. వార్తల వివరాలు. సోషల్ మీడియా, రీల్స్, ఇన్ఫ్లుయెన్సర్ల ప్రభావం పెరుగుతున్న ప్రస్తుత కాలంలో జీవితంలో షార్ట్ కట్స్ ను అనుసరించకుండా తాము అభిమానించే వ్యక్తుల జీవిత చరిత్రలను చదవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువతకు సూచించారు. వికసిత భారత్ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు దేశానికి అంకిత భావం కలిగిన యువత నిరంతరం అవసరమని అన్నారు. పూర్వ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ జీవిత చరిత్ర ట్రయంఫ్ ఆఫ్ ద ఇండియన్ రిపబ్లిక్ మై లైఫ్ మై స్ట్రగుల్స్ పుస్తకాన్ని ప్రధానమంత్రి న్యూఢిల్లీలో ఈ రోజు విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రామ్నాథ్ కోవింద్ జీవిత ప్రస్థానాన్ని ఆయన రాసిన మాటల్లోనే తెలుసుకోవాలని యువతకు సూచించారు. దేశ నిర్మాణం కోసం కలలుగన్న మహాత్మా గాంధీ, బాబాసాహెబ్ అంబేద్కర్, జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే వంటి మహనీయులు జీవిత చరిత్రను చదవాలని ప్రధానమంత్రి ఈ సందర్భంగా యువతకు పిలుపునిచ్చారు.
1: రీల్ కా జమానా హై, సోషల్ మీడియా మే ఇన్ఫ్లుయెన్సర్ ఆప్కో ఖీచ్ కే కహీ కహీ లే జాతే హై. ఈ షార్ట్ కట్ కే యుగ్ మే భీ ఏక్ బాత్ హమ్ జరూర్ యాద్ రఖే, రేల్వే స్టేషన్ పే లిఖా హువా హోతా హై, షార్ట్ కట్ విల్ కట్ యు షార్ట్. ఆర్ అగర్ షార్ట్ కట్ కే రాస్తే సే భీ కహీ బాహర్ నికల్నా హై తో మే నౌజవానో కో కహూంగా, ఆప్కో జిస్కా భీ పసంద్ హో ఆటోబయోగ్రాఫీ జరూర్ పడే. ఆటోబయోగ్రాఫీ ఉస్ కాలఖండ్ కి ఇతిహాస్ కి ఘటనాఓ కో అలగ్ తరీకే సే సమజ్నే కా అవసర్ దే.
0: వందే మాతరం స్ఫూర్తి భారత స్వాతంత్ర్య పోరాటానికి ప్రేరణనిచ్చిందని, నేటికి దేశ ఐక్యతను అది మరింత బలోపేతం చేస్తోందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించిన హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీలో ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకుంటోందని, సేవా స్ఫూర్తిని మరింత బలోపేతం చేసేందుకు ఇది దోహదపడుతోందని పేర్కొన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో ప్రజలు చురుగ్గా పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
2: Parghar Tiranga bike rally is particularly meaningful that in the 150th year of Vande Mataram, we are taking the spirit of that song back to the streets. Vande Mataram gave voice to the feeling of one's motherland. Our countless freedom fighters, this song was more than just words. They were source of courage, sacrifice and raising their voice, Vande Mataram, all the time.
0: విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు ఎఫ్సీఆర్ఏ 2026 మరింత పరిశీలన కోసం ఉభయ సభల సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీకి లోక్సభ పంపించింది. విదేశీ విరాళాల వినియోగాన్ని మరింత పారదర్శకంగా జవాబుదారీతనంతో నిర్వహించడమే బిల్లు ప్రధాన ఉద్దేశ్యమని ప్రభుత్వం తెలిపింది. ఈ బిల్లును విస్తృతంగా సంప్రదింపులు జరిపేందుకు ఉభయ సభలకు చెందిన సభ్యులతో కూడిన సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ప్రతిపాదించారు. ఈ కమిటీలో లోక్సభ నుంచి స్పీకర్

0: నామినేట్ చేసే 21 మంది సభ్యులు, రాజ్యసభ నుంచి చైర్మన్ నామినేట్ చేసే 10 మంది సభ్యులు ఉంటారని ఆయన తెలిపారు. రాబోయే శీతాకాల సమావేశాల తొలి వారంలోని చివరి రోజులోగా కమిటీ తన నివేదికను లోక్సభకు సమర్పిస్తుందని నిత్యానందరాయ్ పేర్కొన్నారు. జాతీయ సహకార అభివృద్ది సంస్థ ఎన్సీడీసీ సవరణ బిల్లు 2026ను రాజ్యసభ ఆమోదించింది. ఇప్పటికే ఈ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. కేంద్ర సహకార శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ ఈ బిల్లును ఈరోజు రాజ్యసభలో ప్రవేశపెట్టారు. జాతీయ సహకార అభివృద్ది సంస్థ చట్టం 1962ను సవరించడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. సవరించిన చట్టం ప్రకారం ఎన్సీడీసీ పారిశ్రామిక వస్తువుల రంగంలో కూడా తన కార్యకలాపాలను చేపట్టేందుకు వీలు కలుగుతుంది. సహకార అభివృద్దిలో నిమగ్నమైన ఏ సంస్థకైనా ఎన్సీడీసీ ద్వారా నిధులు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తుంది. బిల్లుపై జరిగిన చర్చలో మురళీధర్ మోహోల్ మాట్లాడుతూ, ఈ బిల్లు ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతుల సంక్షేమం, ఆర్థిక సాధికారత మరింత బలోపేతమవుతాయని అన్నారు. దేశంలో సహకార రంగం వ్యవస్థీకృతంగా అభివృద్ది చెందేందుకు ఆర్థిక సహాయం అందించాలనే లక్ష్యంతో ఎన్సీడీసీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. విద్యార్థుల సమస్యతో సహా ఏ అంశంపైనైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. పార్లమెంటు ప్రాంగణంలో ఆయన ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ, సభ్యులు లేవనెత్తే అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వం దాచాల్సింది ఏమీ లేదని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు సభా కార్యకలాపాలను సాగనివ్వడం లేదని ఆయన ఆరోపించారు. ఇంత తీవ్రమైన అంశంపై పార్లమెంటరీ నిబంధనల ప్రకారం చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు.
1: आंदोलन के छात्र प्रदर्शन पर सभी प्रकार की चर्चा करने के लिए सरकार तैयार है और चर्चा के लिए समय सुनिश्चित किया जाए और विपक्ष तैयार हो जाए. मेरी ओर से भी मैंने कह दिया है कि मैं किसी भी सवाल का जवाब देने के लिए संसद में तैयार हूँ. आज भी मैं कहता हूँ स्पीकर साहब को वो पत्र दे दे कर कल 3 बजे तक सभी प्रकार की चर्चा के लिए हम तैयार है. मैं सदन में ही बैठूंगा, सबको सुनूंगा और सब चीजों का जवाब दूंगा. सरकार के पास छुपाने के लिए कुछ नहीं.
0: భారత్ అధ్యక్షతన బ్రిక్స్ సముద్ర ధ్రువ విజ్ఞాన శాస్త్రం సాంకేతికత వర్కింగ్ గ్రూప్ 8వ సమావేశం గోవాలో ఈ రోజు ప్రారంభమైంది. భూ విజ్ఞాన శాస్త్రాల మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ ఈ 3 రోజుల సమావేశానికి ఆతిథ్యమిస్తోంది. సముద్రాలు, ఆర్కిటిక్, అంటార్కిటిక్ ప్రాంతాల్లో పరిశోధనలను మరింత ముందుకు తీసుకువెళ్లే లక్ష్యంతో బ్రిక్స్ సభ్య దేశాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. రైల్వే రిజర్వ్డ్ టికెట్ల బుకింగ్లో ప్రస్తుతం దాదాపు 89% టికెట్లు ఆన్లైన్లోనే అవుతున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. 2013-14లో ఆన్లైన్ ద్వారా బుక్ అయిన రిజర్వ్డ్ టికెట్ల వాటా సుమారు 49% ఉండేదని ఆయన పేర్కొన్నారు. లోక్సభలో ఈరోజు ఒక ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిస్తూ, రిజర్వ్డ్, అన్రిజర్వ్డ్ టికెట్ల కొనుగోలులో డిజిటల్ విధానాన్ని మరింత విస్తరించే లక్ష్యంతో రైల్వే శాఖ రైల్ వన్ యాప్ను ప్రారంభించిందని తెలిపారు. ఈ యాప్ ద్వారా ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్ నుంచే రిజర్వ్డ్తో పాటు అన్రిజర్వ్డ్ టికెట్లను కూడా బుక్ చేసుకునే సౌకర్యం కల్పించినట్లు మంత్రి వివరించారు. ముంబైలోని ఘాట్కోపర్ ప్రాంతంలో ఈరోజు తెల్లవారుజామున కొండ చర్యలు విరిగిపడి ఓ భవనంపై పడిన ఘటనలో 6 మృతి చెందగా మరో 4 గాయపడ్డారు. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తెలిపిన వివరాల ప్రకారం ఘాట్కోపర్లోని చిరాగ్ నగర్ ప్రాంతంలోని గౌషియా చాల్లో తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొండ ప్రాంతంలోని కొంత భాగం కూలి చాల్ భవనంపై పడడంతో శిథిలాలు 2 నుంచి 3 ఇళ్లపై పడినట్లు అధికారులు తెలిపారు. ముంబై అగ్నిమాపక సిబ్బంది, ముంబై పోలీసులు, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం సిబ్బంది సంయుక్తంగా సహాయక చర్యలు చేపడుతున్నారు. నైజీరియాలోని లాగోస్ నగరం వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ ఫెన్సింగ్ ఛాంపియన్షిప్లో 3వ రోజు భారత ఫెన్సింగ్ జట్టు అద్భుత ప్రదర్శన కనపరిచింది. వివిధ సీనియర్ వ్యక్తిగత విభాగాల్లో భారత్ 3 స్వర్ణ పతకాలు, 1 రజతం, 1 కాంస్య పతకం సాధించింది. దీంతో భారత్ మొత్తం పతకాల సంఖ్య 29కి చేరింది. ఇందులో 8 స్వర్ణాలు, 7 రజతాలు, 14 కాంస్య పతకాలు ఉన్నాయి. సీనియర్ మహిళల ఫాయిల్ విభాగంలో అద్భుతంగా రాణించిన కనకలక్ష్మి స్వర్ణ పతకం సాధించగా, సహచర క్రీడాకారిణి జోయిస్ అసిత రజత పతకం గెలుచుకుంది. దీంతో ఈ విభాగంలో భారత్ తొలి 2 స్థానాలను దక్కించుకుంది. భారతీయ వ్యాపారులు న్యాయబద్దమైన వాణిజ్య విధానాలను అనుసరించాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. అదేవిధంగా పునర్వినియోగం, రీసైక్లింగ్ ను ప్రోత్సహించాలని, సర్క్యులర్ ఎకానమీని అభివృద్ది చేయాలని అన్నారు. భారతీయ ఉత్పత్తులు, సేవలను అంతర్జాతీయ మార్కెట్లకు తీసుకువెళ్లే క్రమంలో ఈ విధానాలను పాటించాలని ఆయన సూచించారు. మహనీయుల జీవిత చరిత్రలను చదవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ యువతకు పిలుపునిచ్చారు. వందే మాత్రం స్ఫూర్తి భారత స్వాతంత్ర్య పోరాటానికి ప్రేరణనిచ్చిందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ ఎఫ్సీఆర్ఏ బిల్లును లోక్సభ సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీకి పంపించింది. విద్యార్థుల సమస్యతో సహా ఏ అంశంపైనైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి తప్పెవరిది నాటిక రచన శ్రీ బి దుర్గా మల్లేశ్వరరావు, నిర్వహణ శ్రీ ఎం వాసుదేవమూర్తి.

0: ఇంకా ఎంత దూరం నడవాలో ఈ హోరుగాలిలో. నడవటం కష్టంగా ఉంది. ఆ కనిపించేదే జడ్జి రామచంద్రరావు గారి ఇల్లు ఉంటుంది. అమ్మయ్యా, నా శ్రమ ఫలించింది. చింతల రామచంద్రరావు జడ్జి. అమ్మయ్యా, అడ్రస్ దొరికింది. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళటం ఎలా? నా శక్తితో లోపలికి వెళ్ళొచ్చు, కానీ ఆయన కంగారు పడతాడు. అయితే ఎలా? సరే, తలుపు కొడతాను.
1: ఇంత రాత్రిపూట ఎవరబ్బా వచ్చేది? వస్తున్నా.
0: నమస్కారం సార్.
1: పాపా, ఎవరు నువ్వు ఇంత రాత్రి వేళ, పైగా ఈ వర్షంలో? ఎవరు కావాలి?
0: మీరేగా జడ్జి గారు.
1: నేను కావాలా? ఆశ్చర్యంగా ఉంది. మీ పెద్దవాళ్ళు ఎవరైనా వస్తున్నారా?
0: నాకు తోడుగా ఎవ్వరూ రాలేదు. దయచేసి నన్ను లోపలికి రానిస్తారా?
1: రా పాప, రా. ఇదిగో పాప, ఈ టవల్తో తలదొడుచుకో, బాగా తడిసిపోయావు. ఆ కుర్చీలో కూర్చో. పాప, ఈ వేడి పాలు తాగు, చలి తగ్గుతుంది.
0: నాకు చలి లేదు, గిలి లేదు. మీకు చలిగా ఉంటే ఆ పాలు మీరే తాగండి.
1: పాప, నిన్ను చూస్తుంటే ఎక్కడో చూసినట్లు అనిపిస్తుంది. ఎక్కడా గుర్తు రావడం లేదే.
0: మీరు మన పేపర్ చూసారా?
1: చూశాను.
0: ఆ పేపర్లో మొదటి పేజీలో ముఖ్యమైన వార్త. స్కూల్ నుండి వస్తున్న పాప వర్షం నీరు రోడ్డు మీద ఏరులా పారుతుంటే ప్రమాదవశాత్తు కాలువలో పడి ప్రాణాలు కోల్పోయిన నా ఫోటో చూశారు కదూ?
1: ఆ వార్త చదివాను. పాపం ఆ పాప. అరే, నువ్వే ఆ పాపవే? అంటే నువ్వు చనిపోలేదా? ఆపద నుండి ఎలా తప్పించుకున్నావమ్మా? పేపర్లో నువ్వు చనిపోయావని రాశారు. మరి నువ్వు పాప, మీ ఇంటి ఫోన్ నంబర్ చెప్పు, మీ వాళ్ళని పిలిపిస్తాను. నువ్వు బ్రతికే ఉన్నావని తెలిస్తే మీ అమ్మ నాన్న ఎంత ఆనందిస్తారో.
0: ఆనంద పడకండి సార్, నేను చనిపోయాను. మీ ముందున్నది దేవి ఆత్మ, అంటే నా ఆత్మ.
1: ఆత్మ ఏమిటి నువ్వు అనేది నిజమా?
0: నిజమే.
1: నా ముందున్నది ఆత్మ. ఏం కావాలి?
0: భయపడకండి జడ్జి గారు, నాకు న్యాయం కావాలి.
1: పాప, నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావటం లేదు.
0: ఎందుకు సార్ అలా వణికిపోతున్నారు? మీతో నా కథ చెప్పుకొని ఉపశమనం పొందాలని, నా చావుకు కారణమైన వారికి మీరు శిక్ష విధిస్తారని వచ్చాను. దయచేసి నా కథ వినండి.
1: నా కళ్ళ ముందు జరుగుతున్నది, నా చెవులతో వింటున్నది కళ నిజమా అని నిర్ధారించుకోలేకపోతున్నాను.
0: కళ కాదు, అక్షరాల నిజం. మీరు కూర్చోండి.
1: పాప, ఏం చెప్పాలనుకుంటున్నావో వివరంగా చెప్పు. నీకెవరి నుండి అన్యాయం జరిగితే వారిని తప్పకుండా శిక్షిస్తాను.

0: కానీ ఈ కేసు కోర్టులో వాదించడానికి కుదరదు.
1: దీనికి కోర్టు అక్కర్లేదు, ఇక్కడే న్యాయ విచారణ జరగాలి. దోషులను విచారించి శిక్ష విధించాలి. శిక్ష కాకపోయినా వారు చేసిన తప్పులు వారు తెలుసుకోవాలి.
0: అలాగే ఇక్కడే విచారణ జరిపిద్దాం. ఇంతకే నీ కథ
1: చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఆ రోజు ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా భోరున వర్షం.

0: బేబీ స్కూల్కి టైం అవుతుంది, త్వరగా తయారవ్వమ్మా.
1: మమ్మీ మమ్మీ, బయట వర్షం చూడు ఎలా వస్తుందో, ఈరోజు స్కూల్కి డుమా కొట్టేస్తా.
0: ఏయ్ నా దగ్గర వేషాలైకు, నా బుజ్జివి కదూ, ఈరోజు ఒక్కరోజే స్కూల్ అమ్మా, రేపటి నుంచి సెలవులే కదా, పైగా బాగా వర్షం వస్తుంది కదా, హాజరు వేసుకుని పంపించేస్తారే.
1: అయితే స్కూల్కి వెళ్ళడం తప్పదా మమ్మీ?
0: తప్పదు మమ్మీ. ఇదిగో ఈ రైన్ కోట్ వేసుకో, మీ నాన్నగారితో చెప్తాను, స్కూటర్ మీద నిన్ను తీసుకువెళ్ళి స్కూల్ దగ్గర దించేస్తారు. నా బుజ్జివి కదూ, ప్లీజ్ నా మాట వినమ్మా.
1: నీ జుట్టు పచ్చి.
2: ఏమిటో బొంగమూతి బుల్లెమ్మని బుజ్జగిస్తున్నావు?
0: ఇదిగో చూడండి, స్కూల్కు వెళ్ళనని మారాన్ చేస్తుంది, మీరు స్కూటర్ మీద తీసుకువెళ్ళి దించండి.
2: సరే సరే, ఈ స్కూల్ డ్యూటీలు అంటగట్టుకు, రిక్షా రంగన వస్తాడో వాడితో పంపించు.
0: ఏదో ఒక్కరోజు స్కూల్కు తీసుకువెళ్ళమంటే అంత బాధపడిపోతారే, వర్షం కదా, రంగనం వస్తాడో లేదో.
2: అది కాదు, ఈరోజు నా స్నేహితుడు వెంకటరత్నం పుట్టినరోజు, బ్రహ్మాండమైన పార్టీ అరేంజ్ చేశాడు, ఆ పార్టీ ఏర్పాట్లని నా నెత్తిన వేశాడు, నా కుదరదు.
0: వెధవ పార్టీలు పాప కంటేనా ఏమిటి?
2: అంత కోపం ఎందుకో, నా వ్యాపారానికి మూల స్తంభం ఆ రత్నం గారు, ఆయనను మంచి చేసుకోక తప్పదు. బయట వర్షం బాగా ఉంది, ఈ రోజుకు సెలవు ఇచ్చేయకూడదా? పాపం దాన్ని చూస్తుంటే జాలిస్తుందో.
3: అమ్మగారు అమ్మగారు!
2: అమ్మయ్యా, వచ్చాడు ఆపద్ బంధుడు. శ్రీమతి గారు, ఇక నన్ను వదిలేయండి.
0: సర్లేండి, మరీ ఇంత నిర్లక్ష్యం పనికిరాదు.
3: దండాలు అమ్మగారు, వాన బాగా వస్తున్నది, అందుకని రావటం సిట్టం ఆలస్యం అయిపోయినది.
0: సరే సర్లే, నీ సందేశాలు తర్వాత తీరిగ్గా వింటాను, ముందు పాపం జాగ్రత్తగా స్కూల్కి తీసుకువెళ్ళు.
3: చిన్నమ్మ గారు, త్వరగా రావాలా?
1: ఆ వస్తున్నాలే పదా, ఇదిగో పుస్తకాలు పట్టుకో.
0: అలా కోపంగా వెళ్ళకు, నువ్వు వచ్చేసరికి నీ కోసం కేక్ తయారు చేసి ఉంచుతాగా.
1: హే, నిజంగా?
0: నిజంగానే.
1: మా మంచి మమ్మీ, టాటా, వెళ్తున్నా.
0: ఆ వెళ్తున్నా ఏమిటమ్మా, వెళ్ళొస్తా అనాలి.
2: ఏమో నాకు టైం అవుతుంది, ఇక దాని గొడవ వదిలి నా ఊరు పట్టించుకో.
0: వస్తున్నా. ఇదిగో రంగన్నా.
3: అమ్మా,
0: పాపను జాగ్రత్తగా తీసుకువెళ్ళు, వర్షం నిండు పడకుండా చూడు.
3: అట్లాగే నమ్మగారు. అమ్మాయి గురు, జాగ్రత్తగా దిగండి. ఇదిగో పుస్తకాలు సంచి. అమ్మాయి గురు, ఈ స్కూల్ లేకపోతే ఇదిగో ఈ పక్కనే కూకోండి, నాను వచ్చి మిమ్మల్ని ఇంటికాడికి తీసుకెళ్తా.
1: అలాగే రంగన్న, ఇక్కడే ఉంటాను, త్వరగా రావాలి.
3: అట్లాగే, ఇదిగో ఈ పిల్లల్ని ఆ రాజా స్కూల్ దగ్గర దించేసి వచ్చేస్తాను.
1: టాటా.
3: అమ్మాయి గారు, వానలో తడవకండి, జలుబు చేస్తుంది, జ్వరం కూడా వస్తుంది.
1: అబ్బా, అందరూ నాకు జాగ్రత్తలు చెప్పేవాళ్ళే. సర్లే, నేను వర్షంలో తడవను గాని వెళ్ళు.

రంగన్ ఇంకా రాలేదు. అందరూ ఇళ్లకు వెళ్ళిపోతున్నారు. నేను కూడా ఎంత చక్క వర్షంలో తడుస్తూ నీటిలో ఈదుకుంటూ వెళ్తే ఎంత బాగుంటుందో. అమ్మో, మమ్మీ కొడుతుంది. అయినా మమ్మీకి నేను నీళ్ళల్లో తడిసినట్టు ఎలా తెలుస్తుంది? మమ్మీ కోపడితే రంగన్ రాలేదు, చూసి చూసి వచ్చేసానని అబద్ధం చెప్తాను. భలే భలే.

0: 나갔나요? చిన్న నదిలాగా ఎంత జోరుగా వెళ్తున్నాయో. భలే మజాగా ఉంది. మెల్లగా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాను. అయ్యో, నా చెప్పు కాలు నుండి ఊడి జారిపోయిందే. అదిగా అక్కడ తేలింది. అమ్మ దొంగ వస్తున్నా, నన్ను తప్పించుకోలేవులే. అదే దూరంగా వెళ్ళిపోయింది. అమ్మో, ఈ చెప్పు పోతే మమ్మీ కొడుతుంది. ఎలాగైనా దాన్ని పట్టుకోవాలి.
1: Oh, my God.

0: జడ్జి గారు ఆ రోజు జరిగిందంతా మీకు వివరించారు. మీరు ఆలోచించి నా మరణానికి కారణమైన వారిని శిక్షించాలి. కనుక మీరు పద్మ, శ్రీనివాసరావు, రంగన్న ప్రిన్సిపల్, మున్సిపల్ ఆఫీసర్ని రేపు రాత్రి 12 గంటలకి పిలిపించండి. ఆ సమయానికి నేను వస్తాను. శ్రీనివాసరావు గారి ఫోన్ నెంబర్ 7 5 1 3 6. సెలవు. నమస్కారం.
1: హలో, 751-36 నేను జడ్జి రామచంద్రరావుని మాట్లాడుతున్నాను. మీరు శ్రీనివాసరావు గారేనా?
2: అవును.
1: దేవి మీ అమ్మాయి కదూ?
2: అవునండి. నా చిన్నారి దేవిని మా చేతులారా మేమే చంపుకున్నాం. కానీ ఇంత అర్ధరాత్రి దేవి గురించి ఎందుకు అడుగుతున్నారు?
1: చూడండి శ్రీనివాసరావు గారు, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. కొద్ది నిమిషాల క్రితం మీ అమ్మాయి దేవి ఆత్మ నా దగ్గరకు వచ్చి మీపై కేసు పెట్టింది.
2: వాట్? ఏమిటి సార్ మీరు చెప్పేది?
1: నేను చెప్పేది అక్షరాలా నిజం. ఆ పాప మరణానికి కారణమైన వారిని విచారించి శిక్ష విధించమంది.
2: చూడండి, హాస్యం ఆడటానికి నేనే దొరికానా? ఇంత అర్ధరాత్రి ఫోన్ చేసి ఈ విధంగా మమ్మల్ని బాధ పెట్టడం పెద్ద మనుషులు చేసే పని కాదు.
1: క్షమించండి మిస్టర్ శ్రీనివాస్, నేను చెప్పేది నిజం, నన్ను నమ్మండి. మీ ఫోన్ నంబర్ కూడా మీ పాపే రాసిచ్చింది. రేపు రాత్రి 12 గంటలకు మా ఇంటికి రండి. దయచేసి మీ శ్రీమతి పద్మ గారిని, రిషా రంగనను, స్కూల్ ప్రిన్సిపాల్ గారిని, మున్సిపల్ ఆఫీసర్ గారిని తీసుకొని రండి. మీ కళ్ళతో మీరే చూస్తారు. ఈ కేసు నాకు చాలా ఆశ్చర్యంగాను ఇంట్రెస్టింగ్గాను ఉంది. కనుక నేను చెప్పిన అందరినీ తీసుకొని రేపు రాత్రి 12 గంటలలోపు నా బంగ్లాకి రండి. మీకోసం ఎదురు చూస్తుంటాను.
2: కానీ
1: సందేహం వద్దు, ఇది నిజంగా విచిత్రమైన సంఘటనే. మీ పాప ఆత్మ ఆ రోజు జరిగింది కళ్ళకు కట్టినట్లు వివరించింది. మీరు తప్పకుండా వస్తే ఏం జరుగుతుందో చూద్దాం. సెలవు. నమస్తే.

0: ఎడ్డిగారు, మీరు మీరు చెప్పింది నిజమా? 12 గంటలు అవుతుంది ఇంకా.
1: నేను చెప్పింది నిజమేనమ్మా, సందేహం వద్దు. 12 ఇప్పుడే కదా అయింది, చూద్దాం.
2: అందరికీ నమస్కారం. జడ్జి గారు, మీకు చాలా శ్రమ కలిగించారు. అందరూ హాజరైనందుకు సంతోషం.
0: అమ్మా, దేవి దేవి, నువ్వు నువ్వు
2: యారగల్ పద్మ గారు, క్షమించండి మిమ్మల్ని పేరు పెట్టి పిలిచినందుకు. ఇప్పుడు మీరెవరో నేనెవరో?
0: దేవి ఎంత మారిపోయావమ్మా.
2: జడ్జి గారు, దయచేసి విచారణ మొదలు పెట్టండి.
1: మొదటి నిందితురాలు శ్రీమతి పద్మ గారు, మరి ఎవరు వాదిస్తారు?
2: ఎవరో ఎందుకు, నేనే వాదిస్తాను.
1: వెరీ గుడ్. శ్రీమతి పద్మ గారు, దయచేసి మీరు ఈ బోన్లో నిల్చోండి. దేవి, విచారణ ప్రారంభించు.
2: చూడండి పద్మ గారు.
0: ఏం మాటలమ్మా, నా దగ్గరకు రా తల్లి, ఈ అమ్మకు దూరం కాకు.
2: మన్నించండి, ఇప్పుడు నేను బంధాలకు అతీతురాలను. దయచేసి నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మీరు ఏడుస్తూ సమయం వృధా చేయవద్దు.
0: భగవంతుడా, నాకు ఎందుకయ్యే ఈ శిక్ష? నా చిన్నారి నన్ను ప్రశ్నిస్తుందట, నేను జవాబు చెప్పాలట. అడుగమ్మా అడుగు, ఈ పాపిష్టి తల్లి నీకు చేసిన అన్యాయానికి కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది. ఇంకా ఏడిపించమ్మా, ఇంకా ఏడిపించు.
2: నేను అడిగే ప్రశ్నలకు మీరు విపులంగా సమాధానం చెప్పండి. ఆ రోజు పొద్దున్నీ వర్షం వస్తున్నప్పుడు మీ కుమార్తె దేవి ఏమన్నారు?
0: మమ్మీ మమ్మీ, ఈరోజు స్కూలుకు వెళ్ళను ప్లీజ్ అని బ్రతిమలాడింది.
2: మరి మీరేం చేశారు?
0: మూర్ఖురాలిని, దాని మాటలు వినకుండా రాక్షసులా నా చిట్టి తల్లిని చేతులారో మృత్యు దేవతకు అప్పగించాను.
2: అంటే మీరు మీ కుమార్తె మరణానికి కారణమని ఒప్పుకుంటున్నారా?
0: భగవంతుడా భగవంతుడా, ఏమిటి నాకే శిక్ష? ఈ ప్రశ్నకు సమాధానం ఏమని చెప్పను? నా కుమార్తె మరణం నేను కావాలని కోరుకుంటానా? మంచిగా చదివించి ఉన్నతంగా తీర్చిదిద్దాలని ప్రతి క్షణం ఆలోచించిన నేను ఇలా జరుగుతుందని ఊహించగలనా? జడ్జి గారు, ఏ తల్లి తన పిల్లలను నిర్దాక్షిణ్యంగా చంపుకోవాలనుకోదు. కానీ ఆ రోజు జరిగిన సంఘటన ఎవ్వరూ ఊహించనిది. ఇందులో నా తప్పే ఉంది. స్కూలుకు వెళ్ళనని మారాం చేస్తే, స్కూలుకు వెళ్ళమని బుజ్జగించి నా చిన్నారికి ఇష్టమని కేక్ చేశాను. కానీ ఆ కేక్ తినకుండానే నా చిట్టి తల్లికి నోరేళ్ళు నిండిపోయాయి, నోరేళ్ళు నిండిపోయాయి.
1: శ్రీనివాసరావు గారు, ఆమెను బోన్ నుంచి తీసుకువెళ్ళి కుర్చీలో కూర్చోబెట్టి మంచినీళ్ళు త్రాగించండి.
2: రెండో నిందితుడు శ్రీనివాసరావు గారిని పిలిపించండి.
1: శ్రీనివాసరావు గారు, దయచేసి వచ్చి బోన్లో నిల్చోండి.
3: అలాగే సార్.
2: శ్రీనివాసరావు గారు.
4: అమ్మా బుచ్చి,
2: ప్లీజ్ ఏడవకండి. నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ఆ రోజు జరిగిన సంఘటనకు మీరెంతవరకు బాధ్యులు?
4: దేవి మరణానికి పూర్తి బాధ్యత నాది. నన్ను శిక్షించండి, నన్ను శిక్షించండి.
2: నిజమా? ఎలా?
4: ఆ రోజు నా స్నేహితుడి పార్టీ ఏర్పాట్ల గురించి ఆలోచించాను. గాని నా పాపను స్కూల్ దగ్గర స్కూటర్ పై తీసుకెళ్లి వదలండి అని నా భార్య చెప్పినా వినలేదు. పాపను స్కూల్కి తీసుకెళ్లి ఉంటే ప్రిన్సిపాల్ గారితో మాట్లాడి ఇంటికి తీసుకొచ్చేసేవాడిని. పాపను రంగన్న స్కూల్కి తీసుకువెళ్ళిన తర్వాత ఆ విషయం గురించే ఆలోచించలేదు. ఇందులో నా తప్పు చాలా ఉంది. కనుక మీరు విధించే ఏ శిక్షణైనా ఆనందంతో స్వీకరిస్తాను.
2: జడ్జి గారు, విన్నారు కదా, పిల్లల గురించి ఆలోచించకుండా తన స్నేహితుడి పార్టీ గురించి

0: ఆలోచించిన ఈ పెద్ద మనిషి లాంటి వారు సమాజంలో చాలా మంది ఉంటారు. ఈ సంఘటన వారి కళ్ళు తెరిపించాలి.
1: దేవి, ఇంకా ఎవరైనా ప్రశ్నించాలా?
0: నో సార్.
1: శ్రీనివాసరావు గారు, మీరు వెళ్ళి ఆ కుర్చీలో కూర్చోండి. తర్వాత నిందితులు
0: ప్రిన్సిపల్ జేమ్స్ గారు.
1: జేమ్స్ గారు, దయచేసి వచ్చి ఈ బోన్లో నిల్చోండి.
0: సార్, ఆ రోజు మీరు తీసుకున్న నిర్ణయం ఎంతవరకు సమంజసం? వర్షం వస్తున్న పిల్లలు ఇళ్ళకి ఎలా వెళ్తారని ఆలోచించకుండా స్కూల్కి సెలవు ప్రకటించి పాపు మరణానికి కారకులయ్యారు.
2: ఇంకా వర్షం ఎక్కువ అవుతుందేమో అని సెలవు ప్రకటించాను. దాని కారణంగా పాప చనిపోతుంది. నేను ఊహించగలనా? అనవసరంగా నన్ను నిందితుని చేశారు.
0: అక్షరాల మీరు ఆ రోజు చేసిన తప్పు. సెలవు ప్రకటించిన పిల్లల్ని స్కూల్లోనే ఉంచితే వారి తల్లిదండ్రులు వచ్చి తీసుకువెళ్లేవారు కదా.
2: మామూలుగా స్కూల్ వదిలిపెట్టంగానే పిల్లలంతా వారి వారి తల్లిదండ్రులు చేసిన ఏర్పాట్ల ప్రకారం, అంటే కొందరు రిక్షాలలో, మరికొందరు బస్సుల్లో, ఏ ఏర్పాటు లేని పిల్లలు నడిచి వారి వారి ఇళ్ళకి వెళ్ళిపోతూ ఉంటారు. ముఖ్యంగా ఆ రోజు వర్షం తీవ్రంగా పడుతుంది. అందుకని వారి వారి తల్లిదండ్రులు ఏదో ఏర్పాటు చేసుకుంటారని భావించి అంతగా పట్టించుకోలేదు. అయినా అంతమంది పిల్లల్ని వారి వారి తల్లిదండ్రులు వచ్చేదాకా కంట్రోల్ చేయడం కష్టం కదండి జడ్జి గారు.
0: ఒక స్కూల్ ప్రిన్సిపల్ అయ్యుండి ఇలా మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది. తల్లిదండ్రులు మీపై బాధ్యతలు ఉంచి తమ పిల్లల్ని స్కూల్ పంపించారు. మీ స్కూల్లో ఉన్నంత వరకు పిల్లల బాధ్యత మీదే, మీరే కంట్రోల్ చేయాలి.
2: నిజమే, కానీ ఆ రోజు
0: మీరు సెలవు ప్రకటించకుండా వర్షం తగ్గే వరకు మీరు కూడా పిల్లలతో ఉండి వారి క్షేమంగా ఇళ్లకు వెళ్లే మార్గం గురించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఆ ఘోరం జరిగేది కాదు. మీరు బాగా ఆలోచించండి.
2: నేను ఆ రోజు ఇంతగా ఆలోచించలేదు. సెలవు ప్రకటించి నా దారిని నేను వెళ్ళిపోయాను. నిజంగా ఆ రోజు జరిగిన సంఘటనకు కొంతవరకు నేనే కారణం. జడ్జి గారు, నా తప్పు తెలుసుకున్నాను. మీరు విధించే శిక్ష శిరసావహిస్తాను.
0: విన్నారుగా సార్, తదుపరి నిందితులు మున్సిపల్ ఆఫీసర్ గారు.
1: షణ్ముగం గారు, దయచేసి వచ్చి ఈ బోన్లో నిల్చోండి.
0: ఇంతవరకు జరిగిన సంభాషణలు విన్నారు కదా?
3: విన్నానమ్మా.
0: మరి ఈ సంఘటనలో మీరు కూడా నిందితులు. మీ వివరణ?
3: నాకేమీ తెలీదు. పాప చనిపోవడానికి నాకు ఏ సంబంధం లేదు.
0: చనిపోవడంలో మీ ప్రమేయం ఏమీ లేదు, కానీ చనిపోయింది మురికి కాలువలో పడి కదా, నిజమేనా?
3: నిజమే.
0: మరి ఆ మురికి కాలువపై రాళ్ళు ఎందుకు వేయించలేదు?
3: చూడమ్మా, మేము వేస్తూ ఉంటాము, దాన్ని ఎవరో ఒకరు ఎత్తుకెళ్తూ ఉంటారు. దానికి మేమేం చేస్తామమ్మా?
0: ఎత్తుకు వెళ్ళిన వారిని మీరు పట్టుకొని శిక్షించాలి. కానీ ఎత్తుకుపోతున్నారని రాళ్ళు వేయకుండా వదలటం మీ తప్పు, అవునా?
3: అవును.
0: ఆ తప్పు వల్ల పాప చనిపోయింది, అవునా?
3: అవును.
0: మరి తప్పు మీది కాదా? ఆలోచించండి.
3: తప్పేనమ్మా, కానీ ఆ రోజు అంత పెద్ద వర్షం వస్తుందని తెలిస్తే.
0: వర్షం వచ్చినా రాకపోయినా ప్రమాదకరమైన మురికి కాలువలపై రక్షణ కల్పించే రాళ్ళు వేయటం మీ కర్తవ్యం.
3: నేనమ్మా, మా చిన్న తప్పు పాప ప్రాణం బలి తీసుకుంది. ఇందులో నా తప్పు చాలా ఉంది. నా తప్పు తెలుసుకున్న జడ్జి గారు, ఆ రోజు జరిగిన సంఘటనకు నేనే బాధ్యుణ్ణి. అందుకు చాలా సిగ్గుపడుతున్నాను. ఇక మీరు ఎలాంటి శిక్ష విధించినా దానికి బద్ధునే ఉంటాను.
0: విన్నారుగా జడ్జి గారు, తర్వాత నిందితుడు రంగన్నను పిలిపించండి.
1: రంగన్న, ఇలా వచ్చి బోల్లో నుంచో.
4: తోరగారు దండాలండి. చిన్నమ్మగారు దండాలండి. దొర, ఈ చిన్నమ్మగారు చచ్చిపోవటానికి నానే కారణం. నాకు ఊరిసి చెయ్యండి.
0: రంగన్న, అలా ఏడవకు. పాప చనిపోవడానికి నీవే కారణమని ఎలా అనుకుంటున్నావు?
4: అవునమ్మాయి గారు, ఆ ఎల్తప్పంతా నాది. మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళటానికి గంట ఆలస్యంగా ఈ స్కూల్కి వచ్చినాను.
0: ఎందుకు ఆలస్యమైంది?
4: పాపిట్టోడిని దారిలో 10 రూపాయలు కిరాయిక ఆశపడి వెళ్ళిన. బేగి వచ్చేద్దామనుకున్నా, కానీ వాన ఎక్కువైపోయింది. చుట్టూ

0: నూతన నీళ్లు బండి తిరగబడిపోయినది. ఆ నీటి నుంచి తంటాలు పడి బండిని బయటికి తీసుకొచ్చేసరికి గంట ఆలస్యం అయిపోయినది. ఈ స్కూల్ కాడ ఎవ్వరూ లేరు. ఆ అమ్మాయి గురిని ఆ అమ్మగారు తీసుకెళ్ళి ఉంటారనుకుని నా ఇంటికి వెళ్ళి కూడు తిని తొంగున్నా. సాయంకాలం తెలిసినది అమ్మా ఈ విషయం.
1: అమ్మా సిన్నమ్మా, వాళ్ళ తడవనాక జలుబు చేస్తుంది, జ్వరం వస్తుంది అని భయం చెప్పిన నాకు
0: నీటిలో ముద్దైపోయి పుస్తకాల సంచి ఈపులు అలాగే వేలాడుతూ, రంగన్నా నువ్వు రాకపోవటం వల్లనే చచ్చిపోయినాను అని నా కళ్ళలోకి కోపంగా చూస్తున్నట్టున్నా. అమ్మాయి గారు కట్టిన చూసి నన్ను పిచ్చుండి అయిపోయినాను దొరా, నన్ను పిచ్చుండి అయిపోయినాను. నాకు సిచ్ చేయండి, నాకు సిచ్ చేయండి.
2: రంగన్న ఏడవకు, వెళ్ళు వెళ్ళి కూర్చో కూర్చో. విన్నారుగా జడ్జి గారు, ఇక మీ హృదయం.
3: అందరు చెప్పింది విన్నాను. దేవి, నిన్ను కూడా కొన్ని ప్రశ్నలు అడగాలి. బోన్లోకి వచ్చి నిల్చో.
2: నన్న ఎందుకు?
3: నీ తప్పు కూడా ఉంది కనుక.
2: తప్పు నాపై నెట్టాలని చూస్తున్నారా జడ్జి గారు? సరే మీ ఇష్టం, అడగండి.
3: ఆ రోజు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంలో నువ్వెందుకు బయలుదేరావు?
2: రంగన్న రాలేదు కదా.
3: నిజం చెప్పు, రంగన్న రాడని నిర్ణయించుకుని బయలుదేరావా?
2: అదే.
3: పర్వాలేదు చెప్పు.
2: వర్షంలో తడబాలని రోడ్డు మీద నదిలా ఉన్న వర్షం నీళ్ళల్లో చుంగు చుంగున ఎగురుతూ నడవాలని అనిపించింది. అందుకని రంగన్న రాకూడదు దేవుడా అని ప్రార్థించి వర్షంలో తడుస్తూ బయలుదేరా. ఆ తరువాత ఏం జరిగిందో మీకు తెలుసు.
3: సరే, నీ వెళ్ళి కుర్చీలో కూర్చో. ఇంతవరకు నేను ఎన్నో జడ్జిమెంట్స్ ఇచ్చాను, కానీ ఈ రోజు నా వృత్తికే సవాలుగా నిలిచిన రోజు. ఓ పాప మరణం వెనుక ఎన్నో చిక్కుముడులు, ఇందులో తప్పెవరిది? తల్లిదండ్రులదా, ప్రిన్సిపాల్దా, లేక మున్సిపాలిటీ అధికారులదా? వీరందరూ కాక ఆఖరుకు రిక్షా రంగన్నదా? ప్రతి ఒక్కరి తల్లిదండ్రులు తమ పిల్లల బంగారు భవిష్యత్తు గురించి కలలు కంటారు, కానీ వారి నిండి జీవితాలను బలి తీసుకోవాలని అనుకోరు కదా. అంత వర్షంలోనూ స్కూల్కి పంపించడానికి పద్మావతి గారు చేసిన ప్రయత్నం పాప బంగారు భవిష్యత్తు కోసమే కదా. ఇక తండ్రి శ్రీనివాసరావు రొటీన్ వ్యవహారంగా తీసుకుని రిక్షా రంగన్న ఉన్నాడు కదా అనే ధీమాతో పార్టీకి వెళ్ళిపోయాడు. అతను ఇంత ఘోరం జరుగుతుందని ఊహించలేదు. ఇక రిక్షా రంగన్న అనుకోని పరిస్థితిలో ఆలస్యమైంది, అయినా స్కూల్ దగ్గరకు వచ్చాడు. పాప లేకపోవడంతో పెద్దవారు వచ్చి తీసుకువెళ్లారని భావించాడు, కావాలని ఆలస్యం చేయలేదు. పైగా స్కూల్కి అర్ధాంతరంగా సెలవు ప్రకటిస్తారని అతనికి తెలియదు. కొన్ని భయంకరమైన సంఘటనలు చిన్న చిన్న లోపాల వల్ల జరిగిపోతాయి, ఆ తర్వాత బాధపడినా ప్రయోజనం లేదు. ప్రతి ఒక్కరూ తమ వృత్తిలో లోపాలు లేకుండా సరిదిద్దుకుంటే ఇలాంటి ఘోరాలు జరగవు. పిల్లలకు ఆపదలు ఎదురైనప్పుడు ఎలా ఎదుర్కోవాలో నేర్పించాలి. చదువుతో పాటు ప్రాణరక్షణ కూడా ఎంతో ముఖ్యం. అలాగే స్కూల్స్ పరిసర ప్రాంతాల్లో ప్రజలకు ప్రాణ సంకటమైన మురుగు కాల్వలపై నిరంతరం సర్వే జరుపుతూ తగు చర్యలు తీసుకోవాలి, అది వారి బాధ్యత.
4: తప్పెవరిది నాటిక మీరింతవరకు విన్నారు. రచన శ్రీ బి దుర్గా మల్లేశ్వరరావు. ఇందలి పాత్రలు, పాత్రధారులు: జడ్జి రామచంద్రరావు, శ్రీ అనవరపు కోటేశ్వరరావు, శ్రీనివాసరావు, శ్రీ మాచూరి వెంకటేశ్వర్లు, ప్రిన్సిపల్ జేఎస్ శ్రీ బోడేపూడి భాస్కరరావు, మున్సిపల్ ఆఫీసర్ శ్రీ సిహెచ్ఎస్ రాంబాబు, రంగన్న శ్రీ కేపి రాజు, పద్మ శ్రీమతి బుర్రా విజయదుర్గ, దేవి బేబీ కందకట్ల మధులత, నిర్వహణ శ్రీ ఎం వాసుదేవమూర్తి, సహకారం శ్రీ బేతా రామసూర్య ప్రకాశరావు. ఈనాటిక ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీ పుల్లల భాస్కర్ ఫణి శ్రీనివాస్ గారి వీణావాద్యం వింటారు. మృదంగం శ్రీ మోదరి మురళీకృష్ణ. శంకరాభరణ రాగాలపన ఆదితాళం ఎత్తుగడ సమం నుండి 6 అక్షరాల జాగ పల్లవి శ్రీ వెంకటేశు నామమే.

మరింతవరకు రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీ పుల్లల భాస్కర ఫణి శ్రీనివాస్ గారి వీణావాద్యం విన్నారు. శ్రీ మోదరి మురళీకృష్ణ మృదంగం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు వింటారు. ముందుగా నా ఆటోగ్రాఫ్ చిత్రం నుంచి చిత్ర పాడిన పాట, గీత రచన చంద్రబోస్.

చివరి గమనండి. శతమానం భవతి చిత్రం నుంచి సమీరా భరద్వాజ్ పాడిన పాట, గీత రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం మిక్కీ జే మేయర్.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలోను, అనంతరం 11:05 ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కి సాథ్ మే రత్నా పాండే.